0: Sai Ram, dear listeners. Though born among the Danavas, the demonic clan, there are quite a few who have achieved distinction and sanctified their lives. As against these, there are countless persons who, born as human beings, have forgotten the human values and have wasted their lives. As human beings, should we not adhere to human values and sanctify our lives? Bhagwan Baba urges everyone to pursue a God-centric life and attain fulfillment. Let us now listen to the divine discourse delivered on the occasion of Onam celebrations at Prashanti Nilayam on the 15th of September 1986.
1: నరుల లోకమందే అమరియుండు సద్గుణంబులు కలిగి సరి అయిన నడతున్నా అదియే స్వర్గమగును అవనియందు.
2: దేర్ ఇస్ నో హెవెన్ ఇన్ సమ్ అదర్ వరల్డ్ యాజ్ సచ్. హెవెన్ ఎగ్జిస్ట్ ఆన్ అర్త్. ఇఫ్ పీపుల్ హ్యావ్ good qualities, virtues and character, then earth itself becomes heaven.
1: భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము.
2: వేదాస్ అండ్ ఉపనిషత్ ఆర్ ది వెరీ రూట్స్ అండ్ ది సోర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము.
2: ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆల్సో వేదాస్ ఆర్ ద వెరీ సోర్స్ అండ్ ద రూట్.
1: సామవేదము నుండియే సంగీతం ఆవిర్భవించినది.
2: మ్యూజిక్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ సామవేద.
1: ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము.
2: లిటరేచర్ హస్ టేకన్ its origin from Rigveda.
1: భక్తిపూరితమైనటువంటి యొక్క సంగీతమే భగవంతుని యొక్క స్వరూపము.
2: God's form is music charged with devotion.
1: కనుకొని నాహం వశామి వైకుంఠే నయోగే హృదయం రవౌ మద్భక్తః యత్ర గాయంతి తత్ర శ్రీష్టామి నారద అన్నాడు నారాయణుడు. నారద, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ తత్త తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
2: దట్ ఈస్ వై గాడ్ హస్ డిక్లర్డ్ దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్ either in Vaikuntha or in the hearts of yogis. His address and his place is wherever his devotees sing his glory, he is found there.
1: Bhagavatudu bhaktara hrudayam nandume maatrame kaaka dushtula hrudayam nandu kudanu taanu untunnadu.
2: God exists not merely in the hearts of devotees but also in the hearts of evil persons.
1: స్వయం తీర్ణః పరాం తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరు నిట్టి మానవుడే నిజమైన మానవుడని కూడాను నిరూపించింది వేదము.
2: వేద హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ మ్యాన్ ఈజ్ ద రియల్ మ్యాన్ హూ సేవ్స్ హిమ్సెల్ఫ్ అండ్ బికమ్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ అదర్స్.
1: సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు.
2: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ డివోటీస్ అండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికి ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు.
2: ప్రహ్లాద, ఏ గ్రేట్ డివోటీ, వన్స్ వెంట్ టు హిస్ మదర్ అండ్ జస్ట్ సేడ్, మదర్, there is one great difference between me, who is the lover of Hari, and father who hates Hari.
1: Neenu Bhagavantuni premistu smaristu atani prema rasamrutamunu goli naa hrudayamunu nimpukoni neenu mattudai premonmattudai tanmayattudai tadatma bhavamulo ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు.
2: హీ సెడ్ దట్ వెల్ మదర్ ఐ ఫిల్ మై హార్ట్ విత్ ద లార్డ్ స్వీట్నెస్ అండ్ ఐఎమ్ మ్యాడ్ విత్ లార్డ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ థరలీ ఎవ్రీ మినిట్ ద స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ డివోషన్ అండ్ మై ఓన్ లవ్ ఫర్ హిమ్.
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల ఎందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ మై ఫాదర్ హేట్స్ నారాయణ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిజ్ హార్ట్ ఇంటూ ఏ స్టోన్ బట్ టిల్ హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇంప్రిజన్డ్ హిజ్ నారాయణ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విచ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ స్టోన్.
1: హరిని ద్వేషించినటువంటి హిరణ్యకశిపుని యొక్క హృదయమునందును హరిని ప్రేమించినటువంటి ప్రహ్లాదుని హృదయమునందును ఉన్నది ఒక్కడే హరి.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ హరి హూ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద హూ హ్యాస్ లవ్డ్ హరి అండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హిరణ్యకశిపు హూ హ్యాస్ హేటెడ్ హరి.
1: ద్రవరూపమైనటువంటి ప్రేమను ఆరగించి దాహమును తీర్చుకుని తన యొక్క తాపమును చల్లార్చుకున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద హ్యాస్ డ్రంక్ డీప్ ఇంటూ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివోషన్ అండ్ ఫిల్డ్ హిజ్ హార్ట్ అండ్ క్వెంచ్డ్ హిజ్ థర్స్ట్.
1: కఠినమైనటువంటి హృదయమునందు హరిని ప్రతిష్ఠ చేసుకుని తాను తన తాపమును చల్లార్చుకునలేక దాహమును తీర్చుకునలేక తాను అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయ్యాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు ఎక్స్పీరియన్స్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ బై ఎస్టాబ్లిషింగ్ నారాయణ ఇన్ హిజ్ ఓన్ క్రూయల్ హార్ట్.
1: నమ్మి బ్రతుకు అన్నారు మానవుడు.
2: మెన్ హ్యావ్ డిక్లర్డ్ దట్ ట్రస్ట్ అండ్ లివ్.
1: నమ్మిక కలిగినటువంటి మానవునికే తనకు ఒక విధమైన ఆనందం లభ్యమవుతుంది.
2: ఓన్లీ దట్ మ్యాన్ హూ హ్యాస్ ఫెయిత్ అండ్ హూ హ్యాస్ ట్రస్టెడ్ హీ అలోన్ గెట్ జాయ్ అండ్ డిలైట్.
1: ఆనందమును లభ్యము గావించుకున్న మానవుడు అశాంతికి దూరమవుతాడు.
2: ద మ్యాన్ హూ గెట్స్ డిలైట్ అండ్ జాయ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు.
2: వెన్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ హీ న్యాచురలీ ఎంజాయ్స్ పీస్.
1: కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకుంటారు.
2: డివోటీస్ అండ్ సింగర్స్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ దర్ సింగింగ్ అండ్ ఇన్ దర్ మ్యూజిక్ అండ్ ఇన్ దర్ ఓన్ డివోషన్ only when they believe that God is all pervasive and God is found everywhere.
1: దైవము లేని స్థానము లేదు.
2: There is no place where you don't have God.
1: దైవముది కాని నామము లేదు.
2: There is nothing which doesn't have God in it.
1: భాగవతమనందు ప్రహ్లాదుడు కూడాను ఇందుకలడందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఉన్నాడు.
2: ఇన్ భాగవత ఆల్సో ప్రహ్లాద హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే దట్ గాడ్ ఎగ్జిస్ట్ హియర్ అండ్ డజంట్ ఎగ్జిస్ట్ దేర్. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఓన్లీ థింగ్ ఇస్ యూ హావ్ టు సర్చ్. ఇఫ్ యూ సర్చ్ యూ ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్.
1: త్యాగరాజు చెప్పాడు, ఏ తావునరా నిలకడ నీకు, ఎక్కడ చూచినా నీ ఉంటున్నావు, నీకు నిలకడనే లేదు. సర్వవ్యాపకుడవు, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమయుడవు. అని వర్ణిస్తూ వచ్చాడు.
3: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాడ్ వెల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు డోంట్ హ్యావ్ వన్ ప్లేస్ వేర్ యు ఆర్ స్టేషనరీ, యు విల్ బి మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, యు ఆర్ ఆమ్నిషియంట్, యు ఆర్ ఆమ్నిపొటెంట్ అండ్ యు ఆర్ ఆమ్నిప్రెసెంట్. దట్ వే హీ డిస్క్రైబ్డ్ అండ్ యూగలైజ్డ్ గాడ్.
1: ఏకమసి సర్వభూతాంతరాత్మ, కేవలం మానవుని యందు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు యందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు.
3: డివినిటీ ఎగ్జిస్ట్ నాట్ మేర్లీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీయింగ్ బీస్ట్ ఆర్ బర్డ్, గాడ్ ఎగ్జిస్ట్, డివినిటీ ఎగ్జిస్ట్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే

0: దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా రామా రామా అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామా అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు.
1: Tyagaraja has described that as God, Rama, exists in every living being, be it in a parrot or any other living being. If you take for example a parrot, if you give the name Rama, Rama, it also goes on repeating Rama, Rama. Rama exists everywhere. One has to enjoy this.
0: Brahmavit Brahmaiva Bhavati. Brahmatattvamunu gurtinchinatuvanti vadu బ్రహ్మనే తానవుతాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి కాంటెంప్లేటింగ్ ఆన్ రామ కంటిన్యూస్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ రోట్ రామాయణ.
0: కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు.
1: ది డ్వెల్లర్స్ ఆఫ్ ది ఆశ్రమ, ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఆశ్రమ ఎక్స్పీరియన్స్డ్ ది స్ప్లెండర్ అండ్ ది రేడియన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రామ ఆన్ ది ఫేస్ ఆఫ్ వాల్మీకి యాజ్ హి వాస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్.
0: మనసున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటారు అంతర్భూశక్తి.
1: వాట్ ఎవర్ స్ప్లెండరస్ అండ్ సీక్రెట్ థాట్స్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ ఓన్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిస్ ఫేస్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ మానవుని యొక్క ముఖము.
1: మ్యాన్స్ ఫేస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి.
1: దట్ ఈస్ వై వాల్మీకి మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ వాజ్ షైనింగ్ విత్ ది స్ప్లెండర్ ఆఫ్ రామ యాజ్ హి వాజ్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: మోజస్ నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా, దైవ సృష్టిగా, దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది.
1: మోసస్ వాజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ అండ్ దేర్ ఫోర్ దట్ స్ప్లెండర్, దట్ రేడియన్స్ అండ్ దట్ గ్రేట్నెస్ వాజ్ షైనింగ్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇది బైబుల్ యొక్క ప్రకటితము.
1: దిస్ ఈస్ డిక్లర్డ్ ఇన్ బైబుల్.
0: డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల,
1: డార్విన్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్,
0: హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు.
1: హీ యాక్సెప్టెడ్ హెన్స్లో యాజ్ హిస్ టీచర్ అండ్ హీ వాజ్ స్టడీయింగ్ అండర్ హిమ్.
0: ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు.
1: దట్ టీచర్ వాజ్ ఎ సీక్రెట్ పర్సన్ విత్ ఎ సీక్రెట్
0: నిస్వార్థ ప్రియుడు,
1: అబ్సల్యూట్లీ సెల్ఫ్
0: నిరంకారమయుడు.
1: He did not have any ego at all.
0: Nischala chittudu.
1: He was having a very steady
0: and firm mind. Atti guruvunu aashrayinchinatvanti ee Darwin nirantaram kudanu guruvu vale nenu kudanu ee sthitini anubhavinchali ani satchintana chestu vachadu.
1: Darwin, who approached him and took shelter under his stewardship, under his teachership, he resolved that he should also spend the life on the lines of his own teacher.
0: Yad bhavam tad bhavati.
1: It is
0: said, manavuni yokka bhavamunu puraskarinchukoniye tana phalitamu kudanu aashrayinchu untayi.
1: The fruits and the results which man reaps entirely depend upon his own feelings and thoughts.
0: Katta kadapatiki tana chirakala vanchanu teechukogaligadu Darwin.
1: Darwin was able to realize whatever he wished for ultimately.
0: డార్విన్ కూడా నిశ్చల చిత్తుడు, నిస్వార్థపరుడు, నిరంకారమయుడు, ఈ విధమైనటువంటి తేజస్సుతో తాను ప్రకాశిస్తూ వచ్చాడు ప్రజల ముందు.
1: డార్విన్ వాజ్ ఆల్సో selfless, free from ego, and also having a steady mind, thus she shone splendorously.
0: Kadapataki, Daivamu, Tanu, Vakate Netunti Satyanikudanu Gurtinchkuntavachadu.
1: He also recognized in the end that there is no difference and distinction between God and himself.
0: Kalukane Daivani, Yaduruga Undinatuga Bhavinchi, Nenu Lek and Nivu Levu, Annadu.
1: Therefore, he declared that without me, you do not have.
0: Daivamu Leka, Bhaktudukani, Bhaktuduleka, Daivamukani, Undutaku Vidukadu.
1: It is not possible for God to exist without a devotee and for a devotee to exist without God.
0: Bhaktudu, Bhagavantudu, Avinabhava Sambandhamuto Kudinatuvanti, Anyonyasayamuto Cherinatuvanti, Ekatvamu Swarupudu.
1: Devotee and God are mutually dependent and they take, the relationship is mutual and in fact they are only one with two aspects.
0: Bhaktudu, Premonmattudai, Tanmayattudainappudu, Tadatma Bhavana Pondinappudu, Ekatvani Pondugalugutundi.
1: Devotee, when he is mad with love for God, when he is entirely saturated with that feeling of God, he also becomes God and there will be only one entity at the end.
0: Kanukane, Attivade, Paramabhaktudainattuvanti, Prahaladudu.
1: Prahalada was such a great devotee.
0: Vamsamu, Rakshasa Vamsamu.
1: He was born in a demon's family.
0: Rupamu, Manavaswarupamu.
1: His form was the form of a man.
0: Chittamu, Daiva Chittamu.
1: His heart was the heart of God.
0: Ee moodinti yokka ekatvanni pondinatvanti yokka pavitra swarupude Prahaladudu.
1: Prahalada was one who had all these three things combined in him.
0: ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకొని భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ ద కోడ్ అండ్ ది కల్చర్ ఆఫ్ ఇండియన్ భారతీయ కల్చర్ అండ్ ఈ
0: చిత్తము దైవ చిత్తము.
1: హిస్ హార్ట్ వాస్ the heart of God.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్

0: ಅಂಡ್ ದಿ ಕಲ್ಚರ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಭಾರತೀಯ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ಈ ಹೆಲ್ಡ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಆಸ್ ಅನ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಅಂಡ್ ಎ ಮಾಡೆಲ್ ಫಾರ್ ಭಾರತೀಯ ಕಲ್ಚರ್.
1: ಪುರುಷಾರ್ಥಮದು ನಾಲ್ಕು.
0: ದೇರ್ ಆರ್ ಫೋರ್ ಪುರುಷಾರ್ಥ ಗೋಲ್ಸ್ ಆಫ್
1: ಧರ್ಮ, ಅರ್ಥ, ಕಾಮ, ಮೋಕ್ಷಮುಲನಿ.
0: ದ ಫೋರ್ ಆರ್ ಧರ್ಮ, ಅರ್ಥ, ಕಾಮ ಅಂಡ್ ಮೋಕ್ಷ.
1: ಧರ್ಮಮನು ಧರ್ಮಮುಗಾನೇ ವದಲಕ, ధర్మమున్న స్థానమునుండి అర్థము ప్రదేశమునకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ సచ్ ఎ గ్రేట్ డివోటీ హూ వాజ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మ అండ్ టేకింగ్ ధర్మ టు అర్థ. హీ సాచురేటెడ్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అర్థ అండ్ వెల్త్ విత్ ధర్మ.
1: ధర్మార్థమును రెండింటినీ ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామమును కూడాను నడిపించినటువంటి యొక్క వ్యక్తి.
0: హీ యునైటెడ్ ధర్మ అండ్ అర్థ ఇన్ టు వన్ అండ్ టేక్ దోస్ టూ ప్రిన్సిపల్స్ టు ది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డిజైర్ అండ్ ఆల్సో సాచురేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డిజైర్.
1: అర్థకామములు రెండింటినీ ధర్మమయంగా ఆవించి తాను ప్రశాంత స్థితి ఎందుకున్నప్పుడు మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది.
0: యాజ్ హీ ఫీల్డ్ అర్థ అండ్ కామ వెల్త్ అండ్ డిజైర్ విత్ ధర్మ ది లిబరేషన్ ఇట్ సెల్ఫ్ లవ్ టు హ్యావ్ ఆఫర్ ఇట్ సెల్ఫ్ టు ప్రహ్లాద.
1: దానవ వంశమునందు జన్మించినప్పటికీ ధర్మార్థ కామోక్షములు ఎందు సార్థకము గావించుకున్నటువంటి మహాపవిత్ర వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉంటుందన్నారు.
0: దెర్ ఆర్ ఓన్లీ త్రీ పీపుల్ హూ ఆల్దో బోర్న్ ఇన్ ద లీనియేజ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ డెమన్స్ దే హావ్ శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ అండ్ అచీవ్ ధర్మార్థ అండ్ కామ అండ్ మోక్ష.
1: బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు.
0: Those three are King Bali, Prahlada and Vibhishana.
1: Kani manavulai janminchi kudanu dharma mokshamulanu vismarinchi arthakamamulu yende jeevitamunu gadipi jeevitamunu vyartham gavinchukunnatunti manavulu aneka mandi untunnaru.
0: There are innumerable people, although born as human beings, they have given up dharma and moksha and spend their entire time and life in satisfying artha and kama only.
1: Parama bhaktudainatunti prahladuni yokka kumarude virochanudu.
0: Virochana was the son of a great sacred devotee, that is prahlada.
1: Kani virochani yokka tattvamu viruddhanga maaripoyindi.
0: Virochana took a different trend, which was opposed.
1: Virochani yokka bhavamulu hetu vadamulu.
0: He was an atheist.
1: Charvakam yokka tattvamu virochani yokka tattvamu.
0: The principles followed by Virochana was the same as the ones followed by this Charvaka followers.
1: Aa virochani yokka kumarude parama pavitrudainatunti bali chakravarti.
0: Bali, who is most sacred one, is the son of Virochana.
1: Ee bali chakravarti prahladuni yokka manumudu. Grandson.
0: Bali was the grandson of Prahlada.
1: ఈ బలి చక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు.
0: Bali ruled the entire kingdom, loving all the citizens as his own children.
1: ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు.
0: He was the one who had won the love of his own citizens and also the honor from his citizens.
1: Prajale Balichakravarti deham yokka angamuluga bhavinchukunnatunti vaadu.
0: Balichakravarti always considered all the citizens as the limbs of his kingdom.
1: Prajalu Balichakravartini ee dehamunandu gundavale viswasinchinatunti vaaru.
0: The citizens of that particular kingdom considered Balichakravarti as the heart in the body of which they are also
1: ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ నైస్ కంపేరబుల్ సిచ్యువేషన్ బిట్వీన్ కింగ్ బలి అండ్ ద సిటిజన్స్.
1: ఇతను ఒకనాడు బలి చక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగమును ప్రారంభించాడు.
0: బలి చక్రవర్తి అండర్టూక్ ది విశ్వజిత్ యాగ.
1: లోకములో మంచివారిని చూచి పవిత్రులను చూచి అధిక స్థాయి ఎందుకున్నటువంటి వారిని చూచి

0: కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ధి పరచుకొని అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్టలు పన్ని ఈ మంచివారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తుంటారు కొంతమంది.
1: దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ వెన్ ఎవర్ దే సీ అదర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దే లాంచ్ ఎ నంబర్ ఆఫ్ స్కీమ్స్ టు బ్రింగ్ సచ్ పీపుల్ టు ట్రబుల్ అండ్ టు గివ్ సమ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ టు దెమ్.
0: ఇట్టివి యుగ యుగముల నుండి కూడాను జంట పట్టుల వడే వెంటాడుతూ వస్తూ ఉంటాయి.
1: సచ్ థింగ్స్ హవ్ బీన్ హ్యాపెనింగ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్.
0: రామావతారమనందు అనేక విధములైనటువంటి యొక్క అసూయాపరుల చేత తాను హింసించబడుతూ వచ్చాడు.
1: డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ రామా రామా వాజ్ పుట్ టు ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: హరిశ్చంద్రుని యొక్క సమయమునందు కూడాను అనేక మంది ఋషులు ఎందే ఒక దుర్భావం బయలుదేరి హరిశ్చంద్రుని ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పరీక్ష చేసి అతన్ని ఓడించాలని ప్రయత్నించారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హరిశ్చంద్ర దేర్ ఆర్ పీపుల్ ఈవెన్ అమంగ్ ద రిషీస్ హూ సఫర్డ్ ఫ్రమ్ సచ్ జెలసీస్ దే టుక్ ఎన్ ఓత్ టు పుట్ హరిశ్చంద్ర టు సర్టన్ టెస్ట్ అండ్ బ్రింగ్ హిమ్ టు ఆల్ ద డిఫికల్టీస్.
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులను చూచి కౌరవులు కండర్ర చేసుకున్నారు.
1: పాండవాస్ హూ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ ఆల్సో ప్రొవోక్డ్ ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ ఇన్ ద కౌరవాస్.
0: త్యాగమయుడైనటువంటి యొక్క జీసస్ ను చూచి కొంతమంది అసూయాపరులు జూడాస్ విరోధంగా అతని పైన కత్తిని కట్టారు.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ జీసస్ హూ ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. దే వర్ పీపుల్ హూ ఆర్ జెలస్ ఆఫ్ హిమ్ లైక్ జూడాస్ అండ్ హూ టుక్ ఎ వౌ టు గివ్ హిమ్ ట్రబుల్.
0: సర్వమత సమ్మతమే తన యొక్క అభిమతంగా విశ్వసించినటువంటి మహమ్మదును చూచి మక్కాకు రానివ్వకుండా అతన్ని పరాభవం గావించి ప్రక్కకు తొలగొట్టారు.
1: సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ మహమ్మద్. మహమ్మద్ హూ కన్సిడర్డ్ ఆల్ రిలీజియన్స్ ఎస్ ఈక్వల్ హూ లవ్డ్ ఆల్ రిలీజియన్స్ అలైక్ వాజ్ ఆల్సో డ్రివన్ అవే ఫ్రమ్ మెకా బై సచ్ పీపుల్.
0: అన్ని కాలములు యందు అన్ని మతములు యందు ఈ విధమైనటువంటి అసూయ భావము చెలరేగి అనేక విధమైనటువంటి అశాంతిని అభివృద్ధిపరచి సమాజ లోపల కొంచెం అలజడను అభివృద్ధి గావించారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అండర్ టేకన్ సచ్ థింగ్స్ డ్యూరింగ్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ రిలీజియన్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ అజిటేషన్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్ ఇన్ ద సొసైటీ బై సచ్ యాక్టివిటీస్.
0: ఇక్కడ బలిచక్రవర్తి ప్రజలపై ఉండేటువంటి అభిమానము చేతను ప్రేమ చేతను ప్రజల యొక్క క్షేమం ఆశించి యావత్ ప్రపంచమంతా కూడాను కేవలము ఒక బలిచక్రవర్తి ప్రపంచంగా మారాలని విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని విశ్వమంతా కూడాను సుఖశాంతులతో భద్రతలతో తురతూగాలని తాను సంకల్పించుకున్నాడు.
1: కింగ్ బలి విత్ వెరీ నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ విత్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ ది సిటిజన్స్ he undertook Vishwajit Yaga in order to conquer the entire universe and become the conqueror of the universe, establish peace and prosperity and welfare for all the people on the earth.
0: ee yagamunu telakinchinatvanti yokka devatallo kudanu oka asuya bhavam prarambhamaindi.
1: Gods who saw such a feeling also suffered a type of జెలసీ అగెనిస్ట్ బలి.
0: వీరందరూ నారాయణ్ణి చేరి స్వామి రాక్షసుడైనటువంటి యొక్క బలి చక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతా కూడా రాక్షసమయం గావించవచ్చును కనుక మమ్మల్ని రక్షించి అతన్ని ఈ యొక్క అభిష్టం నుంచి వేరు గావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలని ప్రార్థించారు.
1: గాడ్స్ అప్రోచ్ నారాయణ ప్రేర్ టు నారాయణ by telling him Bali is having an idea to conquer the entire universe and make it full of demons. It is a demon's kingdom he wants to make. Therefore we pray to you, you may change his intentions and see that his intentions do not succeed.
0: Manavulu sankuchita hrudayulu.
1: Man ఈజ్ ఎ నారో మైండెడ్ పర్సన్.
0: తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసుకునేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: హీ డజంట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ హీ థింక్స్ ఇన్ వన్ వే, గాడ్ మే బి థింకింగ్ ఇన్ ది అదర్ వే.
0: నారాయణుడు అంగీకరించినట్టే అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గమునకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు.
1: నారాయణ హూ న్యూ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బలి అండ్ హూ వాంటెడ్ టు జస్ట్ సెండ్ బలి టు ద హెవెన్స్ విచ్ హీ డిజర్వ్డ్, హీ అండర్టుక్ ఏ పర్టికులర్ వర్క్.
0: ఈ సంకల్పానుగా సారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు.
1: యాజ్ పర్ హిస్ డిజైర్ అండ్ విష్ అండ్ విల్ హీ టుక్ బర్త్ ఇన్ సిద్ధాశ్రమ యాజ్ వామనమూర్తి.
0: వామనమూర్తి దానమును కోరి యజ్ఞములో ప్రవేశించాడు.
1: వామనమూర్తి ఎంటర్డ్ ఇన్ టు దట్ యజ్ఞశాల ఆస్కింగ్ ఆల్మ్స్.
0: నిర్మల హృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా గుర్తించుకోగలిగాడు.
1: బలి హూ వాస్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్, ఎ సెల్ఫ్లెస్ సోల్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ద వన్ హూ హాస్ కమ్ ఈజ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
0: స్వామి, ఈ యజ్ఞ సమయమునందు తమ యొక్క కోరిక ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగినై సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: హీ అప్రోచ్డ్ ది వామనమూర్తి అండ్ అడ్రస్ హిమ్ ఎస్ స్వామి అండ్ ఎస్ నేట్ వెల్ స్వామి, ఐ హావ్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్ మై సెల్ఫ్, దేర్ ఫార్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ యు వాంట్, వాట్ యువర్ డిజైర్ ఇస్.
0: వామనమూర్తి చాలా చిన్నవాడు.
1: వామన వాజ్ ఎ పర్సన్ విత్ ఎ వెరీ స్మాల్ స్టేచర్, ఫిజికల్ ఫీట్
0: కొంచెము కూట ఘనము.
1: ది ఫిజికల్ ఫ్రేమ్ ఈజ్ స్మాల్ బట్ హిస్ గ్రాండియర్ అండ్ హిస్.
0: అడిగిన కోరిక చాలా చిన్నది, కానీ అందులోనే అనంతమైన జగత్తు ఇవిడి ఉంటున్నది.
1: వాట్ హీ ఆస్క్డ్ ఫార్ వాజ్ ఎ స్మాల్ థింగ్ అపరెంట్లీ బట్ ఇట్ కవర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ సచ్.
0: అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు.
1: వామనమూర్తి డిక్లేర్డ్ వెల్ బలి ఐ డు నాట్ వాంట్ మచ్ మోర్, ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ 3 feet ఆఫ్ ల్యాండ్.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెది తనకు 3 అడుగులనిచ్చుట ముఖ్యమగునా.
1: హీ సెడ్ వెల్ ద వన్ ఇన్ హూ స్టమక్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ దేర్ కెన్ ఐ నాట్ గివ్ 3 feet as arms to you.
0: కానీ ఈ వామనమూర్తి త్రివిక్రమ అవతారము ధరించాడు.
1: వామన టుక్ ది ఫార్మ్ ఆఫ్ త్రివిక్రమ వన్స్ ఇట్ వాజ్ గ్రాంటెడ్.
0: ప్రపంచమునంతయి కూడాను ఒక్క పాదములో చేర్చుకున్నాడు.
1: హీ కవర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ 1 foot.
0: ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు.
1: అండ్ ది స్కై వాజ్ కవర్డ్ బై అనదర్ ఫుట్.
0: బలిచక్రవర్తి, 3వ పాదమునకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు.
1: ఆఫ్టర్ కవరింగ్ ది ఎంటైర్ అర్త్ అండ్ స్కై హీ ఆస్క్డ్ బలి, బలి కెన్ ఐ హ్యావ్ ఫార్ మై 3rd step విచ్ హావ్ ప్రామిస్డ్.
0: ఏ హృదయం మునసుకు ఈశ నాకు మగిరి దాని నేను అర్పించు మహితమూర్తి, పరగ వేరే మిగతు నీ పాదార్చనకును ఇదిగో శిరస్సు, దీనిపై 3వ పాదం పెట్టుకోమన్నాడు.
1: హీ సెడ్ వెల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆఫర్డ్ టు మీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ, ఐ కెన్ ఆఫర్ బ్యాక్ దిస్ టు యూ ఓ లార్డ్, ఐఎమ్ ఆఫరింగ్ మై హెడ్. యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
0: అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి.
1: బలిచక్రవర్తి దేర్ ఫోర్ సిగ్నిఫైస్ అండ్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వన్ హూ హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్.
0: యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధముగా పాతాళలోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు.
1: బలి హూ వాజ్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ వెన్ హీ వాజ్ పుష్ డౌన్ టు ద నెథర్ వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ద సిటిజన్స్ వర్ వెరీ సారీ ఫర్ ఇట్, దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్.
0: కనుక పాతాళలోకములకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలిచక్రవర్తి.
1: Therefore, Bali Chakravarti asked for one small boon from Vamanamurti.
0: Swami, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే. కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రమునందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలన్నాడు, అనుగ్రహించమని కోరాడు.
1: He addressed Vamanamurti, Swami, I would be happy as per your wish to go to the heaven and be there. But I do not want to leave all my citizens in this particular state of sadness and sorrow. I pray that I may be given an opportunity to come once in a year in month of Sravana and in the star of Sravana and visit my people once in a year.
0: Samvatsaramunukokka paryayamu. నా ప్రజలు నేను చూడాలి అని ఈ ప్రజాభిమానం చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ హిజ్ ఓన్ సిటిజన్స్ హీ ఆస్క్డ్ ఫార్ దిస్ పర్టికులర్ బూన్. హీ వాంటెడ్ టు విజిట్ అట్ వన్స్
0: కనుక బలిచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం.
1: ఓణం ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేషన్ అండ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ విచ్ బలిచక్రవర్తి బోర్ towards his citizens.
0: ఈ ఓణం రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి
1: on this day of Onam, all the people in Kerala take bath in the early morning.
0: ఇది రెండు చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటుంది.
1: For that moment, auspicious moment, which come, which comes ఆన్ శ్రవణ నక్షత్ర అండ్ శ్రవణ మాస దేర్ ఇస్
0: ఆనాడు కొత్త వస్త్రములు ధరించి
1: మలయాళం వర్డ్ కాల్ చింగం అండ్ ఆన్ దట్ డే దే వేర్ న్యూ క్లోత్
0: వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి
1: దే ప్రిపేర్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ స్వీట్ డిషెస్
0: దానిని ఒక అరటి ఆకులో వడ్డించి
1: they put all those things which they are prepared
0: modal bali chakravarti ki naivedyam chesi
1: they offer it to bali chakravarti as naivedya
0: tadupari bandhu mitrul cheta chala vaibhavanga ee onam nu jarupukuntaru
1: after offering it as an offering to bali in the first place they observe this particular day as a great day of importance and joy and delight
0: kottamattamulavuku ona kodi అని ఒక పేరు మలయాళంలో.
1: దేర్ ఈస్ ఎ నేమ్ గివన్ ఓణక్కుడి
0: అనగా కొత్త వస్త్రములు అని దీనికి అర్థము.
1: ఫార్ న్యూ క్లోత్ దే కాల్ ఇట్ ఓణక్కుడి.
0: ఇది ఆ ఓణమునకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు.
1: దిస్ ఆల్సో హ్యాస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ కుడ్ బి సీన్
0: వస్త్రం అనగా ఏమిటి, కేవలం దేహమునకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు.
1: What does this wearing of new clothes signify? Not merely these physical bodies of Keralites wear the new clothes. This also signifies that King Bali has got a new body on that day.
0: Devo devalaya prakto jivo deva sanatana. Sanatanamainatu yokka daivattamu nutanamainatu shariramu dharinchinattuga.
1: They feel that this atma which is eternal has taken a new body.
0: ఈ యొక్క పాతాళ లోకములకు దొప్పకబడినటువంటి యొక్క ఈ బలిచక్రవర్తి సంవత్సరములకు ఒక పర్యాయము ప్రజాభిమానం అనేటువంటి దేహమును ధరించి రావటం చేత ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది శాస్త్రం.
1: కింగ్ బలి హూ హాస్ పుష్డ్ ఇన్ టు ద నెథర్ వరల్డ్ కమ్స్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వేరింగ్ దిస్ న్యూ క్లోత్ కాల్డ్ ది క్లోత్ ఆఫ్ లవ్ ఫార్ ద సిటిజన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే
0: సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి ఒక దేశము కేరళ దేశము.
1: కేరళ ల్యాండ్ ఇస్ ద వన్ విచ్ హెస్ ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే దే ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద కింగ్.
0: దీనికి మరొక పేరు కూడా ఉన్నది.
1: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్.
0: పరశురామ క్షేత్రం అని పేరు దీనికి ఒక మరొక పేరు.
1: ఫర్ దిస్ ల్యాండ్ ది అదర్ నేమ్ ఈజ్ పరశురామ క్షేత్ర.
0: దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది?
1: హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్
0: పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు.
1: పరశురామ వాజ్ ఆల్సో ఎన్ అవతార్, ఎన్ ఇన్కార్నేషన్.
0: తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా రామా రామా అని కేకలు వేసింది.
1: ఇట్ సో హ్యాపెన్డ్ వెన్ ది కింగ్ కేమ్ అండ్ బిహేడెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ, రేణుకాదేవి హూ వాజ్ దేర్ సీయింగ్ దిస్ పర్టికులర్ ఘాస్లీ సైట్ క్రైడ్ అవుట్ ఓ రామా రామా రామా.
0: నిర్మల చిత్తము కలిగినటువంటి వ్యక్తికి, నిస్వార్థమైనటువంటి భావము కలిగినటువంటి వ్యక్తికి ఎంత దూరములో ఏ విధమైనటువంటి ప్రదేశములో తాను పిలిచినప్పటికీ వారికి విద్యుత్ శక్తి అనేటువంటి ఒక తరంగముల చేత, శబ్ద తరంగముల చేత, జ్యోతిర్మయమైనటువంటి ఒక శబ్దముల చేత అది సన్నిహితమై ఉంటుంటాడు.
1: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్, వాట్ ఎవర్ విత్ ఎ డిస్టెన్స్, వెన్ దర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ ఎనీ పర్సన్, దట్ కాల్ విల్ రీచ్ హిమ్ త్రూ ది సౌండ్ వేవ్స్, ద ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్ ద జ్యోతిర్ వేవ్స్.
0: ఎక్కడో ఉండినటువంటి పరశురామునికి తల్లి కంఠం వినిపించింది.
1: పరశురామ హూ వాస్ అట్ ఎ వెరీ గ్రేట్ డిస్టెన్స్ కుడ్ హియర్ ది క్రై ఆఫ్ హిజ్ ఓన్ మదర్.
0: మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠంలో చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా రామా రామా రామా ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు.
1: పరశురామ హూ హ్యాడ్ సచ్ గ్రేట్ డివోషన్ అండ్ లవ్ ఫర్ హిజ్ మదర్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ హర్ వాయిస్ అండ్ షీ వాజ్ క్రయింగ్ అవుట్ ఫర్ రామా, పరశురామ రామా రామా 21 టైమ్స్ హీ కౌంటెడ్ దట్.
0: ఇంటికి వచ్చి చూచేటప్పటికీ ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది.
1: వెన్ పరశురామ రిటర్న్ టు ద ఆశ్రమ్ అండ్ హీ సా,
0: ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ.
1: హీ సా దట్ ది హెడ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ రియలైజ్ దట్ దిస్ వాజ్ డన్ బై ద సన్స్ ఆఫ్ కింగ్ కార్తవీర్య.
0: నా తల్లి కార్తవీర్య హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు.
1: పరశురామ టుకేవో దట్ ఐ వుడ్ లైక్ టు గో రౌండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ మై మదర్ కాల్డ్ ఇన్ అగోనీ మై నేమ్, షీ కాల్డ్ 21 టైమ్స్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ గో రౌండ్ అండ్ డిస్ట్రాయ్ దోస్ కింగ్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా ఇక్కడను సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు.
1: దట్ ఈస్ వై హీ ఫాట్ 21 టైమ్స్, హీ వేజ్డ్ వార్స్ అగెన్స్ట్ ది క్షత్రియస్ అండ్ డిస్ట్రాయిడ్ దెమ్.
0: తిరిగి ఆ యొక్క ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజులు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు జమదగ్ని.
1: ఆఫ్టర్ హీ వేజ్ ద వార్ 21 టైమ్స్, ఐ మీన్ హీ ఎంజాయిడ్ ఎ లిటిల్ పీస్, ఎక్సైట్మెంట్ వాజ్ రిడ్యూస్ అండ్ ది యాంగర్ వాజ్ ఆల్సో క్వెంచ్డ్, హీ కేమ్ బ్యాక్ అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ అట్ దట్ టైమ్ భరద్వాజ ద ఎల్ సిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ హీ అపియర్డ్ అండ్ హీ బ్రాట్ హిస్ ఫాదర్ బ్యాక్ టు లైఫ్.
0: నేను వచ్చిన కార్యము పూర్తి అయినదని తలుచుకున్నాడు. తదుపరి తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవడం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాడు ఈ రాజ్యమునంతా.
1: పరశురామ ఫెల్ట్ వెల్ ది పర్పస్ ఫర్ విచ్ హీ వాజ్ బోర్న్ వాజ్ ఫుల్ఫిల్డ్, హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా టు రూల్ ద కింగ్డమ్, దేర్ఫోర్ హీ గేవ్ ఇన్ చారిటీ టు ఎ పర్సన్ కశ్యప దట్ పర్టికులర్ కింగ్డమ్.
0: తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ యాజ్ హీ హాస్ గివన్ ది ఎంటైర్ ల్యాండ్ యాజ్ ఆర్మ్స్ టు అనదర్ పర్సన్ కశ్యప
0: పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకొని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రమని పేరు ప్రఖ్యాతి అయింది.
1: హీ వెంట్ ద సోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ హీ ఐడెంటిఫైడ్ ఎ పర్టికులర్ ఏరియా హీ వాంటెడ్ టు లివ్ దేర్ అండ్ దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ పరశురామ క్షేత్ర అండ్ దట్ ఈస్ కేరళ.
0: అక్కడ సమీపంలో ఉండినటువంటి మహేశ పర్వతంలో వెళ్లి తాను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
1: హీ వెంట్ టు ఎ మౌంటైన్ దేర్ కాల్డ్ మహేశ మౌంటైన్
0: అది కూడా కేరళ రాజ్యం అందే ఉంటున్నది.
1: దట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ కేరళ.
0: కనుక కేరళ రాజ్యం అనగా చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: దేర్ ఫోర్ కేరళ ఈజ్ ఎ వెరీ సీక్రెట్ ప్లేస్ సీక్రెట్ కంట్రీ.
0: ఈ ఓణం అనేటువంటిది కూడాను సరి అయినటువంటి సమయం లోపల ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ ఓణం ఆల్సో హ్యాపెన్స్ టు అక్కర్ ఇన్ అన్ ఆస్పిషియస్ మోమెంట్ అండ్ టైం.
0: మూడు నెలలు కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో.
1: 3 months continuously there will be downpour in Kerala.
0: సూర్యోదయమే అరుదుగా ఉంటుంది.
1: They would not be able to see sunrise. It becomes very rare.
0: ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రముగా ఆవించి ఎక్కడ చూచినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము.
1: ఓణం కమ్స్ అట్ ఎ టైమ్ వెన్ ది రైన్స్ వుడ్ హావ్ స్టాప్డ్, ది సన్ వుడ్ బి షైనింగ్ బ్రైట్లీ అండ్ దేర్ విల్ బి గ్రీన్స్ ఆల్ రౌండ్. అట్ దట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ జాయ్ హ్యాపీనెస్ దిస్ ఓణం అకర్స్.
0: కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణం యొక్క సమయము.
1: ఓణం ఈజ్ ద టైమ్ వెన్ ది ఎంటైర్ నేచర్ సీమ్స్ టు బి అబ్సల్యూట్లీ డిలైటెడ్.
0: ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడా సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణం యొక్క సమయము.
1: ఓణం టైమ్ ఇస్ ద టైమ్ వెన్ నేచర్ విల్ బి సో బ్యూటిఫుల్ ఇట్ విల్ బి గివింగ్ ఆల్ ద థ్రిల్ టు ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్.
0: పాడి పంటలతో
1: there will be plenty
0: of harvest,
1: plenty of harvest,
0: పండ్లు ఫలములతో,
1: plenty of fruits.
0: చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటాది ఈ దేశము ఈ సమయమునందు.
1: During this particular time the entire country would be wearing a look of beauty.
0: ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పగలను కానీ వర్ణించుటకు వీలు కాదు.
1: Kerala has to be seen and experienced. It doesn't lend itself for easy description.
0: ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశం ఈ కేరళ దేశం.
1: కేరళ ల్యాండ్ హ్యాస్ ఎ వెరీ క్లోజ్ లింక్ అండ్ రిలేషన్షిప్ టు ద డివినిటీ ఇట్సెల్ఫ్.
0: కానీ అతి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి.
1: బట్ ఇన్ సచ్ ఎ సేక్రెడ్ ల్యాండ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సమ్ చేంజెస్ హావ్ టేకన్ ప్లేస్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడా మారుతూ వచ్చాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద చేంజింగ్ టైమ్స్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ ద థింకింగ్ అండ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హావ్ ఆల్సో అండర్గాన్ ఎ చేంజ్.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి.
1: హేట్రెడ్ ఈజ్ రైజింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: మనసుకు మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి.
1: బిట్వీన్ మైండ్ అండ్ మైండ్ దర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడా మారుతూ వచ్చింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్ ద క్లైమేట్
0: ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి.
1: వాట్ ఎవర్ చేంజెస్ మైట్ హావ్ కమ్ స్టిల్ ది రియల్ డివోషన్ హ్యాస్ నాట్ చేంజ్ దేర్.
0: ఇది కేరళలో రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం.
1: ఇఫ్ యూ వర్ టు లుక్ అట్ ఇట్ పొలిటికలీ ఇట్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ ల్యాండ్.
0: కాదు కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవద్భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి.
1: But if you were to look into the hearts of the people, the hearts were sacred, fully charged with devotion to God.
0: ఈ ఓణం దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు.
1: During this particular occasion of Onam, there is hardly any person who doesn't experience that love and the thrill of love and
0: heart in Onam. తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు.
1: ఎవరి
0: దేవాలయములను చూసినప్పుడు కిక్కిరిసి ఉంటుంటారు ప్రజలు.
1: ఎవ్రీ పర్సన్ విల్ టేక్ బాత్ అండ్ విల్ వేర్ ద సీక్రెట్
0: రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: ద టెంపుల్స్ విల్ బి ఫుల్ ఆఫ్ పీపుల్. దేర్ మే బి సమ్ ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్ బట్ ఇంటర్నలీ అండ్ ఇన్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ దే ఆర్ ఆల్ వెరీ సేక్రెడ్.
0: ఇది స్వార్థము సప్రయోజనంతో సంబంధించినటువంటి మాత్రమే.
1: దిస్ ఈజ్ ద పార్ట్ విచ్ ఈజ్ selfish and which is for the purpose of self fulfillment.
0: హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి.
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ హ్యావ్ మేడ్ ఎన్ ఇండెలిబుల్ ఇంపాక్ట్.
0: దేవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు
1: when a question is put, who is man and who is God,
0: కదిలేది జీవుడు కదలంది దేవుడు అన్నాడు.
1: The one which moves and changes is Jiva and man. The one which is permanent and which is eternal, that is
0: nirantaramu maarpu chendi chanchalatvamto kodinatvantadi jeeva tattvam.
1: The principle of Jiva, the principle of individual soul, is full of wavering mind, changing
0: maareetvantadi jeevuni yokka lakshanam.
1: Man's nature is change
0: maarinatvantadi daivam yokka tattvam.
1: The principle of divinity is one which does not change.
0: Kanuka konni vela samvatsaralu ainappatikini Kerala lo ee vidhamainatundi oka bhagavat bhavam anekundi marani ekatvanga undeyatundi divyattam.
1: Although thousands of years have gone by, the principle of divinity is permanently established in the hearts of Keralais.
0: Kanuka ee onam yokka mahatvam anekundi ittidi attidani kaadu. పరమ భక్తుడైనటువంటి తాతయ్యైన ప్రహ్లాదుడు మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు ఎన్నింటి యొక్క మధ్య లోపల
1: ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓనం కెనాట్ బి డిస్క్రైబ్డ్ బిట్వీన్ ప్రహ్లాద హూ ఈజ్ అ వెరీ గ్రేట్ డివోటీ అండ్ బలి హూ వాజ్ అ వెరీ గ్రేట్ ఎంపరర్ అండ్ డివోటీ.
0: ఇక్కడ తాతకు ఇక్కడ మనుమడికి మధ్యన ఉన్నటువంటి వాడు తండ్రి, అతనే విరోచనుడు, అతనే హేతువాడు. ఈ నాస్తికత్వం అక్కడ నుంచి వచ్చింది.
1: బిట్వీన్ ది గ్రాండ్ ఫాదర్ హు వాజ్ ఎ డివోటీ అండ్ గ్రాండ్ సన్ హు వాజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ డివోటీ, ద ఫాదర్ హు వాజ్ విరోచన, హీ వాజ్ ఎన్ ఏథియస్ట్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి కెన్
0: రెండు మనిషి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది.
1: Pleasure is interval between two pains can be applied here. Between two good things there is an evil or a wicked thing.
0: Prahlada parama bhaktudu.
1: Prahlada is a great devotee.
0: Bali chakravarti parama bhaktudu.
1: Bali also is a very great devotee.
0: Madhyalo koncham bhaktihinamainatundi vaade ee virochanu.
1: Between these two people who are very great devotees, in the middle comes virochanu.
0: Lokamulo prahladuni yokka santati perugutu vastundali. బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుంది. అది
1: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్
0: విరోచన యొక్క సంతతి పెరుగుతూ వస్తుంది.
1: అండ్ ఆల్సో పీపుల్ హూ క్లెయిమ్ లీనియేజ్ టు విరోచన ఆల్సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్.
0: ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ యూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ ఎస్ ఎ వరల్డ్ అట్ ఆల్.
0: జగత్ అదే జగత్.
1: జగత్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ జ అండ్ గత్.
0: జ పుట్టటం,
1: జ మీన్స్ టేకింగ్ బర్త్
0: మరణించటం,
1: గత్ మీన్స్ డైయింగ్ డెత్.
0: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు.
1: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్.
0: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
1: ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దిస్ వరల్డ్.
0: కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది.
1: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అలోన్ దిస్ వరల్డ్ అక్కర్స్.
0: కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి ఆల్సో సే బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ వన్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎగ్జిస్ట్.
0: కనుక ఎవరికెవరు సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్ ఇన్ దట్ వే.
0: దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమళ్ళు అని పిలిచవచ్చు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ వి డిస్క్రైబ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్
0: దేహానుబంధములు మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్ బాడీలీ రిలేషన్షిప్.
0: దేహము పాంచ భౌతికము.
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: బాడీ ఈజ్ బౌండ్ టు పెరిష్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్ డ్వెలర్ ఈజ్ ద పర్మనెంట్.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇఫ్ ఓన్లీ యూ కాంటెంప్లేట్ అండ్ థింక్ లిటిల్ కేర్ఫుల్లీ ది పర్మనెంట్ ఎంటిటీ డజంట్ హావ్ బర్త్ డెత్.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ అండ్ కేర్ఫుల్లీ ఇఫ్ యూ సీ దాట్ పర్టికులర్ ఇన్ డ్వెలర్ హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: ఈ దేహం ఏమిటి.
1: వాట్ ఈస్ దిస్ బాడీ.
0: మరణపు కొంప.
1: This is a dirty house.
0: రోగంలో మగ్గడు సేవక గంప.
1: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ కన్సిస్టింగ్ ఆఫ్
0: జాతకము పొందు దుంప.
1: దిస్ అండర్ గోస్ ద నంబర్ ఆఫ్ చేంజ్
0: భవసాగరమైన కంప.
1: దిస్ కెనాట్ స్విమ్ ది
0: ల్యాండ్. నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ ఓ మైన్ డోంట్ డిపెండ్ అపాన్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ చేంజింగ్.
0: దేహము నీటి పుడుగా.
1: హ్యూమన్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బబుల్.
0: మనసు పిచ్చి కోతి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని నీవు అనుసరించవద్దు.
1: డోంట్ ఫాలో దిస్ మ్యాడ్ మంకీ ఐదా.
0: ఈ నీటి బుడగను నీవు ఆశ్రయించవద్దు.
1: డోంట్ టేక్ షెల్టర్ ఆన్ దిస్ వాటర్ బబుల్.
0: నీవు నీ చిత్తమును అనుసరించు.
1: ఫాలో యువర్ ఓన్ హార్ట్.
0: నీ చిత్తమును శుద్ధి చేసుకో.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ డివినిటీ.
0: కనుకనే తిరుగుతు ఉండాలి వారు చెప్పారు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని సిక్కిరమే అన్నారు వారు. రామరామ రామరామ అన్నాడు. అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా. నీవు నాకు లభించాలి. నిన్ను నేను ప్రేమించాను. నన్ను నీవు చేర్చుకోమన్నాడు.
1: తిరుగుతాండాల్వార్ టెల్స్ రామ ఐ క్రియేటింగ్ విత్ ఎ ప్యూర్ హార్ట్ బ్లెస్ మీ టేక్ మీ ఇన్ యూ యాక్సెప్ట్ మీ.
0: కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తునకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిశ్చూరములకు కూడా గురి అయినటువంటి మహానుభావులు.
1: గ్రేట్ డివోటీస్ హావ్ టేకన్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్ టు ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ ఎ మోడల్ అండ్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. And in that process, they have been put to a lot of troubles and tribulations.
0: Samanya manavulu vachche samayalo emi theru.
1: Ordinary human beings don't bring in anything with them when they come into the world.
0: Inta battaina kattukoni raru.
1: They don't even bring a piece of cloth with them.
0: Poye samayalo address aina ichi poru.
1: While leaving this world, they don't even leave their address where they are.
0: Ilanti varu mana bandhuvulu ettavutaru.
1: How can we treat them as our relative? Who is related to whom?
0: నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యం గుర్తుంచుకోలేరు.
1: If only they are truly yours, then there should be that kind of permanent relationship.
0: కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే.
1: Only in the middle such relationship exists. We come together and live a life.
0: కనుక ఎవరి జన్మము వారిది.
1: Therefore, one has to understand
0: ఎవరి కర్తవ్యం వారిది.
1: వన్స్ బర్త్ ఈజ్ వన్
0: తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకం గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఎ టైప్ ఆఫ్ హ్యూమానిటీ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు డిశ్చార్జ్ హిజ్ ఓన్ డ్యూటీస్.
0: ఎన్టి ఏకత్వమును సత్యత్వాన్ని దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలి చక్రవర్తి.
1: బలి చక్రవర్తి వాజ్ సచ్ ఎ గ్రేట్ వన్ who has taught to the citizens by his own example the unity, the divinity and the sanctity of life.
0: Kanuka aa bali chakravarti mochamunu pondinatvanti yokka pavitramainatvanti dinam ee onam dinam.
1: Onam day is one when bali chakravarti has attained liberation.
0: Vamanudu puttina dinam ee yokka onam dinam.
1: On the same day Vamana was born.
0: తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారముతో ప్రజాక్షేమమును ప్రజాభిమానమును ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము.
1: ఆన్ ద same day year after year, Vamana accepts the love, the gratitude of the citizens of Kerala.
0: కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారము చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానమును గుర్తించాలి.
1: Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own life sacred and sanctifying.
0: ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక విధములుగా బాధించడానికి ప్రయత్నించాడు.
1: హిరణ్యకశిపు, who was the father of Prahlada, tried to give Prahlada a number of troubles.
0: బిడ్డను ఆదరించి హక్కులు చేర్చి ఆనందింపచేసేటువంటిది తల్లి.
1: మదర్ యూజ్ టు టేక్ ది చైల్డ్ క్లోజ్ టు హర్, గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్ అండ్ వాంటెడ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ డిసిప్లిన్.
0: యొక్క హరినామములకు తల్లి తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకనొక దినము ఆ హింసలను భరించుకునలేక తల్లి దగ్గరికి వెళ్తాడు.
1: ప్రహ్లాద థాట్ దాట్ అట్లీస్ట్ మదర్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అండ్ అండర్స్టాండ్ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్స్ వన్ డే ఈవెంట్ టు మదర్.
0: అప్పుడే తల్లి దగ్గర కూడా అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది.
1: ఆన్ దట్ వెరీ డే మదర్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: కుమారుడు వచ్చిన తక్షణమే తండ్రి పెట్టుతున్నటువంటి బాధలు తాను వినటం చేత చాలా బాధపడింది లీలావతి.
1: లీలావతి ఫెల్ట్ వెరీ సారీ వెన్ షీ లెర్న్డ్ ఆల్ ద ట్రబుల్స్ విచ్ వర్ బీయింగ్ పుట్ టు ప్రహ్లాద బై ఫాదర్.
0: పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కబలించుకుని కక్కులు చేర్చుకుని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి.
1: లీలావతి టుక్ ద చైల్డ్ క్లోజ్ టు హర్ అఫెక్షనేట్లీ అండ్ అడ్రస్ హిమ్ దట్.

0: She addressed the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell them. That has given you a lot of trouble."
1: దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాకృతే అనేటువంటి గుర్తించుకున్నాడు.
0: ద మొమెంట్ ప్రహ్లాద హర్డ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మదర్ హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ వెల్ ది డిసీజ్ హస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫాదర్ టు ద మదర్ ఆల్సో.
1: దీనినే గీతయందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది, ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. హీ టోల్డ్ హిజ్ మదర్, వెల్ మదర్, దిస్ ఇస్ ద థింగ్ విచ్ నీడ్ నాట్ బి టోల్డ్ బై ఎనీవన్. మై యువన్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిక్లరింగ్ దాట్ హరి అలోన్ ఇస్ ట్రూ. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ లివ్ అకార్డింగ్ టు దాట్.
1: తల్లి, హరినామం బయట నుండి కూరేటువంటిది కాదు, లోపల ఉండి ఊరేటువంటిది అన్నాడు.
0: హీ టోల్డ్ హర్, వెల్ మదర్, దిస్ నేమ్ ఆఫ్ హరి ఈజ్ నాట్ వన్ పుట్ ఇన్సైడ్ టు ది సిస్టమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: హరినామం హరినామం కాదు,
0: ది నేమ్ ఆఫ్ హరి విచ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఫ్రమ్ లిప్స్.
1: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది హరినామం.
0: ది నేమ్ ఆఫ్ హరి ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: జాగ్రత్త సుశిత్రి. ఎందుకు ఈ యొక్క ప్రహ్లాదుడు హరిని స్మరించేటువంటి వాడు?
0: ప్రహ్లాద వాస్ థింకింగ్ ఆఫ్ హరి వెదర్ ఇట్ ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్.
1: అతని రక్తం అంతా కూడా నారాయణ యొక్క నామంతో లీనమై ఉంటుండాలి.
0: హిస్ బ్లడ్ వాస్ సాచురేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ నారాయణ.
1: అట్టి ప్రహ్లాదులకు ఒకరికి నేర్పేటువంటి వారా
0: ప్రహ్లాద, హూ వాస్ సో మచ్ సాచురేటెడ్.
1: మంచి కఠినమైనటువంటి రాక్షసులను నియమించాడు ప్రహ్లాదును శిక్షించే కోసం.
0: Can anybody teach him and make him deviate from the path? Hiranyakashipu appointed
1: vaadu chanda amarkudu varini chusestalike bhayam avutundi pillalaku.
0: He appointed chanda and amarka the very appearance of whose bhaitani
1: suitainatvanti kattulu dharincharu.
0: They took in their hands very
1: small kattulanta kodanu cheta poniyaru.
0: They also took thorny instruments in their hands.
1: నారాయణ అని చెప్పినప్పుడంతా ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు.
0: దేవర్ పియర్సింగ్ ఇట్ హిస్ బాడీ వెనెవర్ ప్రహ్లాద డిక్లారెడ్ నారాయణ.
1: కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికీ, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికీ తాను ఆ నామమును తాను వదలలేదు.
0: వాట్ ఎవర్ వైలెన్స్ వాజ్ రిసార్టెడ్ టు, వాట్ ఎవర్ ట్రబుల్ వాజ్ గివన్ అండ్ హర్ట్ అండ్ హారం వాజ్ డన్ టు ప్రహ్లాద, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ది నేమ్ ఆఫ్ హరి.
1: ఈనాటి మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుని మార్చివేస్తారు.
0: బట్ టుడేస్ మ్యాన్, ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఇమ్మీడియట్లీ హీ చేంజెస్ హిస్ మైండ్.
1: తన యొక్క అభీష్టములు నెరవేరకపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు.
0: ఇఫ్ దేర్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ద ఫోటోస్ ఆర్ టేకన్ అవే ఫ్రమ్ ద ష్రైన్.
1: ఇది తుచ్చమైనటువంటి బుద్ధుడి యొక్క తత్వము.
0: దిస్ ఈజ్ మీన్ మైండ్.
1: నిజమైనటువంటి రాక్షసత్వము.
0: This is truly a demonic nature.
1: Kani rakshasudainatundi prahladukulu pavitramaitundi daivatvanga taru nirupistu vachadu.
0: Prahlada, who was born to in a demon family, he
1: was manavattamu danavattamu daivatvamaneetundi pravartanato vyaktamavutunde kani swaroopamulu kaadu.
0: The demonic nature or the man's nature or the divine nature depends upon one's behavior, not on the basis of one's form.
1: Ee badhalu kudanu పెట్టేటువంటి చెండా అమార్కులు వారికి కూడా విసుగు పుట్టిపోయింది. పాపం
0: చెండా అమార్క, హూఆర్ గివింగ్ హిమ్ సో మచ్ ట్రబుల్, దేవర్ థెమ్సెల్వ్స్ డిస్గస్టెడ్ విత్ ది ట్రబుల్ దట్ దేవర్ గివింగ్.
1: ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు.
0: వాట్ ఎవర్ దే డిడ్, దే కుడ్ నాట్ చేంజ్ ప్రహ్లాద.
1: దేవుడు అంటే ఎవరు? హిరణ్యకశిపుడే.
0: దే టాట్ హిమ్, వెల్ హూ ఇస్ గాడ్? ఓన్లీ హిరణ్యకశిపు ఇస్ గాడ్.
1: హిరణ్యకశిపుడే దేవుడు అని చెప్పమంటున్నారు ఈ యొక్క చెండా అమార్కులు.
0: చెండా అమార్క వర్ dictating to Prahlada to say Hiranyakashipu alone of God.
1: Kaadu kaadu, naa devudu Narayanude.
0: Prahlada declared, no, certainly not, my God is Narayana.
1: Ee vidhanga cheppetappudiki Hiranyakashipu daggariki vacharu parigetti.
0: When Prahlada declared like that, Chandamarka ran to Hiranyakashipu.

0: They told the king, well, O king, whatever trouble we give, we pierce him with all the iron hope. He is not prepared to change. He is only declaring again and again, Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana.
1: Prajna tattvanni prakatinchinatvanti vadu Prahladu.
0: Prahlada was one who demonstrated this particular great
1: atani peru nunde untunnadi ee yokka tattvamu.
0: In his name itself you can find what he
1: Prahlada anaga Prahlada aahladamto nindinatvanti vadu Prahladudu ni.
0: The name Prahlada means the one who is full of delight.
1: Anaga anandamayude Prahladudu.
0: Prahlada is the very embodiment of bliss.
1: Nityanandam, Brahmanandam, Yoganandam, Paramanandam, Advaitanandam, Sachidanandam, ee vidhamainatundi anandam lopala sarvamai anandam swaroopude ee Prahladudu.
0: Prahlada was the one who was enjoying the bliss of different types.
1: ఇట్టి ఆనందమును ప్రజలకు అందించి తాను అనుభవించి కేరళ రాజ్యమునకు చక్కని కీర్తిని తెప్పించినటువంటి యొక్క చక్రవర్తులు ఈ ప్రహ్లాద చక్రవర్తి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ ప్రహ్లాద అండ్ ఎంపరర్ బలి వర్ సచ్ గ్రేట్ కింగ్స్ హూ బ్రాట్ ఫేమ్ టు ది కేరళ ల్యాండ్ బై దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ బై దేర్ ఓన్ ఎగ్జాంపుల్.
1: సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకుని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ వన్స్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ గాడ్ హింసెల్ఫ్ డ్వెల్డ్.
1: పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రం.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్
1: ఎస్టాబ్లిష్డ్
0: ప్రహ్లాదుడు
1: పుట్టినటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ వన్ వేర్
1: వామనుడు ప్రయాణమైనటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ ద ల్యాండ్ ఫ్రమ్ వేర్
1: వామన అవతరించిన క్షేత్రము.
0: దిస్ ద ల్యాండ్ వేర్ వామన
1: ఇన్ని పవిత్రములతో కూడినటువంటి క్షేత్రము కనుకనే ప్రజల యొక్క హృదయాలు కూడాను పవిత్రంగా దివ్యంగా భవ్యంగా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

हमारी भजन की शांति नहीं।

0: bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word,
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: The true form either you don't see.
1: నీటి నుండి కరెంటు పుట్టుతూ ఉండాలి.
0: Out of water you get electricity.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: కాని కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగాలు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్, దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: యట్ దే డోంట్ సీ ద డివైన్ ప్రిన్సిపల్.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
0: However, the good and bad, of the living creatures, they are quite visible and seen.
1: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్త శుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: Shankara closed his eyes at one instance.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
0: He could see the mother in the last moments.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: Sanyasi ayinatundi vyakti karma kandalo praveshinchakoodadu.
0: A renunciant has no authority to perform the ritual.
1: Sarva karmalo tyagam chesi ye sanyasam swikarinchadu.
0: One becomes an ascetic after sacrificing.
1: Sanyasi anaga emiti deeni artham?
0: What is the meaning of sanyasa or renunciant?
1: Sanyasi is sanyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సన్యాస.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్, an ascetic should not perform ritual.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: To make students understand, Bhagwan wants us to take into the
1: మొట్టమొదట సన్యాసం తీసుకునేక పూర్వమగా విరజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: విరజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు, దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Viraja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. శబ్దానందము, లోకానందము, ఇంకొక ఆనందము, ఆనందము, ఆనందము, అంత ఆనందములే, కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద, ఆనంద ఆర్ బ్లిస్, ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని,
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు, ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో, ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers, Badri and Kedarnath, in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka pranthamu nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu, pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్, డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్, దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ఏడీసీ, అదర్ పీపుల్ అరౌండ్, దే సెడ్ సర్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్, బట్ హీ సెడ్ నో, హియర్ ఐ యామ్ ఎ డివోటీ.
1: ఒక మాట చెప్పాడు,
0: హీ సెడ్ వన్ థింగ్.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
0: They should not delay. Therefore, everyone should
1: come. తరుముతుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Burgul Ramkrishna.
1: Aina queue lo poi nilchukunnadu.
0: He also stood in the line queue.
1: IGP vachadu, sir meer chief minister, meer pratyekanga raavachu, ee queue lo vaddannadu.
0: Inspector General of Police came and said, sir, you are the chief minister, you don't have to stand there. Rajakeeyanga
1: nenu chief minister, aadhyatmikanga nenu chief devotee.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee,
0: chief devotee.
1: నాకింకా అంత భక్తి రాలేదు.
0: వెల్, ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క బుర్గల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడీ నోబడి వర్ దేర్.
1: ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
1: ఎవ్వరూ అక్కడ రాలేదు.
0: నోబడి కేమ్.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: Nambudri Brahmin said, one should not touch that body.
1: Endukante dharma viruddhamaina dinto praveshistunnadu Shankaracharya.
0: Shankara is acting something against the norms of dharma.
1: Vidhi lekunda aa yokka dehanni taane bhujam paina vesukoni tana perati lopalle tana doddu lopalle untatuvi akkade book chesadu.
0: As there is no way,
1: yavarink sasanani teeskoni poyetundi sahayam leru.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: Aanadu Shankaralu prarambhinchinatundi oka ee samskaramu ee naati kudumam attane jarugutundi. Evvaru intilo peddalu poyina vaari venaka peretlo pannne poochadam, variki pratyeka oka vidhamainatundi oka smasanam ledu.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవున ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind, none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారిపైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స కలిగింది.
0: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Ee pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: దే లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kodanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ ద పౌల్స్.
1: సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చి చి ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
1: ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షూట్ టు ఫేడ్ అవే.
1: కట్టగటువంటి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
0: వాట్ హ్యాపెన్
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ ఏ యవ్వనము.
0: దిస్ యూత్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: దేర్ హీ కంపోజ్ ద శ్లోక అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు ది ఎంటైర్ అసెంబ్లీ ఓవర్ దేర్.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యంగ్స్టర్స్ షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్
1: కేర్ఫుల్లీ అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి.
0: దే షుడ్ ఫర్గెట్ ది బాడీ ఫీలింగ్ వాట్స్ ఎవర్.
1: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరంలో.
0: ద హోల్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్ బ్యాడ్.
1: దీని అందసందమునంతా కూడా ఎక్కడ ఉంటుంది?
0: వేర్ డస్ ద రియల్ బ్యూటీ లై?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యూ షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
1: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
0: 22 ఇయర్స్ ఇస్ ద రైట్ టైం.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ యు మ్యారీడ్.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: ద సన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై టు హిస్ ఫాదర్ బికాస్ ఆఫ్ ద లీనియన్స్ గివెన్ టు హిమ్.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ సిన్స్ దెన్ ఇట్స్ ఓన్లీ పేరెంట్స్ దట్ స్పాయిల్ దేర్ చిల్డ్రన్ గివింగ్ దెమ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయడం అక్కర్లేదన్నారు.
0: ద బాయ్ సెడ్, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే ఏం మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything, he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య ఐదారు మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితమంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితమంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవను చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరద కట్టుకుని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the horse back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who.
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో తెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
0: He said, I saw.
1: ఆ అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కాని బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I am not going to marry.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకి అని చెప్పండి నేను.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in
1: meditation. Oh, God.
0: In order to hold on to my
1: vow.
0: In order not to
1: dissatisfy my king.
0: To see that my father
1: has a vision. Please
0: show me a way. Give me some vision.
1: Give
0: me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఏ గుడ్ నాక్ విత్ ఇన్ హర్సెల్ఫ్.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహమాడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్ సెండ్ ఎ మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ee oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: షీ టుక్ దట్ పర్గెట్ స్ట్రాంగ్ డోసేజ్ దట్ షీ హాడ్ డిసెంట్రీ.
1: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
0: ఆల్ ది మెటీరియల్ ఈస్ కలెక్టెడ్ ఇన్ వెరీ బిగ్ వెసల్స్.
1: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
0: 8 డేస్ టైమ్ ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
1: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
0: At the end of the 8th day, they should meet.
1: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
0: The prince should answer
1: some of the questions.
0: This was the decision agreement before.
1: All days passed.
0: ఈమె
1: శరీరము అష్టపంజరంగా ఉంటుంది, కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ, యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్
1: చూస్తున్నాడు చాతక పక్షుల వలె, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
0: దిస్ ప్రిన్స్ ఇస్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
1: ఈ అమ్మాయి దిగింది,
0: ఆమె
1: ఇద్దరు చలికత్తెను పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
1: 8 మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా
0: తీసుకొస్తున్నారు. 8 servants were bringing very big vessels along with them.
1: 8 vessels
0: carrying.
1: చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుంది.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య,
0: with folded hands, she said, oh prince,
1: మీరు నా అందాన్ని చూసి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందమంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో,
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్,
1: తర్వాత నన్ను వివాహం ఆడండి.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ,
1: మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహం అందం ఎక్కడ ఉంటుండాలి?
0: How do you find the beauty in
1: my body? ఈ రూపాన్ని ధరించింది.
0: And my beauty is in this form of
1: మలమూత్రంలే నా అందము.
0: And it is the fecal matter you are in my beauty.
1: దీన్ని చూచా నా అందమని భావించావు, కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి. శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు, ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు, చీ
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షమును దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years lifetime span is fixed, you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble. Mind is like a mad monkey. దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: దీనిని శంకర్ల వారు యువకులకందరికి బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
1: అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: boys and girls,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinemas.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: When you go and sit in a theater, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the screen.
1: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: బొమ్మలు
0: see
1: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకర్ said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, పునరపి మరణం, పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: He said the whole universe is divine.
1: దీనికి రెండవ ఒక ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: He gave second example in support of this.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: Here is a screen on which pictures are projected.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: But you see only the picture.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda aa bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture.
1: Adi aatma tattamu.
0: That is omniscience.
1: Ishavasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
0: In all the pictures, in all the forms,
1: adi ye screen.
0: In all the forms there is only one aatma.
1: Aa screen vallane anni kodanu vastunnayi, potunnayi, kalustunnayi, velutunnayi.
0: Because of the atmic principle of screen,
1: all these come and go. Bommale kanipinchavu manaku.
0: Without the screen you cannot see the picture.
1: Kanuka adantha satyamainatundi.
0: Therefore that's all true.
1: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
0: This theory of non-dualism was taught to the entire world.
1: Jagatanta oka screen.
0: The whole world is a screen.
1: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
0: All the creatures born and that die later appear on the screen.
1: Kaani prati bomma endu kudanu ee screen kudanu leenamai untundadi.
0: But in every picture there is screen.
1: Screen lekapothe bommale manaku undavu.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
1: అది
0: మూలాధారం
1: స్క్రీన్.
0: That is the screen, real screen which is the divinity.
1: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: దాన్ని శివుడు అన్నారు.
0: శివ.
1: దాన్ని అల్లా అన్నారు. దాన్ని ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
1: ఈ బాడీ పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నాట్ గివెన్ ఎనీ.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితుల కంటే కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్
1: శక్తి అది ఏ ప్రాణశక్తి?
2: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికి అహం అని పేరు పెట్టారు.
2: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
2: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జ్
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుంది.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే యాజ్ ఈడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున మొదలుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఎడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalu
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐస్.
0: కనుక దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము, అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayagam anaga emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge,
0: wisdom.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని.
0: గంగా యమున వాటర్.

0: ఓ మైన్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ
1: అక్కడ ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమ కుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్ హే మన్ చెలురేమన్
0: ఓ గంగా
1: జమున
0: ఓ మైన్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమున
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమున తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్ హే మన్ మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమున తీర్ చెలురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యం నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: This non-dualism theory
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: Everybody started accepting this principle.
1: ఆ సమయం లోపల
0: at that time
1: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: He also came to Kashi.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపటం వచ్చింది.
0: Earlier he was addressed, he was called by this name శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: There was unsacred act at that moment.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు.
0: He argued with every scholar and converted him into an Advaitist.
1: మధ్య మార్గంలో
0: on the way
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: He was ready to argue with a scholar on the way.
1: ఆ సమయం లోపల
0: at that time
1: తన భార్య పండితుని భార్య
0: the wife of that pandit scholar
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సిద్ధ
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్
1: కట్టేరుపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియన్ దట్ వాజ్ ద డిసిషన్ అండ్ జడ్జ్మెంట్
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated
1: sanyasam teeskovalani cheppani shankara var pattu pettadu
0: and shankara wanted him to be a renunciant
1: aa ubhaya bharat cheppindi
0: ubhaya bharat said
1: shankara neeku sarva dharmamlo telusunu
0: you know all norms of dharma
1: nenu ardhangi
0: I am his wife
1: aa body lo half body nenu
0: and half body of my husband
1: nannu kuda nee odinchinappude ayana sanyasam teeskovadaniki veelavutundi nannu odinchukunna sanyasam teeskovadaniki arhudu kaadu annindi.
0: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
1: Sare vaadinchamannadu Shankar.
0: He said okay argue now he said.
1: Ame
0: she
1: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankarla variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీ రాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kashi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has entered into this body.
1: మరణించింది.
0: And the body of Shankara was there on the other side.
1: రాజు గారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into
1: రాజు
0: the body.
1: రాజుగారు అని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ దిస్
1: రాజు ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
2: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారత.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
2: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: Kashmir panditulu chaala goppa vaallu.
2: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
2: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagemi Kaike tandri.
2: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుకా ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
2: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
2: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
2: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇంటూ ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
2: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
2: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేడ్ టు గాడ్. ప్రార్థనలు
1: సల్పుతున్నారు.
2: దే ప్రేడ్ అండ్ ప్రేడ్
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
2: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
2: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ
2: బట్
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
2: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారి.
2: శంకరా ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
2: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
2: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
2: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
2: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
2: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the doors of the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
2: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
2: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
2: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
2: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
2: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా దోషం.
2: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
2: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారత.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
2: When you start loving God with this feeling of the spirit of Atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
2: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
1: Aatmaabhimanamu adi e nijamainatunte prema.
2: Actual love in spirit
1: atti premane God.
2: That love is God.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
2: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రంబులను నేర్పగలిగి ఉన్న, పద్య గద్యంబులను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు.
2: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
2: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్స్.
1: ఏమి చేసినా అది మంచిది.
2: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
2: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
2: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
2: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
2: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
2: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకా ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
2: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
2: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
2: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
2: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
2: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
2: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
2: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మన ముదచ్చితే పూర్ణమవుతుంది అన్నాడు.
2: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
2: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
2: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
2: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
2: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
2: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
2: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
2: Yeah, tomorrow I will come, only one day you attend,
1: చెప్పాడు.
2: హి సెడ్.
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
2: బట్ హి వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
2: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
2: Again he went to the scholar.
1: పండిత,
2: he said, oh scholar,
1: రేపటి దినం మా కుమారుని పంపిస్తున్నాను,
2: tomorrow I am sending
1: him. తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి,
2: డోంట్ టీచ్ డిటాచ్మెంట్ టుమారో,
1: ఈ ప్రాపంచకం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
2: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
2: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
2: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు,
2: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
2: టు వాట్ ఎక్స్టెండ్ యూ.
1: ఒక దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
2: జస్ట్ ఫర్ వన్ డే?
1: రాదు రాదు రాదు.
2: జస్ట్ ఫర్ వన్ డే యువల్
1: సంస్కారమైనటువంటి నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట పోలికి తొలగిపోతాయి.
2: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్,
1: సులభంగా తెగేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్లు వారు.
2: శంకర్ డిటర్మైన్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: appude nityamu danni upayoginchukodaniki veelavutundi.
2: Then we can make use of that.
1: Upayoginchi nityamu upayoginchukunte paatra prathi dinamu tomalsunde.
2: A vessel that we make use of it every day must be cleaned every day.
1: Eppudu pedda pedda paatralanta pendiki upayogisthaadu adi maatram samvatsaram kooturu tomute chaalu.
2: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
2: Those of the daily use must be cleaned every day.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
2: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకు అందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలిసినా?
2: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
2: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
2: ఆఫ్టర్ ది ఫుడ్ పార్టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
2: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్ ఫుడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
2: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try, anukunte dry aipothundi.
2: We should never say, I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
2: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: మీ కోసమే,
2: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
2: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
2: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
2: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
2: దట్ ఇస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
2: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
2: We should develop the
1: strong determination.
2: Strong determination.
1: Pattudalato pattali.
2: We should have strong determination.

0: When one seed is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: actually సత్యం సత్యం సత్యం,
0: you will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: The theory of non-dualism is taught by scholars, but they don't know in reality.
1: నడుచుకోవాలి.
0: They should conduct themselves.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: It's not enough. It's merely verbal.
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: The body should necessarily follow.
1: మనసు దాన్ని త్యజించాలి.
0: And we should give up with the mind.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: That is true detachment.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: That you'll get.
1: దైవం సత్యం.
0: God is true.
1: జ్ఞానం సత్యం.
0: Wisdom is true.
1: అంతః అనిత్యం.
0: Everything is ephemeral.
1: కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం.
0: Therefore God is infinite, God is wisdom, God is

0: சர்வநாமம் தரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம். பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: ஜெகத்து சாலா சித்திர விசித்திரமுதோ கூடியுள்ளது.
1: The whole universe is mysterious and full of wonder.
0: சித்திரம்புலு
1: peculiar.
0: தைலோக்கிய பவித்ரம்புலு
1: sacred to all three worlds.
0: வரிஜலால வித்தம்புலு
1: so close to the saints.
0: சன் மித்ரம்புலு
1: so dear.
0: முனி ஜன வன பௌத்ரம்புலு
1: appreciated by all nobles, seers and saints.
0: விஷ்ணுதேவு சாரித்ரம்புலு.
1: That's how the story, the history of the God is.
0: லோகமுலோ ஏது சித்திரமு ஏது விசித்திரமு அனி நிர்ணயించుకోవడం చాలా కష్టం.
1: In this world it is very difficult to understand what is that is wonderful and what is that is mystery.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్న గృహము దినదినాభివృద్ధి నొందనన్న దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్న దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూనిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్తంతైకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: It is the peace that confers to the entire humanity comfort, bliss and happiness.
0: Anaikyata asantruptini andistundi.
1: This unity leads to dissatisfaction.
0: Ashantini chekurustundi.
1: It gives you restlessness.
0: Apramayamainatvanti yokka divyatvanni maripimpa chestundi.
1: It makes you forget even divinity.
0: Kanuka ee naadu manaku koravalsinadi శాంతి శాంతి శాంతి.
1: What we should pray for today is peace.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: Peace is not separate.
0: మన స్వరూపములే శాంతి స్వరూపములు.
1: In fact, you are the embodiment of peace.
0: సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanamadharam Sivam. Anni perlu kudanu mangalakaramainatvanti.
1: All names are equally auspicious.

0: that is non-dual, bliss existence, that is the form, the true form of every human being, that is truth, goodness and beauty.
1: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
0: In the modern man, we don't find such sacred thoughts.
1: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవరు నమ్మరు.
0: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
1: మరి శాంతి ఎక్కడున్నది ఎవరైనా చెప్పగలరా?
0: Then where is peace? Can anyone say that?
1: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
0: In fact, all over the world, people are in search of peace.
1: కానీ అది తన యందే ఉంటున్నది.
0: But it is within you.
1: తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడ అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
0: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
1: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Being for yourself the very personification of peace, yet you struggle for it.
1: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
0: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: So man goes on praying continuously for peace.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
1: ఇది పాండి గ్రామం.
0: దిస్ రూల్ of grammar is found in the grammar composed
1: by Pani. ఈ పండి జ్ఞానమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలను అని ఆశిస్తున్నాడు.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ఈ పండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
0: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
1: స్వామి ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
0: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position
1: of the court of the king. అనేక విధములైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
0: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
1: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
0: Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question, after death, would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపురు అనేటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: Adi Shankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale. Samprapte sannihite kale. Nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evarni venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evarni venta vastaru?
0: After death, who would follow you?
1: Nee venta vacheetundi varu leru. Nee venta poyetundi varu leru.
0: No one followed you when you were born, nor would anyone follow you after your death.
1: Kevalam neeku neeve vastunnavu, neeku neeve velutunnavu.
0: You came here on earth all alone, and you leave all alone.
1: Amta dukkamu dukkamani neevu bhavistunnavu.
0: You consider everything miserable.
1: Ee dukkamu dukkam kaadu.
0: It's not sadness altogether.
1: Punarapi jananam punarapi maranam.
0: You are born again and again. You die again and again.
1: Punarapi janani jatare sayanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam punarapi maranam. Punarapi janani jatare sayanam.
0: You are born time and again. You leave the world.
1: Sare bahuduttare kripaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavulaku evaru venta raru evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhu mitrulu chuttu cheri lopilu rochistaru vichara padutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు ఎందుకు వీరు ఏడుస్తున్నారు.
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్ వై డూ యూ క్రై.
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: Pichivarlara,
0: you are my people.
1: Nenu sampadinchinadi nenu sadinchinadi sarva sampattunu kuda nenu vadilipothunnanani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపదంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: A true human should put a question to himself, who am I, who am I?
1: అది చూచుకోకుండా ఎవరిని చూచాను, హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదని కట్టుకోకమునుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతన్ని నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకు ఎవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: Each one should think of his own self.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know our own truth, our own need.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world, there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్.
1: కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye. ఈ చర్మ
1: శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రము జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: What is our truth?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: In fact, that very love is this truth.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: Without love, you cannot see anything in this world.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: In fact, you are the very personification of love.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనం పొంది,
0: being the very form of love,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాం.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love,
1: manam undi aashinchetunte deenni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchede emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is this.
1: Prema tappa marokati edi kudani jagatulo shastramaina ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamundu unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఇస్ ఎటర్నల్, ద లవ్ ఇస్ పీస్ అండ్ లవ్ ఇస్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాడిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడాను నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ది మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యు.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ది వన్ అట్ హోమ్ యు క్లెయిమ్ దెం యాస్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వి షుడ్ ఎక్స్‌పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ది ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమర్
1: దానిని విశ్వసించి దానికైతే నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: సర్వులు ఎందు ఉండినటువంటిది నేనే.
0: I am present in everyone.
1: నా ఎందు ఉన్నటువంటిది సర్వులు.
0: All exist in me.
1: సర్వజీవపదరం శాంతం.
0: And the peace that assumes different forms.
1: ఆ స్వరూపము ఈ దేహము నందే ఉన్నది.
0: And that very form verily is in me.
1: సర్వ దేహములో ఎందు కూడాను ఏ ఒక ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ ఎందు కూడా ఉన్నది.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: In fact, you are not aware of your own principle of this self or the spirit, and why you feel jealous of the self of others.
1: నీ ఎందున్న ఆత్మని పరుల ఎందు కూడా ఉన్నది.
0: The atma, the self in you is present in
1: everyone. ప్రతి ఒక్కటి కూడాను తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్ ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి చేర్చింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్ ఇట్
1: హాడ్ బికమ్. కాదు కాదు, నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ, నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్, దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకొని ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి, కానీ బయట నుంచి రావటం లేదు.
0: బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్, నాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ షాడో.
1: కానీ అది షాడో.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎ షాడో.
1: అది నీ నీడ.
0: It was just a shadow.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: You are just deluded by.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో థై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, "Don't go anywhere near that house because full of demons."
1: Sir, meer tella shariram varu meeku adi kanipinchadu nallan shariram varukanta kanipistundi andulo bhootam untunnayi ani prashinchar.
0: Everybody said, "Sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near it."
1: Enti andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: అండ్ ద వెరీ షాడో వాస్ సీన్ ఆన్ ద వాల్ దేర్.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: అండ్ హీ కుడ్ సీ బోత్ ద లెగ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్నాడు, పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: అండ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పిస్టల్ అండ్ షాట్ ఇట్.
1: కట్ట కనపడి తన వేలేపోయింది.
0: అండ్ ఫల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్, హీ లాస్ట్ హిస్.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: సమస్త
1: బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ విప్రా బహుదావదంతి.
0: God is one, we refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు, మన దుఃఖములు, మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: Only on that day we'll be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారమని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్, వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaga ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evanni padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness will release you.
1: Dukham kaani aanandam kaani anni neeve kaani marokari kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకును సత్య నిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If you cultivate this love, it is enough.
1: Aa premane mane yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chaitanyam manam gadapali.
0: Let's lead our lives in love.
1: Ilanti prema tattvanni nivu nee yende unchukuni nivu endukosam baadhapadutunnavu?
0: Why do you worry? Why do you suffer having love within you latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినప్పటికీ ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి యందు ఉన్నటువంటి నీడని చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడి.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నా నీ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకుని నేను వచ్చాను.
0: I am here with this
1: body. నేను దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I am going to achieve with this body?
1: ఈ చదువులా కాదు.
0: Is that education?
1: ఈ సందేలా కాదు.
0: No.
1: ఈ ఆటలా కాదు.
0: Not the
1: ఈ పాటలా కాదు.
0: Not the
1: ఈ మాటలా కాదు.
0: Not games.
1: దేనికోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేనిపోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేనెవరో అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తు అవుతుంది.
0: If you know yourself truly, you'll be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనేలేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవడం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ద ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రము లెక్క చేయకుండా,
0: we should not be mindful of the suffering.
1: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చిండే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should.
1: ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి,
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: In fact, we are
1: పెరిగింది సాధించటం కోసమని.
0: We are born, we grow.
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: We should know the truth.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: We should make all attempts to know the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే,
0: when once we make every trial,
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: You will be able to comprehend the rest.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: It's only through love you can know the truth.
1: చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
0: You find the bulbs burning all around.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: You find different forms of bulbs.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకు ఉన్నది కరెంటే.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంట్ మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: Without the current the bulbs you don't get light.
1: మన యందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: The atma within, the spirit within us is the main switch.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
0: That current, the spirit gets
1: into the ear. చేరి కనిపిస్తుంటుందది.
0: To help you to hear, gets into the eye.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: And it's the same current that will help you to experience the awareness within the body.
1: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
0: The current is the primordial principle
1: behind
0: this. అది ఏ
1: దివ్యత్వము.
0: That is divinity.
1: అది ఏ చైతన్యము.
0: That is awareness.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించాం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఇస్.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్
1: ఎక్కడికే పోవటం లేదు.
0: ఇట్ నాట్ లీవింగ్ యూ.
1: అక్కడనే ఉన్నది, అక్కడే పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of the doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Mottamotti doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: Doubts untinanta varaku kudanu manam satyanni manam choodalemu.
0: So long there are doubts you can never experience truth.
1: కనుక ఆ డౌట్స్ వల్లనే మనము ఇంత అమాయకులమైపోతున్నాము.
0: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ద డౌట్ దట్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: దట్ strong faith is very much necessary.
1: Aa nammakame lekapothe neevu kevalam gruddi vaadaipothavu.
0: Bereft of faith you are blind.
1: Kannundi gruddulai kalyanakaramaina nee moorthi darshimpa neeradi.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificence.
1: Chevurundi chevutulai ati manoharamaina neegana maalimpa neeradi.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: Maani pankajamanda paramaatma yundi paadu samsaramu koriradi.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: Idi Suradas cheppadu.
0: This is declared by Surada.
1: Yevidi nen kannulu undappudu em korinanu.
0: Then I had eyes, what is that I wanted?
1: Kaani ippudu kannulu poyin tarvata em korutunnanu?
0: Now I am blind, what is it I want?
1: Kannulu undinappudu deni chuchamo danne ippudu kavalani korutunnanu.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing. Kannu
1: lekunna gurunu kanipinchedi okkate.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధార పెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యమే యొక్క తత్వము నీ మొట్ట మనసులో నింపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి యందు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా అయినపోతే ఈ లైట్ అంతా ఏమీ రావు.
0: Without the divine light, you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: So the main divine light is ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్ భజ
1: గోవిందం.
0: థింక్ ఆఫ్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ థింక్ ద రెస్ట్, వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: వాట్ ఈస్ టు బి థాట్ ఆఫ్ ఇస్ ఓన్లీ గాడ్.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
1: యు ఆర్ వన్ అన్నాడు.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని, తాను దైవమని మనం భ్రమిస్తున్నాము. ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ that you are the devotee and the God is separate from you.
1: మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్, గ్రీడ్, అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: Aa pashuvuku neeku bhedam eviti?
0: What is the difference between animal and you?
1: Pashuvu pujistunnayi.
0: Animals partake.
1: Pashuvulu nidristunnayi.
0: And they also sleep.
1: Pashuvulu aakali anubhavistunnayi.
0: And they too have hunger.
1: Manushi nidristunnadu.
0: Man sleeps.
1: Manushi anubhavistunnadu.
0: Man experiences.
1: Vaaniki deeniki unnatundi bhedam eviti?
0: What is the difference then between man and animal?
1: Kaadu prajnanam brahma, ade manushiki undetundi.
0: Man should have that ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ అవేర్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన, స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest they come and go, pass off like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: Why should we worry, brood over these passing clouds?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: That which is changeless has got to be caught hold of.
1: అది మన ఆత్మతత్వము.
0: That is your true self.
1: అది మన చైతన్య తత్వము.
0: That is our awareness.
1: అది మన దివ్యత్వము.
0: That is divinity.
1: అది మన పవిత్రము.
0: That is sacred.
1: దాన్ని చూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: Then once you experience the divinity, you turn into God.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూచుకోవాలి.
0: You have to know and experience for yourself.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీబడీ.
1: ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truth.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పాలు పోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్ దేర్. అట్లా లేకుండా
1: జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నుండి కూడా దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity. You cannot get it either. So distance yourself from the bad. Fill it up with sacred qualities. Then you will become a sacred being.
1: Kanuka, so, mana pavitru kavalanukunnappudu,
0: to lead sacred
1: life, పవిత్రమైన ఇదిగా నిలుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఇది కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతామో?
0: Ultimately, who will claim your property? Nobody gives.
1: జ్ఞానం పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినటువంటిదంతా కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach? No.
1: లేదు.
0: No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్,
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్మని నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: You should follow the reality.
1: ఇది మనం ఈనాడు చదువులోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: All we study and study ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏంటి?
0: వాట్ ఆర్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, uneducated beggar also fill their stomachs.
1: పొట్టను నింపుకోవటం కాదు,
0: not simply to feed your belly.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: We should fill our hearts.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: Fill your heart with love.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: And this love will help you to get the rest of them in the world.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: Make every attempt, trial to fill your heart.
1: అది ఏ కంపాషన్? హృదయం అనగా ఏమి? కంపాషన్.
0: హృదయస్.
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: ఆ ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబటికి ప్రేమను కూడా నిరాశకరంగా మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. యు కన్వర్ట్ ఇట్, యు డిస్టార్ట్ ఇట్ అండ్ అల్టిమేట్లీ
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ ఎనీబడి.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: హూ ఇస్ అటాచ్డ్ ఎనీబడి?
1: ఎవరికి ఎవరికి అనుబంధం?
0: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
1: లేనే లేదు.
0: నథింగ్.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: అండ్ ప్రయర్ టు దట్ హూ ఇస్ యువర్ వైఫ్?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: ఆఫ్టర్ డెత్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: ఎవరు నీకు భార్య?
0: అండ్ హూ ఇస్ యువర్ వైఫ్?
1: రెండు లేవు.
0: నో, బోత్ స్టేజెస్ డోంట్ ఎగ్జిస్ట్.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటివి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: We don't need to worry for these passing clouds.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: What for should we worry?
1: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
0: Struggle, work to be
1: blissful. ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
0: And you should share this love with
1: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని, అసూయను, క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness
1: through envy,
0: jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
1: ద్వేషము, ద్వేషము, ద్వేషము, ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైమ్.
1: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
0: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: ద డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
1: నీలో కించిత్ ఏమైనా ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: ఈవెన్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: అండ్ డూ దట్ డ్యూటీ ప్రాపర్లీ.
1: నిజమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
0: అండ్ దెన్ అక్వైర్ దట్, రీచ్ దట్ పొజిషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: ఆల్ యువర్ స్టడీస్
1: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: సబ్జెక్ట్స్ బిలాంగ్ టు దిస్
1: వరల్డ్. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద అదర్ వరల్డ్. దాన్ని
1: పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు డెవలప్.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆనందం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం, శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి,
0: హావింగ్ కమ్ దేర్,
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్, ఓ పటేల్, ఐ వాంట్ టు మీట్ యూ.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్, yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్, దిస్ పటేల్
1: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేల్,
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
1: నీకు కావలసినంత ధనం ఉంది.
0: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్. మనీ
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
0: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్
1: కాబట్టి సుఖం నీకు కావాలని కోరటం లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
1: దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: వై డు యూ ప్రే సో లాంగ్?
1: పక్కన నవ్వు.

0: I want love.
1: I want love.
0: I want peace.
1: I want peace.
0: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
1: Truth, peace and love are in the hands of God.
0: భగవంతుడు దాని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
1: And they are in the possession of God.
0: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
1: They are with him.
0: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
1: To acquire them I am praying to God.
0: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
1: So we should desire that what we don't have.
0: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
1: What is that missing in you? That is peace.
0: ఆ పీస్ నీవు కోరాలి.
1: సో డిజైర్,
0: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
1: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్,
0: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
1: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి ఎర్న్ అండ్ అక్వైర్డ్.
0: నీ దగ్గర లేనటువంటిది, భగవంతుడి దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
1: వాట్ యూ డు నాట్ హ్యావ్, వాట్ గాడ్ హ్యాస్ ఆర్ టు.
0: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
0: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
1: When once you receive the truth, these two, you can get the truth.
0: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
1: If these two, you can achieve anything.
0: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
1: With sugar, you can have any number of sweets.
0: కానీ గోధుమ, హల్వా, బాదాం, కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
1: You can have different varieties of sweets.
0: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమో ఒక్కటే.
1: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఇస్ వన్.
0: కనుకనే దైవమే ఒక ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే,
1: దెన్ వన్స్ యూ గెట్
0: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
1: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవింగ్.
0: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
0: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
1: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కోహో.

0: అనపేక్ష సుచిర్దక్ష అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష, హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను బోధించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyamu.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kudanu bhagavad pritya thanga bhavinchali.
1: we should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేచ్చ అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేచ్చ కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: Rendavadi suchi.
1: The second quality is suchi.
0: Suchi anaga emti?
1: What do you mean by that?
0: Subhramu ani.
1: Cleanliness.
0: Emti ee subhramu? Antar subhrama leka bahir subhrama?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: Idi rendu kudunu avasarame.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇఫ్ వీ గో బై ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, హౌ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ విదిన్.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: ఇన్ ఎనామల్ వెజల్
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: యూఆర్ ప్రిపేరింగ్ ఎ సూప్.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: Why has it become poisonous?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది రివేదు.
1: This enamel vessel is not alloyed, is not tinned inside.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుండాలి.
1: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్.
0: బ్రాస్ వెసల్. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లీనెస్ వాట్ ఇట్ ఈజ్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నాచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: When one's actions are utterly selfish, there cannot be purity or cleanliness.
0: Inka moodavadi daksha.
1: Third one, daksha.
0: Anaga oka deekshanu pattadam.
1: Daksha meaning determination.
0: Etti deekshanu pattali?
1: What sort of determination?
0: Edi manam cheyalanukunnappudigini deenin sadhinchenta varaku kudanu tanake emaatram kudanu shanti labhinchadu.
1: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
0: Nenu appudu appudu cheptuntanu.
1: Bhagavan tells us now and then.
0: Pattina pattedo pattane pattitiri pattune kedidaka atte undu.
1: Some or other you have determined, until it is accomplished do not leave.
0: Idi e dichcha.
1: This is determination.
0: కోరినదేదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో.
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్ట కడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేక్ష సుచి దచ్చ ఉదాసీన.
1: దెన్ కమ్స్ ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి?
1: అన్అటాచ్డ్ ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: యు కెన్ డూ ఆల్.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుకొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: You can also participate in service activity.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: But you should not expect any results or rewards thereof.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: You should not have any expectation of any results out of your actions.
0: ఇంతే కాదు.
1: Not only that.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీ విధమైనటువంటి ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడా శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో ఏం జరిగినా అపజయం జరిగినా కానీ రెండింటికి సంతోషించి జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్చ సుచి దచ్చ ఉదాసీను గతవ్యత.
1: గతవ్యత.
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: వి షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ద ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ deep thinking, the past cannot be recovered.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పడానికి వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నీవు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of time.
0: Unnadi.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapistavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైం.
0: మునిగిపోయిన దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుకనే ఈ తలంపులు వస్తుంటాయి.
1: Thoughts do come.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు హావ్ ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ వీ హావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీడ్ టుడే ఈజ్ ద ట్రీ ఆఫ్ టుమారో.
0: టుమారో ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ విత్తనము.
1: దేర్ఫోర్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ సీడ్.
0: ఫ్యూచర్ కు ఈ ప్రెజెంట్ మూల ఆధారం.
1: దేర్ఫోర్ ప్రెజెంట్ ఈజ్ ద బేసిస్ బోత్ ఫర్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యంనందుంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ నీవు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: ద ఫ్యూచర్ ఇస్ బౌండ్ టు కమ్ డిపెండింగ్ ఆన్ ద ప్రెసెంట్.
0: నీకేమాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి.
0: ఎవడు ఈ సర్వారంభవాడు?
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడు అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకొని ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We will have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ సర్వీస్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ పబ్లిసిటీ ఆర్ ప్రొపగాండా.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టిన పేరును ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యు? వై
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's love,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బీ హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. And bliss is the true reward.
0: Ante kaani daivagnaku viruddhanga manam chestuntunte tappaka anni viruddhangane jarugutuntayi.
1: If you act against the command of God, everything will be contrary.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the result.
0: Bhagavantuni yokka premanu manam pondalanukunnappudu,
1: when you want to,
0: aa premaku taginatundi yokka paristhithilo manam jeevinchali.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: Aa premanu neevu aasinchaleda, nee ishtamochinattu neevu aasinchu.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకు ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీవు పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖాన్ని కొడతాడు.
1: వెన్ యూ పే 20 rupees కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవనిచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నువ్వు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నువ్వు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: ఈ ఉద్యోగం కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు బి ప్లీజింగ్ అండ్ టు గాడ్.
0: ఉద్యోగంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value. నీవు
0: చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andro atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీపైన భగవంతుడు అనేక రకమైనటువంటి దయను చూపుతుంటాడు.
1: When once the stamp of love is affixed on the envelope of a human body, then you receive his grace.
0: ఉదాసీనో గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: These qualities we have to develop day by day.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యు విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యు విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తనువును సరైనటువంటి రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated enquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
1: తత్వం, you are that, is the result of spiritual enquiry.
0: You are that. You are that.
1: You are that తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మధ్యకు చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: Without churning the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్ట వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవద్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేరినప్పుడే భగవద్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఇన్ బోత్ ద రిసీవర్ అండ్ గివర్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్.
0: పుచ్చుకునేది లేదు.
1: నథింగ్ లైక్ రిసీవింగ్ నార్ గివింగ్.
0: అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యు థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness, you cannot have happiness.
0: Kashtam nunchi manaku sukham chikkutundi.
1: Out of difficulties only you can derive happiness.
0: Kashtam lekunda pothe sukham manaku labhyam kaadu.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ke value ledu.
1: Or else food loses its value.
0: Kanuka manamu daniki taginatuvanti ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యు నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మే కమిట్, కానీ
0: భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
1: గోపిక క్యారీయింగ్ ద పార్ట్స్ ఫుల్ ఆఫ్ బజార్
0: బజార్ లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్,
0: పెరుగు పాలో నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: షీ డిడ్ నాట్ షౌట్ అలాంగ్ ది స్ట్రీట్ సేయింగ్ కర్డ్
0: గోవిందో దామోదర మాధవేతి.
1: ఇన్స్టెడ్ షీ వాజ్ సెల్లింగ్ గోవిందా మాధవ.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ఫాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ,
0: ఏ విధంగా తలచగలము,
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ,
0: సాధ్యం కాదు,
1: ఇస్ నాట్ పాసిబుల్,
0: అన్నింటి ఎందు ఉన్నావు నీవు,
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్,
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు,
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్,
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు,
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్, లేదంటే
0: కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు,
1: దో వి సీ బట్ యు ఆర్ యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిను గను గున్న గల్లమా,
1: కెన్ వి నో యు
0: కృష్ణ, నిను గను గున్న గలమా
1: కృష్ణ, కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ,
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు,
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్,
0: ఘనము కంటే మహా ఘననీయుడవు,
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
0: 84 లక్ష జీవముల,
1: ఇన్ 84 లాక్స్ ఆఫ్ బీయింగ్స్,
0: అంబున నెడబాయి పుందువట,
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెం,
0: అణువురేణు దృఢ కాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట, నిను గను గున్న గలమా,
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్, నిను
0: గను గున్న గలమా,
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైటాంటిక్ ఫామ్,
0: జీవరాశిలో ఉన్నావు
1: అండ్ వి నో యు,
0: కానీ 84 లక్షల జీవరాశి ఎక్కడ ఉన్నారు,
1: యు ఆర్ ఇన్ 84 లాక్స్ ఆఫ్ బీయింగ్స్,
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది,
1: హియర్ ఇస్ ద ఫ్లవర్,
0: ఇక్కడ బట్ట ఉన్నది,
1: హియర్ ఇస్ క్లాత్,
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ,
1: అండ్ యూ హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము,
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్,
0: బట్ట బట్ట,
1: సో ఆల్సో ద క్లాత్,
0: ప్యాక్ ప్యాక్,
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్,
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్, యున్నాడు,
0: ఉన్నాడు, ఉన్నాడు,
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
0: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: నమ్మినటువంటి సమయం లోపలనే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యూ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యూ ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: పరాకృతమైనటువంటి వస్తువులంత నమ్ముతున్నారు.
1: You believe all the worldly objects.
0: పరాత్మైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: But the spiritual content is not believed or accepted.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: The here lies our weakness, mistake.
0: ప్రాప్తమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: వార్డన్ స్పోక్ ఆఫ్ రామాయణ సో లాంగ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపాలు ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, దే సింబలైజ్
0: సామవేద అధర్వణ వేద.
1: దే రిప్రజెంట్ ఫోర్ వేదాస్. దే వర్ ఫౌండ్ ప్లేయింగ్
0: ఋగ్వేదమే రాముడు.
1: రామ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద.
0: యజుర్వేదమే భరతుడు.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరూ కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజింట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ. దట్ రిప్రజెంట్ వేదాస్.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
0: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
0: వచ్చాడు దశరథుని ఇంటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు
0: స్వామి, మీ వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్.
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై టాస్క్.
0: తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు సేయంగ వలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషమ యగును అని.
1: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger.
0: చక్కగా విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి.
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్.
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
1: డూ నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యూ వుడ్ డూ ఇట్.
0: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
1: దశరథ ప్రామిస్డ్.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: And that is faith in sages.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in all sages.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: He has got faith in godly people. So he promised.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
1: And then Vishwamitra said, Dasaratha, let you send Rama, your son, along with me to protect that yajna.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
0: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద ఫారెస్ట్. నేను
0: రాక్షసుల ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్, ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైనటువంటి భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠులు వారు కూడా వచ్చి,
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: రీజన్. బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy blissful state.
0: అంతేకాని జనకనక వస్తు వాహనాదులు ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఓ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడు అయినటువంటి వాడు,
1: ఆల్ పవర్
0: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణ్ తీసుకుని వెళుతూ,
1: అండ్ హీ టుక్ రామ అండ్ లక్ష్మణ్ అలాంగ్ విత్
0: హిమ్, సరయూ తీరమునకు వెళ్లేటప్పటికి,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హీ సెడ్, మై బాయ్,
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ,
0: చెప్పి
1: సేయింగ్, సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demons.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పిన దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is known
0: Brahmaku inta vyatyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastuntayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam vishwasinchali.
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetundi prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattvam anetundi dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetundi kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.
0: ఇంకెవరింటికి పోకూడదు.
1: హీ నెవర్ వాంటెడ్ కృష్ణ టు గో ఎనీవేర్. సత్యభామ
0: గీతలోనే ఉండాలి.
1: అండ్ దట్ హీ షుడ్ బి విత్ హర్.
0: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా అవసరమవుతుందని నారదుని పిలిపించింది.
1: హీ ఆస్క్డ్ నారద టు టెల్ హర్ ద డివైస్ హస్ టు పొజెస్ కృష్ణ.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్త్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
1: హీ సేస్ ఐ గాట్ శమంతగా జమ్ విత్ మీ.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ అవుట్
0: నేను తప్ప వెయి హిమ్ ఆర్
1: ఐ విల్ డూ ఇట్ షీ సెడ్.
0: అయితే తేమని చెప్పాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ హిమ్ టు బి
0: బ్రాట్.
1: అండ్ కృష్ణ కేమ్.
0: ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
0: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
0: కదలలేదు, మెదలలేదు.
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: భయం ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
0: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
0: శమంతక మణిని కూడా పెట్టింది.
1: ఫైనల్లీ శమంతక జెమ్ వాస్ ఆల్సో కెప్ట్ దేర్.
0: కానీ తూగలేదు.
1: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దెన్.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
0: అక్క అక్క అక్క అక్క.
1: షీ స్టార్టెడ్
0: కాలింగ్. నడువేని అక్క ఈనాడు పుట్టింది పాపం.
1: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
0: చూచింది కాదు.
1: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి ఎట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు హర్
0: సిస్టర్. అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెన్?
0: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద. దిస్ ఈస్ మై ప్లైట్, షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారద.
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద,
1: కృష్ణుని
0: ఏ రీతిగా తూర్చగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
0: అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్.
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా, సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటింది? అది
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యు సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి.
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నువ్వేం వేస్తావు?
1: దెన్ వాట్ ఈస్ టు బి పుట్ నౌ?
0: ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: పత్రము
1: ఎ లీఫ్
0: తూగుదుగాక.
1: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ దట్ యుల్ బ్యాలెన్స్ టు ఎ ట్రూ డివోటీ ఫర్ అవుట్ ద ఆఫరింగ్స్ లైక్ లీఫ్ ఫ్లవర్ ఫ్రూట్ ఆర్ వాటర్ దట్ యు వెయిట్ ఆన్ దిస్ తులసి లీఫ్.
0: తూగాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
0: తూగడమే కృష్ణుడు కంటే ఇంకా ఇటు ఎక్కువ పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెయిట్ హెస్ బీన్ మోర్ నౌ.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: దెన్ నారద సెడ్,
0: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
1: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
0: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
1: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
1: హౌ కెన్ యు బ్యాలెన్స్?
0: ప్రేమకే తూగుతున్నాడు.
1: అండ్ ఇఫ్ ఆల్ ది లవ్ దట్ బ్యాలెన్స్.
0: ప్రేమ చేత ఏ నీటి దారమైనా వెయ్యి చాలు.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
0: తులసి దళమైనా వెయ్యి చాలు.
1: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈ్ ఆల్సో విత్ యూ.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీను అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో. గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగ

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండ

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students.
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించుకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరూ తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagatnandu udbhavinchi ee visala prapanchamnam sarva vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి ఒక వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ దెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: బట్
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఆల్ వన్.
1: రూపనామములు భిన్నముగా ఉన్నవి కాని
0: దో ద నేమ్ అండ్ ఫార్మ్ డిఫర్,
1: పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కాని
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కాని
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతం.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు
0: బట్ He has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో
0: because of too much of desire.
1: అర్థం కాని ఆవేదనతో
0: and the worry with
1: అప్రాప్త రూపమైన ప్రాప్తికై
0: he struggles.
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: whatever thought entertained
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: ఈ అసంతృప్తిగా రూపొందుతుంది.
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్
1: మానవుని యందు దేవుడు
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు
0: అనిమల్ ఇన్ మ్యాన్
1: కనుకనే దైవము మానవుడు రాక్షసుడు పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి
0: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్
1: ఏ విధంగా ఉంటున్నాయి
0: హౌ
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద సర్కమ్స్టాన్సెస్ ద టైమ్ అండ్ ది స్పేస్ The reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
0: In what form God is present in man?
1: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడి.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడా గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడా భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ దట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరం కూడా పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజన్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలు గానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మత్స్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడు అనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కాని మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone
1: fear. నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal. You are
1: manishi.
0: You are a human being.
1: Kanukane neevu bhayapadakoodadu, bhayapettakoodadu.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: Itti nitya karmala cheta tana nitya jeevitanni gaduptu untadu manavudu.
0: So man spends his daily routine of activity in this way.
1: Inte kaakunda
0: not only
1: paropakara sambandhamainatundi oka social works అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తిని పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతిపైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమపైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింసపైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడా మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be
1: violent. నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భజించు, బుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః, అనగా ఈ మత్తు పదార్థముల పైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏమంటున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడాను విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి,
0: so he undertakes to such activity and forgets the human quality.
1: జీవితత్వాన్ని విశ్వసించి,
0: and he goes by this transient world.
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: He forgets the future.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: హాస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: హీ హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం తన కడుపుకు తాను తినటము.
0: హీ ఈట్స్ ఫుల్.
1: నిరంతరము లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
0: హీ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ఆహారం ఇంద్ర భయ మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: దీస్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ అనిమల్.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటం.
0: He will also be violent against those that come in his way.
1: పరుణం దూషించటము.
0: He goes on accusing others.
1: పరుణం హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities, and the divine qualities.
1: Aithe manam ee naadu aneka vidyalanu abhyasistunnam.
0: Today we study various forms of knowledge.
1: Ee vidyalanu abhyasinchi em pogottukuntunnam manam.
0: What is that we are actually losing?
1: Aneka mandi prapancham lopala enniyo vidyalanu abhyasinchinatunte vaaru unnaru.
0: In this world there are many people who have learned many forms of education.
1: Inni vidyalanu nerchukoni manavattamlo undinatunte visheshtata emite niku emaina gurtinchukunnara?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చలాయిస్తున్నాడు.
0: He occupies the position of a human.
1: కానీ మానవత్వాన్ని తానే మాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోభ మోహ మత్సర్యం అనేటువంటి దానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading without these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
1: Sadbuddhi.
0: Good intellect.
1: Satyanirati.
0: Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: We
0: have to see that there will be human values in every aspect of our
1: life.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others. When we go on thinking of others, good and bad, those qualities get into you. You're not thinking of anyone. All the bad you'll think of will be in you ultimately. Why? Because you constantly think of bad of others. So never think of bad of others. If anyone is bad, try to correct, rectify. If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించటము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
1: ఇలాంటి విద్యకు లక్షణమే కాదు.
0: This is not a qualification. It is just opposite the human life. The one who has known, practices human values, will never make fun of anybody. He will never demean anybody. If you humiliate anybody, it's animal quality. The selfishness is the root cause. Because of this selfishness ever on the rise, you find this attachment and hatred. This selfishness. Until the end approaches, he spends all the time in selfishness. When does he reach the correct level? What is it? The purpose? And it's just a burden to earth and also waste of food that he
1: parted.
0: Having been born a human being, we should help
1: others.
0: That is the essence of 18 epics.
1: Ashtadasha Puraneshu. Vyasasya Vachanadvayam. Paropakara Punyaya. Papaya Parapedanam. Help ever, hurt never.
0: It is the essence of 18 epics stated by Vyasa in two sentences. Help ever, hurt never.
1: Yeenadu help anetundi ekkada kanipinchatam ledu.
0: Today there is no help
1: ekkada chusina hurt, hurt, hurt, hurt.
0: Everywhere we find this hurt, hurt.
1: Chadukunna vaadi modalukoni.
0: Right from the educated to the illiterate, the pauper to the millionaire, everyone
1: hurts.
0: If a poor man harms in a little way, a rich man,
1: సహాయమనే ఉంటే వాళ్ళ మనసు ఆవిర్భవించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని ఎందు ఉండటం లేదు.
0: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్
1: బర్త్? ఈ విధంగా సంపాదించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: దేర్ ఫర్ ఆల్ అవర్ లర్నింగ్
1: మన సంపాదన నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వి వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వి వేస్ట్ అవర్ బాడీ.
1: ఓన్లీ ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకొని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకొని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశంపై దండెత్తి వచ్చి
0: having attacked
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot.
1: బాల్యమందు ఏక ప్రాయమందు
0: or youth,
1: ఏక ముదిమియందు ఏక ముసలియందు
0: or old age,
1: ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
1: ఏం గుర్తిస్తావు.
0: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: అలెగ్జాండర్ టాట్ దిస్ వే అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్ కంట్రీ.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander చెప్పినట్టుగా వారు నటించారు.
0: They acted as per his instructions.
1: చేతులు పైకి పెట్టారు.
0: The two hands are lifted up.
1: బాడీ అంతా వైట్ క్లాత్ తో బంధించారు.
0: The body is wrapped by a white cloth.
1: చేతులు పైకి పెట్టి వీధి కూడాను అలెగ్జాండర్ దేహాన్ని తిప్పుతున్నారు.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: దేశంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Everyone started questioning.
1: ఎందుకు చేతులు పైకి పెట్టారు?
0: Why hands are lifted?
1: ఇది అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్స్ నో డర్త్
1: తక్కువ లేదు. అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినెంట్ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: నువ్వు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలమునకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven and have done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నానని చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in
1: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions. కనుక
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human.
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుకనే మొట్టమొదట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
1: సమాజం నందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యు ఆర్ ది వర్స్ట్ సిన్నర్.
1: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
1: కానీ ఇంతమంది పోయి కట్టకడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డూ? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమడితే నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who is
1: with you. Janta, inta, kanta untundi. Ninnu kaapaadutundi okka Bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you. That will protect you at all times.
1: Kanuka atti divyamainatundi daanini mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanini manam pattukoni మన జీవితమంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore we have forgotten this divine eternal truth, but we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడాను కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of long life spent, he is not able to know his own truth.
1: Attachment.
0: What is the reason? Attachment.
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
0: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ పెట్టు.
0: పుట్ ది కీ దేర్.
1: టర్న్ రైట్ సైడ్. ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: There is difference in the turning.
1: Kalpane ni hrudayame lock.
0: Your heart is locked.
1: Ee manase key.
0: Mind is the key.
1: Turn God's side. Detachment ane liberation.
0: Turn God's side. That detachment liberation.
1: Turn world side.
0: That is attachment.
1: Ee attachment e mahabalam.
0: And this attachment is bondage.
1: It will
0: make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: విత్ ఆల్ దిస్ ఈజ్ రెస్ట్లెస్.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వీ షుడ్ నో ద పాత్ టు
1: బోధించినటువంటిది. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: ఆర్ డొనేట్
1: హెల్త్ కు దానం చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్.
0: For man, head and heart are important.
1: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
0: Both are present in the body.
1: Head is education. Heart is health.
0: Heart stands for
1: body
0: health.
1: Body is water. కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
0: నాట్ ఫర్
1: సేవ కోసం హెల్త్ కావాలి.
0: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
1: మనకు హెడ్ ఉండాలి.
0: వీ నీడ్ హెడ్.
1: ఎలాంటి హెడ్ ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
1: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ ఆర్ అక్యూజ్.
1: చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
1: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: వై డూ నీడ్ ఫుడ్?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: టు డెవలప్ మై హెడ్.
1: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
0: డెవలప్ మై
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: వై డూ నీడ్ దిస్?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: టు రెండర్ సర్వీస్.
1: సహాయం చేయడానికి.
0: సో హెల్ప్
1: సమాజానికి. సత్కీర్తి తేవడానికి.
0: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణ మనం ఆనందంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
1: మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: ఇండియన్ సమాజంలో
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: ఇండియన్ సమాజంలో
0: గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీడంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హ్యావ్ బీ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: అప్పుడే క్షేమమైన జీవితం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: But in social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love, what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏ ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
0: When you don't put it into practice,
1: what is the కాల్చివేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn all the
1: books. అంత మనం చదవకూడదు.
0: So we should not read so many.
1: దాని వల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: You turn mad.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
0: At least practice one truth that you come to know.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: So today what we need is practical knowledge, not bookish knowledge.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికి అందించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should act, we should do and find happiness there.
1: ఏ నిమిషం మనం పోయినా తొందరలేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: Let us not aspire to live long.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు.
0: అది
1: ఏ కీర్తి.
0: That is reputation.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు
0: for the body being given.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is the truth that is the real jewel to the neck.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద ఆర్నమెంట్ టు
1: భూషణ. కిం ప్రయోజన. ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుందా?
0: సాక్రిఫైస్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుందా?
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and gold rings, then it's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: It's only love for God is the decoration.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: Let us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కో

0: భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్, పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్, కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ద హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ ది క్రియేషన్ వుడ్ హెల్ప్ ఇట్ టు ఇంక్రీజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు విద్యార్థులు మర్చిపోయి అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ, అండ్ సో దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎజిటేషన్స్, అండ్ హెన్స్ దే హావ్ లాస్ట్ పీస్ అండ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ప్రాచీన భారతీయులు వారి యొక్క అనుభూతులను, వారి యొక్క ఆనందమును, వారి యొక్క అనుభవజ్ఞులను 10 మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ భారతీయస్ హ్యాడ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్. దే హ్యావ్ బీన్ పబ్లిసైజింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: ది వాల్యూ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ఫారినర్స్ యాజ్ ద వన్ దట్ వుడ్ హెల్ప్ ఫార్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ల్యాండ్.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: అమెరికన్ బై నేమ్ ఈజ్ హైలీ రెప్యూటెడ్ వన్,
0: ఒకనొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ అట్ ద టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ వన్ క్లోత్స్.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈక్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హి వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు

0: ఇచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాస్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్ స్పాయిల్ క్లాత్ స్పెషల్ స్టిచ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూసి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేవు అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln,
1: and he's following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: Ayana em jarigindi endukosam nee inta baadha padutunnavu ani chaala saavadhananga vicharinchindi.
1: Mother inquired, what happened my son, what is it, why is it that you are so sad?
0: Toti baluru nannu aneka vidhamuga kuda nannu apahasyam chestu vacharu.
1: The boy said, my classmates made fun of me on my way to the school.
0: Nenu dhanahinudanani దరిద్రుడునని చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, don't feel sad.
0: Mana paristhiti yokka prabhavanni kodanu manam gurtinchi vartinchali.
1: We have to know our position and act accordingly.
0: Varu srimantulu kanuka vari sthayiki teginattiga varu maatladaru.
1: As the rich people they talk like that.
0: Manam daridrulu kanuka mana sthayiki teginattiga manam nadchukovali.
1: As we are poor we have to conduct ourselves according to our state.
0: Manaku dhanakanaka vastu ahanadulu levu.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులము కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
0: మన బంధువులా శ్రీమంతులు కాదు.
1: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
0: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ గాట్ దోస్ హూమ్ వి డిజర్వ్.
0: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: Manamu okka deeni endu maatrame manam goppa varamu.
1: In fact we are rich in one consideration.
0: Manaku aatma vishwasame mana yokka sridhanam.
1: In fact our true wealth is self confidence.
0: Ee aatma dhairyanni aatma vishwasanni manam kaliginappude manakante srimantudu marakuru ledu.
1: There cannot be another richer man than us. Then once we have this,
0: ee naatu dhanamu repati dinam maaripothundi.
1: Money you have today you may not
0: ee naatu sukham repati dinam maaripothundi.
1: The happiness that you have today may not last.
0: Kani aatma vishwasamu aatma gauravamu maaranatvantidi.
1: But the self respect and self confidence are changeless.
0: Ee aatma vishwasanni dhrudam ga neevu manasulo dhrudam chesko.
1: Strengthen this spirit of self confidence.
0: Idi neevu sarva saubhagyamulu kodanu chekurustundi.
1: This will give you all the wealth.
0: Yavare mandalamu na dhanamu ఆత్మవిశ్వాసమే.
1: లెట్ ఎనీవన్ సే వాట్ దే లైక్.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ కాంట్రడిక్ట్.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ క్రిటిసైజ్ దట్.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీవన్.
0: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: నో వన్ కెన్ సర్వైవ్ లివ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: మదర్ టాట్ హిమ్ సో వెల్ vehemently, telling that with this wealth of self-confidence that he can proceed. The true wealth is the spirit. The true wealth is the spirit. With the self-confidence and the strength of the
0: self-identity.
1: Without self-respect, what for should I live?
0: కనుక నా ఆత్మ గౌరవమే నా యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి అని దూరం చేసుకున్నాడు.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మై ప్రాపర్టీ దట్ వాట్ హీ డిక్లేర్డ్.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: దో ఎవ్రీబడీ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ యట్ లింకన్ attended school with that spirit of self confidence.
0: కాని కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికి చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him,
0: నాయన 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉండేప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతుల దోపల దగ్గర పోయి నీవు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: హావింగ్ స్టడీ లైక్ దాట్
0: క్రమక్రమేణా కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసును తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. He could have food one day and he had to fast the next
0: day. ఒక కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: He didn't have enough of money to buy it.
0: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: వెల్ అట్ నైట్ హీ యూస్ టు డ్రింక్ వాటర్ అండ్ గో టు స్లీప్.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: మదర్ షీ వాస్ లిటరలీ టచ్ బై ది సీన్ అండ్ సెడ్ ఎవ్రీ బాయ్ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ స్పెండ్ ద హోల్ నైట్ స్టిచింగ్ ద ఓల్డ్ క్లాత్ అండ్ బై సెలింగ్ ఇట్ షీ కుడ్ హ్యావ్ 2 రూపీస్.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised because such a poor boy, how is that he could have that kind of
0: patience, and
1: he said it's only self-confidence and self-respect that gave him all
0: the courage.
1: And he said my main property is self-confidence.
0: ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణం.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ యాస్ హిస్
0: వెరీ బ్రెత్. ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ ఇస్ వెరీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యంతో కూడా సాధించు వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హీ వాస్ సక్సెస్ఫుల్.
0: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టడీస్ హీ కుడ్ సర్వ్ ఎస్ ఎ క్లర్క్ ఇన్ సమ్ ఆఫీస్.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: యాజ్ క్లర్క్ హీ డిడ్ హిస్ డ్యూటీస్ సిన్సియర్లీ, డ్యూటిఫుల్లీ.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: With this he could even supply food to his parents, and since then there was no shortage, actually speaking.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికి తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవించుతూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fasts, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ అబ్బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he's న్యాయవంతుడు, is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth
0: and justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name and the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాసు స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పాడు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకుని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something
0: ఇది
1: bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can contest?
0: న్యాయరీతిగా అందరికీ వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: And he won triumphantly in the elections.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: This news came to his mother.
0: ఆమె భరించలేని ఆనందంతో,
1: she could not control her ecstasy,
0: కుమారుని పోయి కరుచుకుంది.
1: She hugged her son.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position, and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word, and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఆత్మవిశ్వాసం ఏ నాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
0: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: సో వాట్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఆర్ దీస్ టూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అని ధైర్యం
0: చెప్పి
1: షీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ వాచింగ్ మెనీ ఎల్డర్స్ కమింగ్ క్లోజ్.
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ వెన్ కమింగ్ టు నో దిస్.
0: ఏదో బీద బాలుడు,
1: ఇట్స్ ఎ పూర్ బాయ్,
0: ఏ దిక్కులేనటువంటి వాడు,
1: హస్ నన్ టు లుక్ ఆఫ్టర్,
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం,
1: హౌ వుడ్ హి బికమ్ ప్రెసిడెంట్
0: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
1: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాయన, నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: This is God's gift.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: This is the effect of truth.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: This is the strength of self-confidence.
0: నిన్ను స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: And she wanted him to pray in full realization of this.
0: రిక్షా లోపల ఆఫీసు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: And he traveled in rickshaw. And took charge.
0: Car kuda ledu.
1: He didn't have car.
0: Kaadu mana sthitiki ide sari.
1: This is one what I
0: talli aa vidhanga bodhisthu vachindi.
1: That was the teaching of his mother.
0: Kaani konni dinamullopalle tandri kumarunu chaduva nimittamai raatrimpagalu shravapadi vadranga pani chestu kontha anarogyam chedi atanu balaheerudaipoyadu.
1: Because of strenuous hard work that has put in serving as a carpenter, he could not suffer any longer. The father
0: talli kudanu kumaruni ku poshan nimittamai tanu tini tinaka pillavaniki petti poshinchi tanu kudanu balihinamaipoyi konni dinallo opala talli maraninchindi.
1: Mother also worked very hard. She went through all arduous tasks.
0: Kani intilo evvaru sahayam
1: ledu. Ultimately she died. Nobody helped him.
0: Ante cheyadaniki veel lekunda Thomas rendo vivaham chesukunnadu.
1: And nothing could be done. He got remarried.
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I
0: got married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect. What more is to be
0: solicited? She
1: too praised her son.
0: The
1: stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: And she also take good care of him.
0: మరి కొంతకాలమునకు
1: after some time
0: తండ్రి మరణించాడు.
1: The father died.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: Your father and your mother.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి, ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: Lincoln said, I never thought that
0: ee kaalam lopala maarutallu intati premanu chuptarani nenu bhavinchaledu.
1: I never expected that stepmother would shower her love.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి.
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్ అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: position. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: Nayana manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manalu uddharincheetvantidi.
1: He told his friend, neither wealth nor position would come to your rescue. No,
0: manaku satyame manalu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మ పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్టకడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: He was just polishing the shoe.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
0: Inka avi kuda nu pani cheyalenappudu ఎవరికైనా పిల్లలకు ఒక కవర్స్ పైన అడ్రస్ రాసిచ్చేది.
1: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసిచ్చినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: The children also used to pay him for the service.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: His handwriting was perfect, legible.
0: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
1: while he was writing addresses on the envelopes,
0: he చెప్పినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: with all this spirit of self confidence
0: ఆ కవర్ వారికి తిరిగి అడ్రస్ తో ఎనికిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless
0: you. ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self confidence.
0: God bless you, God bless you.
1: And he always said, God bless you, God bless
0: you. ఆ పిల్లలు కూడాను God bless you, God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికీ ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: Whole heartedly they said, God bless you, God bless you.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: Their hearts are sacred.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్, గాడ్ బ్లెస్
0: యూ. ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ లింకన్
0: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
1: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
0: అతని సుబోధనంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్
0: చూచారా బిడ్డలు
1: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెండ్
0: అలాంటి చిన్న వయసు లోపల
1: అట్ దట్ టెండర్ ఏజ్
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
1: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: దైవ భక్తి చేత
1: విత్ ద డివోషన్
0: సత్యాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద ట్రూత్
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గట్టి పుట్టారు చూడండి.
1: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
0: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ
0: కాలం వేరు కావచ్చు దేశం వేరు కావచ్చు
1: కంట్రీస్
0: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును
1: మేబీ ది
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బి దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
0: విశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత
1: విత్ దట్ కాన్ఫిడెన్స్
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతు వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పుచ్చుకు ఒక్కరుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
0: ప్రదోషి దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్
0: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఇట్స్ ఎ గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: You should all be good children, good sons.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: You should change the present position and see that it's going to be ideal.
0: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: First transform your heart.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: That would transform everybody around.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడీ.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవరీవన్.
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
0: మనం యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ వారి యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మానిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: What's our culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
1: That which is made sacred is culture.
0: ఒక ఒడ్లు పండుతాయి మనకు.
1: And here we have paddy.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: We don't partake paddy as
0: ఈ ఒడ్డును దంచి
1: and it has to be thrashed. ఒడ్డును
0: వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
1: and the rice has to be boiled. ఉడికినటువంటి
0: భోజనాన్ని మనం భుజించాలి.
1: So it has to be thrashed, husk has got to be removed.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
1: And this is all due to refinement or polishing.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: All the husk is removed.
0: దీనికి చేరుకున్నటువంటి యొక్క దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ ఫామ్.
0: మనం భుజించి జీర్ణించుకొని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వి ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: పరిశుద్ధాన్ని చేయటము.
1: ఇట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
1: దెన్ వీ పార్టేక్ ఇట్ హ్యాపీ.
0: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
1: ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ విల్ గివ్ యూ స్ట్రెంగ్.
0: ఆరోగ్యమైనటువంటి యొక్క దేహం నందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
1: ఎ హెల్దీ బాడీ విల్ హ్యావ్ హెల్దీ మైండ్.
0: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తున్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and the nation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనసు ఈ రెండు కూడా ఒకదానికోటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీబాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: మనసును ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనసు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ ఆస్ ద వెస్చర్.
0: మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ లెవెల్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వీ హావ్ వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్ మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: What most important two are here.
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి.
1: How to maintain the body.
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి.
1: How to purify the mind.
0: ఈ రెండింటి విషయాల్లో విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: Students will have to clearly understand these two aspects.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
1: We have to purify the mind.
0: దేహాన్ని తగినట్టుగా పోషించుకోవటం.
1: And see that the body is healthy.
0: ఈ రెండు బాగా ఉండినప్పుడు
1: మీరు
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: You become a total man.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: the body is healthy.
0: మనసు సరిలేకపోతే
1: when the mind is not proper,
0: half man.
1: You are only half man.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: With these two, body and the mind.
0: ఈనాడు మనం చదివే చదువులంతా మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: The modern education does not shape you as a true man.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: In fact, you should be a total man, true man.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: The totality requires the purification, the perfection of the body and the mind.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: Many feel that it's enough if we have money to enjoy everything.
0: ధనము చేత మనకు ఆనందాన్ని లభించటం లేదు.
1: You can never be blissful with the mind.
0: ధనము చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
1: You can never be healthy with the mind.
0: గుణము చేతనే మనకు కావాలి.
1: It's only the virtue that's necessary.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
1: every student today
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
1: These three we have, but we don't have character.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
1: Without character, what for? గుణము
0: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
1: What for is the
0: friendship? హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
1: We say only hello and go.
0: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
1: Therefore we should never depend, rely on the wealth, strength and friendship, but we should depend on the character.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
1: ancients relied on character.
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
1: They led an ideal life and shaped this country as an ideal one.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
1: So we should go by the character.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
1: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి
1: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
1: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
1: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధముగా ఆవించబడినటువంటి
1: సంస్కృతి. కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్సింగ్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
1: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
1: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి,
0: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
0: బ్యాడ్ కార్యాలలో ప్రవేశించకుండా పోవాలి.
1: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
0: అది మన సంస్కృతి.
1: దాట్స్ అవర్ కల్చర్.
0: కనుకనే సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
1: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
1: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్స్ నో
0: స్టేజ్ కింద వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
1: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: కానీ సిస్టర్స్ వరే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
1: బట్ డూ వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
1: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్, యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్పది.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
1: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
1: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
1: అండ్ రిమూవ్ all the bad things and develop good habits.
0: అప్పుడే సదానందమైనటువంటి పంట మనకు పండుతుంది.
1: Then you will have the harvest of true bliss.
0: ఆ సదానందమైనటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
1: The one who enjoys the harvest of the true bliss will be blissful throughout his lifetime. Students,
0: ఇది మొదటి దినము.
1: This is the first day.
0: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
1: we should purify, cleanse our body and the mind.
0: మన ప్రాచీనులు చెప్పినటువంటి యొక్క మాటలను ఆచరణలో పెట్టి
1: and we should practice the old dicta, the teachings of
0: the ancients. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: We should think of the teachings of the old.
0: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
1: The biggest teaching of the mother of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
1: She said self-confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
1: Without this self-confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the worldly property?
0: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
1: So self-confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
1: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
1: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
0: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
0: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్?
1: వీ సే గుడ్ మార్నింగ్ వాట్ ఈస్ దాట్?
0: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నాం, సూర్యాస్తమం అయితే ఈవినింగ్ అంటున్నాం.
1: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
0: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
1: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
1: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
0: రాములు మ్యారేజ్ చేసుకునే ముందుగా
1: బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ టు రామ
0: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
1: రామ కేమ్ దట్ టు లిఫ్ట్ అప్ దిస్ బౌ.
0: వచ్చాడు శివధనస్సు ఎత్తాడు.
1: హీ కేమ్ అండ్ లిఫ్టెడ్ దట్ శివధనుస్.
0: కానీ
1: బట్
0: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
1: షీ వాజ్ ఫీలింగ్ సాడ్.
0: చంద్రమా మనసోజాత నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
1: అండ్ my mind is the moon.
0: అసంతృప్తిగా ఉన్నాడు.
1: He is dissatisfied.
0: ఆ చంద్రుని తృప్తిపరచాలి.
1: And I should satisfy this moon.
0: ఆ చంద్రుని తృప్తిపరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
1: I'll be peaceful if only the mind, the moon is satisfied.
0: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
1: She went on praying.
0: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
1: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
1: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
0: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
1: ఐ ప్రే టు
0: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
1: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
0: అప్పుడు చెప్పాడు రావుడు.
1: అండ్ దెన్ రామా సాడ్
0: ఈ అవతారం లోపల
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
0: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
1: ద చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
0: రామ చంద్ర రామచంద్ర అని
1: దాట్స్ ద హోల్ నేమ్ రామా చంద్ర.
0: ఇంతేకాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: వచ్చే జన్మం లోపల
1: ద నెక్స్ట్ లైఫ్
0: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
1: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్ విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
0: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
1: అడ్వెంట్ ఆఫ్
0: అర్ధరాత్రి సమయం లోపల
1: మిడ్ నైట్
0: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
1: వెన్ నంద వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ the child Krishna, it was moon who could have the vision of the manifestation.
0: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
1: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
0: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
1: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ, సీక్రెట్ స్టోరీస్, సీక్రెట్ ఐడియల్.
0: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద
0: స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏది మనకు లేకపోయినప్పటికీ
1: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆత్మను గౌరవించండి.
1: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఏ ప్రతి వాడిని కూడా వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
0: హలో బ్రదర్ బ్రదర్
1: ఇట్ ఇస్ ఎవ్రీ వన్ ఇస్ బ్రదర్.
0: హృదయపూర్వకంగా చెప్పండి.
1: హోల్ హార్టెడ్లీ
0: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ సో.
0: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
1: డూ నమస్కార్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ నమస్కారం యొక్క అంతరార్థము,
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం?
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
1: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్
0: నమస్కారం చెప్పాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
0: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు. నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
1: దే డు నమస్కార్ యాజ్ ఇఫ్ దే ఆర్ అప్లైయింగ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. ఇస్ నాట్ సో.
0: నమస్కారము,
1: నమస్కారం
0: రెండు కూడాను రెండు. దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో వంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
1: ద థమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్.
0: ఇదే దైవంతో సమానము.
1: దాట్స్ డివైన్.
0: ఈ వేద కుటీ లేకపోతే ఎన్ని విరేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
1: వితౌట్ ద థమ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ దశేంద్రియములు కలిపి
1: విత్ ఆల్ ద టెన్ సెన్సెస్
0: రెండు తమ్ములు హృదయానికి పెట్టుకుని
1: అండ్ జాయినింగ్
0: ఇది నమస్కారం అని చెప్పాలి.
1: అండ్ దెన్ డు నమస్కార.
0: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
1: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: ఏన్షియంట్ సేజెస్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆనాడు
1: those days
0: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
1: in the wild forest
0: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
1: there are wild animals around
0: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశం,
1: the place inhabited by demons,
0: ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
1: The saints and sages moved fearlessly.
0: వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have courage?
0: సింహాలు పక్కన తిరుగుతూ ఉన్నాయి.
1: Lions were just passing.
0: కానీ వాళ్ళకి భయం లేదు.
1: They were fearless.
0: వాళ్ళకి దేహాభిమానం లేదు.
1: They didn't have body attachment.
0: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
1: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
0: body. అస్త్రం ఏమిటి?
1: What was their weapon?
0: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
1: Self confidence was their
0: weapon. ఆత్మవిశ్వాసం అనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
1: With the weapon of self confidence they could move about fearlessly in the forest.
0: అందువల్లే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: So they could play with the lion.
0: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: They could play with tigers.
0: భయమే లేదు.
1: They had no fear.
0: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
1: They were courageous so they could
0: be. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
1: One could be courageous if they are self confident.
0: ఈనాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
1: We say self confidence but we have no confidence at all.
0: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్ దిస్.
0: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
1: టుడే స్టూడెంట్స్,
0: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహంలో ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
1: దే వాంట్ టు ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
0: సర్వభూతానాం.
1: It is present in all beings.
0: Sarvata paadipadam.
1: It is spread all over.
0: Sarvato chisiromukham.
1: It is spread everywhere.
0: Sarvata stutimalloki.
1: It is present everywhere.
0: Sarva utishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
1: It is a self or spirit or atma that is present everywhere.
0: Pillalandaru chakkaga vicharana cheyochunu.
1: Students can inquire.
0: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
1: The air that you breathe, where is it?
0: ఎక్కడ చూసినా ఉంది.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ కంటికి కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ.
0: చేతికి చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్.
0: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ దిస్ ఎయిర్ యు కెనాట్ లివ్.
0: అలాంటిదే ఆత్మ.
1: సిమిలర్ ఇస్ ఎయిర్.
0: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
1: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
1: సో ఆల్సో ది స్పిరిట్.
0: ఆత్మ అనగా
1: ఆత్మ
0: ప్రాణ సంబంధమైనటువంటిది.
1: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
1: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: మన ప్రాణమే ఆత్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్.
0: నీ ప్రాణమే లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
1: Without this life, how do you How do you find the air? How are you able to breathe?
0: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్.
0: గాలి, నీరు,
1: వాటర్,
0: శబ్దము,
1: ద సౌండ్,
0: ఈ యొక్క స్పర్శ,
1: ద టచ్,
0: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్
0: స్పర్శ రూప రసగంధాదులు,
1: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దేర్ ఆల్ డివైన్.
0: బుద్ధుడు బోధించినటువంటిది.
1: దట్ వాజ్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
1: ఎంతమంది
0: పెద్దల్లో దర్శించాడు,
1: ఎంతమంది
0: పెద్దలు రాసినట్టు గ్రంథాలు చదివారు.
1: అర్థం
0: కాలేదు.
1: హి కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశారు.
1: హి హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
0: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
0: ఆర్టిఫిషియల్స్ బోధిస్తున్నాయి.
1: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
0: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
1: దే ఓన్లీ టీచ్ 2 ఇంటూ
0: 3 4. రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
1: బట్ హౌ కెన్ యూ డిసైడ్ 2 ఇంటూ 2 ఇస్ 4?
0: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
1: వెన్ యూ యాడ్ దిస్ 2 అండ్ దట్ 2 దెన్ ఇట్స్ 4.
0: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ 5.
0: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్స్వరూపం అన్నాడు.
1: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
1: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
1: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: కాదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ అందులో లేదు.
1: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
0: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
1: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
0: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
0: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
1: అండ్ ఆనంద్ ఐ వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్. ఆనంద్
0: ఆ బుద్ధుని యొక్క చిన్న తినితల్లి కొడుకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద్ ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: స్టెప్ బ్రదర్
1: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: అతను బుద్ధుడు పోతున్నాడని కంటితల్లి కాచారు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
0: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
1: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్?
0: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
1: బాడీ ఇస్ నెగటివ్.
0: నేను పాజిటివ్.
1: ఐఎమ్ ద
0: నెగటివ్. ను త్యజించక తప్పదు.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
0: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే.
1: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
0: దేహాభిమానం పెంచుకోవటం చేతనే.
1: యువర్ బాడీ అటాచ్మెంట్
0: ఆత్మాభిమానం క్షీణించిపోతున్నాయి.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
1: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
0: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
1: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
0: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
1: యు హ్యావ్ టు డు యువర్ డ్యూటీ.
0: దేహాన్ని పోషించవలసింది.
1: యు హ్యావ్ టు మెయింటైన్.
0: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
1: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్
0: పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూడక తప్పదు. ఎప్పుడు
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నియామియుండు.
1: ద ఇన్వెలర్జం
0: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: గుణతింపగా ఆత్మరూపుడై.
1: And he is in the form of the self.
0: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
1: Let's not waste our time with this body.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
1: But however, we have to maintain our body.
0: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
1: But to protect our body.
0: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
1: We should not spend all the time thinking of the body.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
1: Without this self, what is that you do with the body?
0: ఆధారమైనటువంటి ఆత్మ.
1: The foundation is self.
0: అది ఫండమెంటల్.
1: That is fundamental.
0: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా.
1: Without faith on this fundamental truth.
0: ఈ అనేటువంటిది అంత మనం విశ్వాసం చేసుకుని.
1: We have got faith in all the negative of the body.
0: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
1: And we think of the body only.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
1: And in fact we have to take care of these senses.
0: ఇంద్రియాలను పోషించడం చేత.
1: With this.
0: ఎందుకోసం పోషించాలి?
1: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
1: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
1: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
1: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
1: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
1: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
0: ఎంత వయసు వచ్చినప్పటికి
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్
0: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
1: when once you maintain
0: ఎప్పుడు యవనుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎటర్నల్లీ
0: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్.
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది ఏ సత్యం శివం సుందరం.
1: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
0: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
1: భగవాన్ ఈ 77
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది?
1: వై వై
0: లావణ్యమే దీనికి ఒక అందము.
1: That's Lavanya is beauty.
0: Anaga dinni indi nigrahame dinika Lavanyam.
1: It is the sense control that adds to the beauty.
0: Appude enta goppavarey kunu Lavanyanga untaru.
1: Everybody would continue to be
0: handsome. Ramulu ekkada gani musli ainatundi Ramulu kanapattam ledu.
1: You might not have seen Rama in his old age.
0: Ramudu evvalude.
1: Rama is ever young.
0: Krishnudu eppudu kudanu musliga kanipinchatam ledu.
1: Krishna never aged.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
1: కృష్ణ వాస్ ఎవర్
0: అనగా యువకుడే.
1: ఎవర్ గ్రీన్
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
1: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే
1: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
0: 16-17 సంవత్సరాల పిల్లలే
1: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
1: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్
0: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
1: యువర్ మిస్టేక్ అండ్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
0: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
1: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను పోషించుకోవటం.
1: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
0: ఏ ఇంద్రియము. ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
1: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
1: అండ్ ద నోస్ ద మౌత్ అన్నీ చేయనప్పుడు
0: దేహంగా రూపొందుతుంది.
1: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
1: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
0: నవ్వటం కాదు,
1: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
0: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వు.
1: స్మైల్ నాట్ లాఫ్టర్.
0: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
1: If anyone cries,
0: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: మనిషి ఏడ్చకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఎందుకు ఏడ్చాలి?
1: వై షుడ్ యూ క్రై?
0: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
0: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
1: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో
0: స్ట్రాంగ్. కాబట్టి ఏడ్చనేకూడదు.
1: నెవర్ క్రై.
0: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
1: సో స్మైల్ అండ్ స్మైల్.
0: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
1: యంగ్స్టర్స్
0: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
1: యూ షుడ్ గ్రో
0: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది.
1: యూ షుడ్ బి ఐడియల్.
0: దేశం లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
1: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మొదటి దినము,
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము,
1: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
0: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
1: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ 2 నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
1: 2 మంత్స్ వెకేషన్
0: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
0: ద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
1: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
0: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
1: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
1: to make best use of this time, you can develop ideals, good character, and you can be strong enough, and you can be satisfied. With the satisfaction and health, you can have truthful bliss. The truthful bliss, its supreme bliss, and it's one of wisdom, non-dual, ethereal, and that's what the aim of other
0: vityam, vimalam, achalam, sarvadi sachibhutam, bhavatitam, trigunaragitam, adi ye niyaka anandamu.
1: It's pure. Is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
0: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
1: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు సదానందులై ఉంటారు?
1: వెన్ ఇస్ పాసిబుల్.
0: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
1: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
1: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కాలమంతా దీనికే పెట్టకూడదు.
1: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్ ఇట్.
0: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకుకు వేయకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
0: హితమైన ఆహారము,
1: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ acceptable.
0: ఈ నాడు చెప్తున్నాను పిల్లలకు.
1: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
0: నేను
1: భగవాన్.
0: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
1: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
0: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడాను అన్నం కూడా మానేసేసారు.
1: ఫర్ ద పాస్ట్ 1 మంత్ భగవాన్ ఈస్ నాట్ టేకింగ్ ఫుడ్.
0: సంకటి తినేటువంటి వాడిని.
1: యూస్ టేక్ దిస్.
0: ఇప్పుడు సంకటి కూడా మానేసేసినారు.
1: ఈస్ నాట్ ఈవెన్ టేకింగ్.
0: తెల్లవారి కూడా ఒక రొట్టె.
1: ఈస్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
0: పూజించడం లేదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్.
0: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
1: యట్ హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు అనుకోవచ్చును స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది?
1: You may think Swami is weak. That's your feeling after all.
0: No weakness.
1: No weakness.
0: I am very strong.
1: Bhagavan is very strong.
0: He
1: is ready to walk to any long distance. You don't know. Bhagavan is prepared to run even.
0: దీనికి మూల కారణము
1: వాట్స్ ద రీజన్
0: నా లావణ్యమే
1: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య
0: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది
1: లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్
0: చాలా మంది చూస్తుంటారు
1: యు నో మెనీ
0: స్వామి చాలా అందంగా ఉన్నాడే
1: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ
0: అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా
1: హి విల్ నెవర్ బి ఏ పేషెంట్ నో
0: నాకు ఎట్టి విచారము లేదు
1: ఐ
0: యామ్ ఆల్వేస్ బ్యూటీ
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్
0: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారానికి పోను
1: హి హస్ నో వరీస్ వాట్స్ ఎవర్
0: కనుక మీరు కూడాను ఫాలో మీ
1: యు ఆల్ ఫాలో భగవాన్
0: అందరు కూడా చెప్తుంటాను నేను
1: భగవాన్ టెల్స్
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్
1: భగవాన్ టెల్స్ ఎవ్రీబడీ మై
0: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి
1: టేక్ భగవాన్స్ లైఫ్
0: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు
1: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్
0: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి
1: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ
0: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి
1: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్
0: కనుక మీరందరూ సేవకులే
1: యూఆర్ ఆల్ సర్వెంట్స్
0: సేవకులు అంటే ఏమి పనిచేసేటువంటి వాళ్ళు
1: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్
0: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి
1: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్

0: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
1: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
0: పుట్టిండేది సేవ కోసం.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిగారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఉన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adiye meeri paridhyanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu.
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ కేమ్,
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: హి సెడ్ యు ఫాలో మీ, లిసన్.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: వాట్ ఇస్ మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ, నాట్ ది మెసేజ్.
0: వద్దు.
1: నో, వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యు నీడ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగం చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్ కెనాట్.
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా లేనిపోని మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైం ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్, మోర్ వర్క్. మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధిగములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకం మనం చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యూ బికమ్ ఏ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyamu sahajivanadikamulu.
2: It is unity aikamatya, sahajivanadi, coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu gandhamulu chadavatam, chinna chinna bookulu anta kuda chadivi paraveyatam, ivanta cheyatam matram chadivu kadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్గా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరికీ కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కాని మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: Therefore, along with education, we should also acquire educare.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళాశాల 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనన్నను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: He kept her in her mind and never revealed to anybody.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: He has put it all the teaching into practice and could attain.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయంలో భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: Therefore, devotees have practiced what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగరాకంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
1: డే నైట్ రెండు కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: హి క్లోజ్డ్ హర్ ఐస్.
1: యోచన చేస్తూ
2: హి వెంట్ ఆన్ థింకింగ్
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
2: And this is the situation, the difficulty faced by my son.
1: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వారు.
2: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
1: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హిమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారిని తగినటువంటి గుణపాఠములు నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫౌండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండదు కంటిన్యూ.
2: హీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు రముడు.
2: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారా కాస్తున్నావు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్ దర్ సమ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై ఐ దేర్ ఫోర్ ద జస్ట్ డ్రిప్పింగ్ వాటర్ ఇస్ డ్రిప్పింగ్.
1: అప్పుడు సీత చెప్పింది.
2: దెన్ సీత సెడ్,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: ఐ డోంట్ క్రై జస్ట్ లైక్ దట్.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్, ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్?
1: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
2: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
1: అతను గొప్పవాడు కావచ్చు,
2: సర్టన్లీ హీ మే బి గ్రేట్,
1: కానీ గొప్పవాడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
2: సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
1: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
2: వీ టూ ఆర్ గ్రేటర్ దాన్ హిమ్.
1: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: వెన్ యూ హ్యావ్ సచ్ సన్స్ హూ ఆర్ గ్రేటర్ దాన్ రామ, వై డూ యూ షెడ్ టీయర్స్?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు.
2: అండ్ దెన్ వాల్మీకి సెడ్, డోంట్ స్పీక్ ఫర్దర్.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
1: వారు చదవటమే కాదు,
2: దే ఆర్ నాట్ ఓన్లీ
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నెడ్, దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును నాయన అవును.
2: హి ఆల్సో సెడ్ యెస్ ఇట్ ఈస్ ట్రూ.
1: వారికి ఏమీ తెలియదు.
2: దే డు నాట్ నో ఎనీథింగ్.
1: అట్టి అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి
2: సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ బ్రాట్ హియర్
1: నీకు అప్పచెప్పాను
2: అండ్ ఐ హావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు యూ
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు
2: ద బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్ నో
1: చాలా వివేకం కలిగినటువంటి వారు
2: దే హావ్ గాట్ డిస్క్రిమినేషన్
1: చాలా విచక్షణతో నడిపేవారు
2: దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ జడ్జ్మెంట్
1: అని చెప్పి వెళ్లిపోయాడు
2: సో సేయింగ్ హీ లెఫ్ట్
1: తర్వాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రాముని ఇలాంటి వాడు రాముని అలాంటి వాడు ఇలాంటి వాడు ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ ఆశ్రయాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా వెళ్ళడం మంచిది కాదు
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They were prepared to fight. Bharata Shatrughna also arrived. Your boys.
1: కష్టములు కానీ ఎరిగినటువంటి వారు
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు
2: యూ హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్
1: కనుక మీరు యుద్ధం మానండి
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము
2: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు
2: And boy said, yes, you be ready.
1: దేనికి పిల్లలు భయపడలేదు.
2: The boys were not afraid of anything.
1: యుద్ధం చేశారు.
2: They fought.
1: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడైనటువంటి వాడు.
2: శత్రుఘ్న the brother.
1: అతను ఒక అంబు వేశాడు.
2: And he shot an arrow.
1: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
2: It had hit the brother.
1: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు
2: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్
1: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ ఆరో
1: చెరని మా జానకి దేవి సాధ్య అని
2: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చే ముందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు
2: ప్రైజింగ్ ది చేస్టిటీ ఆఫ్ దేర్ మదర్ They shot an arrow and that made him fall down on the ground.
1: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
2: And then Kusha also fell down.
1: అప్పుడు భరత శత్రుని విద్యుత్ని పంపించాడు రాముడు.
2: And Rama sent Bharata Shatrughna.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: And he has convinced them by using appropriate words.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: In the meantime Sita ran.
1: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు తండ్రిని జయించడానికి వీలవుతుందా అది వీలు కాదు
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తాడు
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్
1: వీరు చదివేటువంటి చదువంతా కూడా కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు
2: టుడే ఆల్ ద ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్
1: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికి అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు
2: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్డ్
1: ఆంజనేయుడు వచ్చేటప్పటికి ఈ పిల్లలు రామచరిత వచ్చారు
2: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ద రామచరిత దే వర్ సింగింగ్
1: ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు
2: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ఇన్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్
1: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు
2: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్
1: అప్పుడు సీతమ్మ చెప్పింది
2: దెన్ సీత సెడ్
1: అప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు
2: అండ్ ఏ ప్రామిస్ వాజ్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ
1: అయ్యో నాయన హనుమంతు సామాన్యుడు కాదు
2: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్
1: గొప్పవాడు
2: ఈజ్ గ్రేట్ వన్
1: హనుమంతుడు ఏదో శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు
2: అండ్ ఇట్ ఇస్ సెడ్ Hanuman stands for virtue guna. He stands for peace, shanta, and he stands for virtues and strength, bala. And is one of strength. You will be helpless if you want to catch him. Then Hanuman went. Sita saw him.
1: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్లి, సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
2: And she went to Hanuman and said, these are my boys, my children.
1: రాముని బిడ్డలే.
2: They are the children of Rama.
1: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
2: They have come to know the suffering I have undergone at the hands of Rama.
1: తన సంతోష పెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
2: To make me happy, the children are prepared to fight with Rama.
1: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
2: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you. Only he can do, no one else.
1: రాముడు ముందుగానే చెప్పాడు.
2: Rama said in the beginning itself,
1: నేను బ్రహ్మతత్వము.
2: I represent the cosmic principle Brahmatattva.
1: నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యములో సామాన్య మానవులుగా ఉన్నారు.
2: And the one whom I am going to fight appears to be an ordinary one.
1: వారందరూ కూడా జీవతత్వంతో కూడినటువంటి వారు.
2: And they represent the individual self, జీవతత్వం.
1: ఇది బ్రహ్మతత్వము.
2: బ్రహ్మతత్వ ది డివినిటీ.
1: అది జీవతత్వము.
2: ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వం.
1: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
2: And I will take it along with me.
1: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాముడు అయోధ్యకు బయలుదేరాడు.
2: Therefore, he called this individual spirit, the soul, Jivatattva, come close to him. Accompanied by Jivatattva, he went to Ayodhya.
1: తాను యుద్ధం చేస్తుంటే,
2: while he was fighting,
1: వీరందరూ కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామం చెప్తూ వచ్చారు.
2: All of them were repeating God's name, Rama, Rama, Ram.
1: Rama, Rama, Rama అని వారు దాన్ని వల్లిస్తూ వచ్చేటప్పటికీ రాముడు కూడా చాలా భక్తశత్రువు చాలా మనసు మారింది.
2: And when all were repeating God's name, Rama, Rama, Rama, భరత శత్రుఘ్న, they were very, very happy.
1: భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలు చూసి, ఇవి ఇలాంటి వారు పుట్టారే రాములకు అని తాను చింత చేస్తున్నారు.
2: భరత శత్రుఘ్న were thinking time and again, how is that Rama had such boys?
1: చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చాడు.
2: హనుమాన్ ఆల్సో టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
1: అయోధ్య వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
2: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ యొక్క తల్లి యొక్క అవడబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
2: They were very much surprised to note these boys, how well they have come up in life, having brought up by the mother.
1: అప్పుడు
2: then
1: తల్లి వచ్చి,
2: the mother came,
1: నాయన ఇది మీకు మంచిది కాదు.
2: Boys, it's not proper on your part.
1: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
2: It is worst of the sins to fight with father.
1: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశపరి చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
2: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ విత్.
1: నీవు ఎట్టి పరిస్థితి ఏంది ఉండేటప్పటికీ,
2: యూ మే బి ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: తండ్రి ఏనాటికి తండ్రి,
2: ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్,
1: కనుక అట్టి ఫాదర్ ను నీవు వసూలు చేసుకోవటం నీ చేత కాదు అని.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్.
1: వారిద్దరిని కూడా అవసరానికి తీసుకెళ్ళింది.
2: And both of them are taken away by Sita.
1: అప్పుడు సీత వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
2: And she kept both of them in a room and she taught them.
1: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
2: Because of the circumstances I may be suffering.
1: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
2: All this had happened for my own good, nothing to do with you.
1: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది, కానీ బలి గలీజు కాదు.
2: ద మోర్ యూ హీట్ ఇట్ ది మోర్ యూ బర్న్ ఇట్. the gold shines more brilliantly than ever.
1: అది షైనింగ్ చాలా అధికం అవుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
1: అదే విధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
2: యాజ్ రామ ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
2: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
1: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
2: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
2: అండ్ రామ వాజ్ విక్టోరియస్, హి వన్ ద బ్యాటిల్.
1: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
2: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
1: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
2: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
1: ఆ సీతమ్మ వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
2: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
1: సీత గొప్ప గుణవంతురాలు.
2: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
1: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
2: ఆర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
1: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
1: నాయన పిల్లలు మీకు విరుద్ధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
2: హీ టోల్డ్ దెమ్ బాయ్స్, బికాస్ యూ నో ఆర్చరీ, యు ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్. ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానము మీరు దూరం చేసుకోండి.
2: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: రాముడు చాలా మహాత్ముడు.
2: Rama is noblest.
1: Rama kevalam sakshat akarakudu.
2: Rama is verily the manifestation of God.
1: Athu kevalam manavatvani dharinchinatvanti oka divya purushudu.
2: And he is God in human form, the holiest.
1: Appude Valmiki Ramanu andaru kuda aashramam cheyadu.
2: Then Valmiki Rama reached the hermitage.
1: Ramanu vastunnadu telisive cheppichi.
2: The moment the news is sent that Rama is arriving,
1: పిల్లలు చాలా భయపడిపోయారు.
2: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
2: రామ హింసెల్ఫ్ ఇస్ కమింగ్ హియర్
1: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
2: దే వర్ టోటలీ ఫియర్ స్ట్రికెన్.
1: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే,
2: ఆన్ కమింగ్ టు నో దట్ రామ ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్,
1: పరిగెత్తి వచ్చి రాముడి పాదాల పైన పడ్డారు.
2: రన్నింగ్ ద ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
2: రామ వీ డు నాట్ నో యువర్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్.
1: కానీ మా తల్లి చెప్పడం చేత మేము అన్ని గుర్తించాము.
2: బికాస్ అవర్ మదర్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అండ్ దట్ వీ కుడ్ రికగ్నైజ్ ఇట్.
1: కనుకనే అప్పుడు రాముడు చెప్పాడు.
2: దెన్ రామ సేడ్,
1: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు.
2: యూ హ్యావ్ ఎ గురు, ఎ ప్రిసెప్టర్. ఇట్ ఈస్ సెడ్ that mother is the guru, father is the guru, and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
1: Anduvalla aanatam chudunu matru devini nirantaram smarinchutunnaru.
2: Since that day mother was highly respected, in all esteem.
1: Respect cheyatame kaakunda kodanu aamenu poojichu.
2: She was not merely respected, she was also worshipped.
1: Kanuka రవకుశను కూడా గుర్తించారు.
2: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
1: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
2: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
1: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
2: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
2: Therefore, we should never develop hatred towards parents.
1: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
2: ఇన్ దిస్ కలి ఏజ్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ ద మదర్,
1: తండ్రి. అప్పుడు సీతమ్మ వారు పిలిచి,
2: దెన్ సీత కాల్డ్.
1: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
2: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ దేర్ అమంగ్ చిల్డ్రన్.
1: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే.
2: This is all the play, the leela, the will of Rama only.
1: అని చెప్పి పిల్లల్ని లోపలికి పిలిచి,
2: And then she called them in.
1: Naina, meeru tharudraliki pokoddu.
2: You should not be so harsh and be prepared to fight.
1: Varu paramatma swarupulu.
2: And he is God himself.
1: Adani paina meeru ee vidhanga yuddhamulaku siddhamaipothe nenu maatram undadu inka.
2: If you are prepared to fight with him, I cannot.
1: మీరు ఎవరైనా అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పేటప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
2: I really feel ashamed of you if anyone says that you are my sons.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
2: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation.
1: విధానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
2: Slowly as time went on, Rama could know that they are his sons.
1: Kani ippudu matram ame kalagukundo.
2: And now is not the time to drive her out.
1: Ippudu kaliste naa yokka kamisthanta kodunu chaala vishwamaipothundi.
2: This is not the time for him to meet her because the whole plan would be diverted.
1: Kanuka athanu appudu nunchi tirigi velikipoyadu Ayodhyaku.
2: And then he returned from their battlefield back to Ayodhya.
1: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్యలంతా కూడా రామరామ అయిపోయింది.
2: ద హోల్ అయోధ్య హ్యాస్ బీన్ టోటలీ చేంజ్డ్.
1: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
2: పీపుల్ ఆర్ స్పీకింగ్ దట్ బాయ్స్ వన్ ఓవర్ ద ఫాదర్ ఇన్ బ్యాటిల్.
1: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
2: అండ్ హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్.
1: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
2: అండ్ ఇట్స్ లక్ష్మణ హీ సెడ్ నో హీ వన్ ఓవర్ దెమ్ అండ్ రిటర్న్.
1: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుగ్ని ఇద్దరు వచ్చారు.
2: అండ్ దెన్ హ్యావింగ్ కమ్ టు నో దట్ దీస్ బాయ్స్ ఆర్ ద చిల్డ్రన్, భర్త శత్రుఘ్న వెంట్ దేర్ టు బ్రింగ్ దెమ్ హియర్.
1: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి
2: యాజ్ పర్ ద రెస్పెక్ట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం.
1: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి
2: అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఆఫ్ వాల్మీకి వాజ్ ఫుల్లీ నేరేటెడ్.
1: అయోధ్యకు వచ్చి చేరారు.
2: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
1: అప్పటి లోపల
2: ఇన్ ద మీన్ టైమ్
1: రాములు అన్ని కూడా గుర్తించి
2: Rama has noticed all.
1: ఇదంతా కూడా నేను చేసిన తప్పేను అని ఒప్పుకున్నాడు.
2: He has accepted that what all he has done is wrong.
1: అది నా తప్పుని మన్నించి
2: and he wanted that this mistake is to be forgiven.
1: ఈ పిల్లలు తనపై ద్వేషాన్ని మానవని చెప్పాడు.
2: And he wanted the children to give up this hatred towards him.
1: వాళ్ళిద్దరిని చేతులు పట్టుకొని
2: he caught hold of the hands of both the boys
1: ఆశ్రమంలో ప్రవేశించి
2: and he stepped back into the hermitage.
1: అక్కడి నుంచి కూడాను విమానంలో తిరిగి అయోధ్యకు చేరారు.
2: And then they traveled by flight and reached Ayodhya.
1: ప్రసీతం వారు ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది.
2: All these things are explained in every minute detail by Mother Sita.
1: చెప్పేటప్పటికి పిల్లలందరూ గుర్తించారు.
2: Boys have understood.
1: తమ యొక్క వాక్యం ఎందు ఈ వాల్మీకి రాసినటువంటి విషయం ఎందు చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
2: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ వాల్మీకి.
1: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
2: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్
1: లెటర్. కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
2: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
1: సత్యాన్ని పలికేటువంటి వారు.
2: They just shared the truth only.
1: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
2: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్హుడ్ దేర్.
1: అప్పుడు చెప్పేటప్పటికి
2: వెన్ ఇట్ ఈస్ సెట్ సో
1: అందరూ గుర్తించారు.
2: ఆల్ హ్యావ్ నోటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
2: టు నోటీస్ ది డివినిటీ, ద హ్యూమానిటీ, ది హ్యూమన్నెస్ ఆల్సో హెల్ప్స్.
1: హెల్ప్ చేసేసి కళాదుడికి వాళ్ళద్దరు సీతారామరాజు అందరూ క్షేమంగా ఉన్నారు.
2: అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, సీతారామ లక్ష్మణ్ ఆల్ ఆర్ హ్యాపీ
1: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
2: ద రామాయణ ఈజ్ కంప్లీటెడ్.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
2: Therefore, whatever we say, speak about God, it is only truth.
1: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
2: The two boys represent the personification of truth.
1: తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
2: And Rama repeated once again, speak truth, follow dharma.
1: కాని మాట్లాడమని చెప్పాడు, కాని సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
2: He said, speak truth. He has not said to act, ask them to act truth.
1: ధర్మం చెర, ధర్మమును ఆచరించు, కాని ధర్మమును ఉచ్చరించవద్దు.
2: One has to follow dharma, not merely speak about dharma.
1: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
2: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీ డే.
1: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
2: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
1: రామాయణ పారాయణము,
2: వీ హావ్ రామాయణ పారాయణ,
1: భాగవత పారాయణము,
2: భాగవత పారాయణ,
1: సప్తశతి పారాయణము, సప్తశతి,
2: సప్తశతి పారాయణ,
1: ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
2: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీ డే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
1: ఇవన్నీ చేసి కట్టేపటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
2: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామా ఇస్ గాడ్ అండ్ దిస్ వాజ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చింది ఏంటంటే, ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
2: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్. Which had happened to Lava and Kusha.
1: దైవం పైన ఫెయిత్ రావాలి, కానీ
2: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
2: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్ యూ లూజ్ యువర్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
2: Therefore, faith is most essential for all human beings.
1: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
2: What is the meaning of this manava?
1: Namakam galavadu ani artham.
2: The one with faith is manava.
1: Kaluka manavudu namakam galavadu.
2: So man has faith.
1: Kaani ee naadu aa namakam poyindi, kaani
2: today that faith is lost.
1: Modati nunchi kudanu manavudu ante namakam galavadu vaadu.
2: Right from the beginning man has faith.
1: Kalukane manavunu aadharanga teeskoni daivam kudanu mundu mundu pothu vachadu.
2: Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves.
1: Kaluka bhagavantudu nirantaram kudanu satyanni chusechunte vaadu dharmanni nadchechunte vaadu.
2: God protects satya, the truth, and dharma, righteousness.
1: Kalukane mana yokka bharata bhagavata ramayanam nandu ee rendu vakyamulu mukhyanga rastuntaru.
2: Therefore, in bharata bhagavata ramayana, these two sentences are of supreme importance.
1: Satyam vada dharmam chara, satyam vada dharmam chara,
2: satyam vada speak truth, dharmam chara follow dharma.
1: Kani ina satyam vada ipotondi.
2: But today satyam vada, the truth is killed.
1: Kani satyani poshinchetuvadu vaadu gaani bhagavantudu, tan rachinchetuvadu vaadu gaani bhagavantudu, kani shikshinchetuvadu vaadu kaadu.
2: God sustains, protects, upholds truth. He will never kill it.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే, కాదు ఎవరిని కూడా శిక్షించలేదు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
1: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక,
2: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
1: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
2: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
1: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
2: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హ్యావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు ఎప్పుడు కూడాను ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
2: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
1: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
1: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
2: మెనీ పీపుల్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నాట్ నోన్ ద ట్రూత్. That is punishing many innocent people.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
2: టుడే వీ హ్యావ్ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
1: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
2: బట్ నథింగ్ ఇస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: అనేక మంది అనేక రకములుగా వాదిస్తూ వచ్చారు.
2: మెనీ పీపుల్ వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
2: ఈవెన్ రష్యన్స్ ఆల్సో డెల్ట్ ఇన్ డెప్త్ దిస్ రామాయణ.
1: ఇప్పుడు ఆ రామాయణ ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
2: అండ్ టుడే వెన్ వన్స్ రామాయణ గోస్ ఆన్ బీయింగ్ రెండర్డ్ దే లిసన్ టు ఇట్ విత్ క్లోజ్డ్ ఐస్.
1: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులు అయిపోయినారు.
2: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్డెంట్ డివోటీస్ టుడే.
1: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి.
2: దేర్ఫోర్ రామాయణ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
2: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజించేవాడు రాముడు ఒక్కడే.
2: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా
2: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్.
1: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
2: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
1: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
2: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్డ్ అమంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
1: కానీ మన భారతీయులకి ఇంకా దీనికి లేదు.
2: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్టిటీ ఆఫ్ రామాయణ.
1: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
2: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
1: దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు.
2: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
1: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
2: హీ సెట్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్ అండ్ హీ మూవ్డ్ విత్ దిస్ థాట్.
1: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు.
2: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్.
1: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
2: రామాయణ ఈజ్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్
1: జీవుని,
2: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
2: సో రామాయణ ఈజ్ ద స్టోరీ ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువు.
2: దేర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ, షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి.
1: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
2: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
1: ద్వేషం అనేది అతనికి తెలియదు.
2: హీ డజంట్ నో వాట్ హేట్రెడ్ ఈజ్.
1: ద్వేషము క్రోధము హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనేటువంటి పదములు.
2: గాడ్ డస్ నాట్ నో ద వర్డ్స్ లైక్ యాంగర్ హేట్రెడ్.
1: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
2: బట్ రామా ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
1: నవకుశుడు ఎంతటి గొప్పవారు.
2: నవకుశ రియలీ గ్రేట్.
1: కానీ
2: బట్
1: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికీ వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
2: దెన్ వన్స్ రామా స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ చేంజెస్ ది మైండ్. గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
1: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
2: Therefore, if you pray to God, even now from today, God will transform everybody.
1: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
2: వన్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్,
1: కొంతకాలం లోపల,
2: ఫర్ సమ్ టైమ్,
1: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
2: నాట్ వెరీ లాంగ్ టు కమ్,
1: చాలా తక్కువ కాలం లోపలే,
2: విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్
1: ప్రపంచమంతా కూడా,
2: ద హోల్ వరల్డ్,
1: ఒక్క భావం చేరిపోతుంది.
2: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
1: అది సహనాభవతు, సహనాభవంతులు, సహవీర్యం కలవారం, అనగా ఏంటి, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రావాల.
2: అండ్ ఆల్ పీపుల్ విల్ జాయిన్ ద సేమ్ పాత్ యాజ్ విన్ ద స్టార్ట్ డిక్లేరింగ్ దట్ వీ షుడ్ గ్రో టుగెదర్, వీ షుడ్ మింగిల్ టుగెదర్, వీ షుడ్ లివ్ టుగెదర్ అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అమంగ్ అవర్ సెల్వ్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్.
1: అది అతి శీఘ్రకాలం సిద్ధిస్తుంది నాకు.
2: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ సూన్.
1: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
2: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
2: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
1: ఒక్కటి కూడా భారతదేశంలో ఉండవు.
2: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
1: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నారు, కానీ
2: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
1: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
2: ఇన్ ఫ్యూచర్ దేర్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ అట్ ఆల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమ తిట్టిది ఎత్తిదని ఎవరు చెప్పలేరు.
2: డివైన్ లవ్ నోబడి కెన్ సే, నోబడి కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
1: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది, మనకు ద్వేషమే వస్తుంది.
2: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్, యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
1: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
2: దేర్ ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
1: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
2: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
1: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
2: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
1: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
2: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
1: రామ రామ రామ సీత రామ.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashantinilayam during the Dasera festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ది పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండా సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు హూ సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: wants various forms of pleasure.
1: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
0: But yet there's no other happiness other than peace.
1: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
0: That's what is said by Chagaraja, that there cannot be happiness without
1: ఈ సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
0: There's no other happiness other than your own pleasure.
1: సంతోషమున కన్న స్వర్గమేది?
0: Can there be heaven more than one's own happiness?
1: Na trishthaya param vyadhi. Inati manavuni aasalu patti peedistunnayi.
0: Man is bound by so many of desires today.
1: Ee aasale manavunaku aneka vidhamulaintundi rogamulu kalpinchuchunnadi.
0: These over ambitions are responsible for sickness.
1: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
0: డిజైర్ షుడ్ బి అండర్ సెటిల్ లిమిట్.
1: ఈనాటి వాంఛలు మితిమీరిపోతున్నవి.
0: డిజైర్స్ ఆర్ ఎక్సెసివ్ టుడే.
1: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
0: ఫర్ దట్ రీజన్ ది డిసీజెస్ ఆర్ ఆల్సో ఎవర్ ఆన్ ది రైజ్.
1: మానవునికి కోరికల వలనే అనేక విధమైన మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
0: Because of so many of the desires, there are so many of mental agitations that lead to physical ailments.
1: Kanuka korikalanu sadhyamainta varakunu adupulo unchukodaniki tagina krushi cheyali.
0: Therefore we should make an effort to put a ceiling on our desire.

0: సుఖం.
1: సంతోషమున కంటే మరొక సుఖం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవుని సుఖములు కోరుతుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ.
1: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.

0: నచ ధర్మో, ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో ద రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: దిస్ ఇస్ థింగ్ టు బి నోన్ బై ఎవ్రీవన్.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: ఎవ్రీ లెటర్ ఇస్ మంత్ర.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ప్రతి మానవుడు కూడాను అవసరం వచ్చేటువంటి వాడి.
1: ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ వాల్యూ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: ఈజ్ ఓన్లీ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ రికగ్నైజెస్ దిస్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను, కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిజ్ వాల్యూ అండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ టైమ్.

0: At least lead the life of a human being from now.
1: ఈ ప్రపంచమంతయును భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole world is God's creation.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
0: It's highly powerful.
1: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
0: Is not the one that could be expressed at a point of time or at a place either.
1: ఈ శక్తి సర్వత్ర ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Though such power is latent all over, but man is not able to recognize the divine.
1: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
0: As he could not recognize, he denies the presence of power.
1: విద్యుత్ శక్తి తీగలి యందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Electricity runs through the wires.
1: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
0: బట్ యు డ్రా ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్ టు ద హోల్డర్.
1: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురో అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
0: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
1: అటునని భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకొనునో అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
0: Likewise, God is present everywhere, but you will find his manifestation in the heart of a person which is full of love.
1: కాని ఈనాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఇస్ లైఫ్, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద గోల్, వాట్ ఇస్ ద ఎయిమ్.
1: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
0: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
1: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మోమెంట్ టు మోమెంట్.
1: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
1: ఏమిటి ఈ కర్తవ్యం?
0: What is his duty?
1: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
1: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
0: సర్టన్ గోల్స్.
1: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్ పాత్స్.
1: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
0: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
0: వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్?
1: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్?
1: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తన ఎందు కాని లేక వెలుపల కాని ప్రశ్నించుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ టు హిమ్సెల్ఫ్ సచ్ క్వశ్చన్స్ నాట్ సిక్స్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్స్ ఐదర్.
1: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: Therefore, man has his limited his life to drink and food.
1: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
0: He has limited his life to properties and pleasure.
1: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
0: This is not the purpose of man.
1: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
0: Is not the duty of mankind.
1: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
0: Is not the goal of life.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధి దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Every individual should demonstrate the divine ideal.
1: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
0: Therefore, man should never change his ideal. He should keep on working for that ideal throughout.
1: కాని ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
0: But man is not treading along that sacred path.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నది.
0: Everything lies in the thought of man.
1: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
0: All thoughts reflect externally.
1: Reflection of the inner being.
0: It's a reflection of the inner being.
1: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందు కూడాను చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
0: ఆల్ దీస్ థాట్స్ యూ కెన్ అండర్స్టాండ్ త్రూ ఎన్ ఎగ్జాంపుల్.
1: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
0: బిఫోర్ యూ అండర్టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
1: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపంను ధరిస్తూ ఉంటాది.
0: సో ది హౌస్ ఇస్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ హియర్.
1: మరికొన్ని చిన్న ఉదాహరణములు
0: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
1: మీరు ఎవరికైనా ఒక జాబును రాయాలనుకున్నప్పుడు ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
0: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
1: కనుక మొదలు సంకల్పము,
0: ఫస్ట్ థాట్.
1: రెండవది ఆచరణము,
0: ద సెకండ్ యాక్షన్.
1: సంకల్పం ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
0: ద థాట్ లీడ్స్ టు యాక్షన్.
1: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Without thought you cannot act.
1: కనుకనే సంకల్పం, పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్.
1: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ టు రికగ్నైజ్ ఫర్ ఆల్ ద మిజరీ, ఫర్ ఆల్ ద లాప్సెస్, సఫరింగ్స్, ట్రబుల్స్ అండ్ టర్మోయిల్స్ హిస్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
0: We consider someone is responsible for our misery.
1: దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
0: He thinks that someone is responsible for all his lapses.
1: ఎవరో కానే కాదు.
0: No one is responsible.
1: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కాని మరొకరు కాదు.
0: You are responsible for good and bad. No one else.
1: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
0: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
1: Kanuka mana manchi chedalaku maname kaaranam anetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
0: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
1: Bhavam tad bhavati,
0: as is the feeling so is the experience.
1: Dinine upanishadiyalu kudanu keno upanishadiyandu chaala vivarinchi bodhisthu vachindi.
0: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి,
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
1: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపంనే నీవు పొందుతున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఎస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యు విల్ బి దాట్.
1: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
0: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
1: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
1: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైనటువంటి తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రము యొక్క విచిత్రమే.
0: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
1: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
0: యాజ్ యు థింక్ ద బ్రిలియన్స్ ఎ స్పార్క్ విల్ ఎంటర్ ఇన్ టు యూ.
1: ప్రహ్లాదుడు,
0: ప్రహ్లాద
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
0: ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ కండిషన్స్ హీ థాట్ ఆఫ్ హరి ఓన్లీ.
1: హరినే ప్రేమిస్తూ వచ్చాడు.
0: హీ లవ్డ్ హరి కంటిన్యూస్లీ.
1: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
0: హీ డెవలప్డ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హరి.
1: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
0: యట్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ హరి.
1: కనుకని ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక
0: Therefore he had no fear whatsoever for all the difficulties and problems.
1: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: But he went on experiencing the divine, novel, evergreen, ever fresh divinity.
1: ఆకలి దప్పులు లేవు.
0: He had no thirst, no hunger. అలసటన్నది
1: లేదు.
0: No mistake.
1: బాధ అన్నది అసలే లేదు.
0: No suffering.
1: కనుకనే చెండ అమార్కులు కూడా నువ్వొచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
0: Therefore, Chanda Amarka came to the demon.

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear. Kalukane
0: Vishnu yokka tejasu aa Prahladuni yokka mukhamu lopala tandavu maadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: Brahma
1: says
0: Brahmaiva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యూ బికమ్ క్లోజ్ అండ్ యూ బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈజ్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతముల అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశము,
1: బ్రాంచ్ ఇస్ స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్ట బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హి ఇస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యు వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ?
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హి ఇస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ఆల్.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యూ సఫర్ లైక్?
0: ఈ నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్, యూ విల్ అండర్స్టాండ్ దట్ వీ ఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ బికాస్ వీ ఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వము లోపల కూడా కొంత గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపరమెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబిల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసము వాళ్ళని ఎందుకు కూడా ఉంటున్నది.
1: ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్సంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్ ద మోజెస్ హ్యాడ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెక్యూర్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడా నువ్వు దైవచింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కొడును అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ త్రూ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్లోగానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణములకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: It's
1: not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy దేశంలో ఉండేటువంటి వాడు.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: హి ఇస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ వయలిన్.
0: ఆంటోనీ వయలిన్ అంటే చాలా విలువైనటువంటి.
1: ఆంటోనీస్ వయలిన్ హస్ ఆఫ్ వైడ్ రెప్యుటేషన్.
0: దీని కోసం
1: వాట్ ఫర్?
0: ఒక్కొక్క వయలిన్ ను దాన్ని సరిచేయడానికి దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది?
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ ఆంటోనీ ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్
0: ఈ భౌతిక జీవితం ఈ ప్రాకృత జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్ రైట్.
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్?
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలిన్ చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto God.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు చేసే పనులు పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణ మద పూర్ణమిదం అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full. Therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి గావించుకొని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కాలంలో
1: ఇన్ దోస్ టైమ్స్ ఫారినర్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనము 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: వెన్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్ వీ కెనాట్ బి 1/4
0: పరిపూర్ణే కావాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: బికాస్ యూ ఆర్ దిస్ పార్క్.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చు సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్ బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీ ఇస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ఇన్ అస్ నో
0: వన్ ఎల్స్. బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, తృష్ణార్పణగా విస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ బట్ ఇట్ ఈస్ ఫర్ తృష్ణ దట్ ఇస్
0: ఆర్. కాదు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్
0: పొందవలసిన గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ, then his life would be redeemed.
0: Anati gopikalakudanu ide margane anusaristu vacharu.
1: Gopikas also proceed in the same path.
0: Paripurna hrudayam varu,
1: they have got fullness there.
0: ఏ ఒక్క దానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే హావ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ ద మెసేజ్ బ్రాట్ బై
0: ఉద్ధవ. మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: ఉద్ధవ, వి విజువలైజ్ కృష్ణ విత్ అవర్ ఐస్ ఇన్ ఫుల్.
0: మా నాలుక నిండు కూడా కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: వి ఆల్సో సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విత్ అవర్ టంగ్స్.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: అవర్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ కృష్ణ.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా రోలుతున్నాము.
1: వి లిసన్ టు ద సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు
0: దట్. ఈ పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హ్యాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: అంతేకాదు ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: కృష్ణ వాజ్ 6 ఇయర్స్ యంగ్.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: వైల్ హి వాస్ ప్లేయింగ్ విత్ గోపికస్,
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శిలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు.
1: 6 సంవత్సరముల
0: పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెండ్రు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: కృష్ణ ఏజ్ 5. When he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: మార్గం ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: కనుకనే నీవు మనిషి మారనక్కర్లేదు, మనసు మారాలి.
1: Man need not change, his mind should change.
0: మనిషి అంటే మనసే.
1: Man means the mind.
0: మనసు అంటే సంకల్పములే.
1: Mind is thought.
0: కనుకనే మొట్టమొదటి సంకల్పాలు నీవు పవిత్రమైన సంకల్పాలుగా నీవు అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, we should develop sacred thought.
0: ఈనాటి సంకల్పములు స్వార్థము స్వప్రయోజనంతో నిండి నిమిడీకృతమై ఉంటున్నాయి.
1: Today, all our thoughts are full of selfishness and self-interest.
0: కృష్ణుడు కనిపించిన సమయం లోపల,
1: at a time when Krishna
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kuda nu krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms.
0: Idi chette, idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulu unda, ivu chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Anni bhagavantuni yokka srishtilotivi.
1: They are all the creation of the
0: Lord. Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvatah paanipadam tassarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: Because they could not bear the pangs of separation, Gopikas stepped into Vrindavan.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: They were asking the flowers.

0: ఉల్లము దోచుకోవచ్చే. ఓ మలియలరా, మా ఉల్లము దోచుకోవచ్చే. ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకోవచ్చే, మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopikas went on questioning these herbs all around. The dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu.
1: It has so many forms and so many names.
0: Gopikalaku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopikas had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్లీ.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హీ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru Henslo evaru ani gurtinchukodaniki veelu kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Henslo.
0: Ee vidhanga form e maari poyindi.
1: Their form have changed.
0: Idi kevalam oka naastikulainatunte vaaru kaani vishwasa rahitulainatunte vaaru kaani deerini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yetla gurtinchagalaru?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పాట్.
0: లంకలో ప్రవేశించాడు, లంకనంతా కూడా నిప్పుబెట్టి జగజ్జీవంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్ట పగులుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్ట పగులుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము, ఈ ప్రభావము, ఈ ప్రకాంతి రెండు కూడా విరజిల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter into
0: God's meditation. ఈ వాదనకేత వాదే వజ్జితే వైరం, వైరం పెరిగిపోతుంటాది.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore Gopikas never
0: had any. అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమట్లేదు, కానీ వైరం కాదు.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణ అవతారం.
1: ఇట్స్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైం.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నాట్ చేంజ్.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: ఇట్ షల్ నాట్
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డస్ మెల్ట్.
0: ఎప్పుడు కూడా నువ్వు నిత్య సత్యమై నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఇస్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్.
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్.
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దేర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎ కంటైనర్.
0: బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ The container is made of gold, but poison is
0: in it. But the
1: body is earthen pot.
0: In this earthen
1: pot, there is present divinity, the eternal
0: truth.
1: Therefore, we should.
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not me.
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life
0: has ప్రేమించదగినటువంటిది.
1: We have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: Yes, we have to believe.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాం.
1: The life which is so precious and golden is sold out like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the human life.
0: మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: హెడ్ గో బ్యాక్ టు దట్ ఒరిజినల్ ప్లేస్.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: హియర్ ఆల్ ఆర్ ప్రెజెంట్.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మెడ్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యూ కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యూఆర్ బౌండ్ టు గో బ్యాక్ యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్య లోకము అంటారు.
1: దిస్ లైఫ్ సోజర్న్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మిథ్య.
0: ఇక్కడికి యాత్రీకులుగా వచ్చారు.
1: యు హావ్ కమ్ హియర్ ఆస్ పిల్గ్రిమ్స్.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: బట్ యు మస్ట్ డెఫినెట్లీ గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: ఏమిటి ఆ స్వస్థానము?
1: వాట్ ఇస్ యువర్ నేటివ్ ప్లేస్?
0: ఎచ్చట నుండి వచ్చితే ఓ అచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: ద లివింగ్ బీయింగ్ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేసెస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా, స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be
0: shown? వచ్చిన మార్గాన్ని పట్టుకొని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వీ హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు.
0: అది మన లక్ష్యము.
1: దట్స్ అవర్
0: గోల్. ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి మాత్రమే కాదు. ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వై టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానిని నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents' property or grandparents'.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own.
0: ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును, సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజెసివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజెసివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉండాలి.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టన్ లిమిట్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యు ఆర్ థర్స్టీ, యు నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇన్
0: దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంత కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ ఫర్ యు. దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టెడు అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: మార్సల్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డూ నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యూ గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: ఎంతవరకు? అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ సర్టన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వీఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కాని గోపాలు కాని వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికర్స్ అండ్ కౌహర్డ్ బాయ్స్ లెడ్ ద లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: దే హ్యాడ్ నో డిజైర్.
0: వాంచ ఒక్కటే.
1: ఓన్లీ వన్ డిజైర్.
0: దైవం కావాలి.
1: దే వాంట్ గాడ్.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్. అదే
0: నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్. సో
0: వారికి బోధించినది కూడా నువ్వు ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యు ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful when once you are caught in it, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు. కానీ వేపల్లె ప్రజలందరూ కూడాను ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: Because of continuous rain, the inhabitants there could not bear. They prayed.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: But Krishna lifted the mountain.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: But Gopikas were deluded.

0: சந்தேகம் வச்சுது.
1: They doubted. He is a boy, tiny thought. But he is a mountain. It is so big.
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది, దీన్ని తాను మోయగలడా, తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట.
0: యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: దిస్ కైండ్ దిస్ సార్ట్ ఆఫ్ డౌటింగ్ థామస్ హస్ బీన్ దేర్ ఆల్ ఓవర్ ద వేస్.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నౌ గివ్ ఒక్కసారి
0: నమ్మితమా, చాచేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ టిల్ డెత్.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసిన బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్,
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస వ్యక్తితో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సెలబ్రేషన్?
0: ఏ యొక్క ఆదర్శాన్ని, ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి?
1: వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవరీ ఇన్కార్నేషన్? ద ఐడియల్ అండ్ ఆల్ ది గాడ్.
0: ఈ అవతారం కొడను ధర్మ సంస్థాపనార్థాయ సంభవాలు యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of
0: dharma. Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudu grihastha dharmamu, vanaprasthudu vanaprastha dharmamu, sanyasudu sanyasul dharmamu, brahmachari brahmachari charanam. Idantha dharmamlu anukuntunnam. Idi dharmamle kaadu.
1: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamle kaani, idi nijame dharmamle kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayati iti dharmaha annaru. మనను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్
0: ఏమిటి? మనను ధరించినటువంటిది.
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనసు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాక్కు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, man. Words, action, moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeniki
1: deeds.
0: Ye desham yokka bhedam kaani, ye matamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: anni
1: deshamulo
0: varu anni kalamulo varu andaru kudunu deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్,
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్,
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ,
0: అంటే ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పలై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: బట్ టుడే వి థింక్ సంథింగ్, సే సంథింగ్.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: దర్ మోర్ బాడీ అటాచ్మెంట్ టుడే.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: దర్ నంబర్ ఆఫ్
0: ఈ ఉపాధి భేదము చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటెన్
0: స్వధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డెలూడెడ్.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మం స్వధర్మం అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ అండ్
0: స్వధర్మం? ఆత్మధర్మం.
1: స్వధర్మ, ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంతకాలమైనా ఇంకా మనం దేహధర్మాల్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వి ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడాను.
1: This was said in Mahabharata war.
0: Yuddham cheyalani aashisthunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamalo kuda rayabarame akkaraledannadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakriti reetiga yurvuni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anedi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Ee manchiti kaadu yuddhamunu niraminchali ani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల
1: when he sent as an emissary,
0: ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తానికి పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక
1: enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలియునా?
1: ఈస్ట్ అండ్ వెస్ట్ షల్ నెవర్ మీట్. యుద్ధము
0: సిద్ధమనక కాలహరణం ఇక ఏలా?
1: వై డోంట్ యు సే వి ఆర్ రెడీ టు ఫైట్? వై డు యు వేస్ట్ టైం?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డు యు వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగ మనం పొత్తు కొత్తురా?
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవస్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధము సిద్ధము.
1: సో బి రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హి వెంట్ దేర్
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హీ స్టూడ్ అట్ ది
0: సెంటర్. చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు, అభిమానం బయలుదేరింది.
1: దేర్ హీ డెవలప్డ్ ది ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్ బికాస్ దే ఆర్ ఆల్ హిస్ నియర్ అండ్ డియర్.
0: తక్షణమే గాంధీవం మొదలుపెట్టాడు.
1: హీ డ్రాప్డ్ హిస్ గాంధీవ ద వెపన్.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధము.
1: కృష్ణ, ఎనఫ్.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకు ఏమీ ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తాను అన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: Because of this timidity, this is out of
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: It is because of this bondage of the body.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: But the bondage of the body is responsible.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: What is the difference? But ఆత్మ is one.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకని దేహాన్ని కొంతవరకు తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సింది.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యూ షుడ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ. ఎవ్రీథింగ్
0: శరణాగతి. నీవే నేను, నేనే నీవు.
1: దిస్ ఇస్ నాట్ సరెండర్. ఐ అండ్ యూ ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు.
0: ప్రత్యేకము. దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోదకుడను కోరింది.
1: యశోద ఆల్సో
0: ఏంటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్ బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: అనేక మహత్యములంత కూడాను దినదినము చూస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ డే షీ హస్ బీన్ వాచింగ్.
0: అయినప్పటికీ ఆ మాయ వదలలేదు.
1: Yes, she is not free from delusion.
0: దేహాభిమానమే మూల కారణము.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినేదవు నీతో పుట్టెను రట్టెల్న కృష్ణ.
1: But you visit the neighboring houses. And you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Goranta levu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: ఏమిటి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
1: బట్ యూర్ డూయింగ్ మిస్చీఫ్ ఆల్ ఓవర్ ది హోల్ విలేజ్.
0: అని చెట్టు కట్టి వేసిందట.
1: అండ్ హీ టైడ్ హిమ్ టు ఎ పోస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కాని మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ అన్ ఐడియల్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడా ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటారు.
1: ద డివినిటీ మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: ఇఫ్ యూ వాంట్ ద ఫుల్నెస్ ఆఫ్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ ద లైట్ ఓన్లీ లవ్ ఇస్ ద వే.
0: కనుక ప్రేమ చేతనే పరమాత్మని వశము గావించుకోవాలి.
1: దేర్ఫోర్ యూ కెన్ హ్యావ్ గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: ద్వేషం చేత కానీ అసూయ చేత కాని అహంకారం చేత కాని భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్,
0: నిజముగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యూ షుడ్ నెవర్ సఫర్ నౌ వరీ.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడా ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యూ లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, దెన్ యూ విల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనము కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇదే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వి అండర్టేక్ సర్టన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: కొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్ట అనే ఉంటుండకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your life.
0: గొప్ప విద్యావంతుణ్ణి.
1: You are highly educated.
0: పుస్తకముల్ పఠించి తిని.
1: I have gone through the books well.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I studied all texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Why do you pride yourself because your scholarship?
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని నొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకముల్ కదా మానవా.
1: Oh man, when you don't join both of your hands and offer respect, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it?
0: పండితుడు కావచ్చు.
1: You may be a scholar.
0: బహుమానాలు పొందవచ్చు.
1: You may have gifts.
0: మిత్తులు కట్టవచ్చు.
1: You may have the
0: నగలు ధరించవచ్చు.
1: You may have jewelry.
0: ఎంత వరకు?
1: How long?
0: బతికినంత వరకు.
1: To the extent you live.
0: తదుపరి అన్ని వదిలిపెట్టి పోవలసింది.
1: Later you have to give up.
0: అది ఏ శంకర్ను కూడా బోధించింది.
1: That's taught by Shankara.

0: नहीं नहीं नहीं रक्षति दुक्रूं करणे भज गोविंदम। ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాలు చదువుతున్నావు, ఏ గణపతి
1: శంకర
0: భజ

0: ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణిని గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకి అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవాల్సిందే.
1: Who might have your learning all this grammar composed by Pani and mathematics towards the end?
0: Ivanni prakrutamainatu jeevitaniki maatrame avasaramu.
1: They are all related to this ephemeral world.
0: Adi kuda manaku kavalsindi.
1: They are also necessary.
0: Kani
1: but
0: antyamulo cheyavasatundi dinni marchipothunnavu.
1: But you are forgetting what you have to remember.
0: Antyamu tappinadi kaadu.
1: You cannot escape the end.
0: Chatavarshamulo daaka mitamu cheppiri kaani నమ్మరాదా మాట నిమ్మనమున.
1: Those stipulated periods 100 years, don't go by that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో,
1: either childhood or in youth or in the old age,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమును,
1: or in the town or in the forest or in the midst of water,
0: ఎరుకలేదు.
1: You don't know when you are going to die.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: If you are intelligent enough, so long you are alive. In life itself we should
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సింది నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: You cannot escape from it any day.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know this truth and conduct ourselves.
0: సత్యాన్ని ఉద్దముని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: The truth is conveyed through Uddhava to Gopikas.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: Gopikas, bodies are temporary.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: They are not permanent.
0: మరణపు కొంప.
1: That's full of death.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Pyrenees.
0: భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross.
0: అంబుల మదనపు మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు ఓ మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: Oh mind, never think this permanent. Surrender to the feet of God.
0: ఏమిటిది? దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళ్ళతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవరు అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడీ విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ విల్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తారు.
1: ద మూమెంట్ బాడీ హస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
0: శ్వాసం అనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము. అదే చైతన్యము.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ట్రబుల్.
0: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: వీ షుడ్ ఫేస్ ఛాలెంజ్ ఆఫ్ లైఫ్.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: వీ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: లెక్కనే చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బేర్ మైండ్ ఫుల్
0: ఆఫ్ దట్. ఇది మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the effect.
0: ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten
0: our destiny. మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాం. మన సంపత్తిని మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం?
1: What is that we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వా అర్థం ఇది స్వార్థం.
1: స్వా అర్థ ఇది స్వార్థ.
0: స్వా అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వా ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వా అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇస్ భగవద్గీత ఇస్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్ టు
0: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ relationship with the entire world.
0: Kavim Puranam Anushasitudu Tane. Kavim Puranam Anushasitudu Tane.
1: He is the poet, he is the composer, the one eternal and the commander.
0: Patra Dhari Tane, Sutra Dhari Tane.
1: He is the actor and the director.
0: Kanuka ee rendinti yokka madhyalo undinattu

0: సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor is that director, and that is full and is equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చెయ్యాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: the ఏదో ఒక ఫోర్స్ సోర్స్ కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all understanding.
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్ ది వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, సో మిజరీ
0: స్వమాం అన్నాడు. దాని వల్ల నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యూ షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యూ ఫైండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: అది లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లేము ధనుంజయ,
1: get up Arjuna.
0: విధి బలీయము,
1: the destiny is so strong.
0: న్యాయము గెల్చు,
1: the justice will
0: నశించు
1: die.
0: స్వార్థము,
1: selfishness will
0: సదా యుగ ధర్మం ఇదే కదో, సదా యుగ ధర్మం ఇదే కదో.
1: This is the law for in all ages.
0: కనుగొమ్మిక,
1: understand this.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: oh, the father has understood,
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారబ్ధమదేమిటో.
1: Dhritarashtra has 100 sons, he will not be left even one to do రాబోయేటువంటి
0: ఫ్యూచర్ ను చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము,
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ,
0: నేను చూసుకుంటాను,
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవ.
1: దెన్ హి సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్,
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు,
1: విత్ ఆల్ హ్యాపీనెస్,
0: మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరి మామే వైశిషీ సత్యం తే ప్రతి జానే ప్రియోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: ఇంతకు పూర్వము
1: ప్రయర్ టు దట్
0: బంధుమిత్రులపై ఉంటున్నావు.
1: యు థింక్ ఆఫ్ యువర్ రిలేషన్.
0: అనుబంధమే కానీ భక్తి లేదు.
1: ఇట్ ఓన్లీ అటాచ్మెంట్, నో డివోషన్.
0: భక్తే కానీ భక్తి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ లివింగ్ బట్ నాట్ డివోషన్.
0: ఈ విధంగా బోధిస్తూ
1: teaching like that,
0: పచ్చని రాజవంశమును పాడురింపచెనించినారు.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడొరింపజనించినారు.
1: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనాడు సూత సుతనే, స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
1: The Shakuni is there who is always after the conflict.
0: Ragulu kone manta inta vivachuni inta.
1: Now you find the bonfire all over.
0: Inka saravarsham udappadi vishwashantiki annadu.
1: It's only the rain of arrows that is the solution.
0: Yuddham kudunu vishwashantiki.
1: The war is also for world peace.
0: Elanti varshamu?
1: What type of rain?
0: Ambula varsham kurpinchali.
1: It's a rain of arrows.
0: Lemmu danunjaya.
1: Get up Arjuna.
0: Lemmu danunjaya.
1: Get up
0: danunjaya.
1: Get up, he said.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: This is the teaching of Vedanta. Arise, awake, stop.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: Don't be in slumber of ignorance.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: Don't stay back in the pride.
0: నాదే అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: Don't have attachment.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: Get up from the sleep and slumber of ignorance.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: Be careful, be watchful.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: This is the teaching of God.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి,
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: గుడ్ యాక్షన్స్, అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి,
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్ ఎవరీ,
0: ఉపకారం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఎవరికి చేసినా నా యొక్క స్వామికి చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెంచుకోండి.
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించండి.
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో, మీరు మీతో దైవము ఉంటుంటాడు.
1: వెన్ యు డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యూ.
0: దైవం నీతో ఉన్నాడు.
1: God is with you.
0: నీవు దైవములో ఉంటున్నావు.
1: You are in God.
0: నీకు దైవంకు భిన్నం లేదు.
1: There is no difference between the
0: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము.
1: This oneness is the true nature.
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి.
1: Unify your mind now.
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది.
1: It's only divine thought that unites.
0: అన్య భావములు దీన్ని చేయలేవు.
1: But not differences.
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి.
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడి. డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్. యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

అడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూసినంత చెరువులో జారెళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: People go on playing cards throughout the night, thinking that they are making best use of the time.
0: చెరువులు జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగుణ. చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fishermen watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchichochedi drishti mukti ganugra.
1: That concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగుణ.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa saraya tragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండినా అది గొప్ప ఉపాసన.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: Some foolish people think that this is tanmayatva, identification with the divine, having been fully intoxicated, and they think that they are concentrating their attention.
0: Nijamga chuchina manavattam enta pedamargam patti enni chedumargamula cheta aa chedu janamunu manchiliga bhavistunnaru anetvanti meeru gurtinchavachchu.
1: You can clearly recognize that man is totally perverted and he considers all the bad that he has been doing good.
0: Deham unichinadi din nimittam kaadu.
1: Body is not gifted for this purpose.
0: Emti ee deham?
1: What is this body?
0: Malamutra durganda maamsa raktamulato koodinatvanti ee deham.
1: The body is full of the fecal matter and the urine.
0: Kevalamu durgandamulato కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వి మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఇస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్ట కనపడికీ నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములు భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రము కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కాని నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళ్ళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: Bhagavan converses with a person with a clean tongue for more period of time. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: Bhagavan will not speak to a person who doesn't clean his tongue and just emits foul smell.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక 4 చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfecting cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: By the time Swami comes out,
0: మాకు వంట చేసే పిల్లవాడు,
1: the cook, the boy over there,
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి malt అంటే ముద్ద,
1: starch. Yes, ganji is starch. Malt is marsala. I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటాను.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavaru lestane emi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji taagi tirigi velutaru 6 gantalaku lopala bathroom leki.
1: And then after that then again he goes to the bathroom.
0: Ganji taagani kada ani aa tongue cleaner tho tirigi 4 gosukuntanu.
1: Again he'll clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: and then he'll clean the tongue,
0: మంచినీళ్లు త్రాగి,
1: then he'll drink water,
0: కిందికి వస్తాను.
1: Then Bhagavan will get down.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు, నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: We may be wondering what tiffin that Bhagavan accepts or takes.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తారు.
1: He prefers to drink cold water and come.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: And Bhagavan converses delightfully.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: Later Bhagavan will climb up the stairs.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: With this clean body, with this sacred body, Bhagavan converses with the devotees in a sacred way.
0: Ee vidhanga na kaalam nenu gadupukoni,
1: spending the time like this,
0: mari krindiki vachi
1: Bhagavan will come down again.
0: Interviews anta isthanu
1: and start giving interviews.
0: Ee interviews icche samayam lopala meeru konchi gnapakam pettukovali.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: Nenu inta parishuddhanga vachi interview room lo kochinappudiki kontha mandi smoke chesi vachintaru.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke chesinatunte varini nen daggar chestanu.
1: Bhagavan will not allow any person who smokes
0: nen kindiki digi vachestatme nu bayata povamantunnaru.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami ayana na bharta ayana bayata pampisthene em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he's not allowed here,
0: what am I gaani putrudu gaani evaraina sare durgandhamulu pettukoni na room lekku raakoddu.
1: Be that son or our husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean chesukoni tirigi 10 nimshallo vastaru.
1: And then they will go wash their mouth, rinse well.
0: Nee chikkinattuga tirigi vaadu lopalu cherchi వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలమును అన్ని విధాలు కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: Parvati did penance to marry Lord Shiva.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: She had all the perfumes in the sense all.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: And she had beautiful dress too.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: The dress and the perfume failed to attract the attention of Shiva.
0: తదుపరి ఇంకా భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And she could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: And Manmatha leaves her immediately.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి was present there in a natural form.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపు చూస్తాడు.
1: It is only then Ishwara looked at her.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: And he says, now you are in your natural form.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume need to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికి పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యే లేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైస్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ఎ డ్లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాస్ ఇన్ఫార్మ్డ్ టు ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్లాక్.
0: ఈ విధంగా పార్వతి కళ్యాణము చాలా ఆనందంగా జరుపుకోవటం
1: ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతి. ఈ
0: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా
1: when people wanted to know the reason behind
0: na deham sahajamainatu deham
1: the reason is the mind is a natural form.
0: Murigini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatu bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatu ga vastuntai
1: and the thoughts are pure.
0: Murigi dehanga undinappudu mana thoughts murigi gane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagavan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎక్కడ లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they just
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience. Therefore, to begin with, we should keep our body sacred. And this is the triune.
0: త్రినేత్రము అన్నారు,
1: అండ్ త్రీ ఐస్,
0: త్రిదేహము అన్నారు,
1: అండ్ ది త్రీ ఫార్మ్స్,
0: త్రిగుణములు అన్నారు,
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటారు.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ప్రదేశం అనుభవించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: సో వీ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ దట్ అవర్ అసోసియేట్స్ ఆర్ క్లీన్.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హు ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు ఉన్నారు.
1: శంకర ఇస్ కాల్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోనకుండా,
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని,
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకుని,
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హీ హాస్ అప్రోచెస్ ద డివోటీస్. ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెం.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే, బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాల కూడాను దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు మీరు కంటిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Running all along, he came to his mother and said, Mother, why do you cry?
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర పిలుచుకుని, నాయనా,
1: without hiding anything, the mother started saying,
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: Emti intikalam lekunda ippudu maatrame enduku cheptunnavu ani kumaru chaala kashtapadtadu.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: Ellavaru lopalane ee dehamu eppudu pothundo eppudu bhagavantudu teesukoni pothadu cheppadaniki veelledu nayana antundi.
1: The mother said that by the time next morning the sunrise, when you are going to leave this body, we do not
0: inka kontha time untundadi kada anukoni appudu vellinaadu snanam chesadu ee devalayamku vellaadu.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: Parishuddhamainatu tangutho nalukutho parishuddhamainatu ishwara naamamunu smaristhu vachadu.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: Tellavarika suryodayam avutundi anaga,
1: as is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: Parvati puts this question, Swami, why are you delaying?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు. పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: The boy is feeling very sad and his parents also are very much worried.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాలా మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేక్రెడ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు ధారవోసి అరవింద దారాశ్ముని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: And
1: he had his bath and sat down there.
0: Where
1: did she make him sit?
0: Parvati agna sirsavahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhisthundi aneetvanti indiloku artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchunadapudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendi ayushyevendi pratibhishyati nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేత నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn the blessings.
0: భగవంతుడు ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not steady.
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Should be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు us బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ us. అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ us రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగనే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోము కొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జనకమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ ఇవ్వంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టాలి.
1: And the rice, remaining rice mixed with the curdly part,
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: చలిని భుజించి,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వి స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాళ్ళు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ద ఎగ్జామినేషన్ కేమ్
0: వాళ్ళు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హాస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class children, 4th class children
0: భూగోళం
1: study
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: They also study subjects like geography, history and so on.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సైడ్ రాజు, ఇన్ అవర్ ఓపెన్ ద బుక్స్,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సైడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకిప్పుడు కావలసినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5 నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: And he didn't want to ask his parents.
0: నేను విద్యార్థిని.
1: I'm a student.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: I should acquire knowledge, but I should never make my parents suffer.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏమి రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: Anta chillara untundali.
1: It's all change.
0: Vaadu rendu jobil ninduku posukoni naa daggariki vachadu.
1: The pockets are full of small change coins.
0: Anta dani chechinatuki inta moota ayipoyindi.
1: He made it, he bundled up.
0: Aa moota nenu kattukoni ekkada pettedi.
1: And where is the bundle of coins to be kept?
0: Nen chestanle raju annadu. Oka dintlo aa paatha vastram icheste pesi gatti kattadu.
1: And he made all the coins into a bundle in an old cloth, wrapped.
0: He gattiga moota kattedappatiki chirigipoyindi.
1: And the old cloth tore it off, that being old.
0: Chirigipoyi roomantha egirnai gallu gallu gallu gallani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajamanralu lopalu nunchi vachindi.
1: And the housewife came from
0: ekkadi chikkindra ee dabbanta neeku naa petra nunchi teesavu anindi rendu vesindi.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చెల్లెర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ, బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఎ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బంతా కూడాను నువ్వు ఇచ్చిందే.
1: And it's all the money given by
0: Kani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep
0: Annadi,
1: this money?
0: Aa dabbu anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuram lo unna nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: Kadapa daggariki velutunnanu.
1: They were proceeding to Kadapa.
0: Akkada tirunalu jarugutundadi.
1: And there's village fair.
0: Anta isukune ekkada anta. Anta pasulanta teesukoni vachesaru.
1: And it was a fair where number of cows were
0: present. Ekkada ichina pasu vyaparame.
1: And it's the business of cows then.
0: Nenu raatri anta inkem chesedi? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కు వస్తానని.
1: అండ్ భగవాన్ ప్రామిస్ టు ద డ్రిల్ టీచర్ దట్ హిల్ బి అటెండింగ్ ద ఫేర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: అండ్ హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిస్.
0: తెల్లవారుజామున లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ ఫర్ 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: అండ్ బై టైమ్ భగవాన్ రీచ్ దేర్ ఆల్ స్టార్టెడ్ టేకింగ్ దేర్ టిఫిన్.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కాని తర్వాత చూస్తాం లేని పిల్లలకి ఎవరికి నచ్చిన పశువుల వ్యాపారమే.
1: And it's the business of cows then.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కు వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher.

0: single pie
1: in his pocket.
0: What is to be eaten then?
1: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
0: And Swami moved in such a way, not noticed by his
1: classmates.
0: Classmates were in search of Raju.
1: And
0: Raju was not seen by
1: anybody.
0: To wash the face, he went to a small lake.
1: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
0: It was a place where the bulls and the cows are.
1: Jalamanta kuda chaala parishuddhanga untundadi.
0: And the water was highly polluted.
1: Kaani inkem chesedi edi lena pradeyam chakkani gangam
0: anukoni
1: danni needu tragi ani mohamanta kadukoni nenu bayataku vachanu.
0: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
1: Lechi bayataku vastavani chustunnagane oka banda paina oka beedilu katta oka ana evaro marchipoyaru.
0: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
1: He beedis chuste naku ayyaledu.
0: Bhagavan doesn't want to look at the beedis.
1: Aa beedis techi oka isakalo boot chesestanu.
0: And he had put it under some sand, covered it.
1: Ana teeskunnanu.
0: And picked up that one
1: and chillara marchukunnanu.
0: And he made it change.
1: Naalugu bottlu ochinayi.
0: And he got four bottles.
1: Naalugu bottlu oka ana.
0: Four bottles make one ana.
1: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది ఈ బుడిబుడి కారదాం రాని అన్నారు.
0: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్ యు హావ్ గాట్ సమ్ యు విల్ గెట్ సమ్ మోర్ మనీ లెట్ us గ్యాంబుల్ దే సెడ్.
1: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
0: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
1: కానీ జూదం ఆడకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్
1: అందరికీ చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ టెలింగ్ యు
1: నేను ఆడుతూ వచ్చాను.
0: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్
1: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
0: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్
1: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికి అంతా కట్టినాను.
0: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
1: ఒక్కో దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
0: అండ్ యూస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
1: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
0: And he decided to play
1: until he gets.
0: And I should not continue to play in anticipation of more money.
1: He
0: got up.
1: నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాడు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
0: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే.
1: నాకు ఇంకా చాలు.
0: And Swami said, you know,
1: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
0: Contentment is very important to me.
1: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు మూడు దోశలు.
0: విత్ వన్ బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశస్.
1: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
1: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
0: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
1: అప్పుడు అది తిన్నాను వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
0: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ and did all that is expected.
1: ee vidhanga kaalam gadaputu
0: you spending time like that.
1: Ratriki 2 dammidilu ichesi 2 dosalu teeskunnanu.
0: And night time he paid 2 dammidis or paise and purchased
1: 2 dammidis means kaasu.
0: And this a coin, small coin, paisa.
1: Paisa,
0: paisa.
1: Tinnanu poyanu tirigi ekkane pandukunnanu.
0: And he went and slept there in the shed.
1: Nen inka naa daggara 4 rupayalu unnayi.
0: And still more, he is left with
1: 4 rupees. And
0: all the change he kept in the form bundle, kept it in the head.
1: As
0: he went there, walking all along, he felt very much tired.
1: And
0: then as he was resting, just the head, just passed on to the
1: next side. And
0: he has forgotten himself because
1: of tiresomeness.
0: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
1: Next
0: morning he didn't have any money. It was all
1: stolen.
0: But yet he kept quiet and he was carrying on the day.
1: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
0: But the classmates went on crying. They did not leave Raju.
1: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
0: They forced Raju to eat at least 1 dosa.
1: నేను తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
0: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is full of dosas.
1: నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు.
0: I don't want anybody's money.
1: అని మైపోయాను.

0: And then he started proceeding.
1: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాల.
0: He served there as a volunteer for 5 days.
1: 5 దినములు కూడాను 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
0: All the 5 days he spent making use of 5 నయా పైసే.
1: ఈ విధంగా కాలం గడిపి
0: Having spent time like that,
1: ఇంటికి వచ్చేసాను.
0: He returned home.
1: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
0: And Bhagwan didn't have enough of bus fare.
1: బస్ కండక్టర్ కూడాన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
0: The bus conductor, having noticed that he is a good boy,
1: Raju, ra, ra, నన్ను పిలిచాడు.
0: He asked Raju, come along, he said.
1: పిలిచి నీ టికెట్ ఇదిగో తీసుకున్నాను అని చెప్పి నన్ను నాకు టికెట్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు బస్సులో.
0: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
1: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
0: As he was returned like that, he was feeling very bad.
1: Seshamaraju bharya garbhavati.
0: And the wife of Seshamaraju, she was in the family way.
1: Avaku rendo dinamu srimantam chestu vacharu.
0: The next day there was a celebration to mark the occasion.
1: Appudu nenu em cheyaledu anukoni koncham kunkumo pasupu koncham poolu isukoni oka potta kattukoni akkadiki vachanu.
0: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
1: Oka dammidi isthe rendu aritipandlu vachayi.
0: With one paisa he could purchase 2 plantains.
1: Aa rendu aritipandlu aamiki ichchesesanu.
0: He gave those 2 fruits, plantains.
1: Appatiki ayana kodunu selavulu.
0: And that day happened to be holiday for him.
1: Ayana teacher examination kattukunnadu.
0: And he was to appear for teacher's examination.
1: Ayana Uravakonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
0: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హీ కేమ్ టు అనంతపూర్.
1: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
0: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం నెక్స్ట్
1: మార్నింగ్. ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
0: హీ వాస్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
1: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
0: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
1: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
1: తీసి బయట పారేసేసాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
1: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
0: అండ్ హీ వాస్ హ్యావింగ్ ఎ రూలర్.
1: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ హ్యావింగ్ ద రూలర్ విత్ హిమ్.
1: దాంతో పిలిచి కొట్టాడు.
0: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
1: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
0: హూ ఆస్క్డ్ యు టు గో?
1: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
0: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
1: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
0: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: Bhagwan did not tell
1: anybody. లోపలికి వెళ్ళాను.
0: He has gone in.
1: పాత చొక్క ఉంటే నీళ్ళలో తడిపాను, తన్ని నేను చుట్టుకున్నాను.
0: అండ్ హీ రాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
1: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
0: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
1: చనిపోయినాడు అని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
0: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ on coming to know the news.
1: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
0: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎనక్ట్.
1: అక్కడ అన్ని నటనలే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
1: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
0: దెన్ హీ నోటీస్ దిస్.
1: ఏం చేయకట్టుకున్నావు అన్నారు.
0: వాట్ ఈస్ దట్ క్లాత్ దట్ యూ హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్?
1: లేదు, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
0: హి సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
1: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Trageneelu kavalante kadapaku daggara daggariki povali, akkada kalava untundali, Krishna kalava.
0: In fact there is a kind of a river over there very close to Kadapa.
1: Akkada nunchi teeskon raavali.
0: And the water has to be fetched all along.
1: Nenu vacche appudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
0: The water has to be fetched all along from that river.
1: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన నువ్వు బయలుదేరు.
0: యు గెట్ అప్ నౌ.
1: యు
0: ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
1: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పుడు నుంచి నేను ఒక ఏటా ఇరగొట్టలేదు.
0: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
1: బీన్ ఇన్ బాధలు పెడుతున్నారట నిన్ను.
0: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
1: జీ జీ జీ జీ అది వచ్చి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ నో నో నో నో బడి పుట్స్ మీ టు సఫరింగ్ నో.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: బట్ యట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ హి షుడ్ లీవ్.
1: నేను చెప్పాను ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at
1: home. ఈ సమయాన్ని తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
0: This is not the right time for you to go, nor for me to follow you.
1: నీవు పో, నేను వస్తానన్నాను.
0: You go, I'll come later, said Swami.
1: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
0: But there was no money with him.
1: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
0: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
1: కొట్టే సుబ్బన్న,
0: కొట్టే సుబ్బన్న
1: ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు మందు
0: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
1: సప్లై చేశారు అతనికి.
0: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
1: అతను దాన్ని అంతా అమ్మాల.
0: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
1: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
1: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
0: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
1: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర,
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి కవిత్వం
1: చేసేది నేను.
0: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
0: The song goes on like this. Oh boy has come here. Buy that medicine, Bala Bhaskara.
1: Kadupuburamu kaalavaapulu.
0: There may be some...
1: Cheti modulanu chedugunamundi. Ajagaruka poshananundi. Atpurupilla vyadulanundi. Ajinavire chanamulanundi. Annitikini idi bhagavunandi. Balakulara, randi balakulara.
0: Bala Bhaskara is the correct medicine for all joint pains, the back aches, and for constipation, indigestion.
1: Ayana ichinatundi ayana cheppadu naa peru kuda undali ikkada ani.
0: And Kottesa Subbanna wanted that his name also to be included in the song.
1: Akkada inkokka angam kattesesnanu adi ekkada ani adigeyaranna.
0: If you ask where this medicine is available,
1: andariki ni telisinade nanna.
0: That shop is known to everybody.
1: Adigo adigo Kottesa Subbanna అంగడి అందే
0: దేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలా భాస్కర మెడిసిన్ ఇస్ అవైలబుల్
1: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
0: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
1: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగడిలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
0: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అనే.
1: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగడంతా బాగా ఖర్చు అయిపోయింది.
0: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
1: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ వన్ అనే.
1: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
0: విత్ వన్ అనే హీ ఏట్ టూ దోశ.
1: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
1: ఆయన కూడా భుజించాడు.
0: అండ్ హీ టు ఎయిట్
1: ఈ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
0: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
1: నేను పోలేను.
0: స్వామి డిడ్ ఫాలో హిమ్.
1: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు లీవ్ ది ప్లేస్ వెన్ పీపుల్ ఆర్ హావింగ్ డిఫికల్ట్ టైమ్.
1: పంపించాను.
0: అండ్ సో హీ వాంటెడ్ ద ఫాదర్ టు గో హిమ్సెల్ఫ్.
1: ఆయన కూడా ఆనాడు కంటి నీరు కార్చాడు.
0: హి వాస్ ఆల్సో షెడ్డింగ్ టియర్.
1: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
0: No youngster, a tiny tot, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయనా నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా?
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గమును బోధిస్తున్నావా?
0: You are teaching me the correct path.
1: ఆ మంచిదాన్ని నిన్ను కాపాడుతుంది.
0: And the very goodness will take care of you.
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: So saying the father left.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
0: And having gone there, he gave telegram every
1: day. And
0: he gave telegram every day asking him, start
1: immediately. Because
0: the lady made all sorts of
1: complaints. Because
0: of all the complaints made to the father, he kept them in his mind. And Swami also replied, I am fine. 2 days passed and all are pacified, calm.
1: Naakuda parichalu chinnai.
0: And it was examination time.
1: Neena parichal time lo padre petti pota manchidi gaadu.
0: And it's not possible to leave the place because of approaching
1: exam. Naaka parichal samayam lo kuda nu ejanti varunar snehitulu.
0: What kind of friends he had?
1: Pillalu manchi snehitulu theesukovali meeru.
0: Boys, you know that you should have good friends.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాడు మేము.
0: He has got desk mates, Ramesh and Paresh, two friends.
1: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ అదర్ సైడ్, స్వామి
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిల్లలుకోండి.
0: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డూ నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: ద నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్టో.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసం కూర్చుంటే వాడు ఆ కోసమే కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే, ఇంకేం నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ కూర్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్ ది హోల్ పేపర్.
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
1: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అండ్ అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
1: వాడి పేరు హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
0: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్
1: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
0: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికి వీల్లేదు.
0: ఇస్ దట్ పాసిబుల్?
1: హ్యాండ్ రైటింగ్ వాడిదే.
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
0: స్వామిజీ నంబర్ ఇస్ ఓన్లీ 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
0: అండ్ దట్ ఈస్ ది
1: డిఫరెన్స్. కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
0: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
1: ఎవరు చెప్పడానికి?
0: నోబడి కెన్ సే.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్కి బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు, ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్, పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవు లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
0: ద బాయ్స్ ఆల్సో థాట్ వాట్ ఈస్ దట్ వేర్ సపోజ్.
1: రాజు మేము వస్తాం, మేము వస్తాం, మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
0: బోత్ ది బాయ్స్ సెడ్ వీ విల్ ఫాలో యూ. వాట్ ఈస్ దట్ వీ డూ లీవింగ్ యూ హియర్?
1: సరే, వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
0: థామస్ యూ ఫాలో మీ, యూ డ్రాప్ మీ దేర్ అండ్ బ్యాక్ బీ బ్యాక్ టు యువర్ ప్లేస్.
1: ఈ విధంగా కాలం అంతా విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిగా చేసేది.
0: That's how Bhagavan spent his student days, highly sacred way.
1: చేతులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
0: There was no mistake at all at that time.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని అది.
0: And Swami always corrected his classmates whenever they committed a mistake.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: Swami always spoke softly and gently.
1: ఎవరికి వినిపించలేదు.
0: And nobody could hear.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: And then Bhagavan reached Puttaparthi.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: having reached there
1: నాకంత జబ్బు వచ్చింది.
0: And Swami fell sick.
1: ఏమి జబ్బు?
0: What sickness?
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: People thought that he turned mad.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: People thought Raju turned mad.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: Swami also acted that way.
1: అంతా ఎవరితో చెప్పుకోకుండా నేనే నేను మాట్లాడుకునేది నేనే నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
1: ఎక్కడెక్కడికి వెళ్ళారు?
0: They went on searching.
1: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: They went to a good doctor.
1: శస్త్రవైద్యుడు.
0: A surgeon. శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: And with a knife, a shave in his head.
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: And he has put into mark on the head with a knife.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపుల చర్మాన్ని బట్టి లాగాడు.
0: And he has taken out the peeling out of the marks on the head.
1: రక్తం కారుతుండాలి.
0: And the heavy bleeding at that time.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: And he applied lime juice on the wound.
1: అని పూసేటప్పటికి మంట.
0: And it was burning sensation.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: And Swami was not worried about it.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: He was still smiling.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: How is it in spite of the pain, how is that he still smiling?
1: So they have put
0: all kinds of applications in the eye. And has applied so many ointments
1: on the eye.
0: It was only Venkamma who was by his side.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరెవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: The parents said not to
1: follow. దగ్గరే ఉండాలా.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: And Venkamma garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. We leave that place.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
0: And thereafter the regular routine was
1: పడిపోవటము తర్చే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ వస్తూ ఆన్సర్స్ అంత వేయటము ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
1: కొరిగినటువంటి తల కొరగటం మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
0: It was only on that day. With a shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: ఏమీ కట్ చేయలేదు.
0: No cut whatever.
1: ఏమి షేవ్ చేయలేదు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
1: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
0: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
1: ఎప్పుడూ లేదు.
0: నో ఎనీ టైం.
1: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
0: వాల్యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
0: The coming birthday, Bhagavan is going to 79.
1: కాని ఆ 79 ఎక్కడ కూడాను అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
0: Because of this calendar, it amounts to 80 years.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: And then you'll also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
1: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated,
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: As they could not get the proper nerve.
1: అది అవసరము.
0: And so it's necessary.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక ఇనప రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
0: Some rod was kept there at the time of this surgery.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
1: అయితే నా కార్యభారంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: Yet the daily routine goes on and goes on.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: Nothing is given up. Nothing stood in his way.
1: వచ్చిన వారికందరికి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
0: Interviews are granted to all
1: those people. ఇచ్చేస్తున్నాను.
0: And Bhagavan advises.
1: తిరగాల్సిందంతా తిరుగుతూనే ఉన్నాను.
0: Swami is just moving about.
1: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
0: No obstacle, nothing has come in the way.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: There are lots of things to be told to you.
1: కనుక
0: therefore
1: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
0: Today is Ashtami.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్ హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు స్నానాలు చేస్తారా ఎవరు చేస్తారు ఏమి అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: I'm a young boy. I don't need anybody to give me a bath.
1: Yavvathuna ne snanam cheyinchukunnadu.
0: I don't need any helper to take a bath.
1: Kabatti na snanam nenu chestuntanu.
0: Swami takes his own bath without anybody.
1: Na pallanni nenu chestuntanu.
0: He attends to his own work.
1: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
0: Swami also teaches the same lesson.
1: Kaani oddanna kuda vaaru nilavari paapam.
0: Though Swami says no, they don't keep quiet.
1: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది మీరెందుకు నిద్ర మేల్కోవటం వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా నీకు పురోహితుల దగ్గర పోవాలి వాళ్ళకంతా కూడా చెప్పాలి వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
0: If students are happy, Bhagavan is happy.
1: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: Never, never give up singing the glory of God, Namaskar.
1: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

सत्कर्म सही भगवान बिना कोई।

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెలిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నియో పెరిగినాయి.
1: యూ హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యూ హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammula vale kalasimesi undi paatalu paatalu maatadu anni madhuramaina kudiya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher second school ke chenapudi mi maatalu mi aatalu mi paatalu mi chestalu chaala neechinga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aananda parustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indulo kontha mandi konni pedamargamu batti aneka rakamulainatundi మార్గములు చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ పర్వర్టెడ్, హూ ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది. మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్ దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మాలిన్యం లేకుండా పరిశుద్ధంగా పుంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ఇన్ రియాలిటీ.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదటి వేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ మైన్ ఆర్ దైన్.
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతనో జాగ్రత్తగా ఉండాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో దట్ ఇట్ బిలాంగ్స్ టు అదర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషస్.
0: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
1: We should not get into any kind of conflict, difference of opinion or infighting whatsoever.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలగటం లేదు.
1: At this age, you are not having that sort of wisdom or the knowledge.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ బికాస్ whatsoever you come across encounter, you want to own it, you want to possess it.
0: ఏది చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం భగవత్ ప్రీత్యార్థం అని అన్నింటి ఎందు కూడాను భగవంతుని ప్రార్థన భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
1: There should be a sacred feeling within you that whatever is done, it is to please God, it is to satisfy Him. And we should say with all the needed prayer,
0: ఇది నాది కాదు, నేను ఎవరు?
1: This is not mine, who am I?
0: దీన్ని ప్రశ్న చేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రము ఘనం వరకు కూడాను దైవత్వమే.
1: In this world, you can question and investigate and you will come to know right from microcosm to macrocosm, it is fully divine.
0: ఇసుకు మొదలు చక్కెర వరకు, ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: Everything is divine basically, be that sand to sugar, from elephant to a mosquito.
0: డ్రామాలో వేసినట్టుగా వేషాలు వేస్తుండొచ్చు కానీ భగవంతుడు కానిది లోకంలో ఒక్కటి లేదు.
1: We may find the roles and the characters change the attire dresses in a drama. There is nothing in this world that is not divine.
0: Sarvam bhagavat mayame.
1: Everything is full of divinity.
0: Srishti antai kudum bhagavat yokka srishtiye.
1: The entire creation is the manifestation of God.
0: Anni veshamulu tane.
1: He plays all the roles.
0: Anni aatalu tanave.
1: All the games belong to Him.
0: Anni maatalu tanave.
1: All words are His.
0: Anni paatalu tanave.
1: All songs are His.
0: అయినప్పటికీ వేషములు వేరు వేరుగా కనిపిస్తుంటాయి.
1: బట్ యెట్ వి మే ఫైండ్ ఇన్ అటైర్ ఆర్ డ్రెస్సెస్ దేర్ ఇస్ వేరియేషన్.
0: కనుకనే మనం ఏది చేసినప్పటికీ ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యంగాను మీరు గుర్తించాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్ వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఓవర్ ఈస్ డివైన్.
0: కానీ కొన్ని మంది దుర్గుణముల చేత దురాచారముల చేత దుశ్శక్తుల చేత దృష్టి చేత చాలా మార్పు చెందుతున్నారు.
1: పీపుల్ ఆర్ చేంజింగ్ బికాస్ ఆఫ్ దేర్ వికెట్ థాట్స్ బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ విజన్ ఆర్ బ్యాడ్ లుక్స్.
0: మనం చూచటము ఎటువంటి చోటు భవ సృష్టిగా చూడాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైట్.
0: ఎవరిని చూసినా కూడాను మీరు భగవస్వరూపులే.
1: Whosoever you see, you should know that he is personification of God.
0: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
1: Whatever that is said, it is divine, the hymn of God.
0: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
1: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
0: పంచభూతములను పవిత్రం చేయాలి.
1: We have to sanctify all the five elements.
0: మాటలను పవిత్రం చేయాలి.
1: Words have got to be sacred.
0: పరులను నొప్పించకుండా.
1: We should not hurt anybody.
0: తాను నొప్పిపడకుండా.
1: One should not hurt one's own self.
0: పరుల వస్తువులను ఆశించకుండా.
1: We should not expect others.
0: పరుల వస్తువులను మనం అపహరించకుండా.
1: We should not steal anyone.
0: అంతా మనదే.
1: Everything belongs to us.
0: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం వహించాలి.
1: That feeling of oneness, unity one should have and entertain.
0: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ దేర్ ఆర్ ఫ్యూ మ్యాడ్ క్యాప్స్ హూ డోంట్ థింక్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: వాడు పరాయి వాడు, నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
1: దేర్ ఆర్ పీపుల్ విత్ సమ్ డిఫరెన్సెస్ విత్ ది ఫీలింగ్ సచ్ యాజ్ మైన్ అండ్ థైన్.
0: కానీ ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచము బోధిస్తూ వచ్చాయి.
1: అండ్ దిస్ హ్యాస్ బీన్ వెరీ మచ్ డెమోన్స్ట్రేటెడ్ ది హోల్ వరల్డ్ త్రూ ది హిస్టరీ.
0: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసు.
1: యు నో ది హిస్టరీ ఆఫ్ పాండవాస్.
0: ఒక తండ్రి కుమారుడు
1: అండ్ హిస్ సన్ ఆఫ్ ఎ మదర్.
0: ఒకరు కౌరవులు ఒకరు పాండవులు.
1: వి హావ్ గాట్ ఆన్ వన్ సైడ్ కౌరవస్, ది అదర్ సైడ్ పాండవాస్.
0: కానీ వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: కానీ ఎవరి తప్పు?
1: హూస్ మిస్టేక్ ఇస్ దిస్?
0: ఇద్దరిది ఒకే రాజ్యమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్డమ్ బిలాంగ్స్ టు
0: ఒకే తండ్రి బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ సేమ్ ఫాదర్.
0: కానీ భావములు వేరు వేరైనప్పుడు బాహ్యములు వేరు వేరైనవి.
1: వెన్ వన్స్ ది ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్ ది ఎక్స్ప్రెషన్ ఆల్సో డిఫర్స్.
0: వీరే ఒకరి ఒకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ కిల్లింగ్ ఈచ్ అదర్.
0: రాజవంశ చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీరు అభివృద్ధి అయిపోయినవి.
1: బికాస్ ఆఫ్ హంగర్ పవర్ పవర్ అండ్ టు ఓన్ ద కింగ్డమ్ దే హ్యాడ్ ఆల్ వికెట్ థాట్స్.
0: వారి సుగ్రీవుడు ఎవరు?
1: హూ ఆర్ వాలి సుగ్రీవ?
0: వారి ఇరువురు ఒక తండ్రి కుమారుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ సన్ దర్ బ్రదర్స్ బాన్ టు సేమ్ మదర్.
0: కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఒక విషయం చేత వారి ఇరువురికే కూడా యుద్ధం జరిగి.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దే ఫాట్ విత్ ఈచ్ అదర్.
0: ఒకరు అడవి లోపల, ఒకరు కొండ లోపల, ఒకరు గ్రామం లోపల నివసిస్తూ వచ్చారు.
1: వన్ స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్, వన్ స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద మౌంటైన్ రేంజ్.
0: ఈ విధంగా ఉండి కూడా కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ.
0: వాడు ఎంత రామును సేవించినప్పటికి, ఎంత రాముని ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికీ వాళ్ళకు మోక్షం ఏమాత్రము కలగలేదు.
1: దో దే లవ్డ్ రామ, దే సర్వ్డ్ హిమ్ ఇంటెన్స్లీ, దే లవ్డ్ హిమ్ వెరీ మచ్, దే కుడ్ నాట్ అటైన్ లిబరేషన్.
0: పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటుంటారు.
1: పాండవ సర్వ్ ద లార్డ్ త్రూ అవుట్.
0: ఇన్ని విధములుగా ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు.
1: విత్ ఆల్ దట్ ద పాండవస్ వర్ నాట్ సేవ్డ్ అండ్ రెస్క్యూడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వేరు వేరు భావములు ఉన్నాయి.
1: బికాస్ దేర్ థాట్స్ ద ఫీలింగ్స్ డిఫర్.
0: వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ద బ్రదర్స్, ది ఎల్డెస్ట్, ద నెక్స్ట్, ది యంగెస్ట్, లైక్ దాట్.
0: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో, తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది. కానీ ఇది తపస్సుగా మారదు.
1: యు మే అండర్టేక్ పెనెన్స్, యు మే వర్షిప్ డే అండ్ నైట్, అండర్టేక్ తపస్ ఆర్ పెనెన్స్, బట్ ఆల్ విత్ డిఫరెన్సెస్ ఇట్ టర్న్స్ ఇన్ టు తమస్.
0: ఎన్నో తమస్ ఎన్నో సంవత్సరములంతా కూడా జపం చేశాను, కానీ నాకు భగవంతుడు కనిపించలేదు.
1: ఐ హావ్ బీన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ జపా ఫర్ లాంగ్ పీరియడ్, బట్ యట్ ఐ కుడ్ నాట్ బి లిబరేటెడ్.
0: కానీ ఈ విధంగా ఊచిపోతున్నారు చాలా మంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ అండ్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: దేన్ని మొట్టమొదటి ఏకం చేయాలి? మనస్సు ఏకం చేయాలి.
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
0: మనస్సు, ఇది భగవంతుని యొక్క స్వరూపము.
1: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
0: గాడ్ అంటే గాడ్ అంటే వైట్ వేర్ ఇస్ గాడ్?
1: వి సే గాడ్ వేర్ ఇస్?
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: యువర్ మైండ్ ఇస్ గాడ్.
1: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: ఈ మైండ్ తోనే మరి ఏ మనిషియానం కారణం బంధమోచో. బంధమోక్షం రెండు కూడా ఈ మనస్సు ద్వారానే కలుగుతుండే.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
0: కనుక మనస్సే దైవం.
1: సో మైండ్ ఇస్ గాడ్.
0: రెండవది బుద్ధి.
1: దెన్ కమ్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: ఈ ఇంటలెక్ట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఇంటలెక్ట్?
0: హూ ఇస్ ద ఇంటలెక్ట్ బాయ్?
1: హూ ఇస్ ద ఇంటెలిజెంట్ బాయ్?
0: ఇస్ గాడ్.
1: అండ్ ది మోస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ గాడ్ ఒకడే.
1: ది హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ వేరు వేరు వేరు ఉండవచ్చు,
1: పీపుల్ మే బి డిఫరెంట్,
0: కానీ ఇంటలెక్చువల్ బాయ్ ఒక్కడే ఒకడు.
1: బట్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనే దేవుడు.
1: అండ్ హీఈస్ గాడ్.
0: బుద్ధి, మనసు, చిత్తము.
1: దెన్ కమ్స్ చిత్త.
0: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
1: We carry on our life sojourn with a wavering mind. It is not chitta.
0: Ha, chitta manetuvantidi adhe daivamu.
1: This chitta is God himself.
0: Kalugane chitta shuddhi odu unnai pooja cheyadani. O bhagavantura, ee chitta shuddhi ga ninnu nenu pooja chestanu.
1: Therefore the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi.
0: Ha, chittamu daivame.
1: And that very chitta is God himself verily.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు,
1: మనసు, బుద్ధి, చిత్త, అండ్ దెన్ కమ్స్ ఇంద్రియ, ది సెన్సెస్.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు.
1: దీస్ ఆర్ ఆల్ ఫైవ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ స్మెల్.
0: ఈ ఇంద్రియములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కామం, ఒక ఆశ కలిగింది.
1: యు హ్యావ్ ఎ డిజైర్.
0: అది నేను భగవంతుని ఆశిస్తున్నాను.
1: ఐ డిజైర్ గాడ్ ఓన్లీ.
0: భగవంతునే ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ గాడ్
0: అని అది కామం.
1: అండ్ దట్ ఇస్ కామా ఆర్ ద
0: అంతేగాని ప్రపంచకంగా ఉండేటువంటి వ్యక్తుని యొక్క రూపనామము చూచి వారిని ప్రేమించటము, వస్తువులను ప్రేమించటము, ఇది కాదు ప్రేమ.
1: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: ఇది కాదు కామం.
1: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్.
0: కామం అనగా దైవమే ఒక కామం.
1: ద ఓన్లీ కామా ది డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్.
0: భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది.
1: And once you love God, everything will come to you.
0: కనుకని కామము, కామం అనగానే ఆశలు, ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము, భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి.
1: the whole of the totality of kama, the desire, ambition, aspiration should be to love God, to be with him.
0: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు.
1: You may love an individual.
0: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు.
1: But you should not look at
0: him. అతనిలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని నీవు చూడాలి.
1: Watch. Watchful of the divine in every individual.
0: Krodhamu.
1: Then comes krodha anger.
0: Krodhamu evaripai koram.
1: On whom should you be angry?
0: Tarapainne tanaku koram.
1: You should be angry with your own self.
0: Bayata inkoka vyakti ledu.
1: There is no other person.
0: Ee prapanchamlo 5 vastulu tappa 6 vastu okkati lene ledu.
1: In this world there are only 5 senses, nothing like 6th one.
0: Inkoti undadi ante adi apaddamu.
1: If anyone says there is 6th sense existing, it is nonsense.
0: ఈ సిక్స్త్ సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది ఉంటుంటే అది చాలా అబద్ధము.
1: It is a blatant lie to say that there is 6th sense. There are only 5 senses.
0: ఎవ్వరు కూడాను 6th sense చూసిన వాడు లేడు.
1: There are none who have come across the 6th
0: sense. అసలు దైవమునందే లేదు.
1: In fact, there is no 6th sense even in God.
0: ఈ 5 తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు.
1: You may search, you may investigate all over the world. You find only these 5 senses.
0: ఐదు కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము.
1: Therefore, the true hand represents the combination of all the 5.
0: Not two hands, one hand.
1: Of a hand.
0: ఈ ఐదు తప్ప, ఐదు వేలు తప్ప ఆరో వేలు ఏమైనా ఉందా?
1: Only 5 fingers do you find, 6th finger.
0: అదేమైనా పుట్టినా దాన్ని మెత్త డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, కత్తిస్తారు.
1: If there is a 6th finger, you just get it cut off.
0: ఉండకూడదు, ఉండకూడదు, చిన్నదైనా ఉండకూడదు.
1: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్.
0: ఈ 5 సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద 5 సెన్సెస్.
0: ఈ 5 సెన్సెస్ సాధించకుండా ఇంకోటి 6వది ఏదో ఉన్నది, దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ.
1: Without controlling the 5 senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
0: నిజంగా ఇది ఫూలిష్నెస్.
1: It is really foolishness.
0: ఏమి తెలియని మూర్ఖత్వం అది.
1: It is utter ignorance, మూర్ఖత్వం.
0: ముఖ్యంగా దైవం ఎవరు అంటే ఐదే మనకు.
1: If you say who is God, the 5 senses.
0: అవే మనము ఇష్టము కష్టము అన్ని కూడా చేస్తుంది.
1: And the 5 senses confer us the pleasure or the pain, the misery or happiness.
0: Kanuka mana mottamota ee 5 senses nu manam control chesukovali.
1: Therefore, to begin with, we should control all the 5 senses.
0: Swami, idi maaku sadhyam kadu ani meeru anukuntaru.
1: You may say, Swami, it is impossible for us to do so.
0: Meeku sadhyam kaanatundi em untundadi.
1: What is that you cannot achieve?
0: Meeru pattudara pattite dennaina sadhinchavachu.
1: If you determine, you can accomplish anything.
0: Daivanne sadhinchetuvanti shakti kaligina meeku ee 5 senses ekkadi.
1: When you can achieve God, realize the divinity, after all, what about the 5 senses?
0: ఈ 5 senses కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
1: Within just a spark of the moment, you can, they just go.
0: చాలా అల్పమైనటువంటివి.
1: They are so low and simple.
0: తుచ్చమైనటువంటివి.
1: They are so mean.
0: లోభమైనటువంటివి.
1: And they are defective.
0: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా పోతే మనం ఇంకా మనుషులు ఎట్టయినాం.
1: If you cannot control your senses which are defective,
0: నీవు మనిషి కాదు.
1: How can you be manishi, the man?
0: జంతునాం నర్ధర్మ దుర్లభం.
1: The human life is rarest.
0: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
1: Having been given this rare life of a human being, if you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature. God comes in human form.
0: అటువంటి మనుషత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం.
1: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
0: దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే.
1: The one who cannot conquer, win over the five senses is rakshasa, demon.
0: రాక్షసుడు కంటే హీనము.
1: Much worse than demon, rakshasa.
0: కనుక మనము ఉత్తమైనటువంటి వాళ్ళు కాబట్టి మనము మనుష్యులము అన్నాను.
1: We are human beings, manishi, because we are noble.
0: ఉండొచ్చు భార్య పిల్లలు అందరి పైన ఇష్టం ఉండొచ్చు.
1: You may have your own family, the wife and children.
0: కానీ ఇష్టం ఉండొచ్చు.
1: You may love them.
0: కామం ఉండొచ్చు.
1: You may have desire.
0: కానీ వారిని భార్య మీరు బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
1: But you should not have kind of differences among them.
0: వీరు కూడా దైవ స్వరూపులే.
1: You are also God.
0: దైవం నుంచి దైవం పుట్టాడు.
1: It's only the divine comes out of the divine.
0: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
1: The child is born to a mother.
0: నుంచి మరొక బిడ్డ పుట్టింది.
1: And that the progeny continues.
0: ఆ విధంగా ఒకరికొకరు సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
1: Like begets the other one, the same relationship exists.
0: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
1: Any object in this world, you should know it is divine.
0: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
1: That it should be offered to God.
0: నాది కాదు నీది కాదు.
1: It doesn't belong to me nor to you either.
0: వస్తువు కాదు లేక ఒక ప్రాణి కాదు.
1: And either be that be an object or a living.
0: ప్రతి వస్తువునందును ప్రతి మనిషి ఎందును ప్రతి గ్రామమునందును ప్రతి ఇసుక ఎందును ప్రతి చక్కెర ఎందుకును దైవత్వం ఉంటుండాలి.
1: Therefore in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
0: విశ్వమంతా కూడాను విశ్వస్వరూపమే.
1: Therefore whole విశ్వ, the universe, is divine.
0: ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వబాంధిత్వము.
1: అండ్ దిస్ ఇస్ యూనివర్సల్ రిలేషన్షిప్, ది కాస్మాస్.
0: కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దిస్ కాస్మిక్ లవ్.
0: ఆ ఆత్మిక లవ్ ఉండినప్పుడే మనము మనుషులం అయిపోతాం.
1: విత్ దిస్ ఆత్మిక్ లవ్, యూనివర్సల్ లవ్, వీల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: అప్పుడే నీవు ఆత్మ చూడగలవు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ విజువలైజ్ ఆత్మ.
0: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ గాడ్.
0: అప్పుడే నీ అంత దైవత్వం ఆవిర్భవించను.
1: దెన్ ఓన్లీ యూ ఫైండ్ ద డివినిటీ ఎమర్జింగ్.
0: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని క్రోధములు పెట్టుకుని ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కంటే హీనము.
1: On the other hand, if you have got all the traits like anger, the hatred, you'll be much worse than animals.
0: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
1: You find that animals fight with each other.
0: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
1: They fight with each other.
0: అట్లే మనం కూడా పోట్లాడతామా?
1: Should a man fight like that?
0: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
1: Should we have that anger and hatred?
0: మన యందు ఆ విధమైనటువంటి ద్వేషమే ఉండకూడదు.
1: There should not be any hatred among us.
0: ద్వేషం ఎక్కడ ఉండేనో?
1: Where there is hatred?
0: భేదం ఎక్కడ ఉండేనో?
1: Where there are differences?
0: అది డిఫరెన్స్.
1: That's altogether different.
0: దైవం కంటే వేరు.
1: It is different from God.
0: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్.
0: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ కాల్డ్ దిస్ వే హిరణ్య గర్భాయ నమః.
0: అనగా ఏమి?
1: దట్ అనిమల్స్ ఫైట్ విత్ ఈచ్
0: అదర్. కూడా పోట్లాడుతుంటాయి.
1: దే ఫైట్ విత్ ఈచ్ అదర్.
0: అట్లే మనం కూడా పోట్లాడతామా?
1: Should a man fight like that?
0: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
1: We should we have that anger and hatred?

0: హిరణ్య గర్భాయ నమః
1: అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు ఏంటంటే లోకంలో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
1: అంత గోల్డే.
0: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
1: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడు అనేది.
0: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
1: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
0: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మడ్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
1: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారం అయిపోతుంది.
0: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఫర్ షైనింగ్.
1: అంటే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
0: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్ బట్ యూ హావ్ జాయిన్ ద డస్ట్.
1: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలు తెలుపుతూ రావాలి.
0: To purify you, to cleanse you, the noble people should come to you and teach you.
1: కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంతా పిచ్చి ఏది మట్టి బంగారం అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు.
0: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the mind is
1: gold? Doubts.
0: Man is full of doubts today, more doubts and doubts.
1: Doubts అంటే రావటం దేనికోసం?
0: What is the origin of doubts?
1: నేను వేరు, పరాయి వేరు అనేటువంటి భావన ఉండినప్పుడే ఆ డౌట్స్ రావటం.
0: The origin of the doubt is this, that you have got a feeling of separation.
1: Full tin అయిపోతే తొలకదు.
0: When the tin is full, well, it doesn't spill.
1: అది ఎప్పటికీ నిండుగా ఉంటుంటుంది.
0: It will be full and steady.
1: ఈ నాటికైనా కాను అనేక మందికి అనేక అనుభవాలు ఉంటూ ఉంటున్నాయి.
0: Even today that many experiences.
1: మొదలు పిల్లవాడు.
0: The first boy.
1: First boy,
0: get up.
1: వీళ్ళెవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా, ఎవరు ఉండినా, ఏ విన్నా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ సర్వము నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ఎవ్రీబడీ, వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ విలేజ్, వాట్ ఎవర్ కమ్యూనిటీ బిలాంగ్ టు,
1: మాకు స్వామికి తెలియదే అని వాళ్ళు అనుకుంటారు.
0: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్,
1: కానీ నాకు తెలియదు లేదు.
0: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో.
1: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
0: Though he knows very well, he talks as if he doesn't know.
1: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
0: This boy's parents, mother and father, came here.
1: అంత నలుగురు బిడ్డలు కూడా వచ్చారు.
0: All the four children came to this place.
1: వాళ్ళందరినీ లోపల పిలిచారు.
0: Swami called them in.
1: నాయన, మీ తల్లి ఉండదు, మీ ఎవరు యోచన చేయకండి, ఈ బాధ్యతంతా నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాడు నాన్నకు.
0: భగవాన్ మేడ్ ప్రామిస్ టు హిస్ ఫాదర్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఆమె త్వరలో పోతుండాలి.
0: అండ్ షీల్ బి లీవింగ్ క్వైట్ సూన్.
1: పిల్లలంతా ఏడ్చారు.
0: ద చిల్డ్రన్ క్రై.
1: ఏడవకూడదు.
0: ఐ సెడ్ నో, డోంట్ క్రై.
1: వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
0: భగవాన్ సెడ్ వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
1: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాడు పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేసాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
0: సిన్స్ దట్ టైమ్ భగవాన్ హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్.
1: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ లీడర్ ఉన్నాడు.
0: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
1: ఆ అబ్బాయి కడావాడు.
0: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్ హియర్.
1: పిల్లవాడు.
0: సో యంగ్ అట్ దట్ టైమ్ వెన్ హి కేమ్.
1: నేను పిలిచి, నాయన నువ్వే విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
0: స్వామి కాల్ హిమ్ ఇన్ అండ్ సెడ్ డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ యువర్ మదర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
0: దే ఆర్ ఆల్ హ్యాపీ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు చిన్న పిల్లవాడు,
0: సో యంగ్ అట్ దట్ టైం,
1: ఇప్పుడు చక్కగా దున్నపోతైనాడు.
0: నౌ హి హస్ గ్రోన్ అప్, హీ బఫలో.
1: ఇట్లా అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని, చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి, దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్.
1: ప్రాపర్టీ లవ్, లవ్, లవ్.
0: Bhagavan's property is love, love, love.
1: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపైన కూడా కోపం రాలేదు.
0: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
1: కోపం వచ్చినా కోపం వాళ్ళే నటిస్తాను, కానీ కోపం లోపల లేదు.
0: హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ బట్ దేర్ ఇస్ నో యాంగర్ విత్ హిమ్.
1: ఎందుకు ఉన్నది ప్రేమని.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
1: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
0: విత్ దిస్ లవ్

0: He takes care of all the living creatures, which is the quintessence of the dictum, Ishvara Sarvabhutanam.
1: Ishvara Danga Yavaru.
0: Who is Ishvara?
1: Yemo Taraku Pamu Kattukoni, Rudrakshara Veskoni, Unnatuvanti Vadu Kadu Ishvara.
0: Do you think Ishvara is the one with four locks and the snake?
1: Adi Prapanchaniki Drishyam Kosamani, Ishvarudu, Parvati, Lakshmi, Vishnu, Ani Ee Roopalanta Petti, Vaadu Edo Oka Reetipunga, Vaadu Prarthinche Nimittamai,
0: to facilitate the devotee to pray God and to worship Him, these names and forms have been given. Everyone is Ishvara, divine.
1: There
0: is nothing in this world, not even the sand or the
1: dust.
0: If the kerchief is divine,
1: where
0: from you got this divinity?
1: Cotton nunchi vachindi.
0: It is out of cotton.
1: Ee cotton nunchi em vachindi?
0: Out of cotton what you get?
1: Thread vachindi.
0: You have threads.
1: Aa thread ni em ayindi?
0: What happened to threads?
1: Adi cloth ayindi.
0: And that has become the cloth.
1: Cotton lekunda thread raledu.
0: And without this cotton you have no threads.
1: Thread lekunda batta kaledu.
0: And without threads you cannot have cloth.
1: Prati okaru kodu ishvaratvam nunchi kodanu.
0: Therefore, everything originated from the divinity only. Therefore, in this world, no one has got the vision of divinity. In fact, one can see God if one conquers the five senses. In fact, you don't find divinity in a specific
1: form.
0: You say, I have seen Rama, I have seen Krishna, that's all your imagination. But divine is one. And the divine is the divinity in full.
1: Divinity. Our divinity ni evaru gurtinchukolekunda aneka rupanamulu kalpinchi dani aneka mayalaga chestunnaru.
0: The divinity is not understood in the true spirit and in depth, but it is worshipped in name and form.
1: Bhaktule bhagavantuni marustunnaru gaani bhagavantulu bhaktulu marchatam ledu.
0: It is the devotee who is changing God. God is not changing, he is changeless.
1: God is one. He is permanent. Eppudu kuda shashvatamainatuvanti vaadu.
0: God is permanent, eternal.
1: Aa panchabhootamulu evari endunnavo vaari endantha kuda bhagavantudu unnadu.
0: Therefore, the one with all the five elements within is divine.
1: Aa mukhyanga aa panchabhootamulu sadhinchadaniki తగినటువంటి సాధన చేయాలి కానీ.
0: Therefore you should take to spiritual practice as to control the five senses.
1: ఏదో జపం చేసుకుంటూ పోతూ దైవత్తుడు కనిపించడు.
0: And if you just repeat God's name in the name of Japa.
1: ధ్యానం చేస్తూ ఉంటుంటే భగవంతుడు కనిపించడు.
0: If you just meditate you don't see God.
1: అది మంకీ మైండ్ అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
0: The mind is wavering, a monkey mind.
1: అది ఎట్లా సాధిస్తుంది?
0: How do you expect such a mind to change?
1: గుణములు కలిగించేది ఆ మనసే.
0: And it is the mind that makes everything shake. How can it achieve? It cannot see its own. Therefore, the truth is to be known today in this world, the divinity meaning the five elements. Accepting this divinity, there is nothing else in this world. Whatever you see, that is divine. All that is heard is divine. The Pandavas are devotees, but the Kauravas. No one could decide which scholar should decide upon this issue. Do you deserve worship for the simple reason you caught hold of all the robes of Gopikas? You have stolen all the robes of those people who were taking a bath at that time. Pandavas felt ashamed to hear all this.
1: Appudu Krishna vachi nayana vaari parapatu.
0: Then Krishna came and said, "Adi kuda tappu
1: kaadu.
0: It's not a mistake either."
1: Vaaru teliyakunda ee vidhanga palikaru.
0: Yes, they have spoken like that out of ignorance.
1: అన్నిటికి నేనే సాక్షి.
0: I am the witness for all.
1: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
0: Therefore, don't accuse anybody.
1: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
0: And don't have too much of love towards anyone.
1: ఎవరిని ఏ విధంగా కూడాను పిల్లలాడకూడదు.
0: Don't drop anybody for any reason.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను ఇంటా ఉంటాను.
0: If you behave like this, I'll be with you, always around you, in you.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
0: The divinity godliness will never entertain differences.
1: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక ప్రేమ.
0: Love is one.
1: ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమనే.
0: There may be many people here, only one love.
1: కానీ వస్తువుల యొక్క ప్రేమ వేరే ఉండొచ్చు. వస్తువుల యొక్క ప్రేమ వేరే.
0: Love towards the objects.
1: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చును.
0: There may be differences in relationships among people.
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: In spite of all this, you will know that God is one.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: Therefore, with all love, you should mingle with each other as brothers.
1: Co-education అంటారు.
0: People speak of co-education.
1: Co-education అనగా ఆడ మగ ఇద్దరు చేరి చదవటం.
0: Co-education, as you know, where boys and girls study.
1: ఆమె నా సిస్టర్, ఈమె నా తమ్ముడు అని ఈ విధమైనటువంటి ప్రేమతో వారు ఒకరికొకరి అన్యోన్యమైనటువంటి యొక్క సమత్వం బోధించాలి. కానీ ఈ విడివిడివిడిగా వారు స్త్రీలు వీరు పురుషుడు అనేటువంటి భేదం రాకూడదు.
0: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: So we should consider all as sisters and sisters only.
1: ఎవరి పైన కూడా భేదభావం రాకూడదు.
0: You should not have any different opinion altogether.
1: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చు.
0: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
1: కాబట్టి ఈనాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
0: So from this day onwards, the higher secondary school children should be highly
1: conscious.
0: If there is any trace of such difference, he is bound to fail. Not from the worldly sense, in respect of love. From the worldly sense, what is there that lies? All pass in the examination in the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam enti?
0: What is the use in securing a pass in the
1: world? Divyamaina pass cheyali.
0: You should pass in the realms of love in the heart.
1: Aa divyamainatvanti oka tejasulo pass chesinatvanti vaade nijamainatvanti pass.
0: If you pass in the realm in the level of the divine effulgence, that's a true pass.
1: Bhagavantuni oka biddale.
0: All are God's children.
1: Andaru kuda anyonyanga anuraganga anatamulu vale kachellendu vale ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: Therefore, if we start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
1: కానీ మనం ఈనాడు అట్లా భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: But today we are not having such feelings. We have got differences among us.
1: ఎటువంటి సమయంలో కూడాను
0: at any point of time
1: ద్వేషం రాకూడదు.
0: There should not be any hatred.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని వెనక్కి తొక్కుకోవాలి.
0: Even if there is anger, it should be checked, controlled.
1: కంట్రోల్ చేయాలి.
0: It should be controlled.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకు.
0: And therefore, the one who controls one's own anger will prosper.
1: ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఇక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటది.
0: And when there is no control, naturally the wire drops.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: So everything depends on the control.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: Because he has not exercised his control properly, things have gone wrong.
1: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుంది.
0: Therefore, all capacities, all the feelings, the thoughts are should be under control.
1: మనిషి స్వాధీనం అయిపోతాడు.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: కనుక అందరికను బంగారు స్వరూపం.
0: So therefore, all of you,
1: మీరందరూ బంగారు బిడ్డలే.
0: You are all golden, essentially gold.
1: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
0: Your words are so sweet.
1: బట్ నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటున్నాయి.
0: బట్ ద బిహేవియర్ ఇస్ బిట్టర్.
1: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
0: So we should not be bitter, we should be so sweet.
1: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: Wherever you go, when once they say your children Satya Sai, you should full of ananda, the bliss, you should be full of idealism, the adarsha.
1: కనుక మీరు టెరెన్స్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలని అనుకోకూడదు.
0: The mere attire, uniform, white dress doesn't identify
1: white yourself. Dress వేసుకున్నప్పుడు white mind, white heart, white thoughts.
0: And once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure. Then only you will become ideal students.
1: స్వామి ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటాడు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్, ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్.
1: ఏమి కావాల్సినా కూడా నేను ఇస్తుంటాను.
0: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్.
1: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్.
1: ఎందరికో ఎన్ని విధానాలను కాపాడుతున్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
1: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
1: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: Therefore you should decide that the very Atma is God and that God is Ishwaratva, the divinity.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఎవరి భావం నేను కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా మారు.
0: When there is no divinity in your thoughts, how can you call yourself as human being?
1: కనుక ఆ హ్యూమన్ బీయింగ్ అదే దైవము, అదే ప్రాణము, అదే సర్వము.
0: And this is essentially your being, your life principle.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: అదే కాని లవ్ అనేటువంటి ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం ప్రారంభమైనటువంటిది కాదు.
0: Love should not center around any individual.
1: కనుక ఈ భావన మీరు దృఢం చేసుకుంటే,
0: when once you strengthen this thought,
1: మీరు ఎంతైనా కూడా నాయకులుగా తయారయ్యాయి.
0: You can be true leaders.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి వాడిగా తయారు.
0: You can demonstrate to the society what ideals are.
1: అందరూ పిల్లలు అడిగేటప్పటికి అందరికీ నమ్మకం, ఎస్ ఎస్ ఎస్ అందరూ కేకలు వేశారు.
0: And a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes.
1: కాని ఈ ఎస్ నీకులను కేవలము తప్పుడు ఎస్.
0: All these yes that we said, they are false.
1: నిజమైన yes హృదయానికి అంటుకోవాలి.
0: The yes should be imprinted in our heart.
1: హృదయం నుంచి రావాలి ఆ yes.
0: This yes should come out of our heart.
1: ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ సారీ సారీ అనుకోకూడదు.
0: We go on saying sorry whenever we commit a mistake.
1: అది సారీ అయిపోతుంది.
0: But the sorry becomes a saree later.
1: అది కాదు మనకు ముఖ్యము.
0: That's not important.
1: Truth, truth, truth, truth.
0: Truth is most important.
1: Truth is God.
0: Truth is God.
1: Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: Satyambulu vimamalu.
0: And you should always speak truth.
1: Satyambulu meeku cheyu sarvasthamulu.
0: And out of this truth, everything will be added unto you.
1: Satyambulu sarvakalacha.
0: And the truth will protect you.
1: Satyambulu meeku aalu anda.
0: And this truth will support you.
1: Kanuka ee satyamu ane anda ganda undetundi yokka సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతుంటే,
0: ట్రూత్ ఈజ్ యువర్ సపోర్ట్, ట్రూత్ ఈజ్ యువర్ యాంకర్, వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ వీ ఫాలో ద ఫాల్స్హుడ్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటంటే కూడా అసత్యం పలుకు.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్.
1: సర్వమునకు నాయకుడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
1: ఓన్లీ లీడర్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
1: హీ ఈజ్ లీడర్ అండ్ ప్లీడర్.
0: అండ్ ఈజ్ ద లీడర్ అండ్ ప్లీడర్.
1: అనగా న్యాయాన్యాయంలో
0: జడ్జెస్ జస్ట్ వాట్ ఈజ్ జస్టిస్, వాట్ ఈజ్ ఇన్జస్టిస్.
1: కనుక అటువంటి దైవాన్ని మాత్రం మనం అనుకుండా పరులు వీరులు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరు సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
0: Therefore you should never forget God, you should remember him, you should not have any kind of differences. You should mingle intimately with all the spirit of love, get a good name, secure, pass in the examinations.
1: అందరి కూడాను ఈ విధమైనటువంటి యొక్క రక్షణను సంపాదించాలి.
0: యు షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ డివైన్ ప్రొటెక్షన్ లైక్ దిస్.
1: అదే ఒక గ్రీన్
0: గాడ్స్ గ్రేస్ ఇస్ గ్రీన్.
1: గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని.
0: గ్రీన్ మీన్స్ సెక్యూరిటీ, ఆస్పిషియస్నెస్.
1: అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ దట్ గ్రీన్ విచ్ సింబలైజెస్ ద డివోషన్, ద లాయల్టీ, ద డిసిప్లిన్, ద ఫెయిత్.
1: ఈ దుర్గుణములను దూరం చేసిరా, ఇప్పుడు స్వామి సమీపం.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యు.
1: మీరు పరిహారం చేసుకోండి.
0: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రంతోనే మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: దానికి తగినటువంటి ఒక హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: See that mind unifies with God.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: And God becomes your mind.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: And add everything to God.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: And God becomes your chitta, the feeling.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: And make God as your intellect.
1: భగవంతుడే బుద్ధి అవుతాడు.
0: And naturally you'll be an intellect.
1: అంటే five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
1: ఈ సపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: దేర్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సపరేషన్.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ డోంట్ కమ్ అక్రాస్ సిక్స్త్ సెన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రమే భావించుకుని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. That God is everything. Offer everything to Him, to please unto Him.
1: ఈ విధమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the simple easy path, you can attain that gigantic
1: moksha
0: liberation.
1: మోక్షము అనగా ఏమిటి?
0: What is moksha liberation?
1: మోహక్షయమే మోక్షము.
0: మోహ, ది అటాచ్మెంట్, క్షయ, ది అబ్సెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ లిబరేషన్.
1: అది మోక్షం.
0: దట్ ఈస్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటే అది రమాకపోతుంది.
0: విత్ ఆల్ దిస్ మోహ అటాచ్మెంట్ ఈవెన్ ఇఫ్ రిపీట్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: సో యూ మే డూ ఎనీథింగ్, యూ మే హ్యావ్ any object or any person in front of you, consider them that they are divine.
1: ఎవరైనా ఒక ముసలి వారు వచ్చి పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
0: When there is very elderly age old man as a beggar approaches you that I want food,
1: beg.
0: When he comes to beg you,
1: oh, ఈ బెగ్ కూడాను నా యొక్క మిత్రుడి, నా యొక్క దైవమే అని అనుకోండి.
0: Consider that this beggar is also God. There's God in this
1: beggar. కాదు,
0: ఈజ్ ఎ బెగర్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
1: మహారాజు చక్రవర్తి అయినప్పుడు, మహారాజు అయినప్పటికీ, బెగ్గర్ అయినప్పటికీ అందరూ కూడా ఒక వ్యక్తులే.
0: వన్ మే బి ఎంపరర్, వన్ మే బి బెగర్, దే ఆర్ జస్ట్ ఇండివిజువల్స్.
1: దైవ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: డిజర్వ్ గాడ్స్ గ్రేస్, డివైన్ లవ్.
1: దైవ ప్రేమకు అర్పితము కాండి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు డివైన్ లవ్.
1: అంత దైవార్పితమైన భావంతో మీరు పనిచేయండి.
0: డూ ఎవ్రీథింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: దైవప్రమైన భావంతో మీరు చదవండి.
0: యూ స్టడీ వెల్ విత్ ద ఫీలింగ్ దట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు.
0: యు ఆర్ బౌండ్ టు సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: చాలా సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మీరు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చినట్టుగా ది హైయర్ సెకండరీ స్కూల్ లో కూడా మీరు వెళ్ళాలి.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ యూ బిహేవ్డ్ వైల్ యూఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్.
1: ప్రైమరీ స్కూల్ లోపల మగ టీచర్స్ ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నో మెన్ ఇన్ ది ప్రైమరీ స్కూల్.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ feature which are quite normal to men.
1: Higher secondary school lopala andaru magavare unnaru.
0: In higher secondary school we have all men.
1: Vallanta kuda kotti titti titti anni vidhalugalu shikshinchi meeku buddhini nerpavachu.
0: They can teach you, even to punishing you, even accusing you, they can make you rally round.
1: Aa vidhanga kuda punishment ikkunda aa vidhanga shikshinchukokunda mimmalni penchite aa guruvulu kuda nu గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఏ టీచర్ డజంట్ పనిష్ యూ అండ్ టీచ్ యూ ప్రాపర్లీ హీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఎట్ ఆల్.
1: దీనికంటే హెడ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్.
0: అండ్ హెడ్ మాస్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దమ్ ఆల్.
1: హెడ్ మాస్టర్
0: హెడ్ ఇస్ ద మాస్టర్ హెడ్ మాస్టర్
1: హెడ్ లోపల మాస్టర్ పని లేకుండా పోతే హెడ్ మాస్టర్ ఎట్ అవుతాడు.
0: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో హెడ్ ఇన్ ద మాస్టర్
1: ఏ టీచర్స్ చేసినా గానీ హెడ్ మాస్టర్ దాంట్లో ప్రవేశించాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద టీచర్స్ the headmaster should involve himself.
1: Chinna chinna chinna tappulu kodanu chaminchukuntu vaalini povali.
0: And therefore they should correct even some of the small mistakes committed by people.
1: Chaduvante kevalamu pustakalu batti chaduvadam kaadu.
0: Study doesn't mean going through the books alone.
1: Edo degree teeskunte peddaga koppavaram kaadu.
0: You cannot be great by acquiring degrees.
1: Enduku degreelu?
0: What for the degrees?
1: Antavadu pichivi.
0: It's all madness.
1: Ukke oka magnet avuchesetu.
0: It is simply a paper on which the degree is given.
1: Degree manaku peddadi kaadu.
0: So it's not the degree that's important.
1: Divine manaku peddadi.
0: Divine is greater still, higher.
1: Dani meer sampadinchandi.
0: That you should achieve.
1: Appude meer dhanyulu avutaru.
0: Then only you are redeemed.
1: Appude meer chadivinanduku saarthakam avutundi.
0: There lies the fulfillment in
1: this. Dhanyulu kuda aanandistaru.
0: And people will be happy with you.
1: Not people, dhanyulu. తల్లి తండ్రులు
0: పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ది ఫాదర్
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యు విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్ యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్.
1: వాళ్ళని సార్థకం చేస్తుంటే
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ
1: తల్లి తండ్రి గురువు దైవము తరగతి కూడా మీరు తెప్పించిన వారు అవుతారు.
0: అండ్ నేచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్ ఫాదర్ ద టీచర్.
1: కనుక మీరందరూ మంచి భావములు కలిగి సద్బుద్ధుల చేత ఈ సదాచారం చేత ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ హావ్ గుడ్ థాట్స్ ద గుడ్ బిహేవియర్ ద గుడ్ కాండక్ట్ ద వర్చ్యూస్ అండ్ ద నోబుల్ క్వాలిటీస్.
1: భజన బినాసు శాంతి నహి హరి భజన బినాసు శాంతి నహి.

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantadi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవునకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడాను ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetuvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamulo sahajamuga tana yokka nitya kartavyamulo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velalu yendu tellavari lechinidi modalukoni రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: The discipline is very much essential for every group, for every society, in all areas like politics.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒక వైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకని పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: Therefore, in chorus, you should observe discipline.
1: ఇంకా ఆటలు యందు.
0: Then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందంతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు పాటలు ఎందు మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: even business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి యందు కాని,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాతకోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకుని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి.
0: Your writing today, what harm it would put to in future, you should view that point now.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
0: You can keep up your position by observing discipline.
1: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk in zigzag way.
1: కానీ ట్రాఫిక్ కి అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: Chala mandi chinna pillalu kurchuntuntaru.
0: Many children sit.
1: Oka vidhamainatundi arrow maadiri kurchuntaru.
0: They sit in the form of an arrow.
1: Anaga ee vidhanga kurchukoddu.
0: They should not sit like that.
1: Chakkaga kurchovali.
0: You should sit straight.
1: Endukante spinal column straight ga untunnappudu mana thought direct ga buddhiki poi cherutundi.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach
1: straight
0: the intellect. It's quite easy to attain concentration.
1: Ikkada manaku spinal column untundali.
0: You have the spinal
1: spinal column lo 33 rings untundayi, 33 rings.
0: There are 33 rings in the spinal column.
1: Indulo between 9 to 12
0: ee
1: rendu madhyalo manne sushumna naadi ani.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: Akkada sakramant reetiga idu poyinatte kundalini shakti ee yokka sahasrara padmonaku straight ga poi cheri potundi.
0: When you sit straight, the kundalini will ascend and reach sahasrara straight away.
1: Ee kundalini shakti ante emiti?
0: What is this kundalini power?
1: Anaga chaala mandi mooladharamainatundi sthanamlo kundalini shakti anetundi sarpamu untundani kramakramena adi పైకి వెళ్తూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైన మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: దోస్ దట్ ఫాలో ది యోగిక్ ప్రాక్టీస్ దే సే దట్ దిస్ కుండలిని విచ్ ఇస్ లొకేటెడ్ ద ప్రైమల్ బేస్ ది మూలాధార విల్ ప్రొసీడ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచ్ సహస్రార.
1: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటది.
0: ఇట్ రిమైన్స్ దేర్ అట్ ది బేసిస్ అట్ ద బాటమ్ మూలాధార.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
1: అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
0: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
1: ఇది సర్పము కాదు.
0: It's not serpent.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక విండ్ గాలి.
0: It is not serpent, it is a sort of wind.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: It moves, it ascends, passing through these 33 rings.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రెయిట్.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు స్ట్రెయిట్ గా కూర్చుంటారు.
0: దేర్ ఫోర్ దోస్ టేక్ టు యోగిక్ ప్రాక్టీస్ విల్ సిట్ స్ట్రెయిట్.
1: చాలా మంచిది.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: ఇట్ ఆల్సో గివ్స్ యు మెమరీ.
1: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
0: యు విల్ హావ్ మెమరీ.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో సోపుతో ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని సోప్ పరిశుద్ధం చేసుకోవటం.
0: యూ కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ఇస్ ప్యూరిఫైడ్.
1: కర్మ కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ?
1: అహం అహం అహం నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి ఒక నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: This I is born out of the spirit, Atma.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: And is the mind originated thereafter?
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: Out of the mind the speech originated.
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: Mind nunchi puttinatvantidi vaaku.
0: And speech is born to this mind.
1: Vaaku atmaku great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. Inka mind anetvantidi grandson.
0: Mind is the grandson.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, సన్, వీళ్ళంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, ద గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద స్పిరిట్.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ద స్పిరిట్, ది ఐ, ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ ఇస్ ప్యూర్ అండ్ ద మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: అండ్ ద మైండ్ ఇస్ ప్యూర్ నేచురల్లీ ద బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ ద ఐ అండ్ అహం ది గో ఇన్ ద మైండ్.
1: కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాము.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: కనుకని వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
0: Therefore, we should keep our words sacred.
1: షిరిడిలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడికి వచ్చేటువంటి వారు.
0: Many used to visit Shirdi.
1: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
0: There is one సిరిస్దార్.
1: అతనికి భార్య, కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు.
0: And he has a wife and 16-year-old son.
1: భార్య, కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: Son and the wife, they have full faith in Baba.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
0: Therefore, he never objected his wife or son any time.
1: ఒక దినము మేము షిరిడికి వెళ్ళాలి అన్నారు భార్య, కుమారుడు.
0: The son and wife wanted to go to Shirdi one day.
1: తప్పక వెళ్ళి రాండి అన్నారు.
0: He said, certainly go.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: He belongs to Brahma Samaj.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: That is also a sort of weakness.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్ వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి మొదలు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యమితి కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడీ.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్, has love towards his son.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్, ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్ బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ ది సన్ ఆస్క్డ్, విల్ యు డూ ఇట్, విల్ యు డూ ఇట్ ఆర్ నాట్.
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
0: విల్ యు వర్షిప్ బాబా యాజ్ ఐ డూ?
1: బాబాకు నైవేద్యం పెడతావా?
0: వుడ్ యు ఆఫర్?
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
0: విల్ యు రిసీవ్ ది
1: ఆఫర్? మాటి, నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోను అన్నాడు.
0: గివ్ ది ప్రామిస్, దెన్ ఐ విల్ గో టు షిరిడీ, నాట్ ఆర్ ద వాయిస్.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది.
0: వాచింగ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ద సన్, ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్
1: క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: ద ఫాదర్ appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: Kumaruniki maata ichadu nenu chestanu,
0: he promised his son.
1: Ichadu kumarudu talli vellinaru,
0: the son and the wife.
1: Kumaruniki maata ichina prakaramu rendu dinamulu moodu dinamulu sakramanga chesadu ee tandri pooja.
0: The father worshiped as per the promise given to his son for
1: 2 to 3 days. Kanda chakkara ikkada pettatamunu,
0: he was also offering candy every day.
1: తిరిగి భోంచేసి ముందుగా కండ చక్రం తాను భుజించటము.
0: బిఫోర్ హీ డైన్స్
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: ద ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్.
1: మూడవ దినము గురువారం వచ్చింది.
0: ద థర్డ్ డే థర్స్డే.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: హిస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ వర్క్ దేర్ ఇన్ ద కోర్ట్.
1: తిరిగి స్నానం చేశాడు.
0: He had his bath.
1: పూజ చేశాడు.
0: He worshipped.
1: ఇంత టిఫిన్ తిన్నాడు.
0: He had tiffin.
1: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
0: He put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు.
0: ఐ రిటర్న్ ఫర్ లంచ్.
1: భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు.
0: యాస్ ద కుక్,
1: హే ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
0: యాస్ ద కుక్, బ్రింగ్ ద ప్రసాద్ హియర్.
1: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
0: కుక్ సెడ్, సర్, ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ యూ డిడ్ మేక్ ఎనీ ఆఫరింగ్ దిస్ మార్నింగ్ డ్యూరింగ్ వర్షిప్.
1: చాలా బాధపడ్డాడు.
0: హి ఫెల్ట్ వెరీ సాడ్.
1: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
0: That he could not keep up
1: this బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినానే బాధ.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: రెండవ దినము షిరిడి లోపల తాకాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
0: On the following day, the Thargad's son and wife came to do namaskar to Baba.
1: నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
0: కుక్ సెడ్, సర్, ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ యూ డిడ్ మేక్ ఎనీ ఆఫరింగ్ దిస్ మార్నింగ్ డ్యూరింగ్ వర్షిప్.
1: చాలా

0: వచ్చాడు.
1: On the following day, the Thargat's son and wife came to do namaskar to Baba.
0: నేను నిన్నంతా నేను బాగ్రాక్ పోయి వచ్చాను.
1: He said, I went to Bangla yesterday.
0: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
1: Nobody served me their food.
0: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
1: The candy that you offer every day is not
0: even offered. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
1: I returned very hungry.
0: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
1: Baba asked that young boy, would you give me anything now to eat?
0: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
1: Boy was shocked.
0: విడిది ఇంటికి వెళ్ళాడు.
1: He went home.
0: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: He sat on the lap of the mother, went on crying.
0: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
1: Father made me the promise.
0: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
1: But he didn't make an offering.
0: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
1: So Baba returned disappointed at
0: home. అమ్మా నేను ఇక్కడనే ఉండను.
1: Mother, I won't stay here.
0: నా క్రమశిక్షణ నేను తప్పను.
1: I will certainly follow my discipline.
0: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
1: He said, I will return home Bangla.
0: అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు.
1: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో.
0: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
1: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
0: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
1: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
0: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీవు ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
1: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
0: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
1: Your father has gone back the promise but not you.
0: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
1: You will certainly see my grace.
0: బాబు నీకు ఎంత కాలం ఇష్టమో అంత కాలం ఉండు అన్నాడు.
1: You stay here so long you wish to stay.
0: కానీ అంత కాలం కూడా ను కొంచెం నిరాశ గాని అసంతృప్తి గాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
1: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
0: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
1: After 10 days he returned.
0: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని excuse me అన్నాడు.
1: The moment son came, the father said to his son, excuse me.
0: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
1: You are young, I am.
0: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
1: But I seek your pardon.
0: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
0: క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు.
1: You should seek the pardon from Baba, not from me.
0: ఏ సమాజంలో ఉండినప్పటికీ,
1: you may be in any samaj.
0: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
1: you may follow any culture.
0: మాట మాత్రం ఒక్కటే.
1: Only one thing you should say.
0: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును.
1: It may be Brahma samaj.
0: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును.
1: It may be Arya samaj.
0: నాది దైవ సమాజం కావచ్చును.
1: Or divine society.
0: కానీ ఏ సమాజమైనప్పటికీ మాట ఒక్కటే.
1: Whatever samaj may be, but one promise is one.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము.
1: You should follow truth. It's essential.
0: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు.
1: You argue there in the court for justice.
0: సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి.
1: If you don't follow this kind of discipline, many families will be ruined.
0: నీవు లా చదివావు.
1: You studied law.
0: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: మను టాట్ ధర్మ ఇన్ వెరీడ్ వేస్.
0: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు.
1: When you don't follow truth, all your law would be lawless.
0: అని ఆ పిల్లవాడు చెప్పాడు.
1: So the boy said,
0: తండ్రి నీవు లాయర్ కా లాయర్ కావద్దు అన్నాడు.
1: The boy said, father, you should be a lawyer but not a liar.
0: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ యూ ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ.
0: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ.
0: మొట్టమొదటి డిసిప్లైన్.
1: సో దట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్.
0: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
1: Therefore from dawn to dusk in following daily routine we should observe discipline.

0: Right from the time you get up from bed until you retire, without any limitations, you struggle hard to carry out your living.
1: పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి.
0: Even for to earn your daily living, there should be
1: ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
0: You can eat to the extent that the stomach will accommodate.
1: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
0: If you eat in excess, it leads to indigestion.
1: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
0: Sometimes we don't observe discipline.
1: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
0: We don't follow the command of the stomach.
1: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
0: We pray and

0: ఏం చెప్తున్నావు? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from your side.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baa ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: Kaani deeni maatalu ye maatram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఫాలో డిసిప్లిన్ యు విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanam.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedapu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayaldertundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: Every day we should observe this discipline.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేస్తూ అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: All that we do from morning till the evening we should
0: పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే సుర్మక కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of
0: action. మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని
1: I have gone through the books.
0: పూర్తిగా చూచితి.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: So we should fold our hands.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hands?
1: నమస్కారము.
0: We say namaskara.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of namaskara?
1: ఐదు కర్మేంద్రియములు.
0: ఐదు
1: జ్ఞానేంద్రియములు.
0: Five sense of sense
1: of cognizance.
0: We unify all the 10 senses here in folding of hands.
1: Unity in diversity.
0: Unity in diversity. That's namaskara.
1: Kanukane unity in diversity. అన్నిటిని ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుకని అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికి నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ఈనాడు
0: today
1: మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి.
0: Today animals and birds follow discipline.
1: కానీ ఇంత చదువులు చదివి ఇంత మేధాశక్తి ఉండి ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెంట్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సో.
1: ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: If anyone observes silence, we make fun of them.
1: రేచ అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahma
0: silence.
1: Ante evaru nishabdam Brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi nishabdamuloni shabdame Brahma.
0: There is sound in silence, that is Brahma.
1: Chusara anta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala.
0: Therefore when you control your talk, there is mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk there is mighty things that you can achieve.
1: Kanuka talk ni control chestunnatunte anta manaku control ayipothundi.
0: So when you have a control over your talk, you can
1: control. Enduku kosam deeniki inta power icharu?
0: Why such power is gifted there?
1: Kannulaku chuche power maatrame untundadi, rendo power ledu.
0: Eyes have got the power to see, not the
1: second. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది, ఇంకొక పవర్ లేదు.
0: Ears can only hear, no other.
1: ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండో పవర్ లేదు.
0: Nose can only smell, nothing else.
1: కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి.
0: But the tongue has got two powers, double power.
1: ఒకటి టెస్ట్ చేస్తుంది.
0: One it tastes.
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది.
0: Second it can talk.
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి.
0: As the tongue is so powerful, it must be put under control.
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి.
0: As the tongue is more powerful, it should be kept under check.
1: చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల నాలుగు టైర్స్ ఉంటాయి.
0: Car has four tires.
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది.
0: The front tires will have more of air.
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది.
0: The tires behind will have less
1: of air. అది ఒక్కొక్కరికి తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు.
0: A person who doesn't know will pump air equally among all the four tires.
1: అది మంచిది కాదు.
0: It's not good.
1: ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి.
0: If it is in excess, you should.
1: కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి.
0: If it is less, you should increase.
1: ఇది ఏ ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్.
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం.
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు.
0: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్.
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు.
0: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ.
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు.
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు.
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్.
1: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి ఖర్చుకుంటాయి చేపలు, అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు.
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్, దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్, దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్.
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హీ హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్.
1: చిన్నవారి నందన్ని చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు.
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్.
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము.
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమరా చిన్న వయసులోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో.
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి,
0: why devotion to this
1: age? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్.
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు.
0: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ.
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ.
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్.
1: పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి.
0: హస్ సెట్ ఎ టైం టేబుల్, ఎవ్రీవన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ.
1: ఒకనాడు బ్రహ్మానందము
0: one day
1: velladu boat lo.
0: It was the turn of Brahmananda. He went on his boat.
1: Ee Brahmananda vastundagani kashaya vastralu chucharu ee padavallu.
0: The boatman saw this ochre robed Brahmananda.
1: Inga madulu pettaru dushana.
0: They started criticism.
1: Aa pichchi vaaniki oka pani ledu, ee pichchi pillaliki oka pani ledu, anavasaramga pichchi pillalandarni chechukoni ee vidhanga chedagottunnadu, atanu donga attavaadi ittavaadi Ramakrishna nishtam ochinattuga dushistu vacharu.
0: The boatman went on accusing Ramakrishna. Here is a madcap, here are madcap, the children here.
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు.
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు.
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్.
1: కానీ ఏం చేయగలడు, మెత్తని వాడు, నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం.
0: He is a very soft man. He could not give reply. He came home with the fear.
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం.
0: As he returned, he was fear stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు.
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు.
0: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్.
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ.
0: హి వాస్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: ఎందుకోసం ఏడుస్తున్నావు?
0: దెన్ వై డు యు క్రై?
1: స్వామి,
0: స్వామి,
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు.
0: People are using very harsh words which they are not supposed
1: to. చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
0: They are criticizing you in strong
1: words. మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
0: Doesn't matter even if they criticize.
1: మిమ్మల్ని విమర్శిస్తున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
0: I am very sad because they were criticizing you.
1: Kopam vachindi Ramakrishnaku.
0: Ramakrishna was angry.
1: Chi chi guru dushana vineetvanti okka shishudu, nee okka shishuda, nee ashramamlo undadaniki veelledu, get out annadu.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here. How could you listen?
1: గురు దూషణ వినటం నీకు పాపం కాదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎ సిన్ టు లిసన్?
1: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అని అన్నాడు.
0: దే కమిటెడ్ ఎ సిన్ ఇన్ అక్యూజింగ్ మీ అండ్ యూ కమిటెడ్ ఎ సిన్ ఇన్ లిసనింగ్ టు దట్.
1: కానీ ఏం చేయగలడు?
0: వాట్ ఈస్ దట్?
1: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
0: హి క్రైడ్ ఫర్ ద
1: సెకండ్ డే. నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
0: సెకండ్ డే వాస్ ది ఛాన్స్ ఆఫ్ నరేన్.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇంటు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ ముయ్.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు ముయ్ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్.
1: కానీ వాడు ఇంకా తిట్టూ వచ్చాడు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్
1: చీక్స్. ఒక నెత్తుకున్నాడు. అండ్ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గంగెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: నోబడి ఓపెన్డ్ దేర్ మౌత్.
1: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికి భయం.
0: హి వెంట్ దేర్, బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
1: ఎవరు మాట్లాడలేదు.
0: నోబడి ఓపెన్డ్ దేర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్, నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్, వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానందం?
1: నేను ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గంజెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Narendra said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaal ekkuga undani teeseyyala, takkuga undani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
1: gaali takkuga untundali kanukane nenu baagalu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధన జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: యు ఫెచ్. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గం కూడాను,
0: సో ది స్పిరిచువల్ పాత్,
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెం ది కెపాసిటీ, ది అబిలిటీ.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day in a different way on another day,
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: you will be here. Place
0: will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the
1: discipline. క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: ఇఫ్ యూ ఫాలో ద టైమ్ అండ్ ద డిసిప్లిన్ ద ప్లేస్ విల్ ఫాలో యూ.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్స్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మృంగేటువంటి వాడు.
0: అండ్ ది కాల ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: Sun has a son.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: Yama is the son of sun.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: Naturally students will be
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: Students will naturally dismiss it because what is it, the sun has a wife and a family and
1: కాదు,
0: a son.
1: కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: It is truth, yes.
1: ఎట్టనగా?
0: How?
1: కాలుడనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైం.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: ది టైం ఈస్ దేర్ బికాస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: కనుకనే సన్ రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: యాజ్ ద టైమ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్, ద టైమ్ ఈస్ ది సన్ ఆఫ్ సన్.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When once the sunrise, we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: సో సన్ రైజ్ అండ్ సన్సెట్,
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 అవర్స్. హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: ఇట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ హూ?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ సన్.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say, naturally we say that he belongs to the sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఒక అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృత్ అక్కడ రావడానికి వీలుండదు.
0: There is no scope for any kind of
1: కనుక
0: any doubt whatsoever.
1: పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ యు
1: ఇవన్నింటిని కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: బికాజ్ వీ టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ వే, వీ డోంట్ బిలీవ్ దెమ్.
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఈ ఓపిక పట్టుకుని దాన్ని చక్కగా ఎన్క్వైరీ చేయి.
0: బీ పేషెంట్ అండ్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఆన్సర్.
1: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
0: వీ హ్యావ్ ద విష్ణు అండ్ లక్ష్మి, వీ సే దట్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
1: అది హృదయము, హృదయ కమలము.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటి సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: గుడ్ అండ్ బ్యాడ్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక
0: సో
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: బికాజ్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, యూ కెనాట్ డిస్మిస్ ఇట్.
1: టైం తీసుకో, కొంచెం డౌట్స్ అంతా నిర్మూలనం చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్
1: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అంత విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు,
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు,
0: దే ఆర్ సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూసినా చూడకపోయినా కానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: true. Goppa adarshale.
0: They are all great ideals.
1: Ante gaani tappu margam em rayaledi.
0: They will never take you to the
1: Evarni em chedapaledi.
0: They never spoil it.
1: Evarni em pedamargam pattinchaledi.
0: Nobody is directed in the wrong
1: way. Satya margani nirupistu vastunnayi.
0: It proves the truth, path of truth.
1: Adarsha grandhalu anni kudanu.
0: They are all ideals, ideals.
1: Ee adarsha grandhalaku adarsha jeevitham kuda kavali.
0: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalanukunte matalu tagginchali.
0: In order to lead an ideal life,
1: దైవాజ్ఞను శిరసా వహించాలి.
0: We should follow God's command.
1: డిసిప్లిన్ మనం పాటించాలి.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఎందే కూడా మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances, we should never give up discipline.
1: చూచారా తర్కాడే సన్ 16 సంవత్సరంలో పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age 16, he took promise from his father.
1: కట్టగలబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కొడును కోరుకుంది.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరియందు ఒక్కటే.
0: But the same Atma, the spirit is present in
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
0: There is nothing like the truth of youngsters
1: and truth of elders.
0: It cannot be Brahmin truth and the truth of Shudras.
1: అందరికీ సత్యం సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is one, not two, non dual.
1: ఏకం ఏవ.
0: It's only one.
1: Only one.
0: Only one. Only one.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: This is the culture of Bharat that teaches in various ways.
1: సంస్కారం సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of our.
1: Buddhi poyinattuga pokoddu.
0: We should not act according to our mind.
1: Danini patti deni venku teppinchali.
0: You should have control over
1: culture ni follow cheyamani cheppin daniki sarainatundi oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoddu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not my servant.
0: You are not the servant of the mind.
1: Mind ni servant.
0: Mind is your servant.
1: Kabatti ni servant ga neevu upayoginchukovali.
0: Therefore make use the mind as your
1: banis kaakoddu.
0: But you should not be the servant of the
1: mind. Kaani banis kavali evariki baad kavali. దైవానికి బానిస.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: Prudhuna sayankalam kuda nu nenu nee dasudane.
0: I am your servant morning and evening.
1: నీ దాసుడనే కాదు నీ దాసులకు కూడా నువ్వు దాసుడని.
0: I am not only your servant, I am your servant of your servant.
1: చక్కగా ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: There is very good teaching there in Bhagavatam.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ రుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: Krishna opened the bundle.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేలా వాస్ ఫీలింగ్
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్ ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి నీవు నా బట్టలు ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాట్ బై కుచేల.
1: మిగిలింది ఆ బట్టలో.
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తొచ్చింది కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్ లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తుందని భావించుకున్నాడు.
0: Kuchela thought that Rukmini is objecting Krishna as he wanted to eat the third fistful because it's contained in a dirty cloth.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: But the heart of Rukmini is well known to Krishna and so also the heart of Krishna well known to Rukmini.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుకని కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ మీరు కుచేలుని దాసుడు.
0: యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ కుచేల.
1: మీ దాసురాలు నేను.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా.
0: సో యాజ్ యువర్ సర్వెంట్ ఐ టు హావ్ సమ్ డ్యూ షేర్.
1: కాబట్టి ఆ మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి.
0: సో ఐ మస్ట్ హావ్ మై ఓన్ షేర్.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: ఆల్ ది స్పిరిచువల్ టాపిక్స్ ఆర్ సో
1: బ్రాడ్ మైండెడ్. థాట్స్ భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: ద డివైన్ విల్ అండ్ డివైన్ థాట్స్ ఆర్ సో మెజెస్టిక్.
1: మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: వి డోంట్ అండర్స్టాండ్ దెమ్ take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart.
1: Oka bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: Enni vidhamulu meer compare chesina gani gaadiki tappa marokariki raadu adi.
0: Only God can attain, God can have.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: Then Kuchela understood.
1: ఇంటికి పోయి చూచాడు.
0: He returned home and saw.
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: He saw mansions around.
1: తన పిల్లలు తన అద్దాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: He saw the children, the wife in affluence.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: The wife came and fell at his feet.
1: నాథ,
0: said husband,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded. What a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: చూచావా అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి,
0: said wife,

0: arrival at the gate, immediately he sent a message.
1: ಗುಣ ಗದ್ದೆದಿಗೆ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡ ಜೇರ್ಚೆ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಹಿ ಸಾ ಮೀ ವಿತ್ ಆಲ್ ದ ಸ್ಮೈಲ್ಸ್ ಹಿ ಹಗ್ಡ್ ಮೀ.
1: ಮೊನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಯಗಾದಿಗಾ ಚೂಚಿ ಕೌಗಿಟನ್ ಬಿಗಿಸುಕೊನಿಯೇ.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ಯೇ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What can I say about his compassion? Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of
1: bitter rice?
0: He is love. Love is Krishna himself. He is love. Love is Krishna himself. No one can extol in
1: full. భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: కానీ భక్తులదంతా కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ కంట్రాక్షన్. నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్
0: ది హాస్టల్ వార్డెన్
1: స్టూడెంట్ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించాడు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి యు
1: షుడ్ అక్సెప్ట్. నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ అక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీలు లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి, వి కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్, నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్ ఎయిర్ పాకెట్స్, సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంది.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సెడ్,
1: వార్డెన్
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యూ టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము.
0: బాస్మతి రైస్.
1: బాస్మతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the institute.
1: Vardhan cheppadu, Swami, pillai dabba anta untundadi, daniki ippudu bayata tatti chuste 1,000, 1,100 itlanta untundi, dabbu isthamu annaru.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: Are pichchi vaada, inta kaalam ayipoyi nannu ide na telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teesukoni pomani enta premato nenu pedda hrudayamto nestunte chinna hrudayamto meeru dabbu ani cheppina paartistunnara, idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga,
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి, పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్, పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామి ఇంత పెద్ద హృదయం
0: స్వామి,
1: కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయాన్ని
0: you should have broad mindedness.
1: Meeru naavalanukunnappudu nenu mee varu ani bhavinchukondi.
0: When once we say swami, we belong
1: to you. Maa swami, maa swami, maa swami ani meeru aneetunte adukku meeku untundali.
0: You have got every right to say maa swami, maa swami.
1: Rightu taginetuvanti oka shaktini meeru sampadinchukondi.
0: Have that right, earn it.
1: Adhe naaku chaalu.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము చదువుకోవటం పోవటము ఇంత మాత్రం ఏముంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise, if you come here, study and go, what for is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says, you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్ బ్లిస్ ఆఫ్ భగవాన్.
1: రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
1: అయితే ఒక్కటి మీరు చూడండి,
0: బట్ యూ టేక్ వన్ పాయింట్,
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫ్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం,
0: యూ గో ఆన్ మూవింగ్,
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
0: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ, ఇఫ్ యు ఆర్ స్టడీ యూ విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God, when he will ask you to be ready, you
1: don't know. కాబట్టి ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
0: when he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: వి షుడ్ బి ఎవర్ రెడీ,
1: ఆల్వేస్ రెడీ,
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి గొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
0: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
1: For everything, thought is the main cause.
0: ఈ సంకల్పములు సరియైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
1: The thoughts should be pure, sacred, and they should be proper.
0: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: Iron in the company of dust gets rust.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: Iron which is rusted bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: When it bursts, it must be tested.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: When you test it, it will have rest.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: Is the rest that is high level.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచి వేయాలి.
1: Therefore, we should wipe out all the dust.
0: ఈ డస్ట్
1: what is this dust?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగమ చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the results of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు హీన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు దుఃఖ సమయం నందు విచార సమయం నందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: Who is the true friend? The one who is after you, who follows you like a shadow in times of difficulties, in times of anxieties, troubles and problems.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టముల యందు సుఖముల యందు నష్టముల యందు ఆదాయముల యందు అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the prophet and the law.

0: The difficulties, the pleasure, and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend, and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: It is a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They're all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: So such sort of friendship should be under certain stipulations, limits. To the extent of hello, hello, how are you, goodbye and goodbye.
1: ఇంతే కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: At this age, character is very important.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living.
1: Character లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character, not social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at his face.
1: What a bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: When it is in the company of fire, it shines.
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: When can you make your heart sacred?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్ అండ్ ద యాంగ్జైటీ.
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free.
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుక ప్రతి మానవుడు కూడా సంస్కరింపబడాలి.
2: సో ఎవ్రీవన్ మస్ట్ బి రిఫైన్డ్.
1: సంస్కారం అంటే ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై దిస్ రిఫైన్మెంట్?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
2: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
2: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ నేచురల్ క్రియేషన్.
1: తింటున్నాము,
2: వేడలు
1: తింటున్నాము, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. పుట్టినట్టుగా మనం భోజించము.
2: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
2: యు ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
2: వీ రిమూవ్ ది గ్రాస్.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
2: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
2: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింపు చేసుకోవాలి.
2: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
2: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
2: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
1: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
2: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
2: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
2: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
2: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
2: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇప్పుడు ఇది బట్టగా ఉంది,
2: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
2: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
2: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
2: And we have to extract the thread out of it.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
2: The threads must be interwoven so as to shape.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
2: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
2: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
2: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఇస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
1: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇస్ ఆల్సో నీడెడ్.
1: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
2: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్, యూ కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
2: One may have very high education, but a mean man will never give up his quality.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైన చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తము అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for a living.
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: life. ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా గాని ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాలయందు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాల

0: ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకుని తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఏ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ, ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ అట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: Anyone of any country for that matter should keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: This is the significance of education.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: We should have proper, exact, correct relationships today.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: You don't need to hate anybody.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: You should choose a correct person.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ ఫూల్ యాజ్ ఏ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఏ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఏ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఏ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: The one who observes purity in this trinity, harmony of thought and word and deed,
0: manasulo okati matalo marokati chetallo inkokati cheseetundi vaani e maatram kuda daggar chechavadu.
1: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karman anyat duratmanam annadu.
1: It's only the wicked man whose thoughts, actions and speech words away.
0: ఈ మూడింటి ఏకత్వం వహించినటువంటి వాడే నిజమైన మనిషి అంట.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కరుకని అట్టి వాడు మనిషిడిగా మారాలి.
1: Such one is a true man.
0: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: We are not thinking even.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the power of the thoughts of the other person.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Voice is a small example.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: Even dogs would be able to detect the thoughts of man.
0: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
1: But man is not knowing his own thoughts.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: a perfect example.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: A dog is resting in a pit 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought you just pass by, you cross, jump over, it's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెలింగ్ ఒక్కటే.
1: స్పెలింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: That is your first quality.
0: అది ఏ సాధనకంట మూల కారణము.
1: That is the basis for spiritual practice. ఏంటి
0: సాధన అంటే?
1: What is sadhana?
0: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
1: Is not penance or meditation.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: First know the truth.

0: సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, with proper feelings, you should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అందరికి నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: If boys have got any sort of connection
0: student
1: with
0: girls, ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టితే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హ్యావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు,
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ is in vain.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: What sort of a life?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: If we don't worship God with both the hands,
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: If we don't sing the glory of Lord with
0: దయ సత్యంబు లోనత తలుపడేని.
1: If we don't have compassion and truth
0: within, కడుగనేటికి తల్లుల కడుపు చేటు.
1: Why should they be born at all to their mother?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: Why should they be born at all to put a mother to suffering? What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: పుస్తకంలో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గునా.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
0: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: ఇఫ్ యూ వాంట్ ఫోర్ మిల్క్,
0: వాటర్ పాలు పోయాలి.
1: డోంట్ రిమూవ్ వాటర్.
0: తిరిగి పాలు పోయాలి.
1: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
0: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్ పట్టిపోతాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చ పెట్టచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ విదౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ విదౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ యాజ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొకటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసీ.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్,
0: దానిపైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
1: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your hearts with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: Your heart is a very big tank.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: If the tank, the heart should be filled with
0: love.
1: Full of love.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: All senses are taps.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పారు
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thought into the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ki veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంతా.
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అండ్ పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chittasuddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal var undetunte vaadu.
1: Tiruttundal var in Tamil Nadu.
0: Ayan cheppetunte vaadu.
1: He used to say.
0: Chittasuddhi odu unnai pooja seidane sikkirame undarame rama rama ani padi vaadu. Chittasuddhi odu unnai pooja seidane naa chittasuddhi tho ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాము ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డై యాజ్ ఎ హ్యూమన్.
0: పశువుగా చావకూడదు.
1: హీ షుడ్ నాట్ డై యాజ్ ఎన్ యానిమల్.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: హ్యూమన్ బీయింగ్ నీడ్ నాట్ బి డివైన్.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ లెసన్ ది స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు విల్ రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: జగత్ సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం చ దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినట్టు.
1: The whole universe originated out of the divine.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: Such universe is under the total control of truth.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: He is truly a noble soul who follows this path of truth.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనను సల్పుతూ వచ్చారు.
1: Many adopt varied procedures to be noble souls.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబు రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబు రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞలను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్యంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: సచ్ ఎ వికెట్ పర్సన్ లైక్ రత్నకార కుడ్ ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ ఇంట పాయస్ నోబుల్ ఐడియల్ సోల్ అండ్ అల్టిమేట్లీ బికేమ్ ద కంపోజర్ ఆఫ్ ది ఎపిక్ రామాయణ.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెల్డెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple Hen.
0: Intiye kaadu.
1: Not only this.
0: Aneka vidhamulainatvanti yokka maharishulu aagnanu puraskarinchukoni tama yokka aagnanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages and they could radiate that brilliance and effulgence all around.
0: ఇది భగవద్గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అర్జున నా తేజస్సే సర్వుల యందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: నీ యందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వ భూతముల యందు కూడాను సర్వ జీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీ పాస్ త్రూ ఎంగ్జైటీ వరీ అండ్ మెనీ ద ప్రాబ్లమ్స్.
0: నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవి, ఎట్టి బాధలు లేవి. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయం నందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్ట్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన నేను మీ అంశం నందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: విచారములకు గురి కాదే.
1: Can never be worried at any point of time.
0: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
1: Can never feel sad nor suffer.
0: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: వెన్ వీ థింక్ లైక్ దట్ వీ హావ్ టు అల్టిమేట్లీ ఫీల్ అండ్ కంక్లూడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ బియాండ్
0: అన్నటువంటి ఒక అంశం అంతా కూడా నువ్వు ఏ రాక్షస అంశము, ఏ దుర్మార్గం యొక్క అంశము, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశము, అలాంటి అంశములు నీ ఎందు వెంటుకొని మమై వాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దెన్ దర్ ఇస్ నో స్కోప్ టు డిక్లైర్ దట్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివినిటీ ఫీలింగ్ సో సాడ్. పర్హాప్స్ ద స్పార్క్ ఆఫ్ డెమోనిక్ ట్రైట్స్ అండ్ ద స్పార్క్ ఆఫ్ ఈవిల్ ప్రొపెన్సిటీస్ మస్ట్ హావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
1: వెన్ గాడ్
0: లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీ ఒక పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ బట్ యు బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ డెమన్.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: యు ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ ఈవిల్ స్పిరిట్.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: దేర్ ఆర్ నో డెమన్స్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్.
0: నీ హృదయం ఒకే సీటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ గివ్స్ సీట్ ఓన్లీ ఫర్ వన్.
0: కనుకనే మమ్మై వాంసో అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: దో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్ వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ టు అవర్ సెల్స్ ఫోర్ లాన్ దట్ వీఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: కాదు కాదు.
1: నో,
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ డివైన్ ద నోబుల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: హృదయ ఇస్ కంపాషనేట్.
0: ఈ కరుణతో చేరినటువంటి ఒక హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: దిస్ కంపాషనేట్ హార్ట్ హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్.
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: వెన్ ది హార్ట్ ఈస్ సో హార్ష్ అండ్ హార్డ్
0: రాక్షసాంశంగా ఉంటుంటుంది.
1: యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: పిశాచాంశంగా ఉంటుంటుంది.
1: యు మస్ట్ బి ఆఫ్ ది డెవిల్ ఆర్ ది ఈవిల్ స్పిరిట్.
0: కనుకని నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమై వాంసే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right. There is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got the spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: Kanuka manalo praveshinchinatvanti okka ee bhrantulnu manam dooram cheskovali.
1: All these imaginations should be given up immediately.
0: Kanuka daivattam anetvanti mana ventane jantane intane untundali.
1: God is with you, in you, above you, below you, around you.
0: Alanti daivattvanni manam marchi danavattvanni chintinchukovatamu, దానవత్వమే మన యొక్క హృదయం ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావమునే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. It's only your delusion, nothing to do with the divine.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: God is present in everyone's heart.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము ఒక స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వభావృతిష్ఠతి. సర్వత్రా ఉన్నటువంటి యొక్క దైవత్వము ఒక హృదయమునందు మాత్రమే కాదు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ఆమ్నిషియంట్ కెనాట్ బి సింప్లీ లిమిటెడ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ హార్ట్.
0: అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమై వాంసో అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ డిస్క్రైబ్ దిస్ ఎవర్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది నా అంశమే.
1: ఇట్ ఇస్ మై స్పార్క్ హి సెడ్
0: నా అంశము లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు
1: దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డెఫిషియన్సీ
0: ఒకవేళ దోషములు ఉన్నదని భావించుకుంటున్నావా అది నీ భ్రమ దోషములే కానీ నా దోషములు కాదు
1: ఎనీ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ దట్ యు విజువలైజ్ రిలేట్స్ టు యు నథింగ్ టు డూ విత్ ద డివైన్
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure
0: what kamata manam duracharamlo dooram cheskovali
1: first we should immediately discontinue the bad practice
0: sadaachara sampannudai neevu velagali
1: relates to you nothing to do with the divine
0: kanukane daivamu sarvatra vyapinchinatvanti yokka sadguna sampannudai
1: god is all pervading full

0: కాబట్టి మనం దురాచారంలో దూరం చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఇమీడియట్లీ డిస్కంటిన్యూ ద బ్యాడ్ ప్రాక్టీస్.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: వీ హావ్ టు ఫాలో ద గుడ్ కాండక్ట్.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: దెన్ వీల్ హ్యావ్ రైట్ టు కాల్ అవర్ సెల్వ్స్ ఎస్ ట్రూ హ్యూమన్స్.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ సో సేక్రెడ్.
0: ఉపనిషత్తులన్నీ మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: ఉపనిషత్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంఘమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసో అన్నాడు మొట్టమొదటి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్సెన్స్ గాడ్ సెడ్ యు ఆర్ మై స్పార్క్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: అండ్ హీ క్లియర్లీ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ యూ మింగల్.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాటము చాలా మంచిది కాదు.
1: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడా సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: దట్స్ ద రీజన్ వై రత్నకార లేట వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ కంపెనీ.
0: రాక్షసుని కుమారుడు
1: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్,
0: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
1: Yet he was always in good company.
0: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: He led his life in good company.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: Devi navaratri anaga emti ni artham?
1: What is the inner significance of Devi navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune god Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatundi yokka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam cheskovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: కనుకనే మన యొక్క భాషలను, మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే.
1: సరస్వతి ఈజ్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
0: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
1: ఇన్ గాయత్రి వీ రిసైట్ ఓం భూర్భువస్వః.
0: భూర్భువస్వః,
1: భూర్భువస్వః.
0: భూర్ అనగా మెటీరియలైజేషన్.
1: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death.
0: Kanukane yemeku Savitri ani rendo peru.
1: This is the second aspect, Savitri the vibration.
0: Ka moodavadi,
1: the third.
0: Aaraku telivitetanto kudinatundi oka gnana devata.
1: The third one is the presiding deity of our intellect.
0: Aa devatune vedamanandu kudanu ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్,

0: It is constant integrated awareness.
1: Rather, it is constant integrated awareness.
0: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: గాయత్రి మూడు పేర్లు ఉంటున్నాయి.
1: గాయత్రి has three names.
0: గాయత్రి, సావిత్రి, జ్ఞానదేవత, సరస్వతి.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి are the three names.
0: గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి. ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది.
1: గాయత్రి helps us to master our senses.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానమును బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: with such divinity being within us,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనం తృతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil thinking.
0: మనలో ఉన్నటువంటి సద్భావమునంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: మన హ్యాబిట్స్ ఇంత దుర్మార్గంకు మూల కారణము.
1: Our habits are responsible for our wickedness.
0: మన యొక్క హ్యాబిట్స్ మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ హావ్ ఎ చెక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హ్యాబిట్స్.
0: సావిత్రి తన పతిని బతికించుకోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ సావిత్రి?
0: తన వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్ గా మార్చుకుంది.
1: ద రీజన్ బీయింగ్ డివైన్ వైబ్రేషన్.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ could bring about this experience.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అకంప్లిష్ విత్ దిస్ డివైన్ థాట్స్ అండ్ ప్రాంప్టింగ్.
0: శక్తివంతమైనటువంటి దానైనా కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: For all this, sacred love is essential.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: Through this love, you can certainly acquire the divine power.
0: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that the love cannot conquer in this world.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేస్తుంటారు.
1: You know, many people undertaking penance in forest.
0: చాలా క్రూరములను సంచరించేటువంటి ఫారెస్ట్ లో.
1: You find wild animals moving around.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తోళ్లు, ఏ విధమైన ఆయుధములు ఏమాత్రము లేవు.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact, all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore, our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
1: If you are in a bad company, you necessarily will have bad thoughts.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: If you are in good company, you will have good thoughts.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: Therefore, basing on your feeling, you speak.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారమైపోతున్నాము.
1: And you become good depending upon your conduct. అప్పుడే
0: నీవు మానవుడు అనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: Manava, the human, does not necessarily mean just the senses and the different
0: sadaachara
1: sambandhai
0: sarvulakunu haani cheyakunda ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
1: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: Then only he belongs to vast community of humanity.
0: ఎవడు మానవుడు?
1: Who is a human manava?
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely by form.
0: ఆచార మానవుడు కావాలి.
1: By practice he should be a human.
0: సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి.
1: He should have noble character.
0: సదాచార సంపన్నుడు కావాలి.
1: He should have good conduct and behavior.
0: సత్వంతో మెలగాలి.
1: He should have good
0: సద్వాక్యములు పలకాలి.
1: He should speak good.
0: సరైనటువంటి నడతలు నడచాలి.
1: And he should have proper behavior in life.
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
1: Our attitude and behavior proper, we can experience divinity.
0: దైవత్వం ఎక్కడనో లేదు.
1: God is not separate from you.
0: నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వవిధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది.
1: God is always with you, above you, below you, around you, safeguarding you, protecting you.
0: కనుక దైవత్వం నువ్వే దూరంగా భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
0: దైవత్వం అనగా నీవే దైవత్వం.
1: యు ఆర్ గాడ్.
0: నీ అందే నిలిచి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ within and experience the divinity within you.
0: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
1: Human body can be compared to veena.
0: దీనిని సరైనటువంటి శుద్ధిగా నువ్వు పెట్టుకోవాలి.
1: It should be properly tuned.
0: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
1: It could be transformed into the divine instrument.
0: పవిత్రమైనటువంటి భావములైనటువంటి శుద్ధిని నువ్వు పెట్టుకున్నప్పుడే.
1: And when correctly tuned with a good divine thought,
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
1: దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్ వీణా, యు లిసన్ టు ద మెలడీ, ద సాంగ్ సెలెస్టియల్.
0: కనుకనే మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరం పెట్టుకోకూడదు.
1: వి షుడ్ హావ్ ప్రాపర్ ట్యూన్స్, వి షుడ్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద ట్యూన్.
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil thoughts.
0: దీని వల్లనే వేదములందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
1: Veda says help ever hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదం ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్.
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
1: ఆల్ దట్ సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్.
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
1: అండ్ యూ ట్రై టు కల్టివేట్ అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
0: నీ ఎందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.
1: All that which is present within you is divine energy.
0: ఇదియే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
1: This divine energy is Saraswati.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: It's also affluence, Lakshmi.
0: అనగా ఈమె goddess of Lakshmi.
1: Goddess of Lakshmi, plenty and prosperity.
0: ఆ లక్ష్మి అనేటువంటి నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
1: విత్ లక్ష్మి ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక మనం బీదవారం కాదు.
1: వీఆర్ నెవర్ పోర్.
0: దీనులము కాదు.
1: We are not so low.
0: ఇక్కులేని వారం కాదు.
1: You are not left all alone.
0: అన్ని విధములు ఎందుకు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
1: You got all capacities and abilities to experience all forms of joy.
0: కనుక ఇన్ని శక్తులంతా మన ఎందు ఉంటుండి కూడాను.
1: With all the powers latent.
0: అన్నింటి ఎందుకు కూడాను బలహీనులైపోతున్నాం.
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావాలంతా వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: ఇంతేకాదు మీరు వేరుగా భావించకూడదు.
1: డోంట్ మిస్టేక్ ఇట్ ఇట్ ఇస్ సెడ్.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల దానివల్ల చాలా చెడిపోతున్నారు.
1: Many people have spoiled themselves because of this modern education learning English.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
0: అన్ని విధాల అహంకారము,
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే,
0: ఈ క్రోధము,
1: యాంగ్రీ,
0: కామము,
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇతరులందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: ఏ చదువు లేనిటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
0: వినయ విధేయతలు ఉండినటువంటి వారి అంది నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువు అయినా కూడా వాడు కేవలము చెవిటివాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
0: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: This low type of education should not be continued.
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్వెల్,
0: మానవతా విలువలు.
1: We should develop the human values.
0: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ ఆర్ దే హ్యూమన్ వాల్యూస్ టుడే?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: ఇఫ్ యూ హావ్ నో వాల్యూ, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: దుర్మార్గంలో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: దుష్ప్రవర్తనలో చెలిగిపోవటము.
1: Our life is full of bad conduct.
0: దురభ్యాసములు చేసుకోవటము.
1: We have bad habits.
0: ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు?
1: It gives us no chance to be in good company.
0: కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గములు దూరం చేస్తూ రావాలి.
1: Therefore we should give up immediately the bad.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We should respect elders.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: We say friends, who is the friend?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు.
1: We don't have a good friend today.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: We find all bad friendships everywhere.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: All bad thoughts.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: Because we are in bad company, we turn bad finally.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీ దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ హూ ఇస్ బ్యాడ్, రన్ అవే ఫ్రమ్ హిమ్.
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు
1: but today
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: విథిన్ వీ ఫైండ్ పొల్యూటెడ్ మైండ్.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: ద వర్డ్స్ ఆర్ సో స్వీట్.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం చేమాత్రమో చేరకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫ్యూరియస్ మైండెడ్ పీపుల్.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: ద కమ్యూనిటీ, ద సొసైటీ టర్న్ లైక్ దిస్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతడు.
1: వన్ మే బి హైలీ ఇంటెలిజెంట్ హావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్ విదౌట్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణం మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హై నాలెడ్జ్.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: ఇదే విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్
0: క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: నాయనా నీవు చదువుకున్నావా?
1: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
0: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
1: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
0: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
1: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
0: హరి అను రెండు అక్షరములు.
1: ఈ సెట్ టూ లెటర్స్ హరి.
0: హరించును పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
1: ఇఫ్ వీ డూ నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
0: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
1: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
0: చదివించిన నన్ను గురువులు.
1: టీచర్స్ టాట్ మీ.
0: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
1: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: మోక్షము దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయాయి.
1: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
0: మోక్షము లేనటువంటి యొక్క ఈ విద్యను ఉండి ప్రయోజనం ఏంటి?
1: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
0: ధర్మ అర్థ కామములు.
1: ధర్మ అర్థ కామ
0: ఈ మూడు మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
1: ఇఫ్ యూ జస్ట్ గో బై దీస్ త్రీ యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటలీ.
0: చదువులలో మర్మం వెళ్ళ చదివితే తండ్రి అన్నాడు.
1: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
0: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
0: నమో నారాయణాయ అన్నాడు.
1: హి సెడ్ నమో నారాయణాయ.
0: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
1: బ్రష్డ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
0: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదులు కోపం రాలేదు.
1: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
0: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
1: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్.
0: ఏనుగులు చేతి ఎత్తి తొక్కించినాడు.
1: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
1: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
1: పాయిజనస్ స్నేక్స్.
0: విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
1: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటూ నెక్టర్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ద సాంక్టిటీ గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
1: దో దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
0: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
1: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
0: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
1: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
0: ఒరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
1: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
0: ఎందుకన్నాడు అందులేదని సందేహం వలదు తండ్రి.
1: ద బాయ్ సెడ్ యుడ్ నెవర్ సే దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: ఈజ్ హి దేర్? ఇన్ ద పిల్లర్
0: ఉన్నాడు.
1: ఎస్,
0: నా నమ్మకం అంత గొప్పది.
1: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is truth.
1: Where there is love, there is truth.
0: Where there is truth, there is peace.
1: Where there is truth, there is peace.
0: Where there is peace, there is bliss.
1: Where there is peace, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
1: Without this faith to begin with, how can you experience God?
0: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
1: Out of anger, the father had it. And hit that pillar.
0: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
1: There out of that pillar we find Narasimha.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance?
0: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
1: It only means the body, the pillar is totally broken.
0: దేహాభిమానం చంపివేశాడు.
1: The body attachment is totally.
0: దేహాభిమానం చంపివేసరికి ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
1: When once the body attachment is killed, you will get attached to the self.
0: కనుకనే దేహాభిమానం చంపాలి.
1: సో కిల్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
1: అండ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఆత్మాభిమానం సర్వ విధంగా సంరక్షిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఆత్మాభిమాన.
0: కనుకనే ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
1: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
0: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
1: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
0: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
1: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
0: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
1: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
0: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్ అడోర్డ్ అండ్
0: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
1: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
0: Language of the heart.
1: The language of the heart is important.
0: Not English, not in Koti, not in Koti. Idi kaadu.
1: It is the language of the heart, not regional languages.
0: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నో.
0: ఇది సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
1: ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
1: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
0: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
0: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
1: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యూ? నో నో.
0: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
1: అండ్ ది టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్. హూ ఆర్ దే?
0: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
1: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
0: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
1: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
0: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి,
1: వి హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హు ఆర్ నోబుల్,
0: అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
1: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యు నీడ్ టుడే ఇస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
0: దైవ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వ విధములుగా మీరు సంరక్షింపబడతారు.
1: విత్ దిస్ ఫెయిత్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్.
0: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి కష్ట సమయంలో కూడా దైవత్వమే మనకు ఆధారము.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
0: అసూయ డమ్మము ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవటం ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్ జెలసీ గ్రీడ్ అండ్ హేట్రెడ్.
0: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడి వాడు.
1: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
0: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడు తల ఇంకా కాలిపోదు.
1: రావణ కెనాట్ బి బర్న్ట్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
0: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి.
1: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
0: కామము
1: దెన్ డిజైర్.
0: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
1: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
0: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
1: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
0: అందువల్లే మన జీవితం నాశనమైపోతున్నాయి.
1: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
0: మోసాల్లో ముంచిపోతుండాలి.
1: అండ్ దట్ టేక్స్ అస్ టు డిసీట్.
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రేమస్వరూపులే కావాలి.
1: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
0: మీ హృదయం నందు పుట్టేటంతా కూడా ప్రేమ తొలుకులే రావాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
1: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love. This is the way to God.
0: కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
1: This spirit of love has got to be cultivated.
0: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
1: With the love on hand, you can have all the possible armaments.
0: armaments with you. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
1: యూ గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
0: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంత సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
1: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్స్?
0: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు, ఇవి కాదు.
1: నాట్ దీస్ బాంబ్స్. ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్,
0: ఈ బాంబులు అంతా.
1: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్ టుడే.
0: ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబ్.
1: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్.
0: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
1: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్.
0: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
1: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
1: వి షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
0: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
1: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
1: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి, ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
1: వి లవ్ ది త్రీ డైటీస్ దుర్గా, లక్ష్మి, సరస్వతి ఫర్ దిస్ రీజన్.
0: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
1: అండ్ వి ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా.
0: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని.
1: Meaning, we have to give up
0: wickedness.
1: And it has all wickedness.
0: అదే ఆయుధ పూజ అంటారు.
1: That day, we worship all ayudha machinery.
0: ఇంకా ఆయుధంతో ఏమాత్రమూ పని లేదు.
1: And thereafter, you don't need them anymore.
0: ఆ యొక్క దేవత ఏమాత్రమూ పని చేయలేదు.
1: And thereafter, you will not be
0: with him. కూడా సహాయంగా ఉంటుంటది.
1: And the deity will help you in all ways.
0: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది కాపాడుతుంది.
1: Durga, the presiding deity, will help you.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
0: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
1: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
0: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
1: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ, వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
1: Pacify your emotions.
0: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
1: Develop more of love.
0: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
1: Do not entertain wicked thoughts.
0: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
1: You cannot expect bliss anywhere other than the company of God.
0: అందరినీ ప్రేమిస్తురా.
1: You love everybody.
0: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: Then everyone will love you.
0: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
1: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
0: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
1: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
0: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
1: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యు హావ్ దట్?
0: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
1: అండ్ యు కాల్ ఎనీ అనిమల్, ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
0: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
1: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
0: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
1: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
0: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్, యూ విల్ నాట్ రిసీవ్ లవ్.
0: తద్భవతి,
1: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే నీ యొక్క చెడ్డ భావంలే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఇది ఏమాత్రమో జీవుల్లో చెడ్డ గుణములు కాదు.
1: Never give any scope for such things.
0: నీ యందున్నటువంటి చెడ్డ గుణములే.
1: In fact, all qualities are in you.
0: కేవలం నీ యొక్క జీవనపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
1: You attribute these things to other beings and blame them.
0: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
1: Let him be anyone, good or bad, you should continue to love.
0: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
1: In fact, there is nothing like bad in this world.
0: అన్నీ నీ భ్రమలే.
1: Everything is your imagination.
0: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
1: In fact, hatred is your imagination.
0: నిన్ను హింసించేవాడు భ్రమనే.
1: The love is your
0: కాపాడేది భ్రమనే.
1: The one that protects is also your imagination.
0: కరుణించేది కూడా నువ్వు భ్రమనే.
1: Everything is your imagination.
0: అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
1: And it's all your imagination that you think always.
0: ఈనాడు ప్రథమ దినము.
1: Today,
0: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
1: యూ కుడ్ అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద వర్షిప్ ఆఫ్ ట్రయూన్ గాడ్ దుర్గా లక్ష్మి సరస్వతి.
0: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
1: Earlier days, how the humanity was protected.
0: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
1: What is that led to the ruin of humanity?
0: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
1: What is this cause for this failure?
0: ఈ దుస్సంగం చేత చేరితేనే.
1: It is only the bad company.
0: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
1: That is responsible for bad feelings.
0: కనుకని నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: Run away from bad company.
0: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
1: Then you will be able to cultivate good habits.
0: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
1: When you grow good thoughts.
0: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
1: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
0: సత్యశీలుడుగా ఉంటావు.
1: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: సత్య సంకల్పుడుగా ఉంటావు.
1: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక
1: సో
0: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
1: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
0: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
1: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ ఇస్ గ్లోరీ.
0: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మరొక దాని ఎందుకు కనిపించదు?
1: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
0: హరే రామ హరే రామ.
2: Rama Rama Hare Hare.

Yeah.

0: వెతుక బోదు రెచ్చటికి వెర్రి మనసా, వెతుకబోయదు రెచ్చటికి వెర్రి మనస. అతియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుక భోజుదురచటికి వెర్రి మనస. అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinchey vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైమ్, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the Jiva,
0: Jeevudu,
1: the individual.
0: Devudu, Manasu.
1: The two here, Jiva, the individual, Deva, the divine, and in between, Manas, the mind.
0: Aite, ee Jeevunaku, Devunaku, Madhyana unnatundi Manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jeevudu jadavu.
1: The individual is jada or inert.
0: Devudu chaitanyamu.
1: Divine, God is chaitanya.
0: Ee jada chaitanyamulo rendintini kalipe nimittamai manassu aneetundi madhyalo niyamistu vachadu.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, Devudu, Manasu.
1: Individual, God and the mind.
0: Idi kudanu oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, Jiva, individual, Ishwara, God.
0: Ee Ishwaratvanu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇంటూ ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుణ్ణి దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇంటూ గాడ్?
0: కేవలము జీవుడు వెస్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: Devudu samasti swarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vesti swarupamai.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: Inta pavitramaina shaktini undinadi nirupistu vachadu.
1: It has been very clearly stated, the mighty power of the mind.
0: Kani ee modern age lopala మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Mana eva manushyanam karanam bandham vachayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasuku unnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shakti nandinchukuntu raavatam chetane ee daivattam anetvanti kramakramina konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukolegadu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: సాంక్టిటీ.
0: ఇలాంటి మనసు యొక్క తత్వమును గుర్తించుకునేదానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్, విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హెస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ and one pointed even above the level of
0: kanukane ee manasune vishnu swaroopamu annaru.
1: So vishnu swaroopa, the sustenance principle is the mind.
0: Ninnadu dinam cheppinattuga manasu vishnu swaroopame.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu kevalamu brahma swaroopame.
1: The breath is brahma.
0: Ee brahmam nundi aavirbhavinchinatundi oka vishnuvuku దైవస్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the walk, and also Ishwaratva, the
0: ee brahmattvam nunchi vaaru varinchinatundi walke.
1: Therefore the speech faculty or talk has originated out of walk.
0: Kundinatundi shakti mari deniki ni ledu.
1: Walk or talk is highly powerful.
0: Vishwastutudu, chakrasurudu, mahavirundu,
1: the man of valor and courage.
0: విశ్వస్తుడు, చక్రసూరుడు, మహావీరుడు, ఘోరాసచే,
1: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్,
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: yes, beheaded అశ్వత్థామ,
0: చూడాంతర్ మహారత్నమును,
1: and you want to carry the precious
0: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని,
1: has been picked up,
0: విశ్వాసం వల్ల నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమని బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: Anadu paddavyuhamunandu yerpadinatvanti okka maha shaktivantamaina yantranni bhedinche nimittamai ee okka ashwatthama chaala powerfulga vachadu.
1: It was only to break that device, a special device in archery, padma vyuha. It was the plan of అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: దిస్ పద్మవ్యూహ ఈజ్ నాట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ ఎన్
0: ద్రోణాచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
1: ఇట్ వాస్ డిజైన్డ్ బై ద్రోణాచార్య.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహమును పన్నాడు.
1: ఇట్ వాస్ ది ద్రోణాచార్య హూస్ డిజైన్ ఈజ్ దిస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఈజ్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేడని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు.
1: The power is not merely natural.
0: Kriya swaroopam nandu kudanu ee shaktini nirupinchutu vachindi.
1: The power is also as well demonstrated in action.
0: Kanukane moodu moodu padamulu cheri okoka mantranga nirupinchindi ee yokka geeta.
1: Therefore three words constitute a mantra.
0: Ee vedamulandunu uparishattulu endu kudanu ee vidhamainatundi oka antramule mantramuluga maarutu vachinayi.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక ప్రతి మంత్రమునకు తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడా కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతా కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకూడను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వేదాస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రం యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: joining that.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: వెన్ యూ ఇన్వెస్టిగేట్ లైక్ దాట్ విల్ నో సర్వం కల్విదం బ్రహ్మ.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడా కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కనోట్ సేమ్ మీనింగ్.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రం యొక్క నిజమైనటువంటి యొక్క సాధన. దిచ్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్. తత్
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.

0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రం యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ us టు నో ద వన్నెస్ ద యూనిటీ ఆఫ్ ఆల్ ది
0: స్టేట్మెంట్ బ్రహ్మమైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: This is the true inner significance of Upanishads.
0: Prema swarupulara,
1: embodiments of law.
0: Mukhyanga meer telusukunnatundi dinte nene devamu aneetundi danni telusukovali.
1: Most importantly, you should know that I am
0: evariki vare deva swarupulu.
1: Each one is divine.
0: Evariki vare deva swarupulu ainappudu inga devanni enduku kolchali?
1: Then where is the need to worship God?
0: Aithe devanni kolcheetundi oka shakti samarthyamlu kaani దైవంను కొలిచేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యు హావ్ గాట్ ది
0: సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటుండి సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ
1: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: అది దివ్యమైనటువంటి యొక్క విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: ఆల్ వీఆర్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ద ఆర్డినరీ
0: వ్యష్టి సమష్టి స్వరూపాన్ని ఏదైతే గుర్తించగలడు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది వ్యష్టి ది ఇండివిజువల్ టు నో ద సమష్టి ది కాస్మిక్ ఫామ్.
0: కనుక ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని సాధనలు జరిపినప్పటికీ, ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ వ్యష్టి సమష్టి స్వరూపుడు కాడు.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths, one would adopt.
0: నేను సమస్త స్వరూపుడను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే ఇది నీకు సమస్త స్వరూపుడు అవుతాడు.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు I am God అని?
1: How can you declare that I am God?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి చేసుకోవాలి.
1: And we have to foster strong faith in this.
0: మంత్రమునకు ముడివేసి,
1: we have to tie up mantras.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: and we should understand the divinity in this.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination making use of mantra.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: tying up and untying.
0: ఆదియందు అంత్యమునందు,
1: beginning and the end.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చినదో,
1: that which comes in the beginning,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: Will also come towards the end.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: the child born,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: just as being not able to move,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికి వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ది ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను ఏ వస్తువులకైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాం.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore, the heap has come down to the level of pit now, which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot, and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water, if kept in that
0: pot, would not be there. నిలిచిపోతూ వస్తున్నాయి.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు

0: నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: విష్ణుత్వం. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
1: this principle of sustenance vishnutva made this pot.
0: దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: It must be, it should be processed, kept, it should be burned. ఏమిటి
0: ఈ జ్ఞానము?
1: What is this జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true జ్ఞాన wisdom is experienced non-dualism.
0: సంపాదించుకున్నప్పుడే ఇది పూర్తి కాలిపోతుంది.
1: When once you experience that oneness, non-duality, it will be burnt.
0: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
1: So we should see that the pot is not broken.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: We have to take care as it is.
0: అది ఏ అగ్ని సంస్కారం అన్నారు.
1: That is what we call the process of refinement.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: This burning principle is refinement.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: everything
0: samskaram chetane sarva vidhamainatvanti shaktilu maarutu unnai.
1: By refinement it will have special powers.
0: Agni samskaram cheta kundalu ye vidhanga gatti padipothundado
1: just as pots are strong by being kept in the fire.
0: Daiva anugrahamainatvanti samskaram cheta
1: by the refinement of God
0: jeevudu devudiga maaripothunnadu.
1: The individual becomes God.
0: Aithe deeniki oka chinna udaharanam.
1: For this a small example.
0: Prati manavudu kudanu మాంసముక్తంతో చేరి కూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముక్తంతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ
0: సెన్స్. క్రమక్రమేణ దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
1: because it has been refined gradually
0: దీనికి శక్తి కూడా పెరుగుతుంటుంది.
1: Its power increases.
0: దీనికి విలువ కూడా పెరుగుతుంటుంది.
1: The value also rises.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
1: the pot which is made up of mud
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: We cannot use it
0: instead. అదే విధంగానే బంగారు భగవంతుని అంతా కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ద గోల్డ్ మస్ట్ మేడ్ ఇన్ టు జ్యువెల్స్.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
1: as we make ornaments
0: మనం ఎంత బంగారును చూసామో
1: the gold we have
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడో కొంచెం వేరే లోహమును కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహమును కలిపినప్పుడే
1: when the other metal is mixed
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold we have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రించడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవత్ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణ దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్.
0: ఈ లక్షల లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణ దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఏ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
1: the food that we partake
0: inimu pittali aamlamam amma bangaru anni kuda cherutunnai.
1: The food that we partake has got all this acid and metals.
0: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్ ఇట్
0: యాసిడ్. కానే కాదు, ఇది కూడా ఒక లోహమే.
1: ఇట్స్ ఆల్సో ఎ మెటల్ ఇన్ వన్ వే.
0: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయటం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
1: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ది గ్రీన్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింత పులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్ వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం అంతా కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఈస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్ స్పెల్.
0: అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురలీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఈస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీన్ని ప్రసరించుకొని
0: ఏ వేదార్థం అందు యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకొని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటుంది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందు ప్రారంభమవుతున్నాయి.
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్ అనేటువంటి యొక్క ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వి ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వి మేక్ వెన్ వి పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థములకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్.
0: ఈ తేజస్సుని చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్,
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వం పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మెటీరియల్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know it
0: well.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పం రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోక శక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: if you have got strong faith,
0: na endunnatundi prathi sankalpam kodunu daiva sankalpam ayani pattukondi,
1: and catch hold of this principle that every thought is divine.
0: Kaani ee naati manavul lopala pichi sankalpam cheta idantha kodunu laukika sankalpam anukuntunnam.
1: Because of bad thoughts we consider everything worldly.
0: Ini bad thoughts e kaadu,
1: and you cannot call it bad.
0: Ini laukikamaina thoughts e kaadu.
1: It's not worldly thought.
0: Adi divyamaina pitti thoughts.
1: In reality
0: adi bhavyamaina pitti thoughts.
1: They are new thoughts.
0: Adi e daiva yokka chintalu.
1: And that is the thought.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: When once we mix with the divine thought, divine feeling, it becomes powerful.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: A small point here.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: You brought a bag full of paddy.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది. అది
1: ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మారడానికి ఏది, అది ఏ సంస్కారము,
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తవుడు తీయటము,
1: గ్రైండింగ్ ఆర్
0: వేరు చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యు సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఎ ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము,
1: వాట్ ఇస్ ది వాల్యూ,
0: అంత విలువ ఇస్తున్నామా, వడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ థింగ్స్ స్ట్రైట్ అవే,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనకు కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు,
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చటం ఒక సంస్కారం. అన్ని సంస్కారం చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటూ అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణ తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ది ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ద లీవ్స్ దేర్.
0: కలుగునే వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్ రెండర్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ వీ హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వీ హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది నీకు.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: ఇట్స్ హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీ ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ in on the food.
0: దాని వల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్ లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: And we are wasting our money in this modern age.
0: కొన్న కూర పావల.
1: After all, we purchased the vegetable which is so cheap. Pavala 4 and a half.
0: కూలి అర్ధ రూపాయి.
1: Whereas you pay more, double for labor to carry.
0: దాన్ని తీసుకోవడానికి నీవు చేత్తు పట్టుకొని పోలేవా?
1: Can't you carry the vegetables that you buy?
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతులుగా తయారవుతున్నాడు.
1: Man today has become lazy.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే యూ రిలీజ్.
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖం.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as padartha material, but you should know the paradartha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటిని ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కావుండాలి.
1: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
0: కనుకని దీనికి వెల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యు సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2.
0: కానీ ఆ నీరును నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్.
0: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
0: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: యూ హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యూ ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాటర్.
0: అలాంటి దాని లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి నీరుగా తయారు చేయండి.
1: So you should make water out of hydrogen.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: You are wasting water.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: There are many rivers today.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: In Bharat there are many rivers.
0: ఉంటున్నాయి.
1: Many rivers.
0: కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: And water flows incessantly.
0: కానీ కట్టకడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: So much of water is just getting into the sea.
0: కానీ మాకు వాటర్ లేదని స్టేట్ టు స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: Why don't you make proper use of the water available?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: Only weak people who cannot make proper use of water fight for water.
0: లోకములో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: Plenty of water is getting into the ocean.
0: నువ్వు దానిని అంతా కాపాడుకో.
1: You just retrieve.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: Make proper use of it.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల.
1: There are many rivers in
0: Bharat. భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: Bharat is a sacred land. It's an auspicious land.
0: ఇది అన్నపూర్ణ దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేన్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్, వాట్ ద రీజన్?
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూస్.
0: నువ్వు అనుభవిస్తావు,
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: నువ్వు అనుభవిస్తావు, నీ తోటి బంధువులకు ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: మెనీ పీపుల్ టు వాష్ దేర్ హ్యాండ్స్,
0: నీరు పోస్తున్నారు. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మచ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: ఎంత నీరు అంత తీసుకో.
1: మేక్ యూజ్ ద వాటర్ టు ద ఎక్స్టెంట్ నెసెసరీ.
0: బిగించేసేయి.
1: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయడం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్ యూజింగ్ ఆ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే, కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: చూస్తాయి వాసన, ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం ను వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: Don't waste your words.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: If you waste your words, rest will be wasted.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: So no one should waste any matter.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: You should not shout.
0: అది వేస్టే.
1: If you shout, you are wasting your words.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: And in fact, the words should be heard by the person for whom it is
0: meant. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూములో ఉండేటువంటి వంటవాడికి కూడా వినపడుతుంటాయి.
1: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: You lose your respect.
0: ఏమిటయ్యని ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: And people will consider you mad if you shout.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: So you should show your respect as you speak.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్?
0: చాలా మంది చెప్తా నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కాని నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, భగవాన్ వాక్స్ స్లోలీ.
0: నా వాకింగ్ స్లో.
1: భగవాన్ వాక్ స్లోలీ.
0: కానీ ఇటు స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: By walking slow, many people are delightful and happy.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: నేచురలీ భగవాన్ విల్ మేక్ అస్
0: సఫర్. కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్
0: కూడా మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్. దేర్
0: కడపటికి నీ యొక్క అన్నము, నీ ప్రసాదము, కాకులు కూడా తినము.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రదార్థం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ వెన్ అవుట్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఫుడ్,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద మైండ్,
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: యాజ్ ఇస్ ది మైండ్ సో ఇస్ ది సెంట్,
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: దట్ విల్ టేక్ యూ టు ది డివినిటీ.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ అటైన్ డివినిటీ యు హావ్ గాట్ టు
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: ఆల్ ద ఫుడ్ మస్ట్ బి ప్యూర్.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: దెన్ బై కన్స్యూమింగ్ ప్యూర్ ఫుడ్ అవర్ కాండక్ట్ విల్ బి గుడ్.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: అండ్ దిస్ కాండక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్యూర్ ఫుడ్.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ లీడ్స్
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు టేక్ మస్ట్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు,
1: యూ లర్న్,
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు,
1: యూ పాస్ ఇన్ హై గ్రేడ్,
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు,
1: యూ గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్,
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: అమెరికా లోపల,
1: ఇన్ అమెరికా,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: తినడానికి కూడా తిండి లేదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ సో యంగ్.
0: వాడు డర్టీ వస్తువులంతా వేసుకుని స్కూల్ కు పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
1: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
0: Okanadu school nunchi venikku vachadu pillavadu.
1: One day he returned from the school.
0: Talli daggariki vachi todapaina kurchoni yedchadu.
1: And he cried sitting on the lap of the mother.
0: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
1: Mother said, why do you cry?
0: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
1: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out
0: clothes.
1: Let them think as they like.
0: నీవు అందరినీ గౌరవించు.
1: You respect everybody.
0: వాడు నువ్వు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: మనకున్న స్థితి నీవు తెలుసుకో.
1: You know your position.
0: నీవు కూడా దాన్ని పవిత్రంగా ఉతుక్కొని ధరించు.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాస్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
1: డజన్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
0: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: యూ వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. తల్లి
0: చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాట్ ఇన్ టు హిస్ హార్ట్.
0: గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్
0: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే సార్ నమస్కారం సార్.
1: అండ్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడీ.
0: అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: అండ్ హీ షోన్ రెస్పెక్ట్ అందరిని
0: గౌరవించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ కర్టియస్ టు ఆల్.
0: గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: లేటర్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: ఇనిషియలీ హీ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. By showing respect to everybody,
0: కనుక మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసం మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: నేను యథార్థంగా నేను చెప్తున్నాను నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిస్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు
1: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్
0: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల
1: వెన్ హి వాస్ స్టడీయింగ్ 3rd class అండ్ 4th class
0: ఒక నిక్కరు ఒక చొక్కానే.
1: హి హాడ్ ఓన్లీ 1 నిక్కర్ అండ్ 1 షర్ట్.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
0: వాడికి స్త్రీకి వేసిందంటే వాడు ఒక నాన్నో 2 నాన్నో అడుగుతాడు.
1: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
0: నాకు ఒక అన్నా రెండు అన్నాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
1: వెల్ భగవాన్ వాస్ నాట్ హావింగ్
0: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు.
1: వై కాంట్ ఐ వాష్ మై క్లోత్స్.
0: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు.
1: వై కాంట్ ఐరన్ మై క్లోత్స్.
0: అంతకంటే పని నాకేముండాలి.
1: వాట్ ఎల్స్ ఐ హావ్.
0: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
1: ఇమీడియట్లీ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ హి వాష్డ్ హిస్ క్లోత్స్.
0: తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
1: అండ్ దేర్ ఇస్ ఫైర్ దేర్.
0: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
1: అండ్ ఆల్ దట్ హాట్ కోల్ ఇస్ కెప్ట్ ఇన్
0: ఆ చెంబుతో నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
1: అండ్ ఇట్ వాస్ యూస్డ్ ఫర్ ఐరనింగ్
0: పర్పసెస్. నున్నగా తాడైపోతుంది.
1: అండ్ విల్ బి క్వైట్ సాఫ్ట్ అండ్ ఐరన్ క్లోత్స్ కెన్ బి.
0: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
1: దట్ వాస్ డన్ ఇన్ దోస్ డేస్.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
0: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
0: డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అనా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
0: ఒక అణాతో ఒక చొక్కా, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అనా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అనా.
0: ఇంత చీప్ గా ఉండేటువంటిది ఆనాడు.
1: క్లోత్స్ వర్ సో చీప్.
0: అప్పటి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
1: భగవాన్ డి బై దోస్.
0: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
1: భగవాన్ డిడ్ హిజ్ వర్క్.
0: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
1: యు థింక్ దేర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
0: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
0: నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుకనే ఆ విధంగా చేసుకోవడం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
1: And Bhagavan has been respecting everybody.
0: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
1: Today the whole world respects Bhagavan.
0: అది మీకు నిన్న కూడా చెప్పాను.
1: భగవాన్ సిద్ధాదే
0: నీవు అందరినీ ప్రేమించు.
1: యు లవ్ ఆల్.
0: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
1: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
0: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
1: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
0: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
0: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
1: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
0: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
0: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
1: That very young boys.
0: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
1: And father is not at home.
0: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
1: If anyone asks where is your father, they speak.
0: ఈనాటి పిల్లలకు గౌరవం అని కానీ మర్యాద అని కానీ వినయం అని కానీ ఏమాత్రమూ తెలియదు.
1: They speak in a disrespectful way, with no humility, with no obedience.
0: వినయంగా మాట్లాడాలి.
1: వన్ షుడ్ స్పీక్ గౌరవంగా
0: మాట్లాడాలి.
1: విత్ ఆల్ కర్టసీ.
0: ప్రేమతో మనం మాట్లాడాలి.
1: విత్ లవ్.
0: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
0: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
1: ఆల్ అవర్ చిల్డ్రన్,
0: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
1: కాలేజ్ స్టూడెంట్,
0: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
1: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ గౌరవించడమే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్,
0: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ.
0: ప్రేమను కూడా చూపాలి.
1: అండ్ యూ షుడ్ లవ్.
0: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
0: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
1: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
0: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా వస్తే నాయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
0: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
1: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
0: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
1: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
0: వద్దు వద్దు.
1: యూ షుడ్ నాట్.
0: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
1: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
0: అంటే ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
0: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లు అంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
1: When he didn't have enough of food to eat, he studied under the street light.
0: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
1: యు నో హిస్ మదర్,
0: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
1: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
0: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
1: ఆల్ విమెన్ వర్క్డ్ to maintain the respect and the courtesy, decency.
0: ఈ నాడు గౌరవమే లేదు.
1: Today there is no respect.
0: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మనుగుతాం.
1: People want to lead an extravagant life.
0: కనుక అది మనకు మంచిది కాదు.
1: It's not good.
0: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
1: It's necessary. ఉన్న
0: దాంట్లో మనం తృప్తి పడదాం.
1: Let's be satisfied with the Lord.
0: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
1: Why should we struggle for that we don't have?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
1: Upanishads taught the principle
0: మన మాటలు కూడా హృదయమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
1: And Upanishads want us to speak soft and sweet.
0: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
1: And use words that way as not to hurt anybody.
0: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యుల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ మనకు వద్దు.
1: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
0: గ్రేట్ నేమ్.
1: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
0: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్,
0: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే ఏది వాళ్ళకు?
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: ఇంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీళ్ళు మాత్రం జలసగా వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అయితే మనం ఎక్కడ చూసినా గానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ వేర్ వి ఆర్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: Therefore, in the first instance, one has to recognize the human quality within.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: Therefore, for man, the good look, the good vision is needed.
0: రెండవది సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఉండాలి.
1: The second, good thoughts, సమ్యక్ సంకల్ప are needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మాన్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.

0: ఉంది.
1: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
0: ద గుడ్ యాక్షన్స్ విల్ ఫెలిసిటేట్ మ్యాన్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ లేటెంట్.
1: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
0: A human being is not a human merely by form.
1: దివ్యమైన భావములతే, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
1: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
0: One has to listen to sacred things. Fourth thing.
1: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
0: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
1: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
0: The fifth one, సమ్యక్ జీవన, good life.
1: జీవితం అంటే ఏమిటి?
0: What is life?
1: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
0: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
1: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్ ఐడియల్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
0: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
1: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనమనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
1: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
0: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
1: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
0: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ గోయింగ్ టు ఎ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ డూయింగ్ భజన్స్.
1: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
0: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ ద ఫిల్త్ ఇన్ ద మైండ్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
1: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము.
0: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి, నిర్వాణం.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
1: సుఖదుఖే సమీకృత్వా లాభములా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: సమాధి, ఇదే సమాధి.
0: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
1: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
0: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
0: దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ బికమ్స్ రియలీ సీక్రెట్ ఇఫ్ ఓన్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ టంగ్ సీక్రెట్.
1: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
0: మేకింగ్ ద టంగ్ సీక్రెట్ మీన్స్ టాకింగ్ గుడ్.
1: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
0: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దాట్ మేక్స్ అవర్ టంగ్ సేక్.

0: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
1: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఈజ్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ గుడ్ అవుట్లుక్స్ వీల్ డెవలప్ గుడ్ థాట్స్ thereby
0: samyak vak
1: then good words.
0: Mana kannulu unnavi kada ani andarni chudakoddu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoddu.
1: We should not see all.
0: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
1: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
0: Kannulanu divyamainatunti yokka పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవములు మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ divine incarnations have set an ideal and gave a sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching.
0: Buddhudu yagnamulu yagamulu kratuvulu ityadi danni thanu visheshinchadam led.
1: Buddha had no faith in rituals like yagna and yaga.
0: Karanam emanaga mottamota manavuniki anugrahinchinatundi yokka ee panchendriyamulu kudanu pavitram gavinchukovali.
1: The reason is we have to make our five senses sacred first.
0: Kanukane buddhiniki motta mota manovikalpam kalagadaniki moola karanam emiti.
1: What the reason for the distortion of the mind of Buddha at the beginning?
0: Kashta jeevulanu chuchi taanu bharinchaledu.
1: He could not bear the suffering of poor people.
0: Vruddhulanu chuchi anaga vayasainatvanti oka dehamulanu chuchi taanu chaala baadhapadetvanti vaadu.
1: He felt so sad watching the old people.
0: Mrutu dehamunu chuchi taanu vismarinchetunti vaadu.
1: He was very much surprised looking at the dead body.
0: Lokamulo ee prakrutamainatunti oka sahajamulu tanaku ye maatram kodanu manasunuku santrupti kaliginchaledu.
1: None of the natural things in the world ever satisfied him.
0: Tanaloni moola bhavamu surya chandradulu madakoni panchabhootamulu varaku kodanu ఉన్నటువంటివన్నీ కూడా ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నేచురల్.
0: వీటికి అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: హీ హాస్ అండర్టేకెన్ మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు నో ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడా దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: Ultimately he reached Gaya, sat under the banyan tree and inquired.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: బుద్ధ had a sacred heart.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసింపబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: Buddha felt so sad watching the suffering of people around.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
0: ఎవరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీవన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి either at the physical level or by word or in
0: manova karmala cheta parulanu badhinchinatunte nijamaina dharmam unnadu.
1: The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed.
0: Satyame bhagavantudu,
1: truth is God.
0: Kanuka satyanni manamu ee jagattulo chaatali anubhavinchali ani bodhinchadu.
1: Buddha taught that we should adhere to truth and propagate principles of truth.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore the main teachings of Buddha are these two.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
1: Therefore one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: Appudu Suprabuddhudu aneetvanti okka Suddhodani Bhavamardini kumartan techi Yashodara aneetvanti ammayini vivaham chesadu Suddhodanudu.
1: Suddhodana got Buddha married to the daughter of Suprabuddha, the brother-in-law of Suddhodana.
0: Karanam emiti?
1: What's the reason?
0: Ee vidhamainatti vicharana cheta taanu oka virakti kavagachunu లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదరుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ ద డిఫెక్ట్.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఈస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: Sarvam chanikam chanikam chanikam annadu.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam nasyam.
1: That everything is bound to perish.
0: Idi yedi kudunu satyam kadu.
1: Nothing is true.
0: Talli dandrulu pillalanu aneka vidhamulaitundi yokka margamlo pravesha petti variki aneka bandhamulaku kudunu katti petti taamu tama biddalu kudunu భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్. అల్టిమేట్లీ దే
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: అట్ ది రైట్ ఏజ్ ద పేరెంట్స్ డిసైడ్ టు గెట్ ద సన్ మ్యారేడ్.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏంటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents?
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experienced?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated, but he treads along the unsacred path.
0: ఇంద్రియం సుఖంను మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధంను కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ట్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principles behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age, both give you the
0: pain. జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విద్యలో సుఖమా, దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? ఇవన్నీ job or in business?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతై కూడాను మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అదే నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: Before attaining the state of nirvana a few hours before, he summoned his ananda buddha and told him.
0: తమ్ముడు.
1: He summoned his brother and told him.
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
1: And Gautami took care of him so much earlier.
0: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
1: On the very seventh day of the birth of Buddha, Mayadevi died.
0: శుద్ధోదనుడు రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
1: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
0: కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
1: At the age of 28, he left everything, sacrificed everything.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance of all this?
0: సంఘం శరణం గచ్చామి. Hands in the society, head in the forest.
1: సంఘం శరణం గచ్చామి. Hands in the society and head in the forest.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: He spent his life in the forest.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచన చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
1: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
0: ఏమిటి ఈ ధరణము ధర్మము?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ?
0: అది ఏ అహింస పరమో ధర్మ.
1: That is ahimsa, non-violence. Don't hurt anybody.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: The life that would not make anyone suffer is the true life.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: Basing on these twin principles, Buddha propagated all over the world.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యముల యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
0: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatundi vaaru okariki okariki desham kaliginchukoni.
1: Later what happened was there was infighting among the followers of Buddha.
0: Kramakramena buddhamatamunu cheenimpa chestu vacharu.
1: And that was the cause for the decline of Buddhism.
0: Bhautikamainatundi vaatini aadharam chesukunnaru kaani
1: they have gone by the temporary
0: ephemeral yokka sakshat satyavakulanu evvaru kudanu pracharamlo pettaledu.
1: But no one observed in practice the true teaching of Buddha.
0: Drushti chuste chaala chedda drushtiliga roopantu vachayi.
1: If you take their outlooks, they are very bad.
0: Kalukune motta motta samyak drushti annadanu.
1: Therefore Buddha said, first have good looks.
0: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
1: When once you have got a control over your looks, you can control the whole creation.
0: మన దృష్టియే సృష్టి.
1: Therefore drushti, vision is
0: సృష్టి ప్రత్యేకంగా లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: bad. మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నావు కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control
0: on his looks. మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that's the cause.
0: కనులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: Why God has given us the eyes?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: Because of our looks, which are not proper, the human life itself is polluted.
0: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: All the outlooks, all the scenario is absorbed within.
0: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should develop good looks.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకును సార్థకమవుతుంది.
1: When once we develop good outlooks, the whole creation.
0: రెండవది వాక్ శుద్ధి.
1: The next one is
0: సమ్యక్ వాక్.
1: Next one is good words.
0: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు.
1: You are wasting lot of divine energy.
0: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డు యూ టాక్ అన్నెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద ఎనర్జీ
0: వల్ల మాటల వల్లని మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసరీ గాసిప్ యు బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్సంకల్పం.
1: The next one is good thoughts, satsankalpa.
0: అది సమ్యక్ సంకల్పం.
1: That's good thoughts, సమ్యక్ సంకల్పం.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: Basing on this, good pursuit, good path.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: The good spiritual path is very essential.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: Because of this true spiritual path, the human qualities, values will improve.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Then once human values develop, the divinity will blossom.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తన కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: Then once the human values are not recognized, how do you expect him to know the divine?
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇదియే సమ్యక్ దర్శనం.
1: This is what's called samyak darshanam.
0: అనగా ఏంటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action. Mooditini adupulo ninchukovali.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: Appude vaadu nijamaina manavudu.
1: Then he becomes true human.
0: Drushtini, vaakunu, chetulanu sarainatundi dintlo pettukokunda povatam cheta vaadu manavudu kante daanavuduga maaripothunnadu. Buddhudu laukikamaina sadhanalu, laukikamaina shastramulu, laukikamaina vedamulu taanu uchcharinchaledu.
1: Buddha did not study the worldly knowledge, the worldly information
0: or texts.
1: They all reflect the outward trend.
0: Kani atani yokka hrudayamu nivrutti dintlo prabeshinchindi.
1: But his heart was always in word.
0: Okka daivamani kani leka okka vidhamainatundi yokka shastramani kani taanu uchcharinchaledu.
1: He did not refer to single God or a single sacred text.
0: Yajnam ante emtani taanu bhavinchadu.
1: He did not consider yajna.
0: Yajnamanaga tyagame ani vishwasinchadu.
1: He had full faith that yajna is an act of sacrifice.
0: Yajna ante mantralu chesi arpitam cheyatam kaadu.
1: Yajna is not offering with mantras.
0: Tyagayaneki amrutattva manasu.
1: Yajna means a sacrifice that confers immortality.
0: Kanaka manavuni yandu mottamota tyagam abhivruddhi kavali.
1: So man has to develop this sacrifice first.
0: Deniki nee tyagam cheyatam ledu.
1: You are not sacrificing anything.
0: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్, గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్,
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుకు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యు హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్, దెన్ ఓన్లీ యు కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగం చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: వెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ విల్ హావ్ యోగా ద డిజర్వ్డ్.
0: యోగమే నిర్వాణము.
1: And this yoga deservedness is nirvana.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: For this nirvana, tyaga sacrifice is essential.
0: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
1: For everything, love is most important.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: Without love, you cannot achieve anything.
0: ఎట్టి ప్రేమ?
1: What sort of love?
0: లౌకికమైన ప్రేమ?
1: Is it worldly love?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: Or physical?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: Or anything of that?
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: Or scientific?
0: కాదు కాదు.
1: No.
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఈస్ డివైన్ లా.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: వాట్ బుద్ధ సేస్ ఇస్ దిస్, వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ వన్ ఎన్కేస్డ్ విత్ ఇన్ ద బాండేజ్.
0: పెద్దలంతా పిల్లలను బంధంలో ముంచుతున్నారు.
1: ది ఎల్డర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్.
0: ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయనా నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to marry.
0: నీవెందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: This sort of enforcement is bondage.
0: Outside force ఉండకూడదు, inside source ఉండాలి.
1: There should not be outside force, there should be inside source.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
1: ది ఇన్సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
1: యు గెట్ మీ మ్యారీడ్,
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
0: కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
0: నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడికి శుద్ధోధన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోధన కేమది?
0: శుద్ధోధనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును,
1: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ బెగర్.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: ఫాదర్ సెడ్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు బి సర్వ్.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: బుద్ధ గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: హి సెడ్ యు ఆర్ డివైన్, ఐ యామ్ ఆల్సో డివైన్.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: యు ఆర్ నాట్ ద ఫాదర్ అండ్ ఐ యామ్ నాట్ ద సన్.
0: మరి ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: బోథ్ ఆఫ్ us ఆర్ డివైన్.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ యు ఆర్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆఫ్ కింగ్.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: ఐ యామ్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆఫ్ రెనన్షియన్స్.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడా రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga.
0: విరాగమున్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: దిస్ విరాగ డిటాచ్మెంట్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరను అందరినీ దగ్గరకు పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: హీ టాట్ హిస్ ఫాదర్ అండ్ ద వైఫ్ యశోధర ఈక్వలే.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
0: సంఘం శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
1: వేర్ షుడ్ వి సరెండర్ అవర్ ఇంటలెక్ట్? బుద్ధి,
0: బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మమును ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
1: ఇట్ మీన్స్ అవర్ ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: తదుపరి ఏం చేయాలి?
1: దెన్ వాట్ షుడ్ వి డూ?
0: ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలం ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి ఫాలో రైట్.
0: సంఘం శరణం గచ్చామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి.
1: దిస్ రైచియస్నెస్ షుడ్ బి పుట్ టు యూజ్ ఇన్ సంఘ. దీని
0: ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకం అయిపోతుంది.
1: దేర్ఫోర్ బుద్ధి ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ధర్మ రైచియస్నెస్ ఇన్ సంఘ.
0: సంఘమంతా కూడా పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
1: ద హోల్ సొసైటీ విల్ బి సేక్రెడ్.
0: కనుకనే సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రం చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రం చాలదు.
1: Not enough if you know.
0: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రం చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: Bookish knowledge, superficial knowledge are useless.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేయవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head, and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G అనగా ఏంటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
1: G stands for generation.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: ఇది G O D.
1: This is G O D.
0: సృష్టి స్థితి లయము.
1: This is generation, organization, destruction. G O D, God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ అస్ హావ్ ఎవర్ సీన్ ద క్రియేటర్ బ్రహ్మ.
0: ఈ మూడు ఉంటుంది. జనరేషన్ మన యందే ఉంటుంది.
1: జనరేషన్ ఇస్
0: ఆర్గనైజేషన్ మన యందే ఉంటుంది.
1: ఆర్గనైజేషన్ ఇస్
0: విత్ఇన్ మన దగ్గర.
1: సో ఆల్సో ది డిస్ట్రక్షన్.
0: డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్ఇన్.
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వి బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: యు సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలం ఉందంటే కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదు అది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యు ఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివేందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావంగనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యు డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యు షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: ఇట్ వాజ్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: మూసిపెట్టి పాసిపాయ అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది.
1: ఆల్ దట్ ఈస్ ట్రెజర్డ్ బికమ్స్ రాటన్.
0: కనుకనే జగత్తు కంతా కూడా నువ్వు ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్డ్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ప్రాపగేటెడ్. ఏంటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింస? అనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
0: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
1: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
0: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. There is no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనమును ముంచేటువంటివి.
0: ది వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యు ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: ఎట్ట కనిపిస్తుంది?
0: How does it look?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: As if like a sword smeared with
1: honey. తేనె నాకుతూ నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: As you go on licking the honey smeared over the sword, your tongue will
1: become నిమిరు నిప్పు వలె ఉంటుందాది జగత్తు.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉందని కదా చేయబెడితే చేయి కాలిపోతుంది.
0: The moment you touch this ash, your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యు ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్, యు బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our word should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then
1: drishti unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our word should be like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్ హార్ట్.
1: వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా ఉండకూడదు.
0: షుడ్ నెవర్ బి.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: మీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధ జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కానీ దేహంతో కానీ కార్యంతో కానీ హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీ వన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కానీ మహనీయులు కానీ చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ్ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరులను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరులను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హెస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీ నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: గివ్స్ యు నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యు లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: మీరెన్నింటిని వదిలిపెట్టినారు ఇప్పుడు?
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana, liberation, but mana, character is gone.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: Everyone should become అవధూత.
0: ఎవరు అవధూత?
1: Who is an అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: The one who has got this morality and truth.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: Kanaka manam yamadhutalu kaakurdu, avadhutalu kavali.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciant. Daivadhutalu kavali.
1: We should be avadhuta.
0: Dayyalaku dhuta kaavakurdu.
1: We should not be messenger of demon or daya.
0: Anduke Jesus kudano, I am the messenger of God annadu.
1: So Jesus
0: daivadhutaga maaradu.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది హార్ట్.
0: పూర్ణిమ, పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే? దేవ్,
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత.
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulu gale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugaipo em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైన అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వీ షుడ్ డెవలప్ లవ్.

0: It is from truth the whole universe has emerged, and ultimately it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat, priyam brujat, na brujat satyam apriyam. Satyam vada, dharmam chara. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie, and we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండినా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారములకు సూర్యుడు అతి ప్రమాణం.
0: For this food, sun god is very necessary.
1: Surya prakasham chetane varsham labhistundi, varsham chetane pantalu pandutayi, ee pantalu yokka prabhavame aaharanga roopondutu vastundi.
0: Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamulandulu kudanu moodu padamulu pradhanamainatvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dikta.
1: Ee aaharamunaku, ee aakaliki, ee yokka truptiki సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్,
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహమునకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండే.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ద సన్ లైట్ వీ హ్యావ్ ద ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ

0: అండ్ ది స్ట్రెంగ్త్.
1: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూచింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
0: ట్రూత్ ఈజ్ నాట్ సింప్లీ టెలింగ్ వాట్ ఈజ్ సీన్, వాట్ ఈజ్ హర్డ్ అండ్ వాట్ ఈజ్ థాట్ ఆఫ్.
1: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
0: ఇన్ దిస్ త్రీ, అమంగ్ ది త్రీ, ద ఫస్ట్ వన్ ఇస్ సత్, లైఫ్.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: ఇన్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఈ, ద అపిటైట్.
1: ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: ఎం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందున్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సెషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వసృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంత కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యము చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్. That is responsible for all the food and sustenance and health.
1: Satyamu anaga pranulu srushtinchadamu,
0: creating the creatures,
1: ee pranulu taginatundi aaharam nandinchadamu,
0: supplying the needed food,
1: ee aaharam cheta tanaka jeevithamunu poshinchukotam,
0: and life is maintained thereby.
1: Idi satyam yokka antarathamu.
0: This is the significance of satya, truth.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ద సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ వి రీడ్ ఇట్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్, వాట్ మీనింగ్ వి గెట్?
1: సత్య,
0: సత్య.
1: యా అనగా యమనియమాదులు తేచ మానవుడు తపస్సు చేసినప్పుడు.
0: యా స్టాండ్స్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ విత్ విచ్ వీ హ్యావ్ టు డూ పెనెన్స్.
1: సకారమైనటువంటి సత్యము,
0: సా స్టాండ్స్ ఫర్ సత్య, ద ట్రూత్,
1: సాక్షాత్కరిస్తుంది.
0: ఇట్ మానిఫెస్ట్.
1: సతయ, సా అనగా యమనియమాదంతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ in strict adherence to yama niyama, the prescribed discipline.
1: ee satyame daivamu,
0: truth is god.
1: Satyam ekkada unnadi? Sarvatra untunnadi.
0: Where is truth? It is all pervading.
1: Satyam leni sthanam ledu.
0: There is no place where there is no truth.
1: Satyam kaani vastu ledu.
0: There is no object without
1: sarvamu satyam nande imidi unnadi.
0: Everything is within the truth.
1: Kanuka satyamu anaga త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The experience of non-duality is wisdom.
1: రెండు కాని ఒక్కటే.
0: Only one and not two.
1: అది సత్యం.
0: That is truth.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానమనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: Jnana, wisdom is infinite.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం కాదు.
0: It is not fractional knowledge or textual information.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృత రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: Vedamulakanta kodunu saramainatvanti oka tattvamu satyam.
0: The essence of Veda is satya.
1: Anantamainatvanti vedamulaku puttika sthanamu satyam.
0: Satya, the truth, is the origin for the entire Veda.
1: Kanaka vedamula yokka swaroopame ee satyamu.
0: Satya is the very form of Veda.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య, ద ట్రూత్, హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదిలితేమా జగత్తే లేదు.
0: If we give up truth, there is no world at all.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Since ancient times, the sages, seekers of truth and spiritualists, men of sacrifice, followed this principle of truth.
1: సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: Entire plenty and prosperity, all convenience comforts are in this truth only.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: Truth is not worldly conversation of facts.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఏగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం మరొకటి.
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
0: This sat satya is fundamental life.
1: అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
0: Sat is the fundamental foundation for everything.
1: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టించబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
0: Without this sat, you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్తు అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్తు.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు ఇది.
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఇస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఇస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
0: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహం కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: దేర్ఫోర్ సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగటివ్ అనేటువంటిది సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
1: పాజిటివ్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్
1: సత్ వాటర్ చిత్ చక్కెర.
0: సత్ ఈజ్ వాటర్ చిత్ ఈజ్ షుగర్.
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్ లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఈ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టు ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకం అని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakam ani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu cherinappude iniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె
0: జస్ట్ అస్ ది బటర్
1: వెన్నలోని ఘీ వలె నెయ్యి వలె
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి
0: Since ancient times, the sages did deep penance. ఈ
1: సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థాన్ని గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: Many sages were making repeated attempts.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్
1: ఎంత దీక్ష పూనినప్పటికీ కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్ austerities and vows will never help anybody to know sat and chit in reality.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి
0: హి కేమ్
1: వేదా హవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదా హవేతం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సూర్యుని కాంతియే కాదు తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హెస్ గోట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగు మంచి ప్రకాశము.
0: And therefore it is only the darkness, the light shines.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: Without the darkness there cannot be light.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: Without the light you cannot distinguish the dark.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: So
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intense
1: ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: జ్ఞానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the
1: ఈ విధంగా కొన్ని అవస్థల త్రయములు,
0: the three
1: కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus.
1: దీనికి కాల భేదములు లేదు.
0: It has no difference.
1: ఈ వయస్సు భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you visualized?
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience.
1: కృష్ణారా ఈ జాగ్రత్త అవస్థ నీ చర్మ సచ్చులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మ సచ్చులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye you see
1: కేవలం ఈ చర్మ సచ్చులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: పశు మృగాదులకు కూడా ఈ చర్మ సచ్చులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమి కీటకాదులకు కూడా ఈ యొక్క చర్మ సచ్చులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ సచ్చులతో చూస్తున్నారు.
0: In this world all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: The physical eye shows you physical objects.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
0: So the real inner eye is the one that makes you to see the outer.
1: అదే చర్చము.
0: That is the wisdom eye.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: You can see anywhere, anytime.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలో ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యూ కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యూ కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you.
1: చిన్న తక్షణమే
0: immediately then
1: ఈ సత్య స్వరూపుడు వారి యొక్క నొసటిపైన బటన్ వేలు పెట్టాడు.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ది సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం అంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular
1: place. అణు కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహియాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: It is the smallest in this
1: ఘనమునందు చూడగా ఘనమునగుచు.
0: And the biggest among the big.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: It is the combination of microcosm, macrocosm.
1: ఆనందమే ఈ సత్యం.
0: And this very bliss is this satya, the truth.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: So it is the truth of ananda.
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ద డార్క్.
1: ఇట్ ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
1: సత్యం నుండియే వచ్చింది.
0: అండ్ ట్రూత్ ఇస్ ద ఆరిజిన్ ఫర్ ఆనంద.
1: ఈ విధంగా ఋషుల తోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ సేజెస్.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: They said, it's beyond darkness.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: Therefore, this truth which has come out of the light is still there in the dark.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
0: the truth which is divine,
1: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
0: But it sees all.
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom,
1: scholars and intellectuals.
0: But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact, they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: It could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటిది తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి ఒక తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్ అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కాని చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ ఆమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ద డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూ ఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: ఐఎమ్ ది కాస్మిక్ ఫామ్, ద యూనివర్సల్ ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: విత్ ఆల్ ది థౌజండ్స్ ఆఫ్ హెడ్స్,
1: ఇన్ని తలలు, ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైన చైతన్యములు ఉండేటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు?
0: హౌ కెన్ యూ నో ద ఫామ్ విత్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ హెడ్స్, ద ఇయర్స్, ద ఫీట్?
1: ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి.
0: దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్ ఇన్ ఎవ్రీ.
1: కానీ ఇన్ని చైతన్యం నీకు కనిపించడం లేదే.
0: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్ చైతన్య.
1: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవడం చాలా కష్టము.
0: It is difficult to know spirituality.
1: ఆధ్యాత్మిక మనగ
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తన కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనందపరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానానికి కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపములే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంత కాలం ఉంటుంటాయి?
0: This reaction, reflection, resound, how long do they last?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: I am speaking from here.
1: నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు.
0: All this sound you hear.
1: ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: What is the basis for this?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: It is only my
1: కాదు
0: కాదు
1: కాదు కాదు.
0: No, no.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్
1: రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: and resound comes down in the form of
1: reality ni kapipuchistundadi
0: and it covers the reality.
1: Ivi rendu kudanu naabhi sthanam nundi aavirbhavistunnayi.
0: These two emanate from the navel.
1: Edaina oka yokka vyaktini swaru gurinchi meer maatadalanukunte,
0: if you want to converse with a person,
1: aa vyakti lopala meer praveshinchali.
0: You should get into him.
1: Aa vyakti yokka paristhitulanta gurtinchali.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది ఎఫెక్ట్స్ దేర్ బై.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో హిమ్ ఇన్.
1: అదే విధంగానే
0: యాక్షన్
1: రియాక్షన్,
0: సిమిలర్లీ యాక్షన్
1: సౌండ్ రీసౌండ్,
0: సౌండ్ రీసౌండ్.
1: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: But there is reaction, reflection,
1: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఈ రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When one sees the click camera flash,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది ఏ రియాక్షన్?
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is this sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is it you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమునందుంచుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
1: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kanukane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హ్యావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఇస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: అండ్ హీ డజన్ నో వాట్ ఇట్ ఈస్.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హవ్ నోన్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీస్.
1: త్రికాలం, త్రిగుణం, త్రిదత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒకటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలమిత్రంగా మార్చుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: సర్కమ్స్టాన్సెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: We say something in one moment.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: Later we say different.
1: అది సత్యం కాదు.
0: It is not true.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా, సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
0: Truth is one and not two.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: How can that be one?
1: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫార్మ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యు స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: అది నీలంజన్ నుంచి వస్తుండది.
0: యు స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్స్.
1: ఆ ఆనందమున కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యువల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యు కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: యు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్.
1: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: ఈ ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is always blissful.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: Bhagavan always smiles.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagavan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagavan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagavan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యు షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడి కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యు కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్, హోల్డ్ ఇట్,
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్,
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్.
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్,
1: ఎట్లా ఉండటము, కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉప అనగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉప మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
1: ఒక ఒకరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్,
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుండేటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్,
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు,
0: దేర్ ఇస్ వన్ సేజ్,
1: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్‌పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు
0: అండ్ హీ ఇస్ ఋషిశృంగ.
1: ఋషిశృంగుడు అని,
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
0: వెన్ హి వాస్ దేర్,
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్ టు ఎక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల,
0: అలాంగ్ ది సేమ్ పాత్,
1: అరణ్యంలో సంచరిస్తూ,
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
1: క్రింద పడింది.
0: అండ్ ద ఫ్రూట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హి కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్టెంట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీఈస్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాలల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై, కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్ దేర్.
1: ఏమిటో, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఇది చూచాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమ అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమ కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్న,
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
1: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ హాస్ టు లిఫ్ట్ ద గాంధీ.
1: ఏమిటో అది ఎత్తే సమయం లోపల, అది ఏ గాంధీవము, బెండు గాంధీవేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్? మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్ నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
1: తన బలము, తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
0: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరుచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving. And the sage, because he was in deep penance, his hair has spread all over
1: everything.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started getting
1: up. ఇంకప్పుడు ఋషిశృంగుని కోపం వస్తుంది.
0: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీడు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ రిఫ్యూజ్.
1: నీవే తప్ప ఇతప్పరం బెరుగా.
0: వి డోంట్ హావ్ ఎనీబడీ.
1: మన్నింపందగం దీని నీవు.
0: యు షుడ్ రిఫ్యూజ్.
1: రావే కృష్ణ కాపాడవే సంరక్షించవే అన్నారు.
0: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
1: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
0: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
1: చూచాడు.
0: He saw.
1: ఆ ఫలములు కూడా చూచాడు.
0: He saw the fruit too.
1: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
0: He said it's not possible for you to be here.
1: నేను చెప్తున్నాను.
0: I'm telling you now.
1: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
0: And this is the right path for you.
1: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
0: You follow me, he said.
1: స్వామి మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
0: They said, Swami, we always followed you.
1: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
0: We were doing according to your command.
1: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
0: We followed your command in toto.
1: అని చెప్పాడు.
0: సో
1: ధర్మజ మీరందరూ ఇక్కడే ఉండండి.
0: ధర్మజ, all of you be here.
1: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
0: I'll go to the ఆశ్రమ.
1: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
0: After 5 minutes you come there.
1: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
0: యు జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ల చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
0: అండ్ యు జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగ ఆశ్రమానికి.
0: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
1: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
1: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసారంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
0: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
1: స్వామి మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా, ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
1: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసి వీళ్ళందరూ వస్తున్నారు.
0: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
1: ధర్మజుడు. ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
0: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
1: ఇది భగవంతుని యొక్క దృష్టి.
0: హీ వాజ్ థింకింగ్
1: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
0: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
1: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ అట్ మై ఫీట్.
1: మీరేమిటి మీరు నమస్కారం చేయటం ఏంటి.
0: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కార్.
1: నేనెవరు మీరెవరు.
0: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్.
1: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ సాఫ్ట్,
1: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
0: యు ఆర్ ఐ అండ్ ఐ ఆమ్ యు.
1: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
0: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
1: పాండవులు వచ్చేటప్పటికి
0: బై దట్ టైమ్
1: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
1: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
1: ఆరు మందికి నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: కృష్ణ డి నమన్ నమస్కార్ టు ఆల్ ది సిక్స్.
1: ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
0: బట్ కృష్ణ సెడ్ ఈవెన్
1: ఏ మాత్రం నోరెత్తకూడదు.
0: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే.
0: యు డూ యాజ్ ఐ
1: చెప్పినట్టుగా చేయాల్సిందే.
0: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
1: చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ నోటీస్
1: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
0: ఋషిశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
1: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికీ ఋషిశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
0: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కారం టు పాండవస్ హీ వాజ్ ఫాలోడ్ బై ఋష్యశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కారం.
1: ఋష్యశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
1: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై
0: to pacify his anger,
1: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై
0: in order to see they won't face the wrath of his anger,
1: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
0: This has been the enactment of the drama of Krishna.
1: అనగా పాండవులకు శాపం రాకూడదు.
0: Pandava should not be cursed.
1: అతనికి గోధుమ రాకూడదు.
0: And Rishyasringa would not be
1: గోధుమ వచ్చేసి ఎవరు భరించుకోలేరు.
0: When once he is angry, nobody can bear.
1: కాబట్టి రుష్యశృంగుడికి కోపం చల్లార్చాడు.
0: So Rishyasringa was pacified.
1: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు.
0: లేటర్ కృష్ణ వెంట ఆన్ టెలింగ్,
1: వీరు మహారాజులు.
0: దీస్ ఆర్ ఆల్ ఎంపరర్,
1: పాండు రాజులు.
0: దర్ పాండు కింగ్,
1: చక్రవర్తులు.
0: దర్ ఎంపరర్.
1: ఇలాంటి పాండు రాజులు అంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్.
1: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది.
0: My desire is so
1: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
1: రండి అని ఆ ఋష్యశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
0: అండ్ ఋష్యశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
1: ఆయన మంత్ర దష్టం చేత తాకినాడు.
0: And he touched that fruit with his power of the mantra.
1: Taake tappudike cheti paina vachi parindi.
0: And he could collect that fruit in his hands.
1: Appudu ee pandavulakanta kudanu arpitam chesadu.
0: And then he passed on the fruit to Pandava.
1: Anaga ee phalam elantidi?
0: What sort of fruit?
1: Amruta phalamu.
0: It is amruta phala.
1: Deenni tinnatunte vaaniki inke vidhamaina jananamanna ledu.
0: The one who partakes that fruit will not have birth.
1: Ee ledu inka.
0: And then nothing whatsoever.
1: Alanti phalamu aa rishisthungudu yokka phalamu.
0: That is the greatness of that fruit.
1: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవస్.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
0: ఆఫ్టర్ సిట్టింగ్
1: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా?
0: And Krishna said, don't you know that I don't eat fruit?
1: ఫలమును నేను ముట్టను.
0: I don't touch any fruit.
1: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
0: Better you eat, he said.
1: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
0: And then and now, God has not touched any fruit.
1: మీకోసం వచ్చింది, మీరే భుజించాలి.
0: You have come here and you eat.
1: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
0: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
1: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
1: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
1: కనుకనే ప్రతి భక్తుడు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాస్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్.
1: అప్పుడు కట్టగలపటికీ కృష్ణుడు కూర్చున్నాడు.
0: ఫైనల్లీ కృష్ణ సాట్.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋష్యశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋష్యశృంగ వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
0: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
1: నాయన నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
0: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఆనంద బాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్న తాకాడు.
0: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋష్యశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
1: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
0: అండ్ దెన్ ఋష్యశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
0: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
1: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
0: స్వామి వాట్ ఇస్ దట్ వి
1: వాంట్? అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
0: ఇన్ఫాక్ట్ వి హాడ్
1: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలో ఎన్ని నిందలో మేము అనుభవించాం.
0: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో
1: ట్రబుల్స్. ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
0: Help us to liberate ourselves.
1: కాదు కాదు ఇంకా జరగవలసినవన్నీ ఉన్నాయి.
0: Krishna said not now, many things should happen.
1: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
0: An actor has played a role in a drama.
1: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుంది.
0: And this actor has got a role in every scene till the end.
1: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంకా నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
0: The actor cannot say, leave me with this scene.
1: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
0: Until you complete your role, you must stay.
1: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: సో ఆల్సో కృష్ణ సెడ్ దర్ మెనీ లాట్స్
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి
0: యు హావ్ టు టీచ్ ద హోల్ వరల్డ్
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి
0: అండ్ దర్ మెనీ థింగ్స్ దట్ ట్రూత్ హస్ గాట్
1: టు బి నోన్ కాబట్టి సత్యాన్ని ఈనాడు ఇంకా గుర్తించలేదు
0: అండ్ యు హావ్ నాట్ నోన్ సత్య టిల్ టుడే
1: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి
0: ఇఫ్ యు వాంట్ టు లీవ్ యువర్ బాడీ వితౌట్ నోయింగ్
1: ప్రతి మానవుడికి నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు నో
1: ఈ జన్మం ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి
0: వి మస్ట్ అచీవ్ దిస్ ట్రూత్
1: పుట్టాము పెరిగాం పోయాము అనుకుంటే ప్రయోజనం కాదు
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి
0: వి ఆర్ బోర్న్ ఎనీవే వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
1: ఉండండి అని చెప్పి చెప్పి
0: హి వాంటెడ్ దెమ్ టు లివ్
1: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్
1: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ
1: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
0: they have known the nature of
1: krishna adina mana unnanta varaku nu tucha nadchukovustundi
0: they have decided to follow the command of krishna
1: ee arjuniki nakul sahadevulaku draupadi kuda cheppalu
0: that was the teaching of dharmaraja to his brothers and draupadi
1: aanadu varu promise chesaru dharmarajuniki
0: then all brothers made a promise to dharmaraja
1: swami meer ye vidhanga nadiste danni mem anusarinchedaniki mem samasiddhanga unnam
0: all brothers said swami we will follow you in whichever way you proceed
1: aa pramana purvakanga
0: they promised
1: poyinavadu arjunudu yuddhamaina tarvata poyinadu akkadiki
0: and arjuna went to the battlefield
1: poyinatundi vadu tirigi enta kaalamaina raledu
0: and he didn't return for long
1: tirigi krishnudu inkai raledi arjunudu raledi ani కాపు కుంతి దేవి చాలా బాధపడుతుండాలి
0: కుంతి ఫీలింగ్ వెరీ సాడ్ బికాజ్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్
1: కానీ ఎక్కడికి పోయినాడు
0: వెరీ హాస్ హి గాన్
1: ఎక్కడ కనిపించదు అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది
0: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్
1: దాని పేరే ద్వారక ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు కృష్ణ జతలో అర్జునుడు కూడా
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి శిశుపాలుని దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
0: ఆఫ్టర్ కిల్లింగ్
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
1: కంసునికి అంకల్ అతను కూడా చంపాడు
0: కంస వాజ్ ఆల్సో కిల్డ్
1: జరాసంధుని చంపాడు
0: జరాసంధ
1: అందరూ ద్వేషమైపోయినారు
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్
1: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు
0: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్డ్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ
1: ఆనాడు ద్రౌపది ప్రార్థించింది
0: ద్రౌపది ప్రే
1: స్వామి
0: స్వామి
1: క్షణక్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము
0: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
1: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని
0: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్లెస్
1: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి కన్నులు మూసుకోండి
0: హి సెడ్ గో టు వేపల్లె క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి
0: కన్సిడర్ యువర్ ఫాస్ట్
1: అన్నాడు ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు
0: దట్ నైట్ దే వర్ ఫాస్ట్
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట
0: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్ అప్
1: నడిచింది లేదు ట్రైన్ లో పోలేదు బస్సులో పోలేదు
0: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్
1: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు
0: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
1: రీచ్డ్ సామాన్ అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి
0: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది
0: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు
0: దట్స్ హౌ దే రీచ్డ్
1: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి
0: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక
1: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది
0: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్
1: వస్తున్నాడా అర్జునుడు అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది చూచింది కన్నులు మూసింది కృష్ణుడు పోయినాడు దానికి వెతుకు రావడానికి పోయినట్టుగా పోయింది
0: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్ షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్
1: ధర్మజుడు కూర్చున్నాడు ధర్మజుని తొడపైన కుంతీదేవి తలపెట్టింది ప్రాణం ఇచ్చింది
0: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్
1: ధర్మజుడు ఎక్కడా లేవడానికి వీల్లేదు
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్
1: భీముణ్ణి పిలిచాడు
0: అండ్ హీ కాల్డ్ భీమ
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు
0: యూ మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు
1: అర్జున్ పిలిచాడు
0: he called arjuna
1: arjuna nee kumaruki pattabhishekam nik siddham kammu annadu
0: he said make every arrangement to coronate your son
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమ వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి ఒక దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో అంత్యక్రియలు,
0: వన్ టైం అభిచ్యం,
1: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
0: అనదర్ మూమెంట్ కరోనేషన్,
1: మూడవది సర్వసంగ పరిత్యాగము,
0: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
1: తల్లి యొక్క అంత్యక్రియలు
0: అండ్ అభిచ్యం.
1: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
0: లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ అట్ ది సేమ్
1: మూమెంట్.
0: ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఎక్కడా జరగదు.
0: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
1: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
0: When all the three are over, Dharmaja started moving from.
1: నేను వెళ్తున్నాను.
0: He said, I am returning.
1: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
0: And now he caught hold of that promise given by his brothers to him in Rushyashringa ashrama.
1: మేము సిద్ధమే స్వామి అన్నారు.
0: Brothers said, we are ready swami.
1: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
0: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
1: ద్రౌపది వెనక నడుస్తుండది.
0: ద్రౌపది బిహైండ్.
1: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
0: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
1: అర్జునుడు, భీముడు, నకులు సహదేవులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
1: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు. ఒకరిని ఒకరు చూడటం లేదు.
0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
1: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ వి ఆర్ ఓవర్. ధర్మజా స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్.
1: నేను వెళ్తున్నాను.
0: హి సెడ్ ఐ యామ్ రిటర్నింగ్.
1: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
0: అండ్ నౌ హి కాట్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రామిస్.

0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
1: కొంత దూరం పోయితేనే నకులుడు పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
1: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
0: ఆల్సో సహదేవ.
1: తర్వాత భీముడు పడిపోయాడు.
0: ఆల్సో భీమ.
1: అర్జునుడు పడిపోయాడు.
0: అర్జున్ ఫెల్.
1: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
0: ఆల్సో ద్రౌపది.
1: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నా అన్నాడు.
0: లెట్ ఎనీబడి లీవ్ మీ.
1: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
0: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
1: సత్యధీనుడు ఆ యొక్క ధర్మజనుడు.
0: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
1: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
0: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ
1: ధర్మజుడు. నేను యమధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ. అండ్ యమధర్మజ
1: నేను నీ వెంట వస్తానని కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
1: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
0: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
1: ధర్మమే మా ప్రాణము.
0: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
1: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
0: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
1: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
0: యమ ఆల్సో జాయిన్డ్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
1: కొంత దూరం పోయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
0: And then he could have little wavering.
1: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
0: He could have outward view.
1: ఏమిటి కంట ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
1: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పని కృష్ణుని యొక్క చింత.
0: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
1: ధర్మజ,
0: ధర్మజ
1: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
0: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
1: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
0: అట్ వన్ టైమ్ యు సెడ్ లైస్.
1: అది కూడా అబద్ధం ఏమీ కాదు.
0: కుంజరహ
1: వినిపించకుండా మాత్రం అత కుంజరహ అన్నాడు.
0: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
1: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
0: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
1: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
0: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
1: వెళ్ళాడు లోపగుడికి.
0: And he went.
1: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
0: When one dharmaja went to that yamaloka hell, he found everybody ananda bliss.
1: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
0: All the inhabitants of the hell said, oh dharmaja, because of your visit we are free from all the difficulties.
1: Visit chesadu tachame venikku vastunnadu.
0: After the visit he started returning.
1: Ee dutalanta kuda unnichaledu.
0: And he
1: nee time saripoyindi inka.
0: He said this moment
1: is sargapattaname nee vellali annadu.
0: And now you should travel further.
1: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది మేము కూడా వస్తామన్నారు. రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
0: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యు కెనాట్ ఫాలో నౌ.
1: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
0: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: ధర్మజ యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
1: కనుకనే అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: అయ్యా నీవు ధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ.
1: నేను యమధర్మజుడు.
0: ఐఎమ్ యమధర్మరాజ.
1: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ ఇట్ ఇస్ యోగ.
1: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్ ద కాంబినేషన్ ఆఫ్ యమ.
1: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
0: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి.
0: So saying he sent him to heaven.
1: అన్నింటి యొక్క అంతరాత్మాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్. కనుకనే
1: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివని ఎవరికీ తెలియదు.
0: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
0: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
1: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
0: మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ టు స్పీక్ లైస్.
1: అసత్యం ఏమాత్రమూ ఆడవద్దండి.
0: నెవర్ స్పీక్.
1: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
0: Even if you have to sacrifice your life, speak truth.
1: Satyam nasti paro dharmah. Daniki michina dharmam meru ledu.
0: There is no other dharma beyond

0: సత్య.
1: కనుక మీ జీవితం అంతా కూడా సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: సో లీడ్ యువర్ లైఫ్ అలాంగ్ ద
1: భారత దేశాన్ని అంతా కూడా తిరిగి సత్యవ్రతంతో మీరు ఉద్ధరించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ భారత్.
1: ఈ అన్యాయ అక్రమ ఆచార అసత్యములంతా కూడా దూరం చేయండి.
0: బీ అవే ఫ్రమ్ ఆల్ అన్ రైచియస్నెస్ అండ్ ఇన్జస్టిస్.
1: సత్య మార్గం లోపల మీరు సంతోషపడండి.
0: అండ్ బీ హ్యాపీ ఇన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
0: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
1: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
0: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
1: సత్యంగము చేరాడు.
0: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
1: సర్వానందాన్ని అనుభవించాడు.
0: హి ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
1: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
0: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
1: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
1: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
0: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
1: సత్యాన్ని
0: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
1: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
0: Uphold the truth.
1: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
0: Consider truth as your life.
1: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
0: This is the true education.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
0: Never speak lies anywhere.
1: సత్యాన్ని మీరు పలకండి.
0: Speak truth always.
1: ఆనందంగా మీరు అనుభవించండి.
0: Experience bliss.
1: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
0: Never be worried of the difficulties you may face when you speak truth.
1: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా.

0: Sairam, dear listeners. In today's society, people tend to have a misplaced sense of entitlement. They clamor for their rights while almost completely ignoring their responsibilities. In today's divine discourse, Bhagwan makes it clear that when we perform our duties, the results automatically become our rights. Let us now listen to a divine shower of grace from the Universal Chancellor, Bhagwan Baba, delivered on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
1: Prachina Rushulaku Pathamu Chappanga Charina Vedanta Saravitudu Prachina Rushulaku Pathamu Chappanga Charina Vedanta Saravitudu Nirjeeva Silalate Natyamadimpanga Nirjeeva Silalato Natyamadimpanga Nerpu Galigina Sada Charulatalu Bahuvira Sutulache పాడింప నేర్చిన బహువీరం శిరముతే పాటింప నేర్చిన నేర్పు కలిగిన కళా నిపుణుడతడు ఎందరుండియూ ఏమి ఫలము ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార
2: Ancient sages had plenty of Vedantic knowledge to disseminate to students under their care. There were experts in this country who could make lifeless boulders even dance. There were people of fine arts, music in particular, an expert. With all this, what is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
1: Vidyarthi vidyarthi yulara.
2: Students, boys and girls.
1: Vidyanaga yemiti.
2: What is education?
1: Etti vidyanu manam abhyasinchali.
2: What sort of education should we acquire?
1: Vidya yokka pramanamulu yemiti.
2: What is the standard of education?
1: మానవాభ్యుదమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
2: వాట్ ఈస్ దట్స్ రియల్లీ ఐడియల్ టు మ్యాన్కైండ్?
1: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
2: వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్?
1: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
2: He is a true student if he has got full awareness of these five forms of the fine arts and their impact.
1: Kevalamu vijnanamu pragnanam annatundi vidyarthi valla yerpadinatundi kaadu.
2: This awareness and the spiritual knowledge are not of your making.
1: Vidyayoka samskaram chetane ee pavitramaitundi shaktilu manavulaku chekurutunnadi.
2: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
1: Samskruti anaga emti?
2: What is samskruti, culture?
1: Idi pratyekamainatvanti oka నిబంధన కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎనీ స్టిప్యులేషన్.
1: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
2: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ ఫ్లీటింగ్, అండ్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టల్ ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము ఎక్కడ ఉన్నది?
2: Where do you find such sacred divinity?
1: ప్రతి మానవుని దగ్గర కూడాను ఈ దివ్యత్వము సత్యస్వరూపమై తాండవమాడుతున్నది.
2: In every man there is divinity latent dancing within.
1: పుడమే కైగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
2: It is the truth that is God present in everyone.
1: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
2: యు ఆర్
1: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
2: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, నాట్ టు సేఫ్ గార్డ్ ఐదర్, ప్రొటెక్ట్ అండ్ అప్ హోల్డ్ సత్య ట్రూత్ ధర్మ రైచియస్నెస్, దాట్ ఈస్ ఇనఫ్.
1: సత్యధర్మమును కాపాడినప్పుడే జగత్తంతైకుడును సుక్షేమంగా ఉంటుంది.
2: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
1: ఈ జగత్ అంతా ఇకుడును సత్య ధర్మంపైనే ఆధారపడి ఉన్నది.
2: The entire universe rests on satya and dharma.
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
2: The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth.
1: Satyamahimaleni stalamedi kanugunna shuddha satvamidiye chudarayya.
2: Is there any place where there is no truth? But in fact it is that unsullied truth which is present everywhere if you are keen to observe.
1: Prati manavudu kudanu ee satyam paine aadharapadi untunnadu.
2: Every man has truth as his foundation.
1: ఈ సత్యధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
2: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
2: ఎడ్యుకేషన్ definitely is not an exercise.
1: ఏక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి ఒక విద్య కాదు.
2: Education is not for a living.
1: ఇది జీవిత పరమాపది నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
2: We have to consider that education is for life and not for a living.
1: విద్యార్థులారా,
2: students,
1: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
2: Where from have you come?
1: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
2: You are born here in the sacred land.
1: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
2: Where are you? You are in Bharat.
1: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: You are not able to know the sanctity, the sacredness of Bharat.
1: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి ఎందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: You are not able to know your own land of merit where you are born.
1: భారత భూమి కేవలము కర్తవ్యం నిర్వర్తింపజేసేటువంటి కర్మభూమి.
2: భారత్ వాంట్స్ యూ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, సో దిస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి.
2: భారత్ వాంట్స్ యూ టు అక్రూ ద మెరిట్ బై డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుస్తూ వచ్చారు.
2: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
1: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
2: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
1: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
2: For that reason, this is called the land of merit, Punya Bhumi.
1: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్ని సంబంధం ఏమిటి?
2: What is the intimate relationship between God and this earth?
1: ఇది చెయ్యి.
2: This is hand.
1: ఇది కాలు.
2: This is the leg.
1: ఇది తల.
2: This is the head.
1: ఇది కడుపు.
2: This is the stomach.
1: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
2: All these parts, organs belong to the same body.
1: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
2: Body is the combination of different organs.
1: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
2: This body is basically human.
1: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
2: This humanness, how is it related?
1: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
2: It is related to the community or society.
1: సమాజము దేనితో కూడినటువంటిది?
2: Society, how is it comprised?
1: ప్రకృతితో కూడినటువంటిది.
2: It is in nature, ప్రకృతి.
1: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
2: What is the composition of ప్రకృతి?
1: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
2: This nature is divine.
1: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
2: So nature is a part of God.
1: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
2: Human life is a part of nature.
1: ప్రకృతి సమాజం యొక్క అంగము.
2: The nature is a part of society.
1: సంఘము మానవత్వం అంగము.
2: And this society is a part of humanity.
1: అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: When once we understand the intimate interrelationship between the different organs of the body, we can carry on the life
1: sojourn.
2: Embodiments of love.
1: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
2: If you investigate and inquire deep enough, you will know the divinity within.
1: దివ్యత్వం లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
2: Man cannot live without divinity.
1: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రమే కర్మ సార్థకం కాదు.
2: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
1: కర్తవ్యము మొదల లేక కర్మను మొదల అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు,
2: when we investigate, is the duty first?
1: చాలా మంది మాకు రైట్ అని పోతుంటారు.
2: Many people proceed along the direction of right.
1: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
2: How do you get these rights?
1: కర్తవ్యమే లేకుండా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు.
2: Without duty, there cannot be rights.
1: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైటు నీకు ప్రాప్తిస్తుంది.
2: Likewise, if you discharge your duty, you will have your right.
1: తల్లియే లేకుండా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
2: Without the mother, child is not safe.
1: అదే విధంగానే కర్మనే లేకుండా కర్తవ్యమునికి ఏమాత్రం కూడాను గుణకరం రాదు.
2: Likewise, when there is no duty, rights have no value.
1: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
2: So duty is not there in the beginning.
1: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
2: Right doesn't take
1: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
2: Man has no right whatsoever.
1: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
2: The discharging of the duty fructifies by giving you
1: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
2: If you inquire, is it the ceaseless flow that comes first or rain? It is the rain that occupies
1: వర్షం కురిసినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
2: Because of the downpour of rain, the flow can go on.
1: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
2: Without rain, the flow will never continue.
1: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
2: This ceaseless flow is like a right.
1: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
2: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
1: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
2: Without this rain of duty, how do you expect the flow to continue the right?
1: విద్యార్థులారా,
2: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: చదువుతున్నారు మీరు,
2: యు ఆర్ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
2: యు హావ్ హై డిగ్రీ,
1: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, యు డోంట్ హావ్ మెంటల్ పీస్.
1: హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
2: To be happy in this world, one should have secular knowledge.
1: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
2: You have this physical knowledge to be happy and comfortable.
1: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
2: Enquiry is needed to acquire spiritual knowledge.
1: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యలతో లభ్యం చేయడం కాదు.
2: యూ డోంట్ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ ఫార్మల్
1: ఆధ్యాత్మిక విద్యా విద్యానాం అన్నారు.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఇస్ ద కరెక్ట్
1: సా విద్యా యా విముక్తయే.
2: ద ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లిబరేషన్.
1: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
2: As students, you have so many doubts.
1: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
2: Students are not able to understand the immanent latent divinity within them.
1: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
2: Students must first of all know their true nature by putting a question, who am I?
1: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
2: The parents play a major role if you want to know whether duty comes first or the right.
1: Right and responsibility lopala right mukhyamu.
2: Among the two, right and responsibility, the responsibility comes first.
1: Kani responsibility ye matramu ledanku bhavistunnaru.
2: But we just dismiss our responsibilities.
1: Talli dandru yokka sattvame mee andu lekundina meeru ee vidhanga ee jagatlo jeevisthunnaru.
2: Without parents putting their strain, how do you expect to live here today?
1: Kanukane tallidanulu yokka right ni meer kaapaadtu raavali.
2: So you have to safeguard the rights of your parents.
1: Ee right ni meer kaapaadtu vachinappude tallidanulu mee yokka baadhyathanu gurtinchi vartistaru.
2: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
1: Kanukane bharatiya samskruti yandu maatrudevo bhava pitrudevo bhava ani mottamota maata pitrulaku taginatundi sthanam andincharu.
2: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
1: He not a science gopadi.
2: Today science is at high level.
1: He science ku ye vidhanga vachindi ee gopatanamo.
2: How do you expect this greatness attached to science?
1: Kevalam indi bhautikamainatvanti vidyalato yerpadinatvanti maatrame kaani laukikamainatvanti atitamainatvanti kaadu.
2: It is just limited to the earth and the life here is not transcendental.
1: Ee science yokka prabhavam emiti?
2: What are the effects of science?
1: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
2: The effects of science will speak of fluctuations, changes in nature.
1: ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
2: The science explains clearly the mysteries of nature.
1: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
2: Nature teaches the principles of birth, growth, development, progress.
1: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
2: బట్ దేర్ లైస్ ఎ ఫౌండేషనల్ ప్రిన్సిపల్.
1: అది ఆధ్యాత్మికము.
2: ద ఫౌండేషన్ ఇస్
1: బట్ ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
2: వితౌట్ స్పిరిచువల్ ఫౌండేషన్ నన్ కెన్ అండర్స్టాండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైన్స్.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ అన్నాడు చర్చి.
2: చర్చిల్ సెడ్ మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
1: But he has not conquered himself.
2: But he has not conquered himself.
1: తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
2: Man is not able to know himself.
1: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
2: Man knows all the rest of the world.
1: ప్రయోజనం ఏమిటి?
2: What is the use then?
1: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకుని ఉపయోగం ఏమిటి?
2: If you don't know your nature, what is the use by knowing the whole world?
1: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: Man is making an attempt to know everything of the world.
1: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: With the help of the science, he explores nature.
1: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలియపడుతున్నాడు.
2: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
1: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
1: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
2: Earlier days at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
1: తల్లియే లేకుండా నీవు ఏ విధంగా పుట్టావు?
2: Without your parents, how do you expect to be here?
1: తల్లి తండ్రిని చూపుతుండాలి.
2: It's the mother who directs you to
1: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
2: Father takes you to teacher.
1: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
2: And the teacher takes you to God.
1: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
2: Today there are very few teachers who will direct you towards God.
1: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
2: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
1: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
2: It's only the mother who has the right to show the father. No one has any right.
1: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
2: We have forgotten that eternal principle of our motherland.
1: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
2: You have forgotten the eternal principle of your motherland.
1: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
2: Everyone must understand the principle of the mother in relation to motherland.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
2: Today you receive your degrees and leave.
1: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
2: In Bharat there are 200 universities.
1: 8000 హై కాలేజీలు ఉన్నాయి.
2: There are thousands of colleges.
1: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
2: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
2: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్?
1: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
2: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
1: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పేటువంటి
2: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
1: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
2: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి పార్ట్.
1: ఉద్యోగాలు చిక్కటం లేదు.
2: టుడే యూ డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
1: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
2: వాట్ ఈస్ ది స్టూడెంట్స్?
1: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
2: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
1: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
2: వాట్ డూ దే డూ దేర్?
1: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
2: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
1: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
2: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
1: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆరాధన చేయలేటం లేదు.
2: Students today, they don't serve their mothers and motherland.
1: మాతృభూమికి సర్వింగ్ చేయటం లేదు.
2: They don't serve their motherland.
1: ఇతర దేశాలకంత సర్వీస్ చేస్తున్నారు.
2: They serve in foreign countries.
1: ఇది సరైనటువంటిది కాదు.
2: It's not proper.
1: ఇది విద్యనే కాదు.
2: It is not education.
1: నీ పుట్టి పెరిగినటువంటి యొక్క దేశంలో నీ యొక్క జీవితాన్ని దారపోయాలి.
2: In fact, you have to dedicate your life to the land where you are born.
1: జీవిత సంగ్రామం లోపల మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
2: And man must be victorious and triumphant by serving his own country and educating.
1: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏ మాత్రమూ ముగించట్లేదు.
2: Student is not prepared to work today.
1: Work is important.
2: Work is important.
1: చదవటం గొప్ప, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
2: Nothing great in earning degrees.
1: ఇప్పుడు ఇంతమంది చదివారు.
2: So many are educated.
1: ఇన్ని విధానాలను మన స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైనయింది.
2: And 50 years even more after the
1: independence. ఎన్ని లక్షల మంది డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు?
2: Thousands and lakhs received their degrees.
1: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
2: All the lakhs of students, what is it they are doing?
1: సమాజ సేవలో ఏమాత్రం పాల్గొనటం లేదు.
2: They are not ready to serve the society.
1: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రం పాటించడం లేదు.
2: They don't follow the tradition and culture of this country.
1: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
2: One has to know the culture and heritage of the country.
1: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
2: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
1: పరదేశ ప్రయాణం మానుకోండి.
2: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
1: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
2: If you don't get any job, at least serve in your own residence.
1: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
2: సర్వ్ ద సొసైటీ.
1: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
2: అండ్ సీ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
2: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
1: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
2: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
1: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
1: మీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
2: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
1: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
2: Till this day he has not gone abroad.
1: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
2: ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
2: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్. ఎన్న
1: భారతే తన్న భారత అన్నది.
2: What is not present here is not present
1: anywhere.
2: What you don't notice here, you don't find anywhere. In fact, all capacities, capabilities, resources are here in Bharat. High reputation is here in this country. You have forgotten the pristine glory of this country.
1: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
2: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
1: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
2: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
1: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
2: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
1: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
2: All your knowledge and education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family. Then your parents will get good name.
1: కనుకనే మొట్టమొదటి నడమంచి పని చేయాలి.
2: దేర్ఫోర్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ.
1: కర్మవీరులు కావాలి.
2: యూ షుడ్ బి మ్యాన్ ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్ బై పాంప్ అండ్ షో అండ్ అగ్రాండైజ్మెంట్.
1: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
2: టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
2: For a gigantic tree to grow, what is that seed does?
1: రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
2: The seed loses its entity, identity.
1: అది రూపంగా బయలుదేరుతుంది.
2: It sprouts.
1: అది ఏ వృక్షంగా మారుతుంది.
2: It grows into a
1: gigantic ఫలములంతా అందిస్తుంది.
2: And then it carries its
1: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
2: When you kill your ego, you will have positive results.
1: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
2: The seed destroys its form and name.
1: కనుక దేహాభిమానం వదలాలి.
2: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్.
1: దేశాభిమానం పట్టుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
1: ఈనాటి దేశాభిమానమే లేదు.
2: టుడే దేర్ నో దేశాభిమానం.
1: ఈనాటి విద్యార్థులకంతా కూడా నేషనల్ సాంగ్యం తెలుసును అంటే తెలియదు.
2: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్ ఇస్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
1: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
2: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
1: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
2: Why? What is the reason?
1: జనగణమన అధినాయక జయహేని ఈ భగవద్ యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
2: The national anthem carries with it the divine principle.
1: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రము గుర్తించుకోవటం లేదు.
2: Today we are not understanding, recognizing the value of our country.
1: విద్యార్థులారా, విద్యార్థినీలారా,
2: students, boys and girls,
1: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
2: See that the flag of the nation flies high.
1: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: We should improve upon the present.
1: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నువ్వు సాధిస్తావు?
2: If you lose your self-respect, what for is the life?
1: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
2: A man who loses his self-respect can never win esteem.
1: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: What you should achieve today is self-respect.
1: అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
2: Out of spiritual awareness, you can gain self-respect.
1: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
2: Today, what are our desires? Kalimi the wealth, Chelimi the friendship, and Balimi the strength.
1: Gunam ekkada poyindi?
2: How about the guna, character?
1: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamu em prayojanamu?
2: Without guna, the character, what for is friendship, the physical strength?
1: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
2: With all the wealth, the friendship, without quality, character, they are useless.
1: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
2: In the name of Chelimi friendship
1: lopala sarayina gunam pettukovali.
2: We say hello hello, but we should have proper conduct.
1: లోపలంతా హాలోనే.
2: But we say hello, but hollow inside.
1: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
2: So first, character is important.
1: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
2: We should respect other man.
1: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
2: Then you will be respected in turn.
1: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
2: If you question why you are not respected, know that how many you are respecting.
1: ఇతరులను గౌరవించు.
2: First, you respect others.
1: ఇతరులను నీవు సేవించు.
2: Serve others.
1: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
2: then others will respect you and serve you.
1: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదటి ఇతరులకు చేసి చూపించాలి.
2: Whatever the results you want, you expect first to render service to
1: them. అప్పుడు రియాక్షన్ వచ్చేస్తుంది.
2: Then it comes back to
1: you. అప్పుడు రిసౌండ్ వస్తుంది.
2: Then you listen to the sound.
1: అప్పుడు రిసర్చ్ చేస్తుంది.
2: And then you will have the results.
1: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులని గౌరవించాలని నేర్చుకోండి.
2: First learn to respect others.
1: పక్కింటి వారిని గౌరవించండి.
2: And respect your neighbors.
1: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
2: Today you are not bothered of your neighbors.
1: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
2: You are self-centered and think too much of it.
1: అది మంచిది కాదు.
2: It is not proper.
1: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
2: You should respect the entire neighbor.
1: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
2: You may be wealthy, rich enough, the neighbor may be poor.
1: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
2: You are not respected because of food and drink.
1: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
2: You will be reputed if only you have truth, righteousness, peace, love and self-respect.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
2: Without human values, how can you call yourself human?
1: నీవు మానవుడే కాదు.
2: You are not human.
1: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
2: Because of these human values, you can call yourself a human.
1: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
2: You don't have basic human quality of respecting
1: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
2: How do you expect to be respected?
1: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
2: First, we should keep up, maintain human values.
1: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
2: The human values have got the humanness.
1: దైవం యొక్క గుణము.
2: They are divine qualities.
1: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
2: Today we are not proceeding towards divine qualities.
1: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంత కాలమైనా సాధించవచ్చు.
2: With the divinity you can accomplish anything in this world.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
2: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
2: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
1: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
2: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూడదు.
2: Under any circumstances, truth will never change.
1: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
2: బాడీ మే ఫేస్ డేంజర్,
1: సత్యమే నిత్య సత్యమైన, సత్యమే నిజమైన దైవత్వము.
2: ఇట్ ఈస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
2: వన్ మే బి ఎ బిగ్గర్, అదర్ మే బి ఎ బెగ్గర్.
1: కానీ ఇద్దరు ఎందుకు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
2: బట్ ది ట్రూత్ ఈస్ సేమ్ ఇన్ బోత్.
1: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటైపోతావు.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ అండర్స్టాండ్ యూనిటీ.
1: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
2: వీ షుడ్ ఎక్వైర్ దిస్ యూనిటీ.
1: అందరి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
2: When once we attain that unity, you can experience divinity.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
2: Let us see the unity in diversity.
1: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
2: You find so many bulbs here.
1: అనేకంగా ఉంటున్నాయి.
2: There are many.
1: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
2: Bulbs are many, but current is one.
1: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
2: So think of that unity in diversity.
1: కనుకనే ప్రతి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
2: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
2: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
2: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
1: అదే నిజమైన సత్యము.
2: దట్ ఈస్ ట్రూత్.
1: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
2: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
1: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
2: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
1: సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
2: ఇన్ఫాక్ట్ దట్ అఫ్లూయెన్స్ ఇస్
1: సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
2: ప్రాస్పెరిటీ ఇస్ ఇన్ యూ.
1: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
2: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
1: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
2: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
1: మంచి మాటలు నేర్చుకోండి.
2: Learn good words.
1: ఎవరిని కఠినమైన మాటలతో నొప్పించకండి.
2: Don't hurt anybody by using harsh words.
1: ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
2: Never hurt anybody.
1: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
2: And speak such a way as to make everybody happy.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
1: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
2: Your words are good, your actions are
1: bound to
2: be good.
1: You cannot always oblige, but you can speak always obligingly.
2: You cannot always oblige, but you can speak obligingly.
1: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
2: If you talk obligingly, you will come up in life.
1: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
2: The society will respect.
1: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
2: You will have high name, esteem in society.
1: లింకన్ మీకు తెలుసు కదా, చెప్పాను.
2: You know the story of Lincoln.
1: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
2: Lincoln didn't have money for education.
1: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
2: He had his learning by sitting under street lights.
1: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
2: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
1: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
2: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
1: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
2: Lincoln returned home crying.
1: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
2: Mother asked him to come close to her and said, why do you cry?
1: నా దగ్గర ఒక కాసు లేదు.
2: Mother, I have no money.
1: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
2: I have no money to have any tea.
1: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
2: I am reading under the street lights.
1: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
2: I borrow books from my friends and return next day.
1: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
2: I know the position of my family.
1: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రం కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
2: And father is a carpenter. He has not enough of money.
1: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
2: Mother served as a tailor, stitching the old garments and returning to people.
1: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
2: And this hard work gave him all the name.
1: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
2: The mother said, you are behaving in full knowledge
1: of the position of family. నీకు తప్పక జయం కలుగుతుంది.
2: You are bound to be successful because you know our family condition.
1: నీవు ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు.
2: Never give up your self-respect at any point of time.
1: ఆత్మగౌరవం కోసం నీవు పాటుపడు.
2: Struggle hard to
1: uphold that గౌరవాన్ని పొందుతుంది.
2: That self-respect will make you triumph and victorious.
1: ఆత్మగౌరవం కోసం అని పొంది పొంది పొంది కట్టగడపటికి కొన్ని పెయింట్ వేసి కొన్ని విధమైనటువంటి సేవలు చేసి బూసులు తుక్కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
2: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
1: క్రమక్రమేణ తల్లిజే మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
2: Finally, what happened? He developed Himalayan self-respect.
1: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
2: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
1: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
2: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
1: ఆ దాంతోనే తల్లిని పోషించుకుంటూ తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
2: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
1: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
2: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్, హీ వాస్ and he was respected.
1: ee lopala konni elections vachinayi.
2: It was the time of elections.
1: Aa election lopala ee sneetulandaru kudanu neevu chaala satyanni palikeetunte vaadu, neevu gauravam kosam paatu padutunnavu, neevu nilisthene tappaka memantha vote vesthaam annaru.
2: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
1: Sari vaari maatalu nammi taanu nilichadu.
2: He had full faith in his friends and contested.
1: Gauravam kosam taanu nilichadu.
2: And only for respect.
1: I want only gauram, respect too. I don't want money.
2: He said, I want only self-respect, not money.
1: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
2: He denied the help from his friends.
1: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
2: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ పిచ్చువెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
2: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
1: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు, ఆత్మగౌరవం వల్లనే వచ్చింది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
1: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
2: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో, నెవర్ గివ్ అప్ దిస్.
1: ఐఎమ్ మ్యాన్, నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
2: జస్ట్ నో యువర్ సెల్ఫ్. always by telling this, I am man, not animal. Man is moving like a vagabond.
1: కనుక ఈ విషయాతి లోపల సంచరిస్తున్నాడు.
2: బీయింగ్ ఎ వెగబాండ్ ఈజ్ ఆఫ్టర్
1: సెన్సెస్. భౌతికమైన సుఖాలు మీకు ఎంతవరకు వస్తాయి?
2: ద ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
1: ప్రయోజనం లేదు.
2: నో.
1: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
2: ద ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
1: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకో.
2: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
1: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
2: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
2: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
2: This evening you are going to witness a drama to be enacted by our students.
1: ఈ సాక్షాత్తు విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
2: It is all the story of Lincoln.
1: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
2: And one student wanted to be a doctor.
1: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
2: He didn't have enough of money to buy books.
1: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నువ్వేం భయపడవద్దు.
2: Others said, don't be afraid.
1: నాకు భగవంతుడు ఉన్నాడు.
2: There is God.
1: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
2: God protects you.
1: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవని పాటుపడద్దు.
2: So don't worry about others.
1: అని చెప్పేటప్పుడు ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
2: With that faith, he wrote a letter to God.
1: దైవమా,
2: ఓ గాడ్,
1: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
2: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
1: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
2: He was writing a letter to God.
1: బెల్ కొట్టింది కాలేజీలో.
2: And the bell is given there at the college.
1: బెల్ కొట్టేటప్పుడు కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
2: While collecting his books, the letter dropped on the way.
1: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
2: Thinking the letter was with him, he returned.
1: కానీ లెటర్ జారిపోయింది.
2: But the letter dropped.
1: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
2: A virtuous man was passing by.
1: ఏదో పిల్లవాడు పాపం, ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
2: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
1: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
2: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే, మై డియర్ గాడ్.
1: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే, నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
2: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody. Please make me a doctor.
1: Thanu medical college chadavadaniki povalanu.
2: And he was
1: a medical college principal kuda chaala manchi vaadu.
2: The principal of the medical college is a noble man.
1: Aina neeku chaala telivi theater untunnai, nu chaala goppa vidyavantulu avtavu, neeku tappaka neeku seat chikkutundi, nenu isthanu seat, kaani fees kattukovali annadu.
2: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
1: Fees kattetappudu ee shakti lenappudu vaani evaru angikarincharu.
2: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
1: Nenu elanti vaallaina kadisku sari seat ivvali,
2: but because of his rank he must be admitted.
1: Vaalla dabbu tho naaku avasaram ledhu.
2: And he said, I'm not bothered.
1: Prema tho naaku avasaramu.
2: It is love that is important.
1: Prema tho sampadinchaleinatundi dentona sampadinchaledu.
2: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
1: Seat chikkeyappudiki aanandanga untunnadu.
2: The boy was happy.
1: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kuda nu deeni fees kattali.
2: But he was feeling so sad because fees must be paid.
1: Ekkadi nunchi techindi nenu?
2: Where from he?
1: Naya paisa ledu na daggara.
2: I don't have any pay.
1: Cheppulu kutteyatundi vaadi daggarena kodi naya paisa untayi.
2: Even a cobbler will have some money.
1: Ekkadi paisa ledhe annadu.
2: He had no money with him.
1: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
2: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
1: ఆ యొక్క జాబును చూసుకునేటువంటి వాడు తన మనసు కూడా మారినది.
2: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
1: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
2: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, హి విల్ నెవర్ బిట్రే యు.
1: జరిగింది, ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసిన ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
2: దిస్ లెటర్ టు గాడ్ is picked up by a noble rich man and he paid the fees for the whole period of 5 years of his study in the medical college.
1: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క బిడ్డను.
2: ప్రిన్సిపల్ కాల్డ్ దట్ బాయ్ వన్ డే.
1: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
2: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ.
1: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
2: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
1: ఎట్లా అందింది? ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
2: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
1: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
2: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
1: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
2: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
1: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
2: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
1: Tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadan chestavu ani anta varnicharu.
2: All his classmates came and said, you are going to be a big man.
1: Naaku akkarledu.
2: He said, I don't want position.
1: Nen chadivinde atundi seva cheyatam kosam chesanu.
2: I have studied to serve
1: samaja seva my life.
2: And my life is only service to society.
1: సమాజానికి నేను సేవ చేయాలి.
2: I must serve society.
1: ఫ్రీ సేవ చేయాలి.
2: I should serve.
1: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
2: Just as I studied, I should also help others.
1: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
2: Do you find such children today?
1: చాలా అరుదుగా ఉంటున్నారు.
2: They are very rare.
1: డబ్బు చిక్కదు.
2: They don't get money.
1: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
2: They will not get admission anywhere.
1: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
2: The seat is reserved in advance before the birth of the child.
1: అడ్వాన్స్ ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
2: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
1: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
2: When this is situation, can you find a boy of this
1: nijamainatundi namakam kaliginatundi vaniki nijamainatundi oka faith tho bhagavantuni poojinchetundi vaniki talchetundi vaniki aatma vishwasam kaliginatundi vaniki ekkadaina emaina jarugutundi.
2: And of a strong faith, determination and self respect will certainly accomplish
1: anything in this world.
2: Therefore, what happened to the faith in you?
1: నమ్మకం లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
2: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
1: నమ్మకం రెండు నయనమ్ములే లేవు, అంధులైన నేను అవని ఎందు.
2: పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటలీ బ్లైండ్, హావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: జ్ఞాననేత్రం చెరువు చర్మచక్షం తెరిచి ప్రయోజనం లేదు.
2: ఇట్స్ నాట్ ది ఫిజికల్ ఐ దట్స్ ఇంపార్టెంట్, ది విజ్డమ్ ఐ ఇస్
1: ఇంపార్టెంట్.
2: ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్,
1: ఫలితం నీకు చిక్కుతుంది.
2: దెన్ యుల్ గెట్ ద రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
2: యూ హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
1: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి ఒక నయాది.
2: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving.
1: నమ్మకంలో కొంచెం చెలిచిపోతున్నది.
2: Therefore, what happened to the faith in you?
1: నమ్మకం లేకుండా

0: కలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైం
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా? నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమో నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్.
0: పిల్లలు పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టెన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుండదు అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
0: ఇది చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు, వాట్ డ్యూటీ వాడు చేశాడు.
1: బట్ ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
1: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ ప్రేడ్ టు భగవాన్.
0: స్వామి, ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు, ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడినా, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచించేయద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసి.
1: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
1: ఎ స్మాల్ న్యూస్
0: పేపర్ అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను.
1: దట్ డే ఇట్ హ్యాపెన్డ్.
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డలు పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది, తండ్రి పోయినాడు.
1: The mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
1: భగవాన్ saw this news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
1: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
1: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అనే ఉద్దేశంతో,
1: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్,
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏగతి పడుతుంది.
1: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
0: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
1: వీ షుడ్ హెల్ప్.
0: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ టు దిస్ పీపుల్
0: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
1: అండ్ దెన్ స్వామి
0: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
1: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
0: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
1: దేర్ ఆర్ సమ్ 4 lawn, the orphans were taken care of by the grandparents.
0: ఏర్పడింది.
1: దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అలాంటి పరిస్థితి లోపల అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చాను.
1: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
1: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
0: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
1: 60 children ఆర్ బ్రాట్.
0: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని. అప్పుడే 1 నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
1: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
0: కట్టించి వాడికి పేరు చెప్పి, నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
1: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
0: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
1: ఇట్ మే టేక్ 10 years.
0: చిన్న పిల్లలు పాపం,
1: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
0: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
1: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్.
0: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
1: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
1: దే డిడ్ంట్ బిలీవ్ ఇనిషియల్లీ.
0: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
1: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దట్, నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
0: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
1: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
0: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరు పిల్ల పేరుతో 1 లక్ష రూపాయలు ఇచ్చారు.
1: టుడే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ గాట్ 1 lakh rupees in his name.
0: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళు

0: తెచ్చుకుంటున్నాడు.
1: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
0: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంత వదలటము.
1: ఎవ్రీడే హీ హస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
0: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
1: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: వేదాన్ని నేర్చుకున్నారు.
1: They are learning Veda.
0: Andaru Vedam cheppukottaru.
1: All Vedas can chant Veda.
0: Anandanga untaru.
1: They are very delightful.
0: Naina meer baagunnara ani adite maakem swami kalparuchyam adi meerunte maakem takkuva antaru vaadu.
1: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling tree.
0: Vaadiki aanandam ekkada nunchi chikkutundi?
1: How do you expect them to be blissful?
0: చిక్కుతుందా? చిక్కదు.
1: నాట్ అవుట్ ఆఫ్ మనీ.
0: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత ఆప్యాయత కలిగింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
0: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
1: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
0: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
1: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్.
0: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
1: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: వాళ్ళని పోషించాలి.
1: And they have to be able to
0: ఉద్ధరించాలి.
1: And they should come up.
0: మానవ మాత్రులే.
1: And they're humans.
0: మానవ కంటే విదేశం కాదు.
1: They're not separate.
0: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
1: One should conduct according to the order. Come on.
0: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
1: You all have stayed in our hostel.
0: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి
1: you go to your native place.
0: తల్లిదండ్రులు సేవించుకొని
1: serve your parents.
0: ఉద్యోగాలు కూడా చేసుకొని
1: get jobs.
0: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
1: You also visit this place in between.
0: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
1: Sometimes you may forget what all you have learned.
0: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
1: And once you come and repeat your visit.
0: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దది అర్థం చేసుకోని అక్కర్లేదు. ఒక పిల్లవాడు
1: you don't need to go that far. One boy.
0: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
1: That boy has
0: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అనంతపురం హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలిపోయింది. తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
1: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
0: శ్రద్ధగా చదివాడు.
1: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
0: అక్కడ చాలదా మీకు ఎగ్జాంపుల్.
1: అండ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
0: అస్. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
1: భగవాన్
0: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేతనే
1: feels that he belongs to you and you belong to him.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: The number of such ideal students today.
0: చాలా మంచి పిల్లవాడు.
1: He is a very good boy.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: And he will never question anybody.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: He will never ask.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
1: And Bhagavan said you come to me, don't ask anybody.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: And he was taken care of till now.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే
1: why these things are said.
0: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయం.
1: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డు విత్ స్టూడెంట్స్.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love all and serve all.
0: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని.
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
1: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్నెస్. అవుట్ ఆఫ్ డిజర్వ్నెస్ ది అఫ్లూయన్స్ ఆఫ్
0: వినయం చోట మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి.
1: అండ్ బీ హంబల్.
0: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ బీ ఈగోయిస్టిక్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: కిల్ యువర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సర్వ్ ది సొసైటీ.
0: ఒక నయా పైసా లేని పిల్లలకు
1: దోస్ వితౌట్ పైసా
0: వాడికి వచ్చే నెల నుంచి ఇవ్వడం 7,000 8,000 అయిపోతుంది జీతం.
1: And the salary is
0: 6,000, 7,000
1: today.
0: Beginning,
1: you can understand how he will come up in life in future.
0: There
1: will be no shortage because he is good.
0: Bhagavan
1: will take care of his future.
0: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వు ఏమైనా బయటకు పోవాలంటే ఇష్టము?
1: భగవాన్ ఆశ్చర్యం, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
0: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం,
1: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
0: అయితే ఉండు,
1: దెన్ స్టే బ్యాక్.
0: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: ద సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడీ.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: ఆల్ రిసీవ్ సాలరీస్ హియర్ ఇన్ అవర్ కాలేజ్.
0: వాళ్ళకంతా ఏమాత్రమో తెలియదు.
1: And they don't know. Many people know, they don't
0: వాళ్ళే
1: know.
0: నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: Many people think that they are giving money.
0: ఎప్పటికీ లేదు. ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్
0: ఇంతవరకు ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: Did Bhagavan ask any single paisa from anybody?
0: Never, ఎప్పుడు కూడా అడగలేదు.
1: Never, never.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: There are devotees of 40 years standing.
0: అడగలేదు.
1: Bhagavan never asked.
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్ష సాధిస్తూ వస్తుంటాను.
1: But Bhagavan goes on giving and giving.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషిస్తూ రావాలి.
1: We have to take care of
0: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాది అని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సబ్జెక్ట్ చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వర్కేషన్ దిస్ ఈస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Care. Educate degree nenu istunnanu.
1: Get the degree of educare.
0: Adi atmanandamaku sambandhinatundi.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kalukani meeku edi kavasam nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumunchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: Lazy kaakurdu.
1: Don't be lazy.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is rest and best.
0: Ah, realization cheyadaniki pranvani.
1: Attain that realization.
0: Ee naadu
1: today
0: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandamayindi.
1: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
0: Atanu deshabhimanamu ఎవరైన కులాభిమానం అనుకుంటారు, అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ ఎ మహమ్మడన్.
0: ఏ మాత్రమూ భేదం లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీ ఇస్ క్లోజ్ టు ఎవ్రీబడీ.
0: ఏ దేశమూ పోలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Sathya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విదౌట్ దిస్ ట్రూత్ ఇట్ ఈస్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో అయోటా ఆర్ ట్రేస్ ఆఫ్ ద టెంపరమెంట్ టు హెల్ప్ ఎనీబడీ.
0: కానీ జరిగిపోతుండది చదువు.
1: However, the process of education is going on.
0: ఇది భౌతిక చదువే గాని ఆధ్యాత్మిక చదువు కాదు.
1: This is only the secular education and not in any way spiritual education.
0: నిజంగా ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావాలి.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్ని పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: Anaga manam ee naadu education tho chadutunnaru kaani adantha education chestunnaru.
1: We are acquiring no education, no doubt, but yet it is not yielding the proper objective, the purpose for which it is intended.
0: Itti chaduvu manam chaduvu prayojanam emti?
1: What is the use in acquiring such education?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: కానీ ఫిజికల్ తగినటువంటి యొక్క ఇది అది కాదు. అంతర్ముఖమైనటువంటి యొక్క భావము, బహిర్ముఖమైనటువంటి యొక్క తేజ రెండు కూడాను ఒకటిగా ఉండాలి.
1: It is not enough if you have physical development, the outward progress. But it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu otti nishprayojanamainatvi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: ఇవన్నీ యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: When once we find unity, you'll be able to experience divinity.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: The modern education is full of selfishness, selfishness alone.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapetanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఆ చైతన్యం ఉండేటట్టు చేతని ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు గివ్ అప్ ది సెల్ఫిష్నెస్. వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అంతే కూడా స్వార్థం స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ సెల్ఫిష్.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యు విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
0: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: The selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: Kani pashupashupirugadulu endu ekkada vetikinu okkati kodanu manaku chikkadu.
1: These things you do not find among birds, animals and bees.
0: Kani okka character endu maatrame manishiki viluva untundadi.
1: Man has a value if only he has character.
0: Adi lekunda undina vaadu manishe kaadu.
1: Without character you cannot call him a human being.
0: Kanuka manamu దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబులు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఇస్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kanu animal aina madam dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human
0: being. Therefore,
1: the character is most important. For this character, Satya the truth, Dharma the righteousness are the foundation. Both of them, however, get
0: unified.
1: There is no Dharma beyond Satya.
0: Satyam ane punadi pranayam.
1: Basing on the foundation of truth,
0: Dharmam ane bhavanam nilichi undi.
1: The building of Dharma righteousness stands.
0: Satyame kulipote Dharmam ane pere kuda undadu.
1: When once the foundation of Satya is gone, the building Dharma cannot continue to exist any longer.
0: Kanuka ee Satya Dharmam rendu kudanu manavulaku pradhanamainatuvanti yokka angamulu.
1: Therefore, the Satya and Dharma are most essential for the entire humanity.
0: Satya dharma premam ee rendu cherinappude prema vaiyadertundi.
1: When one Satya and Dharma are together, there is a place for prema or love.
0: Padavulanina palam sunna.
1: Without Satya, Dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma premam shantulu lekunna.
1: Without truth, dharma, love and peace,
0: ee moolu lekunda gelipothe asalu shantiye manaku undadu.
1: You will not have the true peace in the spirit, in true spirit of the term.
0: Evarinaina adagandi naaku anni unnai kaani naaku peace of mind ledu.
1: You ask anybody, everyone starts responding this way: I have all, but I don't have peace of mind.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికి ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ వితౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ, ప్రాస్పరస్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ విల్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీఈస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
0: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ క్వాలిటీ.
0: లేక దానవుడైనా కావచ్చు, లేక అనిమల్ అయినా కావచ్చు.
1: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: దేర్ఫోర్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యువర్ సత్య అండ్ ధర్మ.
0: మానవ,
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్. మానవ,
0: మా అనగా ప్రపంచ వ్యామోహము,
1: మా మీన్స్ అటాచ్మెంట్ టు ద వరల్డ్,
0: నా అనగా లేకుండా,
1: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్,
0: హూ మీన్స్ ఉన్నాడు,
1: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్యుడైనటువంటి వాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్స్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీలు లేదు.
1: యట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు గెట్ పీస్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దిస్ పీస్,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసులు కూడాను సుఖము లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone, and move about freely. When once this freedom of oneness is lost, man is in bondage. And once there is lust, he is far from love. And here in bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love. The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: Good thoughts, good behavior,
1: you will be naturally good if you have got the good thoughts and good behavior together. Because without these things, you are attached.
0: Detachment is sukham.
1: You will have all happiness if you are detached.
0: Kanuka, detachment ante vatini lekunda chesukovatam kadu.
1: Detachment does not mean denial.
0: Nivu sarvulaku sahayam chey.
1: Help everybody.
0: Kani bidani chuste jali padu.
1: Have kind of compassion towards the poor and needy.
0: Ilanti compassion anaga prema undinappude manavudu manavudu ga avutadu.
1: If you have love and compassion, you will be a true human being.
0: Shankaracharya annitini jayinchutu vachadu.
1: He could win over everybody.
0: Kani uttara desamunaku vellinappudu,
1: when he visited the North India,
0: akkada oka doctor ni chusadu.
1: He met a doctor.
0: Aa doctor ku family tho unnadu.
1: And the doctor has got his family.
0: Appudu taanu Shankaratho vaadam cheyalani digadu.
1: And they were prepared to argue with Shankara.
0: Kani argue chesinappudiki daniki evarane oka sakshi undali kada, evaru jayincharani.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandala Mishra bharya.
1: And the judge happens to be the wife of Mandala Mishra.
0: Mandala Mishra Shankaratho jagadamaadinappudu,
1: when Mandala Mishra was ready to face Shankara,
0: ఎవరు జయించారు ఎవరు జయించలేదు ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
1: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
1: ద మోడర్న్ జడ్జెస్ దట్ యు ఫైన్ టుడే దే స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉభయ భారతి.
0: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడికి తెలియదు.
1: They do not know what truth is.
0: Kani, truth is God.
1: But truth is God.
0: Adani tana manasulo pettukoni Ubhaya Bharatini ivu satyam ante manu cheppadu.
1: Ubhaya Bharatini, having kept in her view the truth, she has decided to decide.
0: Shankara vare adigaru Mandala Mishrani.
1: Shankara himself requested Mandala Mishra.
0: Mee bhari niku satyiga undochuna annadu.
1: Can your wife be a judge?
0: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ అ వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
1: హి సెడ్ సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: షీ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ కంటెస్టెంట్స్.
0: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
1: అండ్ ఈచ్ వన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అదర్ అండ్ రిప్లైయింగ్.
0: కట్టగలప్పటికి
1: ultimately
0: of Shankarude jayamu annadu.
1: She decided that Shankara won.
0: Mandala Mishra fail ayipoyadu.
1: Mandala Mishra lost in this process.
0: Aa promise lo okara motta motta ami cheppindi naa Mandala Mishra gane aithe naa Mandala Mishra jagat kanta kuda nu oka Shankarude vaadu chestanu.
1: And in fact, if Mandala Mishra was to win, he will have all the popularity like Shankara himself.
0: Mandala Mishra gane odipothe nenu sanyasam teeskuntanu.
1: And she further said, if Mandala Mishra loses, that she would remain as a celibate or a sannyasi renunciant.
0: Vinindi.
1: And she was prepared to undertake that.
0: Katta kadapatiki jayamu Shankarude undi.
1: Ultimately, Shankara won.
0: Appudu ayana sanyasistham teeskundi.
1: And she started her life as a renunciant since then.
0: Sanyasam anagaa sarva aasaru vadalukovatame sanyasam.
1: Sannyasa, renunciation, meaning giving up all desires, ambitions.
0: Kanuka, ee desires unnanta varakunu vaadu samsari avutadu.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Okka sannu kodu kadinaante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్, షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నారు ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని, అనగా కుండ, పిచ్చిం తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ది ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ షీ సేడ్, డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పిన అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసేశారు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: And in fact, he was the guru of ఉభయ భారతి before.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: The master was extremely happy to find the heights attained by ఉభయ
0: భారతి. ఈ ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: In fact, a true renunciant should not have any ambition or desire.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా, నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
1: అండ్ దెన్ హీ డిసైడెడ్ టు బి టోటలీ రెనన్షియంట్.
0: సన్యాసి గాని, సంసారి గాని, పూజ్యుడు గాని, పూజ్యనీయుడు గాని, ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రిక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today, people appear as though they have given up all.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: And the desire of celibacy.
0: అట్టివాడే నిజమైనటువంటి ఒక సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ, speaks of renunciation.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: People tell Bhagavan, Swami, we don't want family. We don't have any contacts. We don't want any money. We want only devotion. Teach us some liberation. They pray to Bhagavan.
0: Kani, compound dartane, bayaldertane, gumpul gumpul gumpul gumpul.
1: The moment they leave this compound campus, desires will follow them in sequence.
0: Kanuka inada manavudi endu sthana balamu, thana balamu, pushi balamu, daiva balamu, nalugu balamulu untunnayi.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body. The strength of your mind.
0: Kanuka, manamu sthana balamu kuda chusukovali.
1: So we should also think of the place where we live.
0: Rama Lakshmana iddaru kudanu aranyamlo tirugutunnaru.
1: Rama, Lakshmana were moving about in the forest.
0: Oka chettu kindaku poyi kucchunnadu Lakshmanudu.
1: Lakshmana sat under a tree.
0: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు కర్లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్, లెట్ మీ గో, హీ సెడ్.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు, రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
0: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి అంటే.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
0: అప్పుడు సీత చెప్పింది.
1: దెన్ సీత సెడ్,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసం నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: Rama deegha arochan chesadu.
1: Rama thought over the matter.
0: Yochan chesi, idantha kudanu kevalamu, idi nilinatuvanti rajyam.
1: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatuvanti pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam lekapoyinappudiki Rakshasa buddhulu vachayi atiki.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Ramanu poyi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki namaskaram chesi.
1: Though he is a younger brother, he saluted him.
0: Brother, manamku vedidam ikkada undanakkaledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inkoka adavuku vedam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi ayodhya anetuvanti maata nevu palakaddu.
1: And don't speak of the past ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: Manam present lo unnam ippudu.
1: Live in the present.
0: Present is right.
1: And present is present and you love it.
0: Kanuka manam podam pondu.
1: So let's go now.
0: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
1: And Lakshmana sat under the tree at a different place in a forest.
0: Sita Ramudu oka chotu unnaru.
1: Sita Rama sat at another place.
0: Tirigi parigetti poi Sri Ramudu yokka padamulu pai pettadu.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: Anna, naaku teliyakunda eyo rakshasa gudamu naalo praveshinchi ninni inni vidhamaluga kudanu dushinchindi.
1: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్,
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్, ఐ నో ద యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ.
0: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
1: Any day we should be together.
0: కాబట్టి మన కలియకను చాలా చెడగొట్టుతున్నది రాక్షస కుటుంబంలో.
1: దేర్ఫోర్ ద డెమన్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్ ఇన్ ద టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్స్.
0: ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పటికీ వారు నువ్వు త్యజించాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ టెంపరమెంట్ హౌఎవర్ క్లోజ్ యూ మే బి.
0: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ ద రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్ వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Naaku kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son.
1: Everyone wants to have a son, beget a son.
0: కాని సన్ అనేటువంటి వాడు ఎట్టుండాలా?
1: సన్ హౌ షుడ్ హీ బీ?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ అక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ ద టైప్?
0: కనుక వీడు చెడ్డ సాహసాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్? వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్? వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్? And all these answers are very well known to Sita.
0: Sita anni rakamuga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be the mother.
0: Bad friendship lo tirutukunte chalam kodana nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam. నిర్మోహత్వే నిర్మితం, నిర్మల తత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ దిస్ డిటాచ్మెంట్, అవుట్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ యూ విల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ లవ్ దట్ వుడ్ టేక్ యూ టు లిబరేషన్
0: అని చెప్పేటప్పటికీ ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: రైట్ ఫ్రమ్ దట్ టైమ్ రామ వాజ్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎనీబడి.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: Today we are not in the company of good people satsanga.
0: Bad సంఘంతో చేరిపోతున్నాము.
1: We are in the company of bad people.
0: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
1: Therefore Kali age, this age of Kali is called Kalaha, the age of conflict.
0: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యూ నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ all the bad company and bad thoughts.
0: You know, bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: Mana doshanni pinchetunte vaipoyinayi kani doshanni nirmulam chesetunte videm.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: Meer chucharo ledo.
1: Whether you have noticed or not.
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: Our students, whether it's Sunday or other holiday, first they go to the library straight.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels.
1: Bad novels.
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపడి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: When one starts wondering what is that he is searching for, ultimately he'll come to know that he is in search of some cheap literature.
0: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: Today you find educated people going through bad books.
0: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్డ్ అవుతుంటుంది.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: అంతేకాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత కథలకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యూ ఆర్ బౌండ్ టు బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: Their words are so sweet apparently.
0: కాని వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఇస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఇస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: Such sort of money, how long will it be of help to you?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: ద మనీ దుడ్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
0: యద్భావం తద్భవతి.
1: As is the feeling, so will be the experience.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలు అని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ సీ
0: బ్యాడ్ మ్యాటర్స్,
1: ఆల్ బ్యాడ్ మెటీరియల్.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాడు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: In the earlier days there were disciples in the company of the preceptor.
0: కానీ డిసైపుల్ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచితనంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్.
0: నీ కూడబెట్టిన వాడిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: హూ ఇస్ ద టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundala.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేకవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్ హీ బిహేవ్ హిజ్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్ హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
1: So we should never join the company of such stupids.
0: Poni vaadi stupid ani kuda nu cheppagoddu.
1: But you should not call him a stupid, though he is.
0: Vaadito manchi vaddu chedda vaddu.
1: Don't bother about his qualities.
0: Kanuka vaarini vaarigaane petti neevu gaane melagu.
1: Leave them alone and you live for yourself.
0: Appudu neevu chaala baagupadtavu.
1: Then only you will progress.
0: Nee yokka gunamulu andaru kuda jagatattam mechukuntundi.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: Kanuka andarini manam preminchali.
1: We should love all. A student but a stupid.
0: Kanuka ilanti stupids tho manam cherakoddu.
1: So we should never join the company of such stupids.
0: Poni vaadi stupid ani kuda nu cheppagoddu.

0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: హీఈస్ ఎ ట్రూ టీచర్ ఇఫ్ హీ టీచెస్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పూర్వం
1: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ వర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: నాలుగింట్లు భిక్ష పెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
0: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: Today we need good students.
0: అందుకోసమే నేను ఈ విద్యాలయమునంతా స్థాపించాను.
1: For this reason to have good students, Bhagavan started universities and colleges.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: టీచర్స్ చెప్పినా కూడాను పిల్లలు వినరు.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: అలాంటి బ్యాడ్ థాట్స్ తో పోవడానికి ఇష్టం ఉండదు.
1: Students will never entertain bad thoughts.
0: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకు ఇంటికి పోతే అక్కడ కొంత కాలం కూడా ఉండరు.
1: When they go home, they don't stay there at least for some time.
0: తల్లి చెప్తుంటారు.
1: The mother starts telling him,
0: నాయనా, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమతిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యూ డోంట్ రిలీజ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you and your part to eat.
0: Rajya guna sambandhamainatuvi.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tippalaranatuvi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike god marchipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ye vidhamainatuvi food ni kuda meer marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచివారు అవుతారు.
1: And once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా, నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: You are from Sri Satyasai Hostel. Can you eat this stuff? They'll ask him.
0: మంచిది కాదు.
1: It's not proper. Not
0: good.
1: Give up that habit.
0: అని బుద్ధి చెప్తారు.
1: They'll teach him a lesson then there itself.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం వాళ్ళ ఉండాలి, కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: Therefore, teach others. Never give scope to be taught.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ

0: మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dark or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచార్య పుత్రులైన అనాది భారతదేశంలో పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వము మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరంతరమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అది ఈశ్వర పరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్యస్వరూపాన్ని అందిస్తుంది.
0: వాట్ యు సీ, ది మూమెంట్ అండ్ ది లైఫ్ ఇన్ నేచర్ is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం గుర్తించవలసింది, కానీ మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: ఇఫ్ వీ డూ నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇన్ ది లైఫ్ we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: Chitti vikaramulu vikrutam antapuralo kevalam guru ledi karanamga untunnayi, deeni vyamohamule deeni aadharamga untunnayi, deeni yokka sankalpamule deeni saririkunti parikaramuga gochistunnayi.
0: For such distorted appearances, for such distorted views, It is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion. This is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన కృషి కాదు సమస్తి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను అదే రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖసంతోషాల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలిపోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self. So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాలను నిమిత్తమే ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: Medayugulo swamayugulo unnatundi kotulu kodaru gopitalu kodaru aahar nimittamai vetikeyatundi annamu vetikeyatundi vaadu paapi aapanu vetikeyatundi vaade gopi ani kodaru vaadu varnichar.
0: Even in the yugas that have gone by, that is in the treta yuga and the dwapara yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషణ జరిగేటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిలో ఉండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణములు అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రములు వచ్చి నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: ఇఫ్ వి దేర్ఫోర్ డివోట్ ఆల్ అవర్ టైం టు ది రియలైజేషన్ ఆఫ్ ది ఇన్నర్ డివైన్ స్పిరిట్ ఇన్ us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ అన్నిటికీ ఈ కామ క్రోధములు అనేటువంటి మహాపిశాచుల మానవుని వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికి మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: Kanukane itti kama kovamunu arigattukovadaniki itti kama kovamunu moola sthanam anetundi edo nu telisukovadaniki prayatnam cheyali.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: ది ట్రూ ప్లేస్ వేర్ దీస్ థింగ్స్ రిసైడ్ ఆర్ అవర్ బాడీలీ ఆర్గన్స్ అండ్ అవర్ మైండ్.
1: తనలో ఉంటుంది, తననే ఆడించి, తననే నడిపించి, తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు తక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వెళ్ళడం వలె లేక ఎండబావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధవలే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: ఆల్ ది థింగ్స్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, దే ఆర్ ఓన్లీ ట్రాన్సియెంట్. హౌఎవర్ దే సీమ్ టు గివ్ us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: ఫర్ ఎవ్రీ మ్యాన్ peace of mind is absolutely necessary.
1: కానీ ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
0: బట్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ ఈస్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ గెట్ ఐదర్ బై ది పొజిషన్ ఆఫ్ మనీ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ పవర్ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ సమ్ స్టేటస్.
1: ఒక్క దైవ భావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గం అంటే మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టాలని ప్రయత్నం చేయాలి.
0: దట్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈస్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఈస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలోనేటువంటి సత్యం వాడు చేస్తున్నాను. కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మస్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ద నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈస్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: Atti satya madhyamana avalabhita chesi satya swarupani sandarshita chesi satya prakatana ee ennaadu namu aadarinchinappude manaku bharat desame yokka pavitramaina kunti yokka srushtiye kaaka యావత్ ప్రపంచంలో కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి వీ విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క సులుతులు మనం చేసుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ కమ్ అకేషనలీ అండ్ అవుట్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ దట్ వీఆర్ లెడ్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుస్తుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన కలపడం చేతను ముక్తి పొందవచ్చును లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆలాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము తలపడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కానివ్వరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరి చందమానం వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదవ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనము అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా పోతుంది కానీ వీలవుతుంది కానీ భగవంతుని కేవలం ఒక అసాధారణంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధన అందుకునేటువంటి యొక్క స్వరూపంగా తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్యస్వరూపంగా అవతరించారు.
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: భగవంతుని యొక్క సత్య స్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఏర్పడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాలను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ షుడ్ రిమెంబర్ దట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షో ఆర్ పబ్లిసిటీ all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
1: Mana vishwasamu adi sadhaga manu abhuti padali.
0: We must develop with great care our own confidence and belief.
1: Kani ee naadu vishwasamu sugamulu santoshamulu aadayamulu కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి పెద్దలు ఆ రెండు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కొను వేరువేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయని ఎవరి ధర్మము కాదు. సుఖము ప్రత్యేకము గనెందు చూడబోము. కష్టము ఫలించలేదు సుఖము పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: Kalukalaka kasta samayamulandu deeniki konni karmulayante sukha samayam kodu manaku prapthistundali anekunte vishwasanni mana hrudayamlo bhadram chesukovali.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it's perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: Bharavantuni nammi chedinatundi vaaru lokamlo leru.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: Nirvamanni sarvamanaitundi yokka కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైన చల్లని పన్నీరు మీరులే ఉంటుంటారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఇస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్. బట్ ఇఫ్ వన్ డెవలప్స్ లవ్ ఫర్ గాడ్ and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైనే విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: Kanaka Ishvara Sarvabhutana Ishvara Sarva endu kuda untunnaru kanaka sarvamu kuda manamu oka vidhamaina sthi bhagavat tattvanga manam vishleshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్టపెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వయందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు. వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణమందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవారమే కూడా.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: Okaaga bhaktini oka adhikara sthanamandunnatundi yokka guru garu prashninchinaraga nayana neevu nityamu ye naamamu ni smaristhu untunnaa ani prashninchaaru.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days what is the name which you utter and worship?"
1: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
0: హిస్ రిప్లై వాస్, ఎవ్రీ డే హీ హాస్ బీన్ అటరింగ్ ది వర్డ్ శివోహం శివోహం.
1: శివోహం శివోహం అనడం లోపల అర్థం ఏమిటి అని మరొక ప్రశ్న వేశాడు.
0: ది టీచర్ ఆస్క్డ్ హిమ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ సేయింగ్ శివోహం శివోహం.
1: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అనేటువంటి యొక్క అర్థంగా తాను వెలుగుచ్చాడు.
0: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva. The teacher again pressed him and asked him, "I see, are you Shiva, are you Shiva?" He said, "Yes."
1: I can Parvati ni kem kavali annadu.
0: The teacher then asked, "If that is so, what is Parvati to you?"
1: Mahamrava mahamrava Parvati mahashakti annaru.
0: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power."
1: Anaga Shivudu Parvati bhakta matrame aneetundi vishwasam taru pettukovadam chetane పార్వతి మహాశక్తి అని నేను శివుడు కాదని తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసము మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ. That Shiva is the husband of Parvati, who is the Mahashakti. To have looked at Shiva in that limited concept as the husband of Parvati, the Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వచీలోనో ఏ అమర్నాథ్లోనో ఏ తిరుపతిలోనో ఏ భద్రాచలంలోనో ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వహృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానం చేస్తున్నటువంటి వారమే చూడాలి.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent. It is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self. It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the shivam, has the mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Sivaratri. Siva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Start the day with love. Spend the day with love. Feel the day with love. ఎండ్ విత్ లవ్ దిస్ ఇస్ ది వే టు గాడ్ ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం ప్రేమతో లేమంటున్నాడు స్వామి ఎక్కడ ప్రేమతో లేచామంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నీవు తిప్పి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది అంతేగాని లేచిన దగ్గరనే సర్వేంచ్ తప్పకు పడతావు లేక పార్టీ తీసుకున్నారని ఇంకొక కుక్కుపై కోపడతావు ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే ప్రారంభం లేని ప్రయత్నం చేయడానికి కూలిపోవద్దు.
0: ఇన్ ది ఫోర్ స్టేట్మెంట్స్ స్టార్ట్ ది డే విత్ లవ్ స్పెండ్ ది డే విత్ లవ్ fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఉండే కోపతాపంలో మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంత్యమంతప్పుడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: కనుక మనకు ప్రారంభము అంత్యము రెండప్పుడను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: Soham soham mani puttinatundi pika konni konni lokamlo pala soham soham mani puttinatundi pika antamlo daniki viruddhamaina tundi padamtoni antam chesinappudu tanaku saakshaga kondipothundi.
0: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
1: Kanuka manam prarambhamto puttinatundi yokka vishayavartamanta kodaru deeni antyamu aneetundi yokka deentlokala deeni poorthi visarjinchetundi sthitini manam ponnappude ee vidhamaitundi jarmu saarthakam avutundi kaana manavathulainatundi prati vyakti kodanu దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నారనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అబ్బుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును జనగనక వస్తువు అహ్నాలతో మన యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్ దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhi kantunnadi kani aa vidya yokka prabhavamainatuvanti yokka nadata ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: The education has been increasing in varied dimensions, but its impact is not noticed in the conduct and the behavior.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
2: Education, what kind of education we should acquire?
1: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది. విద్యా ప్రవీణత అధికమైనది.
2: ది ఎక్స్పర్టిస్ ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్ బట్ ద కంటెంట్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
2: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్,
1: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
1: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా దీనికి క్రోడీకరించాలి.
2: వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to improve the spirit of love.
1: సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.
2: We should tread along the path of truth.
1: సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యనే నిజమైన విద్య.
2: It is true education where there is blend of truth and love.
1: సత్య మార్గమే లేకుండినా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు.
2: Where there is no truth, you do not find the impact of love.
1: భౌతిక విద్యలు కేవలం ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to improve the spirit of love.
1: సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.

0: the impact of love.
1: భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The worldly education is only to eke out our living.
1: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The spiritual education is for life and not merely for living.
1: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The main responsibility of students lies here in bringing a kind of integration of physical, secular knowledge and spiritual education.
1: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నారు.
0: The influence of these two we find this world today.
1: విద్యార్థి విద్యార్థినిలారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హాస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
0: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
1: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
0: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ సో ఫార్ ఇస్ ప్రాపగాండా అండ్ టీచింగ్ ఆర్ కన్సర్న్డ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
0: At least one is enough if we practice wholeheartedly.
1: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
0: Education in practice is most essential today.
1: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
0: Education bereft of peace is responsible for agitation today.
1: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
0: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చెక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
0: బట్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ and when once we start sharing with others, it is called educare.
1: Educare anaga lopalu unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
0: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
1: Inadi ee education kevalam grantham nunti prabodhistundi.
0: This education modern is out of books.
1: Educare anetundi గ్రంథములకు సంబంధించినది కాదు.
0: ఎడ్యుకేర్
1: గ్రంథిని బోధించేటువంటిది.
0: ఎడ్యుకేర్ ఈజ్ బియాండ్ బుక్స్, ఇట్ పర్టైన్స్ టు హ్యూమన్ హార్ట్.
1: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడాను అత్యవసరమే.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి విద్యలు మాత్రమే.
0: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
0: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్, ట్రూత్, రైచియస్నెస్, peace and non violence.
1: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
0: For the world today, the combination of secular education and spiritual education is very essential.
1: ఒకటి అంతర్ప్రభావము.
0: One is the impact of the inner being.
1: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
0: The other one is the teaching from external agency.
1: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒక.
0: ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్ దట్ వీ రిసీవ్ ఈజ్ ఓన్లీ ఫిజికల్.
1: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
0: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.

0: ఇది నెగిటివ్ కు సంబంధించినటువంటిది.
1: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఇస్ పాజిటివ్.
0: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి ప్రేమను గనుకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: ఇట్ హెస్ నో ఫార్మ్.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధను ఈనాడు అత్యవసరము.
1: ద ఇన్నర్ ప్రాంప్టింగ్ టీచింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిది ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్
0: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
1: What is thought over is one thing, what is declared is different.
0: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
1: It is not proper education.
0: Real education అనేటువంటిది the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము, నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea to the world. Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలు ఒకటి, చేతలు ఒకటి, మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ వికెడ్ మ్యాన్ హూ విల్ హ్యావ్ డిస్హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఎ నోబుల్ మ్యాన్ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: Man has not become a true
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈ నాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుచుల వారికి కూడా ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: ద ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ హైలీ కర్టియస్ అండ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: Oka chinna udaharana meer yochinchandi.
1: Take for a small illustration.
0: Vidyavantulu goppa telivitete garavaru ani peru pondinatunte varanta kudanu pattanallo nivasistunnaru.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education lenatunte murkhulani అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ లెస్ ఫార్చునేట్, ద ఫూలిష్ అండ్ అన్లెటర్డ్, దే స్టే ఇన్ రూరల్ ఏరియాస్.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారి కంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
0: You know, entano universities anta unnai pattanamlo.
1: There are number of universities located
0: entano colleges anta unnai.
1: Many many colleges are there.
0: Entano high schools anta unnai.
1: So many high schools.
0: Kaani akkadale ekkadaleni allarlanta jarugutunnai.
1: There only you find unprecedented agitation and disturbances.
0: Ye university lu lekunda, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
1: ద రూరల్ ఏరియాస్ విదౌట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎజిటేషన్స్.
0: కారణం ఏమిటి? ఈ విద్య ఎందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు మీరు ఒకతూరి పరిశీలించండి, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: In fact, they receive with all hospitality and courtesy.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించారు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది.
1: There is no intimate relationship.
0: దీనికి కారణము ఈ ఎడ్యుకేషనే కారణం.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: ఆ క్యారెక్టర్ అనేది కోల్పోవడం చేతనే,
1: because the character is lost,
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
1: The parents also encourage such evil trend.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Parents encourage children to go to move to cities.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: They want their wards to have high education.
0: వారి ఉద్దేశములేమో మంచివే.
1: Their motive is good.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో ఎంతటి విధేయతగానో ఎంతటి భయంగానో గౌరవంగానో మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ డిసిప్లిన్ సెన్స్ ఆఫ్ ఫియర్.
0: ఈ ఆటి వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because of the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path.
0: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
1: Whereas in cities, nobody to
0: దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారే అధికంగా ఉన్నారు.
1: There are many who encourage them the bad habits.
0: ఒక సినిమాలకు పోవటము, వాడు సిగరెట్ తాగుతుంటే టేక్ ఇట్ అని ఇంకోటికి నందించటము.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసమును క్షీణింపచేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: In fact, there are many people who encourage bad habits. There are very few who discourage them.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే.
1: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is nothing wrong.
0: ఈ కలియుగం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In this Kali age, for every little thing, you find reaction, reflection,
0: మంచి పవిత్రమైన పదంలో మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదంతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
1: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
0: నీవు ఒక విధమైనటువంటి రూట్ అయినటువంటి పదములు ఉపయోగపెడితే నీవు రూట్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate, he has to speak softly.
0: విద్యయసమున వినయము వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము ధనము వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness, and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: Sadgunambulu.
1: Virtues.
0: Sadbuddhi.
1: Good intellect.
0: Satyanirati.
1: Adherence to truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline.
0: Kartavyakalanamulu.
1: Duty.
0: Chadvunade vidya.
1: It is the education that confers these. The student has to acquire these qualities. One who should foster these sacred qualities. Virtues.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Discharging duty. Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవృత్తనిగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time Gandhiji was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment a Britisher stepped in.
0: What Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: చెప్పాడు.
1: He said,
0: నాకు దుఃఖంగా ఉంటుండాలి.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: ఈ నాడు ఎడ్యుకేషన్ తకుడును హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: The modern education is so tough, hard.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ రావటం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil. And it should be so soft and tender.
0: అలాంటి పదం లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: Today we are so hard, rough and tough.
0: ఈ కఠినమైనటువంటి పదములు విద్యార్థికి లక్షణం కాదు.
1: It's not proper for a student to speak harsh words.
0: మధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణం.
1: Student should speak softly and sweetly.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: Therefore our words must be sweet and soft.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటాయి.
1: We find vast difference between the good old days and the modern times.
0: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
1: If we think that we are acting as per the modern trend is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani behavior anta kodanu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: Kanuka aa ancient ki taginatuntiga manam pravartinchinappude mana chaduvuku gauravam vastundi.
1: If our behavior is as per the age old tradition, we have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు. అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హాస్ గాన్, యూ సెర్చ్ ఫర్ హిమ్. ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandri yokka gauravanni maryadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandri yokka pravartanto maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు, సత్యనిరతి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty and adherence to truth.
0: కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ మోడర్న్ సంబంధించినటువంటి విద్యలు సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: Oka old bottle tisukoni vastadu.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle antadu.
1: And he says, this is new bottle.
0: Naina, idi old bottle e kada ani chepte athu cheptadu. Old bottle kani cap new konnadu. Bottle old bottle ga pettukoni cap ni matram new bottle ga vesukunte em prayojanam?
1: Bottle being old but the cap is new, what for is it?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: అండ్ ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఈజ్ మోడర్న్.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్ ఏంటి ఏమిటి?
1: Who is a student?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: A student is the one who has got all the discipline and humility.
0: డిసిప్లిన్ విజేత లేకున్నటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: The one without this humility and obedience is not a student.
0: స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: Where there are students, there should be peaceful atmosphere.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏంటి?
1: వై
0: వాళ్ళు ఏమలా చేస్తారో ఏమోని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ది రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ alphabets started by taking a slate and a pencil, writing the letters of God.
0: అందరిని ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: The children were put to schooling by inviting all the elders and seeking their blessing.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: Today elders are not necessary.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: Youngsters should be there.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idanti bodhisthe what black sheep ga payanantaru?
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antide e matram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: This is responsible for spoiling students.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సీక్రెట్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: దీన్ని మీరు అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైనటువంటి సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: Educare means to bring out that which is sacred within you.
0: దానికి కేర్ చూసుకోవాలి.
1: And we have to take it carefully.
0: మనం ఏం వచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఇస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: Watch your word.
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: He should watch his words, whether his words are harsh or soft or
0: sweet. రెండవది
1: A is the second letter.
0: ఏంటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈజ్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సిది
1: C is the next letter.
0: C anega watch your character.
1: Watch your character.
0: H.
1: H.
0: Watch your heart.
1: Watch your heart.
0: This is the real watch.
1: This is the real watch.
0: Watch anega rest watch ni chustuntaru. అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్. రిస్ట్ వాచ్
0: చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: But this watch will never be spoiled.
0: ఎప్పటికి పవిత్రతని అందిస్తూ ఉంటుంది.
1: It will make you sacred continuously.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: How great it is.
0: కనుకనే ఇలాంటి పదములను, చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: Such ideal words, the depth we have to take within.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: The ancients taught such sacred teachings and made men and women ideal.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుపడిపోయినాయి.
1: Today that idealism is subdued.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: Therefore education must be clean.
0: పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజే చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ఫాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్ సైన్స్.
0: సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి కానీ
1: ఇట్ మస్ట్ బి
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు పెదత్తాన్ని తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. ఒక దగ్గర బయలు చేస్తుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: Letter C starts at one point, ends at another point.
0: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
1: It is, letter C is not full circle.
0: కానీ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
1: But spiritual education is full circle.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: It ends at a time, place where it has begun.
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
1: Science is incomplete.
0: C is science. మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: There is wide gap between the two points.
0: Wide gap anta pedda loya andulo padipothavu.
1: It is so hollow and a deep valley where you will fall.
0: Science empty.
1: What is science?
0: What is this ani korutundi.
1: Science goes on questioning you, what is this?
0: Kani పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈస్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్
0: అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈస్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈస్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీరు.
1: దో ఇట్ ఈస్ ఫార్ ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్ సో క్లోజ్ టు సెన్సెస్
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
0: దూరంగా ఉంటుంటే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలని అంత ఆవేశపడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యు డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా ఐచ్ఛగా ఉంటుంది.
1: దట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: So what is that?
0: That anaga beyond senses.
1: That means beyond senses.
0: Beyond senses is a management science.
1: Beyond senses is true spirituality.
0: Below senses idantha kuda kevalam dirty vidhi.
1: So below senses is dirty.
0: Kalukani manam below senses ku pokurdu.
1: We should not act
0: below
1: senses.
0: Beyond senses పోవాలి.
1: We should go beyond senses.
0: అప్పుడే మనము పవిత్రంగా మనం జీవిస్తాము.
1: Then we lead a sacred life.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలు అయిపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్ అట్టిది నిజమైన సంస్కృతి.
1: దట్ ఈస్ ద ట్రూ కల్చర్ సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్
0: బియాండ్ సెన్సెస్. చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్.
0: సెన్సెస్ మన సర్వెంట్స్.
1: Senses are servants.
0: Servants ku neevu baanis kaakurdu.
1: You should not be a slave to your servants.
0: Neevu master ga untundi senses neeku baanisulu ga undali.
1: You should be the master and senses should be your servants.
0: Mee telusun chaala mandiki.
1: Many of you know.
0: Ramayanam lopala
1: in Ramayana
0: Kaika goppa pattaprani.
1: Kaika is a queen.
0: ఆమె కాశ్మీర్ దేశ రాజు యొక్క కుమార్తె.
1: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీ ఇస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: Servant ga vachesindi.
1: She came there as a servant.
0: Aa servant nu master ga chesukundi ee Kaika.
1: Kaika made her servant Mandara her own master.
0: Kalaturiki eevene aa servant ku baalis ayipoyindi.
1: Therefore the queen became the servant of Mandara.
0: Katta kattapadiki em ayipoyindi.
1: What happened at the end?
0: Tana baalisuke tana servant ayipothe కట్టగడపటికి ఏం కత్తి పెట్టింది, చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్, వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్, షీ హస్ రూయిన్డ్ హర్సెల్ఫ్.
0: పదవి కోల్పోయింది,
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది,
1: షీ హాడ్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్ టు ది యాంగర్ ఆఫ్ హర్ సన్.
0: అరవిందకు పంపించింది,
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడ్పించింది,
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి?
1: వాట్ హ్యాపన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ ని సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వి హావ్ టుడే,
0: మాస్టర్
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి,
1: యు షుడ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము,
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము,
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
1: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: దకలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ, వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్?
0: నీ డ్యూటీని ఇంకొకరు తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకని మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరు బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్, హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు దర్భం ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ, టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు ఎక్కడికి పంపాలనా?
1: Should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడ.
1: After all, the green vegetable you purchase is so cheap, 2 NS.
0: కూలియా పావల.
1: Whereas you employ a labor paying more money than its cost.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: The labor charges is more than the vegetables.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండదు.
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డు?
0: అక్కడ ఏమాత్రం చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: నో బడీ విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్ కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
1: వేరేజ్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేరేజ్ యూ వాష్.
0: నిజమైన అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్ మెయింటైన్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నీవు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్ వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ వైలెన్స్ యూ మే బి డెడ్.
0: మీరు ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే.
1: యు ఆర్ వర్చువస్. ఇంకో
0: బలవంతులే.
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణం లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹು ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾದಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮ್ನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿಕೊಂಡರು.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯ.
0: ಅನೇಕ ವೇರೆ ಸಂವತ್ಸರಗಳು ಕಿಂತ
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನಂದ್ರೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂತನ ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರು ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye namamunu marchinappadigini rama namamunu avvaru kodu pillavaadu modukoni pedda vaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhgaadu madakuni koti sirunadukunu kashtamachinappudu rama ani aa vidhamaina pitti edo oka nepamto rama naamaninam tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama naamam tarchinatvanti oka bharatiyudu kani ರಾಮನಾಮನ್ನು ಸ್ಮರಿಸಿನಟುವಂತಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದೀನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನ್ನಿ ರಕಮೈನಟುವಂತಿ ಒಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ ತದ್ವಾರಾ ಪ್ರಪಂಚಮನಕು ಈ ರಾಮನಾಮಾನ್ನಿ ಪ್ರಚುರಿಂಪಚೇಸಾರು.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana meerandaru kodanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatuvanti oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetuvanti mooladharam nundi puttinatuvantidi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatuvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయదు మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on, dharayati, is dharma, acted upon, is dharma.
0: Dharma ante emti, danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat vachas anyat karma anyat duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka ee satya dharmamulaku satyani asatyamulaku madhya madhya ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuntu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikante minchinatuvanti dharmam marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడా సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణమైన పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: Sat anetundi chala shastramainatundi.
1: Sat is existence, permanent.
0: Daniki maarpu ematramu ledu.
1: It is changeless whatsoever.
0: Atuvanti satyamunu manam maarpu chesukuntu raavatam cheta manlo kodalu maarpu kalugutu undadi.
1: Because we go on changing this changeless truth, that why
0: manam satyamane parakali.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య ఇస్ ఎ వెరీ సింపుల్ స్మాల్ వర్డ్.

0: మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్లెస్ ట్రూత్, దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు,
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూరు వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are the senses?
0: సర్వత్ర ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతము ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది ఐది.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: సత్యము అనేటువంటిది
1: the truth
0: ద్వారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దాన్ని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: దెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ he will not be violent or himsa.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింసా అంటే ఎవరినో కొట్టడము, తిట్టడము, బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకును నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own word,
0: అది హింసా.
1: That is himsa or violence.
0: దానిని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ బ్రెత్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: In these, with these 5 life breaths, all actions, sins and meritorious actions
0: కనుక ఇవన్నీ కూడాను సత్యమునను గుట్టి, సత్యమునను పెరిగి, సత్యమునను అణిగి, సత్యమణగు.
1: All have born out of this truth, have been maintained, sustained in truth, and ultimately merged back in truth.
0: Kanuka satyamu anaga kevalamu unnadu unnattu cheppatame satyamu.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: Daniki neevu emainattu kalpitam cheyakoddu.
1: You should not create or fabricate.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడుతున్నావు.
1: On the other hand, if you

0: add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
1: కనుక నీవు కలుష్యం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
0: యు ఆర్ పొల్యూటెడ్ బికాస్ యు హావ్ చేంజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
0: యు షుడ్ నెవర్ పొల్యూట్, యు రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
1: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
0: Whatever that is said is bound to happen.
1: పరిగణవన్నీ కూడా జరుగుతుంది.
0: All that you speak out will happen.
1: అయితే కొంతమంది యోచించవచ్చు.
0: But some may feel so.
1: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటి చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
0: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
1: అసత్యం చెట్టే చేరుతుండది.
0: దిస్ అన్ట్రూత్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ యువర్ లైఫ్?
1: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసం అవుతున్నాయి.
0: యాజ్ ద సీక్రెట్ గ్యాంజెస్ హెస్ బీన్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ, న్యాచురలీ సబ్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ రెయిన్ వాటర్ ఆల్సో జాయిన్.
1: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
0: Therefore, you should not allow anyone to join this stream of love.
1: మనం అలౌ చేస్తేనే వచ్చి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
0: Because you permit and allow, they only join this stream of truth.
1: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
0: What is the weakness behind this allowing the nonsensical things to join?
1: మన సెన్సెస్.
0: Our senses are responsible.
1: కామ క్రోధ లోభ మోహ మదాచ్చర్యము.
0: And they are the hatred, the lust and the desire, the avarice.
1: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
0: They are responsible for the loss of sanctity and for pollution.
1: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
0: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
1: Music director.
0: Was the music director.
1: అతను రాశాడు.
0: He has composed.
1: అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
0: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
1: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
0: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky.
1: Tana manase tana.
0: And your mind is the moon.
1: Ade moon.
0: And your mind is
1: the
0: moon.
1: Aa mind ku ee kama krodha lobha moha vachi ee megharanti cheyatam valla.
0: The mind is clouded. And the clouds are the desire, the hatred.
1: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
0: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
1: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
1: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
0: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
1: కానీ నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
0: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
1: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
0: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
1: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
0: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
1: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
0: Today being Ramanavami, we should understand the main teaching of Rama, which will centers around these two, Satya and Dharma.
1: Meeru manavuluga bhavinchakoddu.
0: Never consider yourself as simple humans.
1: Nee Ramude.
0: I am Rama myself.
1: Appudu meeru cheptu untaru naa atma Ramudike telusunu ani.
0: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
1: Kanuka mana atma anagane atmane ramudu.
0: This atma, the self, is Rama.
1: Atma ka roopam ledu.
0: Atma has no form.
1: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
0: This Atma, which has no form, actually takes upon itself the vesture of the body and turns functional later.
1: కర్మమే ధర్మమే అనేటువంటి లక్షణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
0: Therefore, Dharma has taken the form of Lakshmana and followed Rama.
1: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
0: Meaning, Lakshmana always followed Rama.
1: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
0: In fact, he did not follow any other path other than
1: Madhya Dhanadharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutambhi Rakshamam Saranagati Annadu.
0: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
1: Vagaraka Samayamlo,
0: at one time,
1: Ramana Vantariga Vundarpita Samayamlo,
0: when Rama was all alone,
1: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసం అని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
0: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
1: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడ లేని దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
0: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
1: వచ్చాడు
0: రిటర్న్.
1: రామా ఎందుకు నీకు ఈ వస్త్రం తన్నావు?
0: He said, Rama, why should we suffer like this?
1: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
0: యూ హ్యావ్ పుట్ సీత టు అంటీ నంబర్ ఆఫ్ మిజరబుల్ కండిషన్స్ సారోఫుల్ స్టేట్.
1: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
0: He said, let us go back to Ayodhya immediately.
1: అన్నాడు.
0: He said so.
1: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
0: Sita was very much surprised.
1: రాముడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: Rama was equally astonished.
1: కానీ రాముడికి సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
0: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
1: తన కూర్చున్నటువంటి స్థానంలో ప్రక్కన కూర్చోబెట్టాడు.
0: He made him sit very close to him.
1: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
1: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
0: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
1: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
0: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఇది శూర్పణఖ సంచరించినటువంటి అరణ్యము.
0: దిస్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ శూర్పణఖ మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
1: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
0: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
1: Tell me your company, I shall tell you what you are, honey.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావంలో నీ అందు ప్రవేశిస్తాయి.
0: As is the company, so will be the thoughts that you will have.
1: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
0: So never be in the bad company.
1: మంచి కంపెనీతో చేరండి.
0: Join the good company always.
1: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: You always move among the good people.
1: అప్పుడు మీరు కూడా మంచి భావాలు వస్తుంటాయి.
0: Then you will have good thoughts in turn.
1: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
0: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
1: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
0: Peace is not present apart.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
1: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
1: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
0: Within the human body are present all kinds of attributes and qualities.
1: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
0: It lies in our own hand to get them transformed.
1: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుకోవచ్చు.
0: యు మే పుట్ ఎ క్వశ్చన్, వై నాట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్?
1: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
0: హీ గోస్ ఆన్ స్మైలింగ్, వాచింగ్ ఎవ్రీబడి.
1: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
0: హీ నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్, దట్ ఇస్ బ్యాడ్.
1: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
0: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
1: నీవు ఏది తిన్నావో అది నీకు త్రేపుగా వస్తుంది.
0: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్ సో యూ బెల్జ్.
1: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తేపు వస్తుందా?
0: ఇఫ్ యూ కన్స్యూమ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్ యూ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ బెల్జ్ ఆఫ్ ఎ కుకుంబ.
1: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
0: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు వారిలోది కాదు.
0: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడీ ఈస్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
1: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
0: Some people are indulging in constant thought.
1: ఆలోచనలు మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్తైనా కూడాను ఆనందం చిక్కదు.
0: The one who is in deep thinking throughout can never be happy.
1: ఏదో నీ తెలివితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
0: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
1: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటుంది.
0: All the bookish knowledge will turn into allergy to a human being.
1: ఈ అలర్జీ చేసేటప్పటికి ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
0: Because of this allergy, the energy is lost.
1: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
0: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
1: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ దట్ హస్
1: డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: డోంట్ థింక్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అన్ని గుడ్డే.
0: All are good.
1: Everything is good.
0: Everything is good.
1: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
0: Whatever that happens, it is for my own good.
1: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
0: When once you feel so and consider, everything will turn good to you ultimately.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రేమ చేత,
0: out of love,
1: అందరినీ మీరు ప్రేమించండి.
0: Love everybody.
1: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
0: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
1: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
1: అది మరింత పాపము.
0: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
0: ఇట్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా,
0: don't have such thoughts any longer.
1: Ananti varochanu vachinappudu,
0: when such thoughts come,
1: this is my enemies ani dani pakkakade grahindi.
0: Consider such thoughts as your enemies, brush them aside.
1: Kaluku meeru eppudu premato undandi.
0: Always be with love, full of love.
1: Premane mimmanni rakshistundi.
0: The love that will protect you,
1: premane mimmanni poshistundi,
0: is the love that will take care of you.
1: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీవే.
1: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
0: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
0: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
1: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయం లోపల చాలా గొల్లు ఏడ్చింది.
0: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
1: Sumitra vachindi.
0: Sumitra came.
1: Akka, enduku yedchatam?
0: Sister, why do you cry?
1: Enduku ee yedpu kaaranam emti?
0: What is the reason for your crying?
1: Ananyani potunnadana?
0: Is it for the reason that he is going to the forest?
1: Athani nivasamu aranyamu, mana nivasamu Ayodhya.
0: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
1: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నారనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
1: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
0: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ.
1: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
1: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
0: ది కమింగ్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
1: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
0: యు షుడ్ నాట్ సకమ్ టు సచ్
1: ఫ్లో. మనం ఏమాత్రం పొంగకూడదు.
0: యు షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
1: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
0: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యు డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
1: కనుక రాముడు సర్వజ్ఞుడు.
0: Rama is all knowing.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Atani ye aranyam kodanu, ye mrugamulu kodanu, ye rakshasulu kodanu, atani ye matramu badhinchalevu.
0: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
1: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అని చాలా బాధపడింది.
0: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: While leaving, Sita said,
1: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగముల కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: Rama also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
1: Rama, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం చేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
0: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
1: ఇది నమ్మను.
0: I'm not going to believe.
1: నీవు సర్వజ్ఞుడు.
0: You know everything.
1: నీవు సర్వవ్యాపకుడు.
0: You are spread everywhere.
1: సర్వజీవ సర్వాంతర్యామి.
0: You are the dweller in all of the beings.
1: కనుక నన్నేవి ఏది చేయలేదు.
0: Nothing can happen to me. None can harm me.
1: నీవు ప్రకటనంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
0: So long you are by my side, I don't need to fear.
1: అట్ల సీత కూడా బోధన చేసింది.
0: That was the teaching of Sita.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: Rama was extremely happy.
1: కానీ మరి ఒక సమయం లోపల,
0: but later at one time,
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: Sita was abducted.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: While she was kidnapped, he felt so sorry what would happen to her.
1: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: Even at that moment, Rama was still smiling.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: లక్ష్మణ was furious, full of anger.
1: రామ ఆజ్ఞిచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: లక్ష్మణ said, command me, Rama. I'll just burn them to ashes.
1: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
0: He said, లక్ష్మణ, you and I don't need to do this.
1: వారికి వారే చేసుకుంటారు.
0: They will, because of their own making, they'll be put to ruin.
1: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేస్తున్నాయి.
0: Their own qualities will smash them.
1: సీతను వదిలేపెట్టారు.
0: And they dropped the Sita.
1: సీత రామలక్ష్మణుడు చేరింది.
0: And Sita joined the company of రామలక్ష్మణ.
1: అప్పుడు రాముడు చెప్పాడు.
0: Then Rama said,
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములు సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమూ కాదు.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంతా కూడాను దైవ స్వరూపముదే.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీత్యార్థంగా చేసేటువంటి నర్తలే.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: When once there is this ego of ownership, that will put you to ruin.
1: నాది నాది నాది, ఏది నీది?
0: Why say it's mine, mine? What is yours actually?
1: బాడీ నా నీది?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: కానీ ఇవేవి నీవి కాదు.
0: They don't belong to you.
1: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు, కానీ ఇది ఏవి నీవి కాదు.
0: In fact, you say this, my body, my mind, my intellect, my senses, none belong to you.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు వదిలిపెట్టుకుంటుంది.
0: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
1: My mind అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a mad monkey.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: Can you catch them? Is that possible?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
0: Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రము పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I. I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is, I am I. I am I.
1: రాముడు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
0: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
0: హీ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ఫాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడీ.
1: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దేర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటమే వీల్లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మన కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ ఎఫర్ట్స్ సిన్సెరిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎఫర్ట్స్.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అదే రాముడు చెప్పినటువంటి యొక్క నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఈస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
1: లైఫ్. మన భావముల యొక్క మార్పే.
0: దర్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ఇన్ ద థాట్ ప్రాసెస్.
1: మన భావములు మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
0: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
1: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
0: ఇన్ఫాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: God goes on smiling at him.
1: భగవంతుడికి చిరునవ్వే తనకు ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్ చిరునవ్వు
1: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: ఓన్లీ ద స్మైల్ దేర్ నో చేంజ్ నో చేంజ్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నాచురలీ యూఆర్ నాచురల్ ఎగ్జాస్టెడ్.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ టూ మంత్స్ లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండి అని మీరు అనుకోవచ్చు.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్స్.
1: తర్వాత ముందు క్లాస్ కు వెళ్తాం.
0: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
1: కనుక మనం హైయర్ క్లాస్ కు పోవడానికి మనం తొందరపడాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
1: ఈ హరీ నుంచి వరి రాదు.
0: And when in this sort of hurry, there will be no worry.
1: No worry.
0: No worry.
1: Worry nunchi hurry kaadu.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొన్ని తిని అమరులై ఎడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
0: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: And it will never get spoiled.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: As you continually listen and chant, you'll be very, very happy.
1: దానికోసమని నేను మొదలు చెప్పాను, చక్కెర కంటే తీపి.
0: It is sweeter than the sugar.
1: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
0: It is tastier than that of the essence of the curd.
1: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: You find so many kinds, variety.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
0: Have you noticed any avatar which is permanent?
1: లేదు.
0: No.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
0: But right from those days till this moment, Ramanama, Rama's name, is permanent, eternal, echoing in the whole of the world.
1: చిన్న పిల్లల మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేది చెప్తూనే ఉంటుంటారు.
0: Right from children to the old aged people, they go on repeating Rama's name.
1: దీనికి ఓల్డ్ అనుకు యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
0: It has no age bar or age limitation.
1: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
0: It is a transcendental.
1: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
0: We should never drop or give up such a sweet nectarine name of God.
1: Rama. ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: In these two letters, Rama, there's lot of sweetness.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: How do you expect to lose such a sweet name as Rama?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దైవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anantamainatvantidi.
0: It is infinite.
1: Andamainatvantidi.
0: So beautiful.
1: Anandam nichetvantidi.
0: So delightful.
1: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadarukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaja kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: Avan nenu lekunda na krishnudu matram ettu vadalu pettedi ani cheppindi.
0: She said, how can I leave my Krishna and go?
1: Krishnude na venta vastadu.
0: And she was so confident that Krishna will follow her.
1: Nenu vedtanu nandi.
0: She was prepared to go.
1: Kadalu kuduthu muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను. ఆ ముత్యమును నా చేతుల నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్, ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
1: దాన్ని కాపాడుకో.
0: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
1: అని కడలిల్ కుడుతడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాస్ నేమ్ షీ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: షీ రీచ్డ్ ద్వారక.
1: పోయింది, అక్కడ తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
0: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
1: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
0: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
1: Krishna, ikkada kuda ninnu chudakuda ani oka tarata kottindi.
0: Krishna, should I not see you? She had hit her head against the door.
1: Talbulanta pagili poyinayi
0: and the doors broke there.
1: Krishna vachi avanu teesukunnadu
0: and Krishna came and just blessed her.
1: ఆ సమయానికి తిరిగి మహారాణ కలిపి చేరాడు.
0: At that time Maharana reached the spot.
1: ప్రయోజనం ఏమిటి?
0: What for?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్డమ్.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: వై వాజ్ ఐ సో ఫూలిష్
1: అని తాను పూర్తి ఫులిష్ ఫులిష్ ఫులిష్ అని చచ్చిపోయాడు.
0: హి వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫులిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
1: కనుక మనం హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
1: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ విచ్ రిక్వైర్స్ ఆపరేషన్ సర్జరీ.
1: హార్ట్ అంటే హృదయ హార్ట్.
0: అండ్ హార్ట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్.
1: దాన్ని మనం పెద్దదిగా విశాలంగా చేసుకోవాలి.
0: వీ షుడ్ వైడన్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: నేను ఒకటి ఉండేది, రెండు అడుగులు ఉన్నాను.
0: అండ్ యూ హియర్ టూ ఫీట్.
1: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
0: యూ కెన్ జస్ట్ అకామిడేట్ గివింగ్ స్పేస్ టు సమ్వన్ ఎల్స్ టు సిట్ బై యువర్ సైడ్.
1: ఆ విధంగా ఒకరికి ఒకరికొకరు అందరూ మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నెంబర్ కెన్ బి సీటెడ్.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి మీ మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ విల్ బి రిటర్నింగ్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్.
1: కానీ ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి ఒక దీన్ని మీరు మననం చేసుకుంటూ హాయిగా ఉండండి.
0: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్డ్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
1: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
1: ఇవి నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
1: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంతు సహోదర.
0: Therefore it is said there is no other greater god beyond mother and father.
1: కనుక మదరు ఫాదరే చాలా ప్రధానమైనటువంటి.
0: Therefore mother and father are very important.
1: వాళ్ళని మనం ఆనంద పెట్టడమే మన కర్తవ్యం.
0: ఇట్స్ అవర్ మెయిన్ డ్యూటీ టు మేక్ దెమ్ హ్యాపీ.
1: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వాళ్ళని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
0: వై హావ్ వి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద బాడీ టు మేక్ దెమ్ హ్యాపీ.
1: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
1: కానీ ఇది కాదు ముఖ్యము.
0: దట్స్ నాట్ ఇంపార్టెంట్.
1: ఖానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
0: All the eating, drinking and moving about, they are quite natural, they happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడా వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెడతారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా చేసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించున్నది, గ్రహించున్నది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి, వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించున్నది, అనుగ్రహించున్నది, నిగ్రహించున్నది, పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్యాశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాజ్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమసత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ a country which recognized this truth and conducted itself in this light.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is the most important aspect of Indian culture.
0: రాయి మొదలు రత్నం వరకును,
1: from stone to a precious gem,
0: పచ్చిక మొదలు పరం జ్యోతి వరకును,
1: from the inert thing to the most illuminated,
0: మాల మొదలు మహనీయుని వరకును,
1: from the lowest caste to the highest,
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: from ant to elephant,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఇస్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ వర్తీ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడా ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడా చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడా గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు, భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish.
0: Kaadu kaadu bhagavati yokka premanu manavune varike parimitam kaakunda sarva pranalu kudanu bhagavati yokka premanu pandinchali aneetundi yokka vishalamaina bhavamuto inantamaina tundi yokka tattamuto ee vidhamaina tundi aadarshanni andistu vastunnadi bharat desham.
1: But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings but every living being, be it animals, birds or beasts.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యు వుడ్ హావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింస.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram kesavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaaru endunnatvanti yokka antaratma swaroopulaina paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సేక్రెడ్ truths hidden in Indian culture, call those people as people who do not know things correctly.
0: Bharatiyulu yokka pavitramu nishwarthamu nirantaramainatundi yokka divya tattvamu itarulu evvaru kodanu grahinchukoleru.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: Sabayilavantamainatundi pavitramaina Bharatiya samskrutini Bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini andiyandunnatvanti yokka atmatattvam ekatvam aneetvanti yokka satyanni kodanu pracharam chestu vachindi Bharat desham.
1: Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what
0: ee prakriti antai kodunu Paramatmani yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్య స్వరూపమైన నిత్య స్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ ఈజ్ కామన్ అండ్ ద సేమ్. దిస్ ఈజ్ వాట్
0: ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబమే.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu.

0: నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainti yokka dehanni aadharanga chesukoni nitya satyamainti yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anekuntadi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ee inupa pettalo pettinatundi oka aabharanamulu maha viluvainatundivi.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ikkada andulo unchinatundi viluvainatundi oka aabharanamulu nenu gurtinchukonaleka kevalam inupa pettane pradhanamani manam aashistu unnam.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetvanti oka viluvainatvanti oka aabharanamulu ee malamutra durgandha maamsaraktamto koodinatvanti ee deham nandu bhadraparichinatvantidi.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani తిరుత్తుండారు వారు చెప్పారు.
1: తిరుత్తన్ ఆల్వార్ హ్యాస్ డిక్లర్డ్
0: మలినపు కొంప
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ డర్టీ హౌస్
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప
1: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్
0: జాత సంచలనము పొందు దుంప
1: దిస్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ మాడ్యులేషన్
0: భవసాగర మీద లేని కంప
1: దిస్ ఈజ్ వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు
0: అమ్ముల పదలము మన మెప్పు దలంప
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్
0: మే నుస్థిలమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ only mind here, he has not addressed the
0: manishyanaga manase.
1: Man essentially means mind
0: kani manishyani aakaranni maatrame aadharanga chesukuntunnamu idi chaala porapaatu.
1: But we are only taking note of the physical form of man. This is a great mistake.
0: Manasu kaligina vaadu unta chetane itaniki manishi ani peru vachindi.
1: As he has a mind, he has been described as మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
1: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ థాట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
0: మనిషి అంటే మనసే.
1: మ్యాన్ మీన్స్ హిజ్ మైండ్.
0: మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే.
1: మైండ్ మీన్స్ ది కాంగ్లోమరేషన్ ఆఫ్ ద థాట్స్.
0: సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
0: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: If your conduct is good, your mind would be good.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: If your mind is good, man would be good, he would be good.
0: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
0: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
0: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.

0: మానుషరూపేణ
1: గాడ్ ఎసెన్షియలీ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: దైవములకు ప్రత్యేకమైన రూపములు లేవు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎ సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్.
0: ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వి డు నాట్ రికగ్నైజ్ డివినిటీ విచ్ హస్ టేకన్ ఎ హ్యూమన్ ఫారం అండ్ వేస్ట్ అవర్ లైఫ్ ఆస్కింగ్ అన్నెసరీ అండ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ వేస్ట్ అవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: అవతారస్ డిసెండ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దీస్ సేక్రెడ్ లెసన్స్ టు హ్యూమానిటీ.
0: నేను అనేక పర్యాయాలను చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: I have told a number of times that God descends on earth not to solve petty problems of the family and give you joy and happiness.
0: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్య లోకము, కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ బై దేర్ ఓన్ యాక్షన్స్.
0: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
1: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్, ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
0: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుంది.
1: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
0: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది image inside the mirror, the image also reflects the same thing.
0: Mana karmalanu patti mana pratibhanamu vastuntayi aneetuvanti satyanni manam gurtinchali.
1: On the basis of this we can recognize that all the fruits of our action depend upon the type and the nature of action that we have.
0: Bharatiya yokka pradhanamainatvanti vishwasamu moodu.
1: There are three important beliefs on which Bharatiya life is based.
0: Karma phalamu aneetuvantidi okati.
1: One is the fruits of action.
0: మనము చేసిన దానిని తప్పించుకున్నటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: ది లా ఆఫ్ కర్మ స్టేట్స్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: రెండవది అవతార తత్వము.
1: ద సెకండ్ వన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వం రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవము నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్, దిస్ ఈస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేనివల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగ భాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడా పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ we waste our life like animals and birds living in the same way as the animals and birds live.
0: Nityanatya vishaya parishilana shakti manaviniki okkaniki maatrame untundadi.
1: Man alone has the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడా గుర్తింపజేసేటువంటి యొక్క దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
1: హీ హ్యావ్ ద డివైన్ పవర్ టు రికగ్నైజ్ ద టైమ్ సెన్స్ ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ అ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్.
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌ మచ్ యు మే వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: We may go away from this world today itself.
0: Aithe vartamananni gurtulo unchukomani cheppindi.
1: But it has said that remember always your present.
0: Anaga idi vartamanam, idi present, present, present annam.
1: Go on reflecting and remembering the present as present.
0: కాని భగవద్ దృష్టిలో ఇది ప్రజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్నీ ప్రజెంట్.
1: బట్ ఇన్ ది డివైన్ రెకనింగ్ అండ్ విజన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రజెంట్. దిస్ ఇస్
0: ఆమ్నీ ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఆమ్నీ ప్రజెంట్? ది రీజన్ ఈజ్ the fruits of the past actions we are having in this present.
0: And only trepa vastundadi ippudu.
1: You are getting the belch in accordance with the type of food.
0: Ippudu tirabayedi repudu dinam belch vastundi anaga oka idi vastundi trepu.
1: And the type of food that you have taken
0: raboye trepuku vachunnatundi trepuku present e pradhanamu gadichi poyinadi raboyetundi kudanu present lone untundadi.
1: The past has its lessons for the present. And the present is going to determine the future.
0: Aithe anta gaadhamaina anta dirghamaina aalochana lekapovatam cheta manavudu past present future anaga gadachinatvanti darini raaboyetvanti darini vartamananni chintistu untadu.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore he worries himself about the past and the future.
0: Ee yokka bhoota bhavishyat vartamanam anetvanti daivatvamulo undavu.
1: But in God you cannot find this kind of past, present.
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: This is contradicting the divinity itself.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: Some people have got these thoughts. Swami knows the future and Swami knows that he would be falling in bathroom. Does he not know this much?
0: Aithe naaku future naaku telustunu kaani itharla future nu nenu yochisthanu kaani deeni future nenu eppudu yochinchanu.
1: I know my
0: ee satyanni chakkaga gurtinchali.
1: I know my own future but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: I always concern myself about the duty for the present.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తు లోపల passing clouds.
1: Everything
0: రావటం పోవటం రావటం పోవటం.
1: Everything in the world is like a passing.
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను భావనలకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: In the process, a number of experiences will be gained by people.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should always recognize the experiences in our own life.
0: భగవంతుడు ఏ అవతారం నందు కాని రామ కృష్ణ మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి అవతారం అన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కొడును వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
1: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామర్ కూర్మార్ ఎనీ అవతార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై ఎన్ అవతార్ అండ్ ఇన్కార్నేషన్
0: మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
1: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
0: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ బికాస్ యు డు నాట్ హ్యావ్ దట్ లవ్ మేనిఫెస్టింగ్ ఇన్ యూ.
0: త్యాగము ప్రేమ ఈ రెండు నీవు కలిగినప్పుడే నీవు దివ్యత్వమైనటువంటి మానవత్వంగా రూపొందుతావు.
1: కల్టివేట్ సాక్రిఫైస్ అండ్ లవ్, దెన్ యు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు టోటల్ డివినిటీ.
0: త్యాగము లేని మానవుడు కేవలము రోగమునందే నశిస్తాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ సాక్రిఫైస్ రూయిన్స్ హింసెల్ఫ్ ఓన్లీ ఇన్ డిసీజెస్.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: లవ్ అలోన్ ఇస్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: లవ్ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు భయము లేదు.
1: లవ్ నోస్ నో ఫియర్.
0: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
1: ద రీజన్ ఈజ్ లవ్ ఈజ్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
1: లవ్ లివ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఫియర్ ఇన్ ఇట్.
0: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమే అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకున్నట్టు సాధ్యమవుతుంది.
1: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
0: కృష్ణావతారము కేవలం లీలావానుష విగ్రహం అని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
0: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింప చేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు ఎర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్ ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: బట్ దిస్ ఇస్ రాంగ్ ఇన్ గాడ్స్ వ్యూ.
0: ధర్మము తన సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక తన సంకల్పం పవిత్రమైనది కదా.
1: Everything has emerged out of his will.
0: ప్రతి పదార్థాన్ని ప్రతి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ లవ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఓన్లీ వుడ్ హావ్ ట్రూలీ
0: లవ్డ్. ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
1: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూ వుడ్ హావ్ హేటెడ్ గాడ్ హింసెల్ఫ్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తుతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టమును నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడేస్ సాధకాస్ ఈజ్
0: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన హీ స్టార్ట్స్ లివింగ్ ఎన్ ఇంటెలిజెంట్ లైఫ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ ఈస్ ఓవర్.
0: కృష్ణుడు చెప్పినటువంటిది సతతం యోగినః అన్నాడు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ హెస్ బీన్ టోల్డ్ బై కృష్ణ. యూ షుడ్ బి యోగి ఆల్వేస్.
0: మనము తెల్లవారి యోగి, మధ్యాహ్నం భోగి, రాత్రి రోగి, ఈ విధంగా మారుతుంటే ఇంకా సతతం యోగినః అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది?
1: ఇఫ్ యు ఆర్ ఎ యోగి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ గెట్ డిసీజెస్ ఇన్ ద ఈవినింగ్, హౌ కెన్ యూ
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకూడను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది అనుభవించినా ఇది భగవద్భావంతోనే ఉంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ the feeling of divinity at all times and in all places, whatever you do, whatever you
0: kevalam nee swarthamne nee kashtamulu yandu bhagavantuni nindinchatamu sukhamulu yandu bhagavantuni varninchatamu idi kevalam swartha swaroopamainatundi sankuchitamaina bhavamu.
1: Criticizing God whenever you are having some problems and difficulties, praising God whenever your wishes are fulfilled is a narrow way of looking at God.
0: Idi vishalamaina bhavam kaadu.
1: This is not a broad understanding of God.
0: ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగును అది జరగక తప్పదు.
1: At what time in what place what happens is bound to happen, this cannot be changed.
0: ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి.
1: Whatever happens must be treated as a gift of God.
0: అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ ట్రూ లవ్ స్పిరిచువాలిటీ స్ప్రింగ్స్ అప్ ఇన్ యువర్ హార్ట్ ఆటోమేటికలీ.
0: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ఓన్లీ రిలేషన్షిప్స్.
0: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో వాట్ ఎవర్ యు సీ యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
0: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ which makes this move, which makes this enjoy, which makes this live, and which makes this
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
0: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోని,
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
0: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
0: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరుగనటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
1: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ he is suffering from a pain which was untold, unheard of, and such unbearable pain.
0: Anaga na talanoppi bharinchadaniki veelu kaledani oka pedda towel gattiga chutti chaala baadha padanattiga anubhavisthuchadu.
1: He bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache.
0: Idi mundu jaragaboyetvanti yokka deenini gurtinche ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: నోయింగ్ ద ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఈవెంట్స్ హీ ఎనాక్టెడ్ దిస్.
0: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడాను ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
1: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్.
0: స్వామి, ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. స్వామి, వి హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్, వాట్ ఈస్ దిస్ పెయిన్, హౌ డి యు
0: భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దాట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్.
0: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
1: దే క్వశ్చన్ హిమ్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి.
0: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుందన్నాడు.
1: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
0: ఆ వేళగా బ్రహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
1: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారదా అండ్ ప్రే టు హిమ్, వెల్ నారదా ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
1: వెన్ నారద క్వశ్చన్ కృష్ణ ది రీజన్, హీ సెడ్ దట్ ఓన్లీ ది రెమెడీ ఈస్ ఇఫ్ యూ కెన్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ అండ్ పుట్ ఇట్ ఆన్ మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్, హీ సెడ్.
0: నారదుడు ప్రక్కరు అని ఇంత పరమభక్తురాలని సత్యభామనే ఉంటుంది కదా, ఆమె పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నాడు.
1: నారద జస్ట్ సెడ్ సత్యభామ సచ్ ఎ గ్రేట్ డివోటీ ఈజ్ హియర్, ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ కెన్ బి ఆఫర్డ్ టు యూ, ఇజ్ంట్ ఇట్ కృష్ణ, ఐ సెడ్.
0: సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
1: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్, షీ వాజ్ ఓన్లీ ఏ వైఫ్ ఫర్ కృష్ణ అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్, ఐ డు నాట్ వాంట్ టు గో టు హెల్ బై గివింగ్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్.
0: రుక్మిణి కూడాను ఇదే జవాబు చెప్పింది.
1: రుక్మిణి రిపీటెడ్ ది సేమ్ ఆన్సర్.
0: ఇరువురు చేరి నారదుని పట్టుకున్నారు. మీకంటే పరమభక్తులు లోకంలో ఉంటున్నారా స్వామి, మీ పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నారు.
1: రుక్మిణి అండ్ సత్యభామ ఆస్క్ నారద, కెన్ దర్ బి ఎ గ్రేటర్ డివోటీ దాన్ యూ నారద, ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ కుడ్ బి ఆఫర్డ్ టు కృష్ణ.
0: నారదుడు చెప్పాడు, అమ్మా, క్షణంలో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణంలో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కానీ నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
1: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ ఐ వుడ్ గో టు హెల్ అండ్ లూజ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ద ప్లేజర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ గో బై ది నేమ్.
0: భగవంతుని తలపైన భక్తుని యొక్క పాదధూళి వేయటమా, ఇది మహాపాపం.
1: ఇజ్ ఇట్ దట్ ద డస్ట్ ఆఫ్ the feet of a devotee to be put on Krishna, this is the type of understanding on the part of these devotees.
0: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
1: Krishna began shouting as if he is not able to bear the unbearable pain of the headache.
0: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్లి తీసుకుని వస్తానన్నాడు.
1: నారద ఆస్క్ కృష్ణ, స్వామి లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
0: నేను గోకులం వెళ్లి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: He went to Gokulam in a moment.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు గోవింద దామోదర నామదేవి. ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: వెన్ హీ వాజ్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
0: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ questions to Narada. How is our Gopala?
0: Are you coming? Vicharamto Narada cheptunnadu, Gopikalara, Krishnudu chala badalo untunnadu, ye naadu kuda nu nenu inta kaalam ainappudiki athani inta badalu anuvinchatu nenu chudaledu, ee badha nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
1: Narada told him, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
0: గోపికలు విన్నారు, ఏమిటి కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుండదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
1: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దేర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం, వీ విల్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
0: బాధధూళి కావాలట అన్నాడు నారదుడు.
1: హీ ఆస్క్డ్ హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
0: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
1: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్ అప్.
0: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
1: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా and see that our Krishna is freed from the headache.
0: నాదునికి ఆశ్చర్యమేసి వేద శాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటుంది.
1: Narada was shocked and surprised. These people are totally uneducated. They do not
0: know. గోపికలు కేవలం మూర్ఖులు.
1: They are foolish ones.
0: గోపికలు చెప్పారు, నారద మా నరకమును కాదు ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
1: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right.
0: Anala maa naraka prapto maa swarga prapto maa swartham maaku akkaraledu, maa krishnudu baagundali, maa krishnudu kshemanga untundali ani koraru gopikalu.
1: They only prayed that our Krishna should be all right. Which place we go, we are not at all helping, we are not at all bothered about
0: it. Ikkada paadadulu icharo అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
1: ద మొమెంట్ దట్ దీస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద హియర్,
0: పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు, మందు తేకమునిపోయి నివారణ అయిపోయిందే నీకు.
1: బై ది టైమ్ ద నారద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
0: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
1: కృష్ణ సెట్ the moment the gopika gave the dust of the feet to you there anaga my headache has gone.
0: Swarthanni tyagam chesi maaku ye phalitamo emito ani phalitanni vismarinchi
1: sacrifice your selfishness
0: bhagavantuni yokka aanandamane chintinchetvanti yokka gopikulu parama bhaktulu annadu.
1: He declared that gopikas are the true devotees and great devotees because they are bhakti untundi.
0: ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తన దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
1: హీ డిక్లేర్డ్ దట్ దోస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ డివోటీస్ అట్ ఆల్, హూ గో ఆన్ థింకింగ్ వాట్ వుడ్ హ్యాపన్ టు దెమ్ బై డూయింగ్ సచ్ అండ్ సచ్ ఎన్ యాక్ట్ అండ్ హూ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద సెల్ఫ్.
0: నేను సర్వజీవుల యందు ఉంటున్నాను,
1: ఐ ఆమ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: ఆ ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే.
1: దట్ డస్ట్ ఈజ్ మైన్, that foot is mine and that head is mine, everything
0: sarvata paadi padam amta nadi,
1: my feet and my head are found everywhere, everything belongs to me. He declared
0: nanu gunu gunagalara,
1: can anyone comprehend me, understand me?
0: Inubadinalu gunacha jeevudanu అనయమునన్నట బాజుకుందునట అనవురేణు తృణకాస్తమునగు అనక్ అఖండ రూపుడవై వెలైదునట నను గను గొన్నగలరా.
1: కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ,
2: I am residing in all the 84 lakh species and a part of their themselves.
3: Ghanamagu dongalalo gajadonganu nanuganu gonnagalara.
2: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
4: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
2: In your understanding, he is a thief. In my understanding, he is I.
4: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
2: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
4: కనుక దైవత్వమైనటువంటిది కేవలము ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
2: వి షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
4: ఐక్యత కావాలి.
2: There is need for unity.
4: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
3: యూనిటీ యూనిటీ యూనిటీ
4: ఐకమత్యం అత్యవసరం.
2: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
4: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
2: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
4: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
2: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
4: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
4: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
2: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
4: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
2: దేర్ ఫోర్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
4: ఏకత్వం చాలా అవసరము.
2: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ.
4: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
4: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
4: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
4: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
4: ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ యూ మే బిలీవ్ ఆర్ యూ మే నాట్.
4: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
2: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
4: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
2: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ దేర్ లవ్ రీచ్డ్ మీ మై లవ్ రీచ్డ్ దెమ్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఫెల్ట్.
4: కనుకనే భగవత్ తత్వం ఏది చూస్తుంది? ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
2: దేర్ఫోర్ వై డస్ God descends. It is only in order to distribute.
4: Prema rahitamaina kintinto ye matram kudano manu aanandanni anubhavinchalemu.
2: We can never get delight and joy which does not have and love as a
4: gopikudu kudunu chepparata.
2: That is why even gopikas also sang like this.
4: Krishna,

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: యు ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుందని.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ విల్ డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం కోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యూ గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంత ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ అవర్ హార్ట్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ యూ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలు పెట్టి ముళ్ళంతా ఏర్పించుకుని వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితే కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించు గాని ప్రపంచమంతా ముళ్ళు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Rajuku kanulu jabbu therindata.
0: It appears a particular king has
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chuchina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever sight you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలు కానీ గోడలు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్. ఇఫ్ యు కెన్
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ క్రిటిసైజింగ్ అదర్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అప్ అనదర్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaadiki adhikaram nandinchadu.
0: He gave power and authority to people
1: who were able to manage. Taanu maatram kiritam leni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడ, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: Kanuka nenu rajulu tayar chesetunti vaadiga undali.
0: I should be one who can prepare king.
1: Rajyam akkaraledu.
0: I do not want this kingdom.
1: Hrudaya samrajyamunu nenu paripalistunnanu chalannadu.
0: I would rule the kingdom of heart. That is
1: bhagavanni yokka vishalamaina bhavamu ittiga untuntai.
0: Such are the great and broad
1: drama cinemalo turi krishna yokka leela nittivi krishnudu chesina pani nittivani deenini manam aadharanga chestuntam okaru kalpinchina kathalavi kaani krishnulo aa vidhamaina nittivi levu.
0: We are basing our understanding of krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: daivamu okkade.
0: There is only one god.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్.
1: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ live the life of equality.
1: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Basically we should recognize the laws of nature.
1: Prakruti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakrutike dhara ani peru.
0: This nature has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyindi.
0: This dhara, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopana manam cheyavalasinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradhana.
0: If we can make effort to discharge our duties in living in nature,
1: kartavyanni visvarinchi,
0: giving up your own duty,
1: devullu badinchi,
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phaltam emuntundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka devullu badinchakunda chusko.
0: Do not hurt or cause pain to living beings.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of God,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyangane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యువర్ డూయింగ్, కన్సిడర్ దాట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: వర్షిప్ అలోన్
1: దేవాలయం పోయినంత మాత్రం భక్తి కాదు.
0: బై గోయింగ్ టు ఎ టెంపుల్,
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, మన దేహమే ఒక దేవాలయము.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: కానీ ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: The physical body, which is made up of five elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durgandha mantharaktame gaane kunugu javvadilu puttabovu.
0: This is not going to give perfume.
1: Urano adavino udakamadyamuno eppudo vidichedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: forest.
0: Physical body goes on changing.
1: Momentarily aahara viharalato konni sambhavistuntai, vastuntai, potuntai.
0: Certain things happen to this body on account of the food that you take.
1: అలక్షాలతో దీనికి కొన్ని సంభవిస్తుంటాయి.
0: On account of carelessness, certain things happen to this body.
1: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా,
0: we should not give too much of attention to this
1: body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to turn our mind and turn towards
1: the పెద్ద ప్రబోధ.
0: This is ది గ్రేటెస్ట్ మెసేజ్.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: ఆ బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరచాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైని, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకుని, మంచిగా బెడ్ వేసుకుని, ఇంకొక పిల్లో వేసుకుని చక్కగా సుఖంగా పండుకోవటం, ఆ రెస్ట్ అది కాదు. రెస్ట్
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
1: ఆఫ్ రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్స్,
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను,
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్ అదర్ వర్క్.
1: నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్,
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ, దిస్ బాడీ ఇస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్ అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వీ షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మని. ఎందుకోసం చేయాలి?
0: వై షుడ్ వీ డూ ద వర్క్?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: కాయం రావటం కర్మ కోసము, కర్మను చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how the, all these three things are important.
1: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు పెట్టి బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
1: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: రియల్ సాధన కన్సిస్ట్ ఆఫ్ టర్నింగ్ అవర్ మైండ్ అకార్డింగ్ టు అవర్ విల్.
1: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: We get all types of joy by turning our mind the way that we want.
1: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: The same thing has been told that man is bound or freed.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: This mind itself is the very form of Vishnu.
1: మనోమూలం మిదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: The entire world is hidden and
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: Sometime back, long back had been
1: బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ పోయి వచ్చావు.
0: You had been to Badrinath, Kedarnath and Vedas.
1: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
0: What a stupendous thing is Himalaya.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: After you come back, if you reflect for a minute, you can get that such huge
1: Himalaya. నీ హృదయం చాలా చిన్నది, ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపోయింది, ఏ విధంగా ఆవరించింది?
0: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ అ స్మాల్ వన్, బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిట్.
1: కాబట్టి హృదయం కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
0: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
1: నేను ఉన్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
1: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఇమిడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ ఈజ్,
1: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
0: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
1: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
0: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
1: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైనా కూడా అల్పత్వంగా మారిపోతుంది.
0: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్, వాట్ ఎవర్ డివినిటీ యు హావ్, ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
1: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
0: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
1: నీవు యాచకుడు కాదు.
0: డూ నాట్ బికమ్ ఎ బెగర్,
1: మాస్టర్.
0: యువర్ మాస్టర్,
1: నీవు యజమానుడిగా తయారు కావాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
1: ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడని అనుకోకూడదు.
0: నాట్ మెయిన్లీ దాట్, యు సే దాట్ యు బిలాంగ్ టు గాడ్, యు డోంట్ సే గాడ్ బిలాంగ్స్ టు
1: మీ. జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
1: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుని వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
0: ది యాదవ ఫిల్డ్ విత్ ఆరోగెన్స్ థాట్ దట్ కృష్ణ బిలాంగ్ టు దెమ్ అండ్ దే సెడ్ దట్ అవర్ కృష్ణ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ ఆఫ్ పాండవాస్.
1: కనుక అహంకారం బయలుదేరింది.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఈగో డెవలప్డ్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రమో అర్థం కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఈగో యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: అని యాదవులందరూ కూడాను హతమైపోయారు.
0: దట్ ఇస్ వై ది ఎంటైర్ యాదవ రేస్ వాస్
1: డిస్ట్రాయ్డ్. అట్లా కాదు, కృష్ణ మేము మీ వారం, మేము మీ వారం, మేము మీ వారం కృష్ణునికి అర్పితమైపోయారు.
0: కాంట్రరీ టు దిస్ Gopikas always believed that they belonged to Krishna, they offered themselves to Krishna, they dedicated themselves to Krishna.
1: Memu mee varam anukotam cheta Krishnudu nirantaramu vaari ventane untunnadu.
0: As they thought that they belonged to Krishna, Krishna was always with them.
1: Kanuka memu mee varam kaani meeru maa vaaru kaadu.
0: That we belong to you, you
1: meeru maa vaaru anukunnappudu meeru veru memu veru aipothaam.
0: If you say that you belong to us, you are separate from us.
1: Nenu nee varamaina tarike nenu neelo ekamaipoyadu neeve aipothavu kaani nenu kaadu.
0: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
1: Kankare I aneetundi unnappudu you aneetundi oka chustundi.
0: When you are filled with this I, there is another entity called you which separates you from that.
1: I plus you annappudu we aipothundi.
0: Once you make I plus you, it becomes we.
1: ఊ అయిపోతుంది. ఊ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
0: వన్ దేర్ ఇస్ దట్ వీ బోత్ ఆర్
1: గాడ్ టుగెదర్. వీ ప్లస్ వీ, ఊ అయిపోతుంది.
0: ఇఫ్ యూ పుట్ వీ ప్లస్ వీ అగైన్ ఇట్ ఈస్ వీ అలోన్.
1: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
0: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్, యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
0: Therefore, you should transform your own thinking into divinity.
1: ఈ నాడు చేసే సర్వ సాధనలు ఎందు కూడాను మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
0: All the types of sadhanas that we perform today are meant to control our mind.
1: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక గుణములంతా ఉంటున్నాయి.
0: There are certain subtle, very secret truths hidden in the mind.
1: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమి నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమి తెలియలేదు.
0: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: కనుక నీ మనసు దానిపైన పోవటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
0: వన్స్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్, యూ గెట్ దాట్ పర్టికులర్.
1: ప్రతి కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
0: ఆల్ ద పెయిన్స్, ఆల్ ద సారోస్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ త్రూ అవర్ మైండ్.
1: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
0: From where does this mind come?
1: ఈ మనసు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
0: When you just examine that way, it consists of only thoughts.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు, ఆనందం కావాలి, దుఃఖం వద్దు, ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
0: The end of one is the beginning of another.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The joy and sorrow are always together.
1: దీని విడదీయని ఎవరి వశము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్.
1: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: యు కాంట్ సీ జాయ్ అలోన్ సెపరేట్లీ యాజ్ ఏ సెపరేట్ ఇన్కమ్.
1: ఫలించలేని సుఖం బట్ అందరు.
0: ఇఫ్ యువర్ సారో ఎండ్ దెన్ యు సే దట్ దేర్ ఇస్ జాయ్.
1: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి నీ జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: Therefore, you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swaroopulara. Mukhyanga manamu aakaralala paina aatma tattvanni vahinchakoodadu.
0: Embodiments of divine love. We should not consider aatma only
1: kattiga untinatvanti poovu ichinappude sugandham manaku aanandanni andistundi.
0: Only when a flower blossoms, you get the perfume from that.
1: Pushpam pushtiganu undali.
0: The flower must be quite all right.
1: Pushtiga undinappudu vichinappude andamu aanandam kuda labhistundi.
0: Only when a right type of flower just blossoms,
1: pushpam pushtiga lekapothe aa pushpam.
0: Bother yourself about either the sorrow or the joy, but go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swaroopulara. Mukhyanga manamu aakaralala paina aatma

0: లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్,
0: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్,
0: దాని పరిమళం కూడా అంత ఘాటుగా ఉండదు.
1: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
0: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
1: What do you mean by keeping the flower in trim?
0: That means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
1: You have filled your heart with virtues, then only you will be able to
0: deham paine matram manam lakshyanni pettukunte.
1: If you keep all your concentration only on the physical body,
0: idi tatkalikamainatundi aanandanni andistundi.
1: The joy that you get is only temporary.
0: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
1: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
0: Krishna yokka roopani chusi aanandinchinatvantadi Radha yokka chellalainatvanti Chandrakala.
1: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed
0: roopani aadharam chesukundi Chandra.
1: Chandra based all her enjoyment
0: roopani aadharanga chesukundi Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: Karukane gunamulu aadharanga teeskunnatvantide jeevita aanandanni anubhavinchindi.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: Aa gunamulne chintistu vachindi.
1: She always reflected upon the qualities of Krishna.
0: Antuvallane deeniki Radha ani daraku peru vachindi.
1: That is why this earth has got the name Dhara and which is Radha.
0: Aa radhaku nirantaramu Krishna aaradhane.
1: This Radha always spent her time in the worship of Krishna.
0: Anekamandi telusnu R A D A Radha aipothundi.
1: All of you know the spelling of the word Radha, R A D A.
0: R nunchi prarambham ayyapudu Radha aipoyindi.
1: If you start this with the letter R, it becomes Radha. A
0: nunchi prarambham ayyapudu Aadhar aipoyindi.
1: If you start from A, it becomes Aadhar.
0: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి ఇట్ బికమ్స్ ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
0: నిరంతరము గాడ్ అంటే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
1: హూఎవర్ ఆఫర్స్ continuously worship of Krishna is Radha.
0: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: Krishna is one who through Bhagavata expounded and made Gopikas and Gopalas to experience the divinity in this
0: world. అన్ని కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
1: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫ్యాథమ్ దెమ్. ఇట్ ఇస్ డిఫికల్ట్
0: సాధ్యం కానటువంటి,
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్.
0: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ have wrongly understood the relationship that existed between Krishna and Gopika and interpreted wrongly.
0: Ernatvanti yokka antaratham enti hrudayame brindavanamu.
1: What is the ultimate meaning of all the things?
0: Mana bhavamule gopikalu.
1: All our feelings may be compared to Gopika.
0: Atmane krishnudu.
1: Atma may be compared to Krishna.
0: Anandame leelalu.
1: This joy and the delight, this is leela.
0: Idi e nijamainatundi hrudaya brindavanamu.
1: That is the true brindavan of
0: karma. Patti manavuni yokka hrudayam kudanu brindavananga marchukovali.
1: Transform every man's heart into brindavan.
0: Nee atma swaroopude krishnudiga teeskovali.
1: Consider your atma swaroopa itself as krishna.
0: Nee chese prati pani kudanu aa yokka gopika leelalugane bhavinchali.
1: Every act you perform must be transformed into the leelas of krishna.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్యం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమాన్నం తినేసేసి ఈనాడు గోకులాస్యం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమాన్నం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.

0: today is Gokulashtami. We are celebrating that as birthday of Krishna. We are preparing a number of delicious foods of which Paramanna is one. Paramanna refers to the supreme food.
1: Paramanna metta untadi tiye untadi.
0: The actual Paramanna has prepared in the
1: Param etta untundadi ante tiye undali Param. అదే పరమునుకు సంబంధించినటువంటి అన్నము కనుకనే పరమాన్నము అన్నారు. అది మధురమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
0: యాజ్ దిస్ ఫుడ్ రిలేట్స్ టు ద ట్రాన్సెండెంటల్ వరల్డ్ అండ్ ద సుప్రీం వరల్డ్, ఇట్ ఈస్ టోటలీ డిలైట్ఫుల్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పరమాన్నం, విచ్ ఇస్ వెరీ స్వీట్.
1: ఆ పరమాన్నం కృష్ణ నామమే పరమాన్నం.
0: ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ రియల్లీ సుప్రీం.
1: భగవత్ నామమే నిజమైనటువంటి మాధుర్యము.
0: గాడ్స్ నేమ్ ఈస్ రియల్ really sweet.
1: Vachanam madhuram.
0: His word is
1: madhuram.
0: His eyes
1: Sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram.
0: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
1: Kanuka, manaku daivatvanni manamu vismarinchakunda, tyagaanni manamu kontavarakunu sampadinchukoni, prema bhavaanni manam penchukoni, sarvulu bhagavantuni yokka amshamule అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్, ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్. In order to teach
1: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
0: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
1: నిస్వార్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
0: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
1: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
0: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
1: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
0: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్ బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఇస్ డ్విండ్లింగ్.
1: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
0: వేర్ ఎవర్ యూ సీ యూ కమ్ అక్రాస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఓన్లీ ఇన్ వర్డ్.
1: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
0: బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టుడే. వీ వాంట్ స్పిరిచువాలిటీ ఇన్ ప్రాక్టీస్.
1: నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
0: ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ 1 రాదర్ దాన్ ప్రీచ్ 100.
1: కనుక మనము ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ డెవలప్ లవ్ ఇన్ యూ.
1: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
0: ఎంజాయ్ ది స్వీట్నెస్ అసోసియేటెడ్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.